శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 26వ తేదీ, ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 47 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం బృందగానం వింటారు. వరభూమి పన పుణ్య భాగ్యమురా.

మరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరింతవరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, పి సుశీల గారు ఆలపించిన క్రీస్తుదేవుని భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తి రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఇవాళ కార్యక్రమంలో చేయూత గురించి డాక్టర్ కేవి డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: రోజూ కూలీ చేసుకుని బతికే ఒక నిరుపేద వ్యక్తి రోడ్డు ప్రమాదంలో కాలు విరగ్గొట్టుకుని మంచం పట్టడంతో అతడి కుటుంబం పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడు సభ్యుడిగా ఉన్న చర్చి వాళ్ళు ఎంతో బాధపడి అతడి కోసం ఒకరోజు ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేశారు. చర్చి సభ్యులంతా అతడి కోసం జోరుగా ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఎవరో వచ్చి అతని ఇంటి తలుపులు తట్టారు. తలుపులు తీస్తే ఎదురుగా ఒక యువకుడు, అతడి వెనకాలే రోడ్డు మీద ఒక ట్రక్కు నిలబడి ఉంది. కొన్ని నెలలకు సరిపడా ఆహార దినుసులు, దుస్తులు, మందులు, తదితర అత్యవసర వస్తువులు ఆ ట్రక్కు నిండా ఉన్నాయి. చర్చిలో మీకోసం జరుగుతున్న ప్రార్థనలకు మా నాన్నగారు వెళ్ళలేకపోయారు, అందువల్ల ఒక ట్రక్కు నిండా ఇవన్నీ మీకు పంపించారు అని ఆ యువకుడు ఆ వ్యక్తితో చెప్పాడు. అది విన్న ఆ పేదవాడి కన్నులు చెమర్చాయి. ఆకలితో అలమటించేవారికి తోటి విశ్వాసుల ప్రార్థనలే కాదు, పట్టెడన్నము చేయూత కావాలి. మనకు ఆకలేస్తే ప్రార్థనతో కాదు అన్నంతోనే ఆకలి తీర్చుకుంటాం కదా. అదే పొరుగువారి ఆకలిని, అవసరాలను మాత్రం కేవలం మన ప్రార్థనలతో సరిపుచ్చడం ఎంతమేరకు సబబు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుము అన్న యేసుప్రభువారి సార్వజనిక ప్రేమసూత్రాన్ని మనం ఏ మేరకు ఆచరిస్తున్నామో ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఒక ఇటీవలి అంచనా ప్రకారం ప్రపంచంలో ప్రతి నాలుగవ వ్యక్తి అర్ధాకలితో, ఐదవ వ్యక్తి పూర్తి ఆకలితో అలమటిస్తున్నాడు. ఇది సభ్య సమాజం.

సమాజానికి తలవంపులు తెస్తున్న తీవ్ర పరిణామం, మానవీయ కోణము విలువలు లోపించిన ఆధునిక అభివృద్ధి ఒక మేడిపండు. దీనికి పరిష్కారం దేవుణ్ణి నమ్మిన విశ్వాసుల వద్దే ఉంది. పక్కవాడి ఆక్రందనలను ఆకలి మంటలను పట్టించుకొని భక్తిని ప్రభువెప్పుడూ ప్రబోధించలేదు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినవారు, దప్పిగొన్నవారికి నీళ్ళిచ్చేవారు, వస్త్రహీనులకు దుస్తులు దానం చేసినవారు, రోగులు ఖైదీల వంటి బలహీనులను పరామర్శించి ఆదరించేవారిని ప్రభువు తన రాకడ సమయంలో ఆశీర్వదించే ఘట్టాన్ని గుర్చి బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 25:37 నుండి చదువుతాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకు ఆహారమిచ్చితిమి? నీవు దప్పిగొనియుండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశి వయ్యుండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి? దిగంబరి వయ్యుండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగి వయ్యుండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గను

0: యుండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొనియుండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశివయ్యుండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివయ్యుండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివయ్యుండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ప్రార్థనలు బోధల కన్నా చేతలు మిన్న అన్న సూక్తి వీలైన ప్రతిసారి ప్రభువు నొక్కి చెప్పారు. ఆ త్యాగపూరిత ప్రేమను అనుసరించే మన పూర్వీకులైన దైవజనులు, విశ్వాసులు ఆసుపత్రుల్ని, విద్యాసంస్థల్ని, అనాథాశ్రమాల్ని స్థాపించారు. మరి విశ్వాసులమైన మనం ఏం చేస్తున్నాం? సమాజాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించబడిన ప్రభువు బోధలు లోతైన నీతి సూక్తులను కేవలం వినడానికి మాత్రమే పరిమితం చేస్తే మనం తప్పిదస్తులమే. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అన్న మదర్ థెరెసా మాటల్ని మనం హెచ్చరికలుగా తీసుకోవాలి. మన భక్తి వ్యక్తిగతమే కాకుండా సమాజహితంగా కూడా మలచుకోవాలి. పొరుగువాణ్ణి ప్రేమించే మంచి మనస్సును, ఉపకార గుణాన్ని ఆ లోకరక్షకుడైన యేసు భగవానుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.
1: మీరు ఇంతవరకు చేయూత ఈ అంశం గురించి డాక్టర్ కేబీ డేవిడ్ లివింగ్స్టన్ గారి వ్యాఖ్యానం విన్నారు. ఇంతటితో సూక్తి ముక్తావళి సమాప్తం. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 9 నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద నిర్వహిస్తోంది. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. చివరి తేదీ ఈరోజు సాయంత్రం. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 అక్టోబర్ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నెంబర్ మరోసారి 8332905037. ఈరోజు సాయంత్రంలోపు మీ ప్రసంగాలను పంపగలరు. గమనిక విన్నారు. చేనుముచ్చట్లు ఇవాళ్టి కార్యక్రమంలో నాటుగోళ్ల పెంపకం గురించిన వివరాలు వింటారు.

ఆంధ్రప్రదేశ్లో కోళ్ల పెంపకం అత్యంత వేగవంతంగా మరియు శక్తివంతంగా పెరుగుతున్న రంగం. వాణిజ్యపరంగా కోళ్ల పెంపకంలో మూలధనం, దాణా మరియు మార్కెటింగ్ వంటి అంశాలపై కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మాంసోత్పత్తి పారిశ్రామీకరణ వలన సంకరజాతి కోళ్ల పెంపకంపై మొగ్గు చూపడంతో కోడి యొక్క జన్యువులను తీవ్రంగా ప్రభావితం చేయడమే కాకుండా ద్వితీయ ఆదాయపు సంస్థ నుండి ప్రత్యేక ఉత్పాదక పద్ధతులతో ప్రాథమిక సంస్థగా కోళ్ల పరిశ్రమ మారింది. ఫలితంగా చిన్న స్థాయి కోళ్ల వ్యాపారులు అంటే నాటుగుడ్లు మరియు మాంసంపై ఆధారపడ్డవాళ్లు తగ్గడంతో అనేక స్థానిక కోళ్ల జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. జిల్లాలో పౌల్ట్రీ రంగం యొక్క ప్రస్తుత స్థితిని పరిశీలించగా స్థానిక వినియోగం పెరగడం, నాటుకోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త ప్రాంతాలను అన్వేషించడం మరియు నాటుకోళ్లకు గిరాకీని తీర్చడానికి మరింత చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం వినియోగదారులలో సేంద్రీయకరంగా ఉత్పత్తి చేసిన గోధుమ రంగు గుడ్లకి డిమాండ్ ఉండటం వలన పెరటిలో పెరిగిన నాటుకోళ్ల గుడ్లకు విలువ పెరుగుతోంది. అలాగే పెరటి కోళ్ల గుడ్ల ఉత్పత్తిదారులు తాము వినియోగించుకోగా మిగిలిన గుడ్లను స్థానికంగా అమ్ముకోవడానికి మరియు గ్రామీణ ప్రాంతాలలో పోషకాహార లోపాన్ని కోడి మాంసం మరియు గుడ్ల ద్వారా తీర్చడానికి చిన్న స్థాయి నాటుకోళ్ల పెంపకము తిరిగి వెలుగులోకి తీసుకువచ్చి వీటిని నిరంతరాయంగా సముచితంగా ఉండడానికి కొత్త మార్కెటింగ్

వ్యూహాలు అభివృద్ధి చేయాలి. గ్రామీణ ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, వ్యాధుల నుండి కోళ్లను రక్షించడం వంటి వాటిని ప్రధాన సవాళ్లుగా భావించి నాటుకోళ్లను పెంచుకోవడానికి మరియు జిల్లాలో నాటుకోళ్ల పెంపకంలో వచ్చే సమస్యలను అధిగమించడానికి కొన్ని ప్రధాన లక్ష్యాలను అనుకరించాలి. ప్రధాన లక్ష్యాలు: నాటుకోళ్ల మాంసం మరియు గుడ్ల ఉత్పత్తి పెంచడానికి నాటుకోళ్ల జాతుల పెంపకం ప్రోత్సహించడం, ఉత్పత్తి రంగంలో వ్యయాలను తగ్గించేందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, సూక్ష్మ సంస్థల ద్వారా నాటుకోళ్ల యొక్క ఉత్పత్తి అంటే కోళ్ల సంఖ్యను పెంచడం, కోళ్ల పరిశ్రమ నిర్వహణ కోసం రైతు సోదరులకు శిక్షణలు ఇవ్వడం, గ్రామీణ ప్రాంతాలలో పోషకాహార లోపాన్ని తొలగించి నాటుకోళ్ల పెంపకం ద్వారా ఆదాయాన్ని అందించడం ద్వారా వారి జీవనోపాధిని పెంచడం, ఇలాంటి అన్నమాట ప్రధాన లక్ష్యాలు. ఇప్పుడు నాటుకోళ్ల జాతుల విషయానికి వచ్చినట్లయితే, నాటుకోళ్ళు సహజంగా ప్రకృతిచే ఎంపిక చేయబడినవి కావున స్థానిక వాతావరణ పరిస్థితులకు అనువుగా ఉండి వంటగది మరియు వ్యవసాయ వ్యర్థాలను ఆహారముగా తీసుకుంటూ మనుగడ సాగిస్తాయి. ఇవి అనేక వ్యాధులకు రోగ నిరోధకతను కలిగి ఉంటాయి. వీటికి గుడ్లను పొదిగే సామర్థ్యము కలిగి ఉండి మరియు తమ సొంత గూడును ఏర్పాటు చేసుకుని గూడులో గుడ్లు పెట్టి వాటి పిల్లలను జాగ్రత్తగా చూసుకోగలదు, కానీ ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో అనేక నాటుకోళ్ల జాతులు ఉన్నాయి. అయితే ఇక్కడ మన రాష్ట్రంలో లభించే స్థానిక జాతులు మరియు పెరటి తోటలో పెంచుకోవడానికి అనువైన మేలైన కోళ్ల రకాల గురించి ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. ఇందులో మొదటిగా అసీల్, అంటే దీన్ని పందెం కోడి అని కూడా అంటుంటారు. ఇది చురుకుదనం, అధిక శక్తి, గంభీరమైన నడక మరియు పోరాట లక్షణాలకు ప్రసిద్ధి చెందిన జాతి అసీల్. తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో ఈ జాతికి చెందిన ఉత్తమ రకం లభిస్తాయి. పీల, ఎర్కిస్ అంటే నలుపు మరియు ఎరుపు, నురి 89 అంటే తెలుపు, ఖగర్ ఇది నలుపు, చిత్త నలుపు మరియు వెండి, టీకెర్ అంటే గోధుమ మరియు రెజా అంటే లేత ఎరుపు రంగు, ఈ రకాలు ప్రసిద్ధి చెందినవి. ఉత్పాదకత తక్కువైనప్పటికీ వీటి మాంసంకు మంచి గిరాకీ ఉంది. పొదిగే శక్తి ఎక్కువ, కాళ్ళు బలంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా పందెము కోళ్ళగా ఉపయోగిస్తారు. బరువు పుంజులు 4 నుండి 5 కిలోలు, పెట్ట 3 నుండి 4 కిలోలు. 20 వారాలలో బరువు 1,220 గ్రాములు. లైంగిక పరిపక్వత వయస్సు 196 రోజులు. వార్షిక గుడ్డు ఉత్పత్తి 60 నుండి 90, ఫెర్టిలిటీ 66% మరియు సారవంతమైన గుడ్ల యొక్క పొదిగే శాతం 63%. ఇక రెండవదిగా డమ్కి. ఈ రకం విజయనగరం జిల్లా, బొబ్బిలి ప్రాంతం మరియు శ్రీకాకుళం జిల్లాలో మరియు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో చూడవచ్చు. ప్రధానంగా గోధుమ మరియు నలుపు రంగులో ఉంటాయి. సగటు బరువు పుంజు 3 కిలోలకు పైగా మరియు పెట్ట 2 కిలోలకు పైగా ఉంటుంది. గుడ్డు పెట్టే వయస్సు 6 నుంచి 8 నెలలు. వార్షిక గుడ్డు ఉత్పత్తి 25 నుంచి 35. ఇది పందెం కోళ్ళగా కూడా ఉపయోగిస్తారు. తర్వాతదిగా షూగస్. ఇది ఆంధ్ర కర్ణాటక అంటే కోలార్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కనబడతాయి. ఇది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క వలసల ద్వారా పుట్టుకొచ్చిన జాతి. ప్రధానంగా గోధుమ మరియు నల్ల రంగులో ఉంటుంది. మెడ భాగంలో బంగారు రంగు ఈకలు ఉంటాయి. బరువు పుంజు 2.5 కిలోల వరకు, పెట్ట 1.5 కిలోల వరకు ఉంటుంది. గుడ్డు పెట్టే వయస్సు 5 నుంచి 7 నెలలు. వార్షిక గుడ్డు కోసం 45 నుంచి 60. గుడ్డు ఉత్పత్తి కోసం మరియు కోడి పందాల కోసం పెంచుతారు. ఇవి పెరటి తోటలో పెంచడానికి అనువైనవి. తరువాత కాళ్ళస్థి. ఇవి చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాకు సమీపంలో లభిస్తాయి. సాధారణంగా నీలం రంగులో ఉంటుంది, కానీ గోధుమ రంగులో కూడా కనిపిస్తాయి. పుంజుల మెడ మరియు రెక్కల పైభాగాన బంగారు రంగు ఈకలు మెరుస్తూ ఉంటాయి. కాళ్ళు పొడవుగా ఉంటాయి. బరువు పుంజు 2.5 కిలోలు, పెట్ట సుమారుగా 2 కిలోలు. గుడ్డు పెట్టే వయస్సు 6 నుంచి 8 నెలలు.

0: వార్షిక గుడ్డు ఉత్పత్తి 30 నుంచి 40. వీటిని ప్రధానంగా మాంసం కోసం పెంచుతారు. పెరడు తోటలో పెంచడానికి అనువైనవి. మన రాష్ట్రంలో కట్నాత్ కోళ్ళ యొక్క డిమాండ్ ఉన్నందున వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కడక్నాత్ ఈ జాతి యొక్క అసలు పేరు కలామాసి. దీని అర్థం నల్ల మాంసం అని. పశ్చిమ మధ్యప్రదేశ్లోని జబువా మరియు ధార్ జిల్లాలో లభిస్తుంది. గుడ్లు లేత గోధుమ రంగులో ఉంటాయి. కోడిపిల్లలు నల్ల నీలం రంగులో ఉంటాయి. బరువు పుంజు 1.5 కిలోలు మరియు పెట్ట 1 కిలో. వార్షిక గుడ్డు 80 గుడ్లు. వీటి మాంసం నల్లగా ఉన్నందున కంటికి ఆకర్షణీయంగా లేకపోయినా చాలా రుచికరంగా ఉంటుంది. సహజ నివాస వాతావరణంలో రోగ నిరోధకతను కలిగి ఉంటుంది.
1: మీరింతవరకు నాటుకోళ్ల పెంపకం గురించిన వివరాలు విన్నారు. ఇప్పుడు చేనుముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులను ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులు ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. బాపట్లలోని వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో నిన్న జరిగిన ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఎల్నినో కారణంగా వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. వాతావరణ మార్పులను వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నిరంతరం పర్యవేక్షించి ప్రభుత్వానికి అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలను సూచించాలన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఎన్నడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటోందని గవర్నర్ పేర్కొంటూ,
1: అగ్రికల్చర్ టుడే ఫేసెస్ అన్ప్రెసిడెంటెడ్ ఛాలెంజెస్, డిలేడ్ మాన్సూన్ ఎస్పెషల్లీ దిస్ ఇయర్ ఎల్ నినో, ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్స్, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ అండ్ ఇంక్రీజింగ్ క్లైమేట్ వేరియబిలిటీ ఆర్ ప్లేసింగ్ ఎనార్మస్ ప్రెషర్ ఆన్ ఫార్మింగ్ సిస్టమ్స్. The future of agriculture, therefore, cannot depend on favorable seasons. It must be built on resilient production system that conserve soil moisture, improve water use efficiency, restore soil health, and protect natural resource base for future generations.
0: యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశంలోని 140 కోట్ల జనాభాలో 30% యువతీ యువకులున్నా చట్టసభల్లో 1% మాత్రమే ప్రాతినిధ్యం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. చట్టసభల్లో పోటీ చేసే వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కడప జిల్లా అవధూత

0: కాశీనాయన మండల పరిధిలోని వరికుంట్ల గ్రామ సమీపంలోని దేవాలయం వద్ద 50 లక్షల రూపాయల విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటనపై స్పందించిన ఆయన నిన్న ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అధికారులతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ఆపరేషన్ అరణ్య ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణాను ఏ విధంగా అరికడుతున్నామో ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని పేర్కొన్నారు. బీసీల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ బీసీ సంక్షేమానికి గత 2 ఏళ్లలోనే 50 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, రానున్న 5 ఏళ్లలో 1 లక్ష 50 వేల కోట్ల రూపాయలతో ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాలను ఏర్పాటు చేసి అదనంగా 5 వేల మంది విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొంటూ,
1: ఈరోజు సంవత్సరానికి 50 వేల కోట్ల రూపాయలు బలహీన వర్గాలకు ఇచ్చి, ఈరోజు 10 రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చి, ఏ రకంగా వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. బీసీ రక్షణ చట్టబద్ధత విధంగా తీసుకొచ్చడానికి ఈరోజు అన్ని కూడా చర్యలు తీసుకున్నాం. అతి త్వరలోనే ఆ చట్టం కూడా రాబోతా ఉంది. చేనేత కార్మికులకి 25 వేల రూపాయలు ఇవ్వడం, చేనేత కార్మికులకి మరమగ్గాలుంటే 500 యూనిట్లు, చేతి మగ్గాలుంటే 200 యూనిట్లు ఉచితంగా అందిస్తా ఉన్నాం. అలాగే మత్స్యకారులకి 50 సంవత్సరాలకి పెన్షన్, అలాగే బ్యాన్ పీరియడ్ లో 20 వేల రూపాయలు చొప్పున వేట నిషేధ సమయానికి వాళ్ళకి అందిస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విశాఖపట్నం కలెక్టరేట్లో అధికారులు ప్రజాప్రతినిధులతో విమానాశ్రయ ప్రారంభోత్సవంపై మంత్రి సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, ఆహారం, భద్రతతో పాటు రవాణా సౌకర్యాలను పకడ్బందీగా కల్పించాలని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం బస్సుల రూట్ మ్యాప్, సమయ ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్లో వర్షపు నీరు ఒడిసి పట్టడం, క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో 10 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గుంటూరు జిల్లాలో 3, ఎన్టీఆర్ జిల్లాలో 2, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరికి పాజిటివ్ నిర్ధారణ అయిందని నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 49కి చేరిందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 302 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం బాధితుల్లో 24 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మరో 16 మంది ఇంటి వద్ద వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎల్నినో కారణంగా కష్టాల్లో ఉన్న రైతులకు సూక్ష్మ సేద్య పరికరాలను పంపిణీ చేసి అండగా నిలవాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆయా సంస్థలకు బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఆయా కంపెనీల ప్రతినిధులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఎల్నినో దృష్ట్యా సాగునీటి సద్వినియోగానికి సూక్ష్మ సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ సీజన్లో 238,000 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. అనుమతులు వచ్చిన వెంటనే రైతులకు అవసరమైన పరికరాలను సరఫరా చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఈ క్రతువులో వ్యవసాయ, ఉద్యాన శాఖలు సమన్వయంతో వ్యవహరించి లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, పరిసర గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్

0: మరియు రాయలసీమ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మకత సంస్కృతి సమితి ఆధ్వర్యంలో 2 రోజుల తెలుగు మహోత్సవం కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటలకు సూర్యోదయ సుప్రభాతం పేరుతో విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ యువతలో మాతృభాషాభిమానాన్ని నింపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. కరువు పరిస్థితులను ఎదుర్కొనే పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. యువత చట్టసభల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధులుగా వారి భావజాలాన్ని ఆలోచనలను దేశ భవిష్యత్తు కోసం ఉపయోగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల వివరాలు మీ అభిమాన మార్కాపురం ఎఫ్ఎం 101.5 MHz పై. 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కొన్ని విశేషాలు. అనంతరం మనసులోని మనసు మాలతీ చందూర్ గారి నవలా ధారావాహిక 28వ భాగం ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. ఇంకా సినిమా పాటలు మున్నగంశాలుంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. రచన శ్రీ ఎన్ జగదీష్. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233 ఎస్టీడీ కోడ్ 08596. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో వర్షాకాలంలో పిల్లల ఆరోగ్య సంరక్షణ గురించి మార్కాపురంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ పి రవిచంద్రారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే. ఈ ఉదయం 11:00 మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమంలో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం హిందీలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. వెనువెంటనే ఈ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 12:30 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే. 1:20 సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 1:30 సాయంత్రం 6:00 కార్యక్రమాలన్నీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈరోజు సాయంత్రం 6:35 జానపద రంజని కార్యక్రమంలో రాజుపాలెం వాస్తవ్యులు గాలిముట్టి రాములమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రమంజరి సినిమా పాటలు ప్రసారమవుతాయి.

ఈరోజు రాత్రి 8 గంటలకు మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమంలో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి పునఃప్రసారం. 8:30 జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి. 8:40 సినిమా పాట వింటారు. 8:45 న్యాయమంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. ఈరోజు రాత్రి 10:00 అఖిల భారత రవివాశ్రయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 11:00 హిందీలో వార్తలు. ఆంగ్లంలో వార్తలు 11:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈ ప్రసారంలో ఈ ఉదయం 11:00 మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమంలో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం హిందీలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. వెనువెంటనే ఈ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8:00 పునఃప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల వివరాలు.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద నిర్వహిస్తోంది. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. ఈరోజు సాయంత్రం లోపు పంపాల్సి ఉంటుంది. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన మా వాట్సాప్ నెంబర్ మరోసారి 8332905037. ఈరోజు సాయంత్రంలోపు పంపగలరు. గమనిక విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం మరింత వరకు విన్నారు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. మూడు T20ల పురుషుల క్రికెట్ సిరీస్ లో భాగంగా నిన్న హరారేలో జరిగిన రెండవ మ్యాచ్ లో భారత్ జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోల్దోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటన ముగించుకుని ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో మూడు యూరోపియన్ దేశాలతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలపరచడం, పరస్పర ఆసక్తిగల రంగాల్లో సహకారాన్ని విస్తరించడం లక్ష్యంగా రాష్ట్రపతి ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఈ పర్యటన సందర్భంగా ముర్ము ఆయా దేశాల అధ్యక్షులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. వ్యాపార వేదికలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రవాస భారతీయులతో సంభాషించారు. రొమేనియాలోని బుకారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిస్ట్ స్టడీస్ నుంచి రాష్ట్రపతి గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ఇది భారత్ రొమేనియాల మధ్య పెరుగుతున్న విద్యాపరమైన, ప్రజల మధ్య సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ఈ పర్యటనలో ఆమె భారత వేగవంతమైన ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతి, ప్రపంచ సహకారం పట్ల ఉన్న నిబద్దతను పునరుద్ఘాటించారు. అలాగే వాణిజ్యం, ఆవిష్కరణలు, విద్య, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పటిష్టమైన భాగస్వామ్యాలను ప్రోత్సహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రతి రాష్ట్రము, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో ముచ్చటిస్తారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 74 వైబ్రాంట్ గ్రామాలను కవర్ చేస్తూ వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 గత నెల 4 నుండి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. 3 లక్షలకు పైగా యువత దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనేవారు స్థానికులతో కలిసి నివసించేవారు. అలాగే స్వచ్ఛత డ్రైవ్లు, ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సులు, యువ సమ్మేళనాలు, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, మినీ మోడల్ పంచాయతీ సిమ్యులేషన్లు, స్థానిక కళాకారులతో పరస్పర సంభాషణలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడం వంటి కార్యకలాపాలు చేపట్టారు.

0: దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ది ఆకాంక్షలపై ఈ కార్యక్రమంలో దృష్టి సారించారు. నా యువ భారత్ ద్వారా అమలు జరుగుతున్న వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం భారతదేశ సరిహద్దు గ్రామాలను దేశపు మొదటి గ్రామాలుగా పరిగణించాలనే ప్రధానమంత్రి దృక్పథాన్ని సాకారం చేయడానికి, వికసిత్ భారత్ ప్రయాణంలో వాటిని క్రియాశీల భాగస్వాములుగా చేయడానికి రూపొందించబడింది. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో సీజేపీ ఆందోళన విరమించింది. పరీక్షా విధానంలో సంస్కరణలు, పేపర్ లీకేజీలను నివారించే చర్యలపై డిమాండ్ల గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ నిన్న సీజేపీ ప్రతినిధి బృందంతో మూడవ విడత చర్చలు జరిపారు. నిన్న న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేపీ నడ్డా మాట్లాడుతూ, నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వారిపై ఎటువంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదనే సీజేపీ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఒకవేళ ఏవైనా ఎఫ్ఐఆర్లు నమోదైతే వాటిని ఉపసంహరించుకుంటామని నడ్డా తెలిపారు. నీట్ యూజీ పేపర్ లీకేజీ తర్వాత ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే అంశంపై స్పందిస్తూ, ప్రభుత్వానికి పూర్తి సానుభూతి ఉందని, నిబంధనలకు లోబడి గరిష్ట నష్టపరిహారం అందజేస్తామని నడ్డా తెలిపారు.
1: एफआईआर की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है. जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है. कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशंस व्हाटएवर मैक्सिमम विल बी पॉसिबल दैट विल बी गिवन टू देम.
0: ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందాలు నిర్దేశిత గడువులోగా అమలవుతాయనే నమ్మకంతో సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఆందోళనను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.
2: तमाम मांगे जो हमारी थी वो मान ली गई है, तो हम इमीडिएट इफेक्ट से प्रोटेस्टर्स से रिक्वेस्ट करते हैं कि आप विड्रॉ करें, पीसफुली अपने घर वापस जाएं और आगे की जो भी हमारी रणनीति होगी या बातचीत होगी उससे हम आपको अवगत कराएंगे.
0: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రి కానున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటుగా విద్యామంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను కూడా జోషికి కేటాయించారు. జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం నుండి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. రేపు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను సవరించాలని కోరుతోంది. దీనిని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెడతారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే కేసుల్లో కఠినమైన శిక్షలు విధించడానికి, అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న న్యూఢిల్లీలో లఘు ఉద్యోగ భారతి ఫార్మా సదస్సు 2026ను ప్రారంభించారు. భారత ఫార్మాసిటికల్స్ రంగం నూతన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూ, ఉపాధిని కల్పిస్తూ, అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణను అందిస్తూ, ప్రపంచ నాయకత్వాన్ని బలపరుస్తూ, దేశ నిర్మాణానికి ఒక మూల స్తంభంగా నిలుస్తోందని నడ్డా పేర్కొన్నారు. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేను 90 పరుగుల తేడాతో ఓడించి సిరీస్లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. కొత్త T20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ సాధించిన తొలి సిరీస్ విజయం ఇది. భారత్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 18వ ఓవర్లోనే కేవలం 129 పరుగుల

0: ఆల్అౌట్ అయింది. మహారాష్ట్ర, ఒడిశాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటక, తెలంగాణల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్ లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కొన్ని విశేషాలు, ఇంకా మనసులోని మనసు మాలతీ చంద్రు గారి నవలా ధారావాహిక 28వ భాగం ప్రసారమవుతుంది. సినిమా పాటలు ఉంటాయి. ముందుగా
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కొన్ని విశేషాలు చెప్పుకుందాం. ప్రతి సంవత్సరం కూడా జూలై నెల 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్ దేశవ్యాప్తంగా జరుపబడుతుంది. 1999 సంవత్సరం జూలై నెల 26వ తేదీన భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. అసలు విషయం ఏమిటంటే 1999 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ కాశ్మీర్ను ఆక్రమించుకోవాలన్న కుట్రతో పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ బదర్ అనే పేరిట భారత సరిహద్దులోకి ప్రవేశించింది. అప్పటి భారత ప్రభుత్వం యుద్ధం చేయకుండా శాంతియుతంగా ఉండేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ పాకిస్తాన్ తన వైఖరి, తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో యుద్ధానికి వెళ్లక తప్పలేదు. 1999 మే నెల 3వ తేదీన కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. దీనిని భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అనే కోడ్నేమ్ను పెట్టుకుంది. అంతటి చలిలోనూ మంచు పర్వతాల్లో దాదాపు 60 రోజుల పాటు తీవ్ర యుద్ధం జరగడంతో ఇరు దేశాల సైనికులు చాలామంది అమరవీరులయ్యారు. దాదాపు 527 మంది భారత సైనికులు దేశం కోసం అసువులు బాశారు. చివరికి జూలై 26వ తేదీన భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవటం ద్వారా భారత్ విజయం సాధించారు.

0: చించింది. ఇదంతా కార్గిల్ జిల్లాలో జరగటం వల్ల కార్గిల్ విజయ్ దివస్ అయింది. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతారు. ప్రపంచమంతా కూడా, అంటే ప్రజలంతా కూడా సైనికులకు నివాళులర్పించి ప్రత్యేక కార్యక్రమాలు ఈ సందర్భంగా నిర్వహిస్తారు. నేటి యువత ఎన్నో రంగాల్లో ప్రవేశిస్తూ ఉన్నారు. ఎంతోమంది సైనికులుగా చేరాలని, భరతమాత సేవ చేయాలని కూడా ఆకాంక్షతో ఉంటారు. ఆర్మీలో అవకాశం రావడం కూడా వారికి ఒక వరం లాంటిది. దేశం కోసం పోరాడే సైనికులుగా మారాలనే వారికి ఇలాంటి విజయాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. జై జవాన్ నినాదంతో ఈ సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపం వద్ద అమర జవానులకు నివాళులర్పిస్తారు మన ప్రధాన నాయకులు. మీరింతవరకు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కొన్ని విశేషాలు విన్నారు కదా.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్, నడుగులో కామరా సైబాల్, బురద పుల్లా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లో ప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
4: ఆర్బిఐ అంటోంది.
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
0: కార్యక్రమంలో ఇప్పుడు మనసులోని మనసు మాలతీ చంద్రు గారి నవలా ధారావాహిక 28వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్.

అతనికి పెళ్ళాం అక్కర్లేదు, తల్లి తండ్రి అక్కర్లేదు, స్నేహితులెవరూ లేరు, ఎవ్వరూ అక్కర్లేదు, ఒక్క గ్రానీ తప్ప. అటువంటి వాణ్ణి కట్టుకుని ఏ ఆడది సుఖపడదు నాన్న. ఆ విషయం నువ్వు మొదటి రోజునే గ్రహించుకోవాల్సింది. చదువుకుని ఉద్యోగం చేస్తున్న నీకు ఆనాడే ఇది ఎందుకు అర్థం కాలేదు? అరుణ, నేను నిన్నెప్పుడూ ఏమి అనలేదు, కానీ ఈరోజు నీ ప్రవర్తన నాకు చాలా సిగ్గు కలిగించిందమ్మా. నువ్వు పెళ్లికి వెళ్లడం ఒక తప్పు, వెళ్ళిందానే వెర్రివేషాలు వేయడం రెండో తప్పు, అది చెడ్డ పని అని ఆ పెద్దావిడ నిలదీస్తే ఎదిరించి మాట్లాడడం మూడో తప్పు, ఇప్పుడు ఆవిడ్ని క్షమాపణ అడగనండం మరో తప్పు. నాన్న, నాకీ పెళ్ళొద్దు నాన్న. అది నువ్వు మొదటి రోజునే చెప్పాల్సింది. ఈనాడు చాలా ఆలస్యంగా చెప్తున్నావు. నువ్వు నీ ఒక్కదాన్ని గురించి ఆలోచిస్తున్నావు. నీ వెనక సుశీల, రోజా, ఇద్దరు ఆడపిల్లలున్నారమ్మా. నాన్న, నా మెడలు వంచి పెళ్లి చేస్తే నేను ఇంట్లోంచి పారిపోతాను. నేను ఎవరితో కలిసి బతకాలో ఆ మనిషిలో ప్రేమ అభిమానం అన్నవి ఏమీ లేవు నాన్న, అంటూ కట్టలు తెంచుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఇంట్లోకి పరిగెత్తింది అరుణ. లోపలికి వెళ్లి గత్తెలుపులు వేసి లోన గడియి పెట్టుకుంది. ఆ రాత్రి ఎంతమంది పిలిచినా అరుణ తలుపులు తెరవలేదు. ఆ రాత్రి ఎవరూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. ఆ ఇల్లేదో అశుభం జరిగినట్లుగా నిశ్శబ్దంగా ఉంది. గదిలో పడుకున్న అరుణకి కళ్ళు మూతపడలేదు. ఎందుకిలా జరిగింది? ఆ ఫోటోలు ఎవరు పంపించుంటారో? అమ్మమ్మగారి అడ్రస్సు రాజారావుకి తప్ప మిగతా ఎవ్వరికీ తెలీదుగా. అతనే ఈ ఫోటోలు పంపుంటాడు. అవును, ఈ పెళ్లి చెడగొడితే అతనికి ఏం ఉరుకుతుంది? బహుశా తన్ని నేను పెళ్లి చేసుకుంటాననుకున్నాడేమో. ఇంత అసహ్యంగా ప్రవర్తించిన మనిషిని ఏ ఆడపిల్ల పెళ్లాడుతుంది? తన ప్రవర్తన మంచిది కాదన్న అపవాదు వేసి చివరికి తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? ఛి, ఇటువంటి నీతి లేని వాణ్ణి తనే కాదు ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోదు. అమ్మమ్మగారి నోటికి హద్దులేనట్లే ఇతని చేష్టలకు కూడా హద్దులేదు. తను పొందాలనుకున్నది ఎలా?

అలాగా పొందడమే తప్ప రాజమార్గం అసలు వీళ్ళకి అక్కర్లేదు. ఒకరి మీద ఒకరికి శత్రుత్వం ఉన్న అవ్వా మనవాళ్ళ స్వభావాల్లో చాలా పోలికలున్నాయి. ఆవిడ డబ్బుతో అందరినీ లొంగదీసుకోవాలనుకుంటుంది, ఇతను అల్లరి పెట్టి లొంగదీసుకోవాలనుకుంటున్నాడు. అసలు తను ఎవరినీ పెళ్లి చేసుకోదు. అవును, ఎవరెంత చెప్పినా సరే విందు. ఇటు ఈ రాజా వద్దు, అటు ఆ రాజారావు వద్దు, ఇద్దరూ వద్దు తనకి. అరుణకి రాజా మొహం కళ్ల ముందు మెదిలింది. అతను అమాయకంగా నిస్సహాయంగా తన వంక చూస్తున్నట్టు అనిపించింది. ఆర్ యూ లోన్లీ అని తను ఆ రోజు అడిగినప్పుడు అతను జవాబు చెప్పలేదు. అతను నిజంగా లోన్లీగా ఉన్నాడా? ఫ్రెండ్స్, ఆత్మీయులు లేక మనసులోని మాట పైకి చెప్పుకునే అవకాశం లేక గిలగిల్లాడుతున్నాడా? అటువంటి ఒంటరివాణ్ణి తను వదిలేస్తే ఏమైపోతాడు? రాజాని తన వైపు తిప్పుకుంటే ఈ అమ్మమ్మగాన్ని ఒక ఊపు ఊపవచ్చు. ఆ ఇల్లు, రాజా పక్కన తన కారు ప్రయాణాలు, రోజూ తన కోసం వచ్చే కార్లు, అవన్నీ ఇక మీదటుండవు. పోనీ అమ్మమ్మగారిని మన్నించమని అడిగితే? చీచీ, తను లొంగకూడదు. తనొక్క మెట్టు దిగిందా ఆమె తన కాలి కింద నల్లిని నలిపినట్లు రాసిపారేస్తుంది. అమ్మమ్మగారు నిజంగా తను తప్పు చేశానని నమ్మిందా? నమ్మితే మరి ఈ పెళ్లి వద్దని ఎందుకనలేదు? ఇన్నాళ్ల పరిచయంలో ఆనందంగారికి మరో కొడుకున్నాడని ఎందుకు చెప్పలేదు తమతో? రాజారావు తల్లి ఎక్కడుంది? ఆమెకి అమ్మమ్మగారికి అసలు పేచి ఎందుకొచ్చిందో? ఎదుటి వ్యక్తి ఆత్మగౌరవాన్ని భరించలేదు మా ఎంజీఎం. రాజారావు మాటలు గింగురుమంటున్నాయి చెవుల్లో. రాజారావు తల్లి కూడా ఆత్మగౌరవం ఉన్న వ్యక్తా? ఆవిడ ఎక్కడుంది? అరుణ మనసు గిర్రం తిరుగుతున్నది. ప్రవాహవేగంలో మునిగిపోతున్న వ్యక్తి గడ్డిపోచన ఆధారంగా పట్టుకున్నట్టు ఈ చిక్కులన్నిట్లో తన ఉద్యోగం ఒక్కటే ఆధారంగా కనిపిస్తోంది. నయం, అమ్మమ్మగారి మాట విని ఉద్యోగానికి రాజీనామా ఇవ్వలేదు. అదొక్కటే గడ్డిపోచలాగా తన్ని రక్షించేది. దాన్ని బట్టి తను జీవించగలిగేది. తెల్లవారి నిద్రలేచాక అరుణకి గది బయటికి రావడానికి భయంగా ఉంది. తల్లి ముఖం చూడాలంటే బెదురుగా ఉంది. తల్లి సాధింపులు తిట్లు ఎలా ఎదుర్కోవడం? వచ్చేవారం నాడీపాటికి తనని పెళ్లికూతుర్ని చేసేస్తారు. ఈ ఉదయం ఆ కలలని, ఆ సరదాలని అన్నిటినీ వెనక్కి నెట్టేసి తల్లిని ఎదుర్కోవాలి. ఎలా ఎలా? పిల్లిలా తలుపు తెరిచింది అరుణ. సావిత్రమ్మగారి ముఖం ప్రసన్నంగా ఉంది. ముఖంలో కోపం లేదు. అరుణ, లేచావా అమ్మా? పళ్ళు తుముకుండ్రా, కాఫీ చల్లారిపోతోంది. కంఠం చాలా మామూలుగా ఉంది. రాత్రి జరిగిందంతా కళా నిజమా అన్న సందేహం వచ్చింది అరుణకి ఆ క్షణంలో. అరుణ కాఫీ తాగింది మాట్లాడకుండా. ఇంట్లో అందరూ మామూలుగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాతావరణం మాత్రం గంభీరంగా రాబోయే తుఫానికి సంకేతమా అన్నట్టుంది. అందరూ బయటికి వెళ్ళిపోయాక సావిత్రమ్మ గారు, అరుణ, ఈ పూట రేడియోకి సెలవు పెట్టు, నీతో కాస్త మాట్లాడాలి అన్నారు గంభీరంగా. తల్లి తనతో వాదులాడ్డానికి సిద్ధంగా లేదు. నిందించడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. అరుణ, నాకు అమ్మమ్మగారు అన్ని విషయాలు చెప్పారు. ఏ విషయాలు? అదే, ఆవిడ పెద్ద కోడలు అంటే ఆనందం గారి మొదటి భార్య గురించి చాలా చెప్పారు. ఆవిడ ప్రవర్తన మంచిది కాదట. అసలు ఆ రాజారావు తన కొడుక్కి పుట్టాడో లేదో అన్న అనుమానం కూడా ఉందిట ఆవిడకి. ఇదంతా నాకెందుకు చెబుతున్నావు? నాకు వాళ్ల గొడవలతో అసలు ఎటువంటి సంబంధమూ లేదు. ఉండు, తొందరపడకు. ఆ మనవడు అల్లరిచిల్లరగా తిరుగుతాట, ఎక్కడా కుదురులేదుట. ఈమెకు మనసులో ఎటువంటి అనుమానాలున్నా ఏదో తమ ఇంటి పేరిటవాడని ఆ పిల్లవాణ్ణి తీసుకొచ్చి పెంచుకుందామని కూడా చాలా ప్రయత్నించారట. అయితే ఆ కోడలు ససేమిరా అని ఆ పిల్లవాణ్ణి ఇవ్వలేదు. కోర్టుకు వెళ్ళకపోయిందా పోని? ఆవిడ పిల్లవాణ్ణి తీసుకురాజల్చుకుంటే అవేం చూడదే? ఆనందంగారు ఒప్పుకోలేదుటే. పోయింది ఎలానూ పోయింది, నీ మనసుకు నచ్చిన కోడల్ని నేను చేసుకుంటాను, మనకెందుకా లేచిపోయిందాంతో అని కోర్టుకు ఎక్కలేదట. అలా చెప్పు, ఆవిడ చేతుల్లోనే ఉంటే 3 కోర్టులన్నా తిప్పి ఆ పిల్లవాడిని లాక్కునుండేది. అమ్మా, అసలు ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు? నువ్విదంతా నమ్ముతున్నావా? ఎందుకు నమ్మకూడదే? బోలెడంత ఆస్తి సంపద వదులుకుని ఆ పెద్ద కోడలు పోయింది.

కాని లక్ష్మీదేవి గారిని చూడు, కాలు కింద పెట్టదు, మడత నలగం చీరతో రాణివాసం అనుభవిస్తోంది. అందరికీ ఆ యోగ్యత ఉండద్దు, ఉద్రేకంగా అంటోంది సావిత్రమ్మగారు. దేనిమీద ఆసక్తి చూపకుండా, ఆఖరికి కన్న కొడుకు మీద కూడా ప్రేమ చూపించకుండా అంటీ ముట్టనట్లుండి లక్ష్మీదేవి గారు సుఖంగా ఉందా, సంతోషంగా ఉందా? నిన్ను బెదిరించి తన మీద చాడీలు చెప్పి ఆ వైపుకు తిప్పుకున్నారేమోనని ఆవిడ భయమే, అందుకే తొందరపడ్డారు. చిట్ట చివరిగ్గానీ నువ్వు నిర్దోషివని గ్రహించలేకపోయారు. ఆ రాజారావు నీకు మొదట్లోనే తెలుసునని పొరబడ్డారు. అయితే ఇప్పుడు ఏమిటంటారట? నువ్వు వెళ్ళి క్షమించమని అడుగు. ఆ రాజారావు నీకు జన్మలో చూడని మాట ఇవ్వు. అంతే, అన్నీ ఎక్కడికక్కడ సమసిపోతాయి. ఇవ్వకపోతే ఈ పెళ్ళి ఆగిపోతుంది. నాకీ పెళ్లి చేసుకోవాలని లేదు. నన్ను అమ్మమ్మగారు క్షమించను వద్దు, నేను వాళ్ల మనవణ్ణి చేసుకోను వద్దు. ఒసే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? శుభలేఖలందరికీ వెళ్ళిపోయాయే. ఆ లగ్నానికి మనవడి పెళ్లి చేసి తీరాలంటున్నారు. లేకపోతే నగుబాట్లు, నీకెన్ని నగలు పెట్టారే, ఎన్ని చీరలు కొన్నారు, నెత్తిన పెట్టుకున్నారే నిన్ను. ఆవిడ్ని కాదంటావా? నీ మెడలు విరిచి పెళ్లి చేస్తాం. ఆ చెయ్యి చూద్దాం. ఈ క్షణంలో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. నాకు ఉద్యోగం ఉంది, నన్ను నేను పోషించుకోగలను. అదిటే నీ అహంకారం? నీ సంగతే ఆలోచించుకుంటున్నావు గాని మా సంగతి ఏమిటా? రేపు సుశీలకు పెళ్ళెలా అవుతుందే? అందరూ ఈ పెళ్ళి ఎందుకు ఆగిందని అడగరటే. నాకిష్టం లేదని చెప్తాను, చెబుదువుగాని. అమ్మమ్మగారు ఆ ఫోటోలు పేపర్లో వేయిస్తారు, నలుగురికి చెప్పి యాగి చేస్తారు. వెయ్యమను, ఎవరికి కావాలి నా సంగతి? నేనేం ఫిలిం స్టార్నా? పేరు ప్రఖ్యాతులున్నదన్నా? వేసుకోమను. నువ్వెంతకు తెగించావే, మా కోసం కూడా కాస్త ఆలోచించు. ఆ ముసలావిడ బతికినన్నాళ్ళు బతకదు. ఆనక ఆ ఇంటికి నువ్వే సర్వాధికారి అవుతావే. ఊరికి అరుస్తుంది కానీ ఆవిడికి నీ మీద చాలా ప్రేమ. నా మాట విని ఒక్కసారి ఆవిడ్ని మన్నించమని అడగవే. అమ్మా, నాకొక్కరోజు టైం ఇవ్వు, నన్ను కాస్త ఆలోచించుకొని. ఇవాళ అసలు నా మనసు గందరగోళంగా ఉంది, నేను ఆఫీసుకు వెళ్ళాలి. సావిత్రమ్మగారు అనుమానాస్పదంగా చూసింది కూతురు వైపు. ఏమిటి అలా చూస్తున్నావు? నేనే ఎక్కడికి వెళ్ళిపోన్లే, వెళ్ళదలుచుకుంటే చెప్పి మరీ వెళ్తాను, భయపడకు అంటూ అరుణ రేడియో స్టేషన్కి బయలుదేరింది. భాస్కర్ తన రూంలోకి అడుగు పెడుతూనే అరుణ ముఖం చూసి ఎనీథింగ్ రాంగ్ అని అడిగాడు. అరుణ తల వంచుకుంది. టేబుల్ మీద కళ్ళనీళ్లు చుక్కలు చుక్కలుగా పడుతున్నాయి. ఏ స్వీటీ, ఏమిటసలు గొడవ? నువ్వు నీ యంగ్మాను దెబ్బలాడుకున్నారా? మరేమిటి? చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. పద క్యాంటీన్కి వెళ్దాం పద. అక్కడైతే రమోలా వాళ్ళు వస్తారు. ఒక్క గంట సేపు మనం ఎక్కడైనా కూర్చోడానికి వీలవుతుందా? చాలా సీరియస్ మ్యాటరా? అవును. అయితే ఉండు అంటూ భాస్కర్ రూము వదిలి వెళ్ళి కాసేపట్లోనే వెనక్కి తిరిగొచ్చాడు. పద పద, ట్యాక్సీ వచ్చింది, ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్దాం. వుడ్లాండ్స్లో టిఫిన్కి ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు చెప్పు అన్నాడు భాస్కర్ అరుణ వంక చూస్తూ. అరుణ కళ్ళు ఉబ్బి ఉన్నాయి, ముఖం వాడిపోయి ఉంది. కళ్ళల్లో ఉత్సాహం ఆనందం మాయమయ్యాయి. ఆ రాజారావు ఉత్తర్ రోగ్ అంది అరుణ. బెగ్ యువర్ పార్డన్ అన్నాడు భాస్కర్. నిజమేనండి, నేను అతను వసంతం చల్లుకుంటున్న ఫోటోలు అమ్మమ్మగారికి పంపించాడు. నేను నమ్మను. అతనికి తప్ప అమ్మమ్మగారి అడ్రస్ ఎవరికీ తెలీదు. ఆ విషయం నీకెలా తెలుసు? ఈ రాజారావు ఆనందంగారి మొదటి భార్య కొడుకుట. భాస్కర్ చిన్నగా విజిల్ వేశాడు ఆశ్చర్యంతో. అరుణ, రిడిల్స్ చెప్పకు, విషయం సూటిగా చెప్పు. నిన్న సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేటప్పటికీ మా వాళ్ళు ఎవరూ ఇంట్లో లేరు. అమ్మమ్మగారికి జబ్బుగా ఉందని పరిగెత్తుకు వెళ్ళిపోయారట. నేను ట్యాక్సీ తీసుకువెళ్ళేటప్పటికీ అందరూ పంచాయతీదారుల హాల్లో కూర్చున్నారు. నిన్న మధ్యాహ్నం పోస్ట్లో రెండు ఫోటోలు వచ్చాయట. ఒకటి రాజారావు నాకు బుక్క రాస్తున్నది, రెండోది నేను అతని మీద వసంతని దింబరిస్తున్నది. అయితే నాకు ఆ రాజారావుకి మధ్య ఏదో సంబంధం ఉన్నదని అతను ఎవరో నాకు తెలుసునని నానా మాటలు అన్నారు. మాట మీద మాట పెరిగి అసలు నేను ఈ పెళ్లి చేసుకొని పొమ్మన్నాను. అరుణ, నువ్వు తొందరపడ్డావు. మీరు అలాగే అంటున్నారా? ఇంత దూరం వచ్చాక నువ్విప్పుడు కాదు అనడం బావుండదు. కానీ ఆ సుందరమ్మగారు చాలా అసహ్యంగా

అంటున్నారు. ఆ రాజారావెవరో నాకు తెలియదంటే అసలు నమ్మడం లేదు. అతన్నింత నీచంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. అరుణ, ఇక్కడ రెండు పాయింట్లున్నాయి. ఒకటి పెళ్ళి, రెండు రాజారావు ఫోటోలు. ఇంతకీ నీ పెళ్ళి ఆగిపోతుందా? నేనావిడిని క్షమాపణ అడిగితే ఊరుకుంటారట. అడుగు, ఇందులో పోయేదేమీ లేదుగా. మీ రాజా ఏమన్నాడు? అదే కదా అసలు బాధ. అతనేమీ అనలేదు, స్తంభంలాగా కూర్చున్నాడు. ఇదిగో నేను పద్ధతి చెప్తాను విను. నువ్వు రాజాకి ఫోన్ చెయ్యి. అతనికి నీ మీద నమ్మకం కనుకుంటే అమ్మమ్మగారికి అపాలజీ చెప్పడం పెద్ద కష్టం కాదు. ఆఫ్టర్ ఆల్ పెద్ద ఆవిడ.

మరింతవరకు మనసులోని మనసు మాలతీ చంద్రు గారి నవలా ధారావాహిక 28వ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీమతి

0: మరింతవరకు మనసులోని మనసు మాలతీ చంద్రు గారి నవలా ధారావాహిక 28వ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీమతి శారదా శ్రీనివాసన్.
1: ప్రకార సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

కార్యక్రమంలో ఇప్పుడు శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 9 నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద నిర్వహిస్తోంది. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. ఈరోజు సాయంత్రంలోపు మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నెంబర్ మరోసారి 8332905037. గమనిక విన్నారు.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు.

వినబోయే పాట లెజెండ్ చిత్రం కోసం విజయ్ యేసుదాస్ చిత్ర పాడింది. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు విన్న పాట మహానుభావుడు చిత్రం కోసం శ్వేతా పండిట్ పాడింది. గీత రచన కృష్ణశాస్త్రి, కృష్ణకాంత్ సంగీతం ఎస్ఎస్ థమన్. వింటున్న ఈ పాట లవర్స్ డే చిత్రం కోసం దినకర్ హరిణి పాడింది.

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద నిర్వహిస్తోంది. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8333-2905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా 26వ తేదీ అంటే ఈరోజు సాయంత్రంలోపు పంపగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2వ తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన మా వాట్సాప్ నెంబర్ మరోసారి 8333-2905037. గమనిక విన్నారు.

విన్న ఆ పాట గోపాల గోపాల చిత్రం కోసం వెంకటేష్, పవన్ కళ్యాణ్, శ్రీయశరణ్ పాడింది. వినబోయే పాట నవమన్మధుడు చిత్రం కోసం ధనుష్, సునీత సారథి పాడింది.

మరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: demands. Union Minister Prahlad Joshi appointed as Education Minister following resignation of Dharmendra Pradhan. Government to introduce Public Examinations Prevention of Unfair Means Amendment Bill 2026 in Lok Sabha tomorrow. Prime Minister Narendra Modi to share his thoughts in Mann Ki Baat program at 11 this morning. Kargil Vijay Diwas being observed today to honour bravery of Indian soldiers who sacrificed their lives during 1999 Kargil War. Anahat Singh creates history by becoming first Indian to win girls singles final of World Junior Squash Championships. And Indian sub-junior men's team beat Pakistan 3-1 to clinch gold at FIH Youth Hockey 5S Asian Championships. Women's team back silver medal. And with that, we end the morning news. Have a nice day.
1: आकाशवाणी से पेश है खबरनामा।
2: प्रकटించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ।
3: మహిళా సాధికారతకు గార్మెంట్ పరిశ్రమలు బలమైన వేదికగా నిలుస్తున్నాయన్న కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ప్రజల సహకారం అవసరమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరూ సంస్కృత జ్ఞానాన్ని సంపాదించి తద్వారా సంస్కృతంలో ఉన్న వైజ్ఞానికత సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్న అస్సాం గవర్నర్ లక్ష్మణ ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వంటి అంశాలతో కూడిన తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మన దేశంలోని టెక్స్టైల్ రంగం ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యంగా మహిళా సాధికారతకు గార్మెంట్ పరిశ్రమలు బలమైన వేదికగా నిలుస్తున్నాయన్నారు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో రాయలసీమ జిల్లాల పరిధిలోని జౌళి హస్తకళల శాఖలకు చెందిన అధికారులతో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రజలకు మరింతగా అవగాహన కల్పించాలన్నారు. ఏపీలో వస్త్ర జౌళి రంగాభివృద్ధికి కేంద్రం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను టెక్స్టైల్ హబ్గా అభివృద్ధి చేయనున్నామని అందుకోసం కేంద్రం సహకరిస్తుందని వెల్లడించారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ప్రజల సహకారం అవసరమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుపతిలో స్వర్ణాంధ్ర 2047 ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్ రాష్ట్రస్థాయి సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సదస్సుకు స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గర్గ్, భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్, నీతి ఆయోగ్ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ కెవీ రాజు, ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు ప్రొఫెసర్ ఎస్ మహేంద్రదేవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధనలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్ని రకాలుగా సిద్ధం చేసేందుకు సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ప్రభుత్వ యంత్రాంగం ప్రణాళికలు రూపకల్పన చేసి సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. P4 విధానాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సంపద సృష్టించే ప్రయత్నం నిరంతరాయంగా ప్రభుత్వం చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ సంస్కృత జ్ఞానాన్ని సంపాదించి తద్వారా సంస్కృతంలో ఉన్న వైజ్ఞానికత సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు అస్సాం గవర్నర్ లక్ష్మణ ప్రసాద్. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ పట్టాభిరామ శాస్త్రి వ్యాఖ్యానమాలను గవర్నర్ ప్రారంభించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ సంస్కృత అభివృద్ధికి విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని అభినందించారు. విద్యార్థులు సంస్కృత భాషపై అధ్యయనం చేసి మరింత ఉత్సాహంతో భావితరానికి అవసరమైన శాస్త్రీయ జ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో షైనింగ్ స్టార్స్ అవార్డు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 270 మంది విద్యార్థిని విద్యార్థులను మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయని, ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు లేవు అన్న బోర్డులు పెట్టడం ఇదే ప్రథమం అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల బోధన మెరుగైందని, విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన తిరుపతిలోని జంతు ప్రదర్శనశాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు అసెంబ్లీ వైల్డ్ లైఫ్ అండ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ అయ్యన్న పాత్రుడు. తిరుపతిలోని జూ పార్కును కమిటీ సందర్శించింది. ఇప్పటికే జంతు ప్రదర్శనశాల ఆదాయం సుమారుగా 10 కోట్ల రూపాయలు వస్తోందని, జంతు ప్రదర్శన

0: సంవత్సరాలకు అదనంగా 8 కోట్ల రూపాయల అవసరముందన్నారు. టీటీడీ 3 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని, మరో 3 కోట్లు సీఎస్ఆర్ ఫండ్ నుంచి సమకూరుస్తున్నామన్నారు. మరో 2 కోట్లు ఎంపీ నిధుల ద్వారా భర్తీ చేయాలని కోరుతామన్నారు. కొత్త జంతువులను జూకి తీసుకొస్తామని, వచ్చే సంవత్సరం నుంచి బడ్జెట్లో నిధులు కేటాయించేలా ప్రతిపాదన చేస్తామన్నారు. వీరింతవరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన తిరుపతి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఎన్ జగదీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. హలో,
2: మేడం రాఘవేంద్రరావు మాట్లాడుతున్నాను. మేడం
1: రాఘవేంద్రరావు గారు చెప్పండి.

0: శాస్త్రవేత్త మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి వర్ధంతి ఉంది మేడం రేపు.
1: ఓకే.
0: ఆయన రామేశ్వరంలో జన్మించారు.
1: హలో చెప్పండి.
0: అబ్దుల్ కలాం గారికి ఒకరోజు ముందుగానే ఘనమైన నివాళులు అర్పిస్తూ బాలభారతం చిత్రం నుండి మానవుడే మహనీయుడు అనే పాట కావాలి మేడం.
1: బాలభారతం.
0: అవును మేడం.
1: ఓకే పాట వస్తుందండి, వినేద్దాం మరి.
0: ధన్యవాదాలు మేడం.
2: గడు

0: సర్దుబాటైంది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటైంది. జీతం అడ్వాన్స్గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: హలో హలో, నమస్తే అండి, చెప్పండి. చెప్పండి సాల్మన్ గారు.
4: ధర్మాత్ముడు మేడం, కృష్ణరాజు.
3: ధర్మాత్ముడు?
4: అవును మేడం.
3: అందులో ఏ పాట అండి?
4: మేడం
3: పాట వస్తుంది. ఓకే.
4: ఇంట్లో మన సోదరులందరి పాలు ఆటలు కట్టపోలేదు. సలహా డ్రైవర్ బాబు.

0: హలో హలో,
1: హలో అమ్మా.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: హలో
0: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: హలో అమ్మా,
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: నాకు అల్లూరు సీతారామరాజులో పాట కావాలమ్మా.
0: మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నేను కల్లిపల్లి దగ్గర గార్ల తిన్నాడమ్మా.
0: అల్లూరు సీతారామరాజు చిత్రం నుంచి ఏ పాట?
1: అది మంచి పాట ఒకటి చూడమ్మా, మారుతుంది.
0: వస్తాడు నారాజు పాట వస్తుంది.
1: సరే అమ్మా.

0: హలో
1: హలో,
0: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మార్కాపురం నుంచి అండి.
0: పేరు
1: కోటేశ్వరి అండి.
0: చెప్పండి.
1: గుడ్
0: కోటేశ్వరి
1: మార్నింగ్
0: గారు,
1: సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
1: శ్రీరాములయ్య సినిమాలో నుంచి
0: శ్రీరాములయ్య.
1: భూమికి పక్షాన్ని చేసినట్టు పాట అండి. మాల్లి రక్త కోసం ఈ పాట
0: పాట వస్తుందండి, వినిద్దాం.
1: ఓకే.

0: హలో,
1: చెప్పండి. బాగున్నారండి?
0: నమస్కారం అండి. బాగున్నాం. ఎక్కడి నుంచి అండి?
1: శ్రీనివాస గారు, హైదరాబాద్ అండి.
0: హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు, చెప్పండి.
1: రక్షకుడు.
0: హలో,
1: రక్షకుడు అండి. రక్షకుడు,
0: రక్షకుడు.
1: అవునండి.
0: అందులో ఏ పాట అండి?
1: తమ్ముడిని తాకినది నీకేనా ఉంటుందండి పాట?
0: పాట వస్తుందండి.
1: అవును.

0: మీరు వింటున్న ఈ కార్యక్రమాలు మార్కాపురం ఎఫ్ఎం 101.5 మెగాహెడ్స్పై వింటున్నారు. హలో హలో
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి? హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: వైఎస్ఆర్ కడప జిల్లా తొండ్రి మండలము కోడవానిపల్లి మేడం.
0: చెప్పండి.
1: నర్తనశాల.
0: నర్తనశాల నుంచి ఏ పాట?
1: జనని శివకామిని.
0: ఓకే, పాట వస్తుందండి, వినేద్దాం మరి.
1: హలో,
0: పాట వస్తుంది, వినేద్దాం.
1: థ్యాంక్ యూ మేడం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వెల్కమ్ బ్యాక్ టు హలో ఎఫ్ఎం ఫ్రమ్ మార్కాపురం ఎఫ్ఎం.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
0: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
0: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
0: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
0: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
0: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
0: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
0: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద నిర్వహిస్తోంది. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8333290507 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా 26వ తేదీ సాయంత్రంలోపు పంపగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నెంబర్ మరోసారి 8333290507. హలో,

టెలిఫోన్ లైన్లలో కలిగిన అంతరాయం కారణంగా పాట విన్నారు కదా. హలో చిత్రం కోసం అర్మాన్ మాలిక్ పాడింది కార్యక్రమంలో ఇప్పుడు ఈ పాట.

0: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మీ పేరు? హుసేన్ గారు, వాళ్ళు ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు? ఓకే,
1: ఆకాశం.
0: ఓకే, మంచి పాట కోరారండి. స్వయంవరం చిత్రం నుంచి తప్పకుండా పాట వినిపిస్తాను. ఓకే.

0: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్
0: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా?
1: 5,000 మిగిలాయి.
0: కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
0: ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటోంది
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: హలో హలో,
1: హలో,
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. చెప్పండి నాగలక్ష్మి గారు. బాగున్నాం అండి. ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారు ఈరోజు?
1: నాకు ఆఖరి పోరాటం సినిమాలో పాట కావాలండి.
0: ఆఖరి పోరాటం.
1: స్వాతి చినుకు సంధ్యవేళలో. స్వాతి చినుకు సంధ్యవేళలో. హలో,
0: పాట వస్తుందండి. అందరి కోసం వినేద్దాం మరి.
1: ఓకే ఓకే, ధన్యవాదాలు మేడం.
0: వెల్కమ్.

0: ముఖాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హలో హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? పేరు? ఏ చిత్రం నుంచి పాట కావాలండి ఈరోజు? అర్థం కావట్లేదండి, క్లారిటీగా చెప్పరా? బాగ్దాద్ గజదొంగ. అందులో ఏ పాట? ఒక్కటి హాయ్ అల్లా అనే పాట ఒకటి అందుబాటులో ఉందండి, వినిపిస్తాను. ఓకే.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: వర్షాకాలంలో పిల్లల ఆరోగ్య సంరక్షణ గురించి మార్కాపురం ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ పి రవిచంద్రారెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ పివి నరసింహారావు.
2: ఇవాల్టి కార్యక్రమంలో వర్షాకాలంలో పిల్లల ఆరోగ్య సంరక్షణ గురించి తెలియజేయడానికి మార్కాపురంలోని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పి రవిచంద్రారెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: సార్, ముఖ్యంగా వర్షాకాలంలో పిల్లల ఆరోగ్య సంరక్షణ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను మరి మా శ్రోతలకు అందించాలని మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వర్షాకాలం ఆహ్లాదకరమైన కాలం, కానీ ఇదే సమయంలో పిల్లల్లో అనేక అంటువ్యాధులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా చాలా వ్యాధులను నివారించవచ్చు. మరి ఈ సందర్భంగా ఈ వర్షాకాలంలో పిల్లలకు మనం అనుకున్నట్టుగా ఆరోగ్య సమస్యలు వస్తాయి, కాబట్టి ఏమేమి ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేది ముందుగా తెలియజేయండి సార్.
3: ఇప్పుడు వర్షాకాలంలో, నార్మల్గా వర్షాకాలంలో పిల్లలకు తరచుగా అంటువ్యాధులు అనేవి కామన్గా వస్తాయి. ఎందుకంటే నీరు అనేది కలుషితం అవుతుంది, వాతావరణ మార్పులు అనేవి వస్తాయి, నీరు ఎక్కువగా కలుషితం అవ్వడము, నీటి నిల్వ ఎక్కువ ఉండడం వల్ల, దోమలు ఎక్కువగా ఉండడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులు ప్రబలిస్తాయి. నీరు కలుషితం అవ్వడం వల్ల, అపరిశుభ్రమైన నీరు తాగడం వల్ల ఈ విరేచనాలు, వాంతులు వచ్చేసి డిహైడ్రేషన్ వస్తుంటుంది. వాతావరణ మార్పు వల్ల ఎక్కువగా తరచుగా ఒక్కరికి వచ్చినా మిగతా వాళ్ళకు కూడా అంటువ్యాధులు కాబట్టి శ్వాసకోశం ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి.
2: అంటే ముఖ్యంగా ఈ వర్షాకాలం అనగా ఇలాంటి సమస్యలతో పిల్లలు బాధపడుతుంటారు, మీ దగ్గరికి రావడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇలాంటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వివరంగా మీరు వచ్చినటువంటి వాటిల్లో విరోచనాల గురించి కానీ, వాంతుల గురించి కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా తల్లిదండ్రులు అనేది చెప్పండి సార్.
3: ఇప్పుడు మెయిన్గా జ్వరం వచ్చినప్పుడు వాటర్, మంచినీరు ఎక్కువగా తాపాలి. తాపడం వల్ల డిహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. పారాసిటమాల్ అనేది తగిన డోసులో, డాక్టర్ సూచించిన డోసులో వేసుకోవాలి. బయట అనవసరమైన యాంటీబయాటిక్స్, స్టిరాయిడ్స్ ఏవి, ఇంజెక్షన్స్ లాంటివి వేయించకూడదు. డాక్టర్ సలహా తీసుకొని దాని ప్రకారమే వేయాలి. గోరువెచ్చని నీళ్ళల్లో ఒళ్ళు తుడవడం మంచిది జ్వరం వచ్చినప్పుడు.
2: అంటే చిన్నపిల్లలకు జ్వరం వస్తుంది, అది మనము గుర్తిస్తాము, వాళ్ళకు కొంచెం అనీజీగా ఉండి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అంటే మనం గుర్తించి మీ దగ్గర తీసుకురావాలి. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అప్పుడు?
3: మరీ హై గ్రేడ్ ఫీవరు, 101 పైన రావడము, పిల్లాడు డల్, నీరసంగా ఉండడము, పాలు తాకపోవడము, పెద్ద పిల్లలు అయితే ఎల్లప్పుడూ నిద్రపోతూ ఉండడము, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే మంచిది.
2: అంటే మామూలుగా మనం జ్వరం అంటే శరీరం వేడిగా ఉంటుంది కాబట్టి మనం గుర్తించగలము. అదేవిధంగా మనం అనుకున్నట్టు

0: చిన్నపిల్లల్లో ఈ సీజనల్గా ఈ విరేచనాలు వాంతులు విరేచనాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు చెప్పలేరు, మనకేమో కొంచెం తెలుసుకోవటం కొంచెం లేట్ అవుతుంది. అలాంటప్పుడు కూడా చాలా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: వాంతులు అవ్వడం అనేది కొంచెం ఏదైనా అపరిశుభ్రమైన ఆహారము లేదా కలుషితమైన నీరు కడుపులోకి ఈ వర్షాకాలంలో కంటామినేషన్ అనేది జరగడం వల్ల కలుషితం అవ్వడం వల్ల ఈ వాంతులు విరేచనాలు అనేవి వస్తుంటాయి. ఎందుకంటే స్టమక్లో ఇన్ఫెక్షన్ అప్సెట్ అవుద్ది, స్టమక్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల వాంతులు అవుతాయి. దీనివల్ల డీహైడ్రేషన్ అవ్వడం అనేది తరచుగా జరుగుతుంటుంది. సో పిల్లలు నీరసమైపోవడము, పాలు దాక్కపోవడము, తినకుండా డల్గా ఉండడము, నీరసంగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే వాంతులు అయిన వెంటనే వెంటనే వైద్యం సంప్రదించి వాంతుల సిరప్ వేసి వాంతులు కంట్రోల్ చేసుకోవాలి. చేసుకొని ఓఆర్ఎస్ ద్రావణాన్ని రెగ్యులర్గా ఇస్తే మంచిది. ఓఆర్ఎస్ అనేది WHO వరల్డ్ హెల్త్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన ఓఆర్ఎస్ ద్రావణాన్ని మాత్రమే పిల్లలకు ఇవ్వాలి. ఓఆర్ఎస్తో పాటు ఎక్కువ

0: ఉంటే వెంటనే వైద్యం సంప్రదించి వాంతుల సిరప్ వేసి వాంతులు కంట్రోల్ చేసుకోవాలి. చేసుకొని ఓఆర్ఎస్ ద్రావణాన్ని రెగ్యులర్గా ఇస్తే మంచిది. ఓఆర్ఎస్ అనేది WHO వరల్డ్ హెల్త్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన ఓఆర్ఎస్ ద్రావణాన్ని మాత్రమే పిల్లలకు ఇవ్వాలి. ఓఆర్ఎస్తో పాటు ఎక్కువ ఈ ద్రవణాలు అంటే గంజి నీళ్ళు, అన్నం పెట్టే గంజి నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, సగ్గుబియ్యం జావ, పెరుగన్నము ఇలాంటివి ఇస్తే మంచిది. ఇడ్లీ ఇలాంటివి ఇస్తే మంచిది. కొద్దిగా నీరసంగా ఉన్నాడు పిల్లాడు అంటే త్వరగా డాక్టర్ను సంప్రదించి డాక్టర్ సలహాలు తీసుకోవడం.
1: అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి లక్షణాలు కనబడ్డప్పుడు ఇంట్లో ఆ విధమైన చేసుకుంటారు. కొంతమంది చిన్నపిల్లల తల్లిదండ్రులు సొంత వైద్యానికి అలవాటు పడి ఉంటారు. జ్వరం వచ్చింది టక్కన ఇది చేయాలి, ఇలాంటి వాంతులు విరోచనలు వచ్చినాయి, డాక్టర్ గారికి వెళ్ళే లోపే మనం ఏదైనా చేయాలన్నటువంటిది సొంత వైద్యం ఉంటుంది. అలాంటి చేసిన తప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ అయ్యి తర్వాత వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి ఏం చేయకూడదు తల్లిదండ్రులు?
0: పిల్లల విషయంలో ఆరోగ్య విషయంలో అజాగ్రత్త చేయడం మంచిది కాదు. కానీ ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా సమస్య అనేది రావచ్చు. ముందు డాక్టర్ను సంప్రదించినప్పుడు పారాసిటమాల్, ఓఆర్ఎస్ ద్రావణాలు ఇవన్నీ ఇవి రెడీగా పెట్టుకుంటే మంచిది. అప్పటికప్పుడు ఎమర్జెన్సీలో ఒక్కొక్కసారి డాక్టర్ అందుబాటులో ఉంటాడు, ఉండకపోవచ్చు. జ్వరాన్ని దగ్గరలో పెట్టుకొని నెక్స్ట్ మరుసటి రోజు వచ్చి డాక్టర్ను కలవడం మంచిది.

0: ఓకే డాక్టర్ గారు, మరి వర్షాకాలంలో పిల్లల ఆరోగ్య సంరక్షణలో భాగంగా మనం ముందే అనుకున్నాం, ఇప్పుడు వర్షాకాలం అంటే సీజనల్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి చిన్న పిల్లలకి. ఇప్పుడు మనం ముందుగా చెప్పుకునేవి కాకుండా ఈ శ్వాసకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది పిల్లలకు. దానికి సంబంధించి మనం అంటే గుర్తించాలి, ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మీ దగ్గరికి తీసుకొచ్చే లోపు ఏం చేయాలి?
1: మామూలుగా శ్వాసకు సంబంధించినంత వరకు మనకు దగ్గు, జలుబు, శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడడము, జ్వరం రావడము, పిల్లవాడు నీరసపడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడు పిల్లలకు దగ్గు జలుబు వచ్చినవి అని అంటే గొంతులో గల్ల ఇన్ఫెక్షన్ వల్ల ఈ జలుబు వచ్చి గొంతులో గల్లర ఉండడం వల్లనే వస్తుంటాయి. సో నేనేమంటానంటే మీరు ఏదైనా ద్రవ పదార్థాలు గోరువెచ్చగా ఉండేలాగా చూసుకుంటే మంచిది. చల్లనివి తీయగా ఉండే పదార్థాలు ఇవ్వడం వల్ల ఈ దగ్గు అనేది ఎక్కువయ్యే అవకాశం అయితే ఉంటుంది. మిగతా ఎవరికైనా ఇంట్లో దగ్గు జలుబు ఉన్నా సరే వాళ్ళను దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఇది అంటువ్యాధి కాబట్టి మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, నీటి తుంపర్లు అనేవి ఎదుటి మనిషి మీద పడ్డప్పుడు ఈ దగ్గు అనేది ఆటోమేటిక్గా రెండో మనిషికి కూడా వర్తిస్తుంది, రెండో మనిషికి తగులుతుంది. సో రెండోది మాస్క్, శానిటైజర్ వాడుకుంటా చేతులు శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడుక్కుంటే మంచిది. ఈ కూరగాయలు కూడా తాజా కూరగాయలు తినడము, ఆహారం కూడా గోరువెచ్చంది ఎప్పటికప్పుడు తాజాగా చేసిన భోజనం తింటే మంచిది.
0: ఓకే సార్, మరి ఈ శ్వాసకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ గురించి కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ వర్షాకాలం అనగానే పిల్లలు చిన్న పిల్లలు అంటేనే ఇంట్లో ఉంటారు, కొంచెం తిరిగే పిల్లలు ఉంటారు కదా, కొంతమంది
1: స్కూల్కి వెళ్ళే పిల్లలు,
0: స్కూల్కి వెళ్ళే లోపు కానీ ఈ అంగన్వాడీ కేంద్రాలకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళని, వాళ్ళు బయట తిరగడానికి ఇష్టపడుతుంటారు, తల్లిదండ్రులు ఏదో పనులు చేసుకుంటుంటారు, వాళ్ళు వర్షంలో తడవడము, నీళ్ళలో ఎక్కువగా ఉండాలని ఇష్టపడము, అలాంటి కొన్ని చేసినందువల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవి రాకుండా ఉండాలి, వచ్చిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సీజనల్గా?
1: సీజనల్గా వర్షాలు పడుతున్నప్పుడు పిల్లలను బయటికి తీసుకెళ్ళకపోవడమే మంచిది, ఇంట్లో ఉంచడమే మంచిది. వర్షం తగ్గాక బయట తిరిగినా పర్వాలేదు. తరచుగా నీటిలో ఆడుకున్న నీరు కలుషితంగా ఉన్నాయా లేవా అవి కూడా చూసుకోవాలి. కలుషితమైన నీటి వల్ల సమస్యలు అయితే వస్తాయి. కొద్దిగా దగ్గు జలుబు పిల్లలకు ఉన్నాయి అని అంటే వాళ్లకు రెస్ట్ ఇవ్వడం మంచిది, ఇంట్లో ఉంచడం, స్కూల్కు పంపించడం, అంగన్వాడీ కానీ, ప్రీ స్కూల్కి వెళ్ళడం, అంగన్వాడీ కానీ, స్కూల్కి కానీ, పెద్ద పిల్లలను కానీ స్కూల్కు తీసుకెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే వీళ్ళ వల్ల పిల్లలకు వీళ్ళకు తెలియదు పరిశుభ్రమైన నియమాలు స్కూళ్ళల్లో పాటించడం, ఇవన్నీ తెలియదు. పిల్లలు స్కూల్లో గుంపులు గుంపులుగా ఉంటారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ఈ వ్యాధులు సంక్రమించే అవకాశం అయితే ఉంటుంది. సో నెలల పిల్లలకు దగ్గు జలుబు వచ్చింది అని అంటే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మేలు. ఎందుకంటే వాళ్లకు ఈ శ్వాస వ్యవస్థ అనేది పూర్తిగా పెద్ద పిల్లలకు ఉన్నట్టుగా అభివృద్ధి చెంది ఉండదు. సో వాళ్లకు సమస్య ఎక్కువ సీరియస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.
0: సార్, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పిల్లల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా పిల్లల్ని వెంట తీసుకొని పోవడము, ఆ తర్వాత మళ్ళీ ఈ బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో కూడా కొంత రద్దీ, జనం ఎక్కువగా ఉంటుంది, అలాంటి సందర్భంలో కూడా కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది, అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నివారణ మార్గాలు ఏంటి?
1: కుదిరితే ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. వర్షాకాలంలో పిల్లలను తీసుకొని ప్రయాణం చేయడం కరెక్ట్ అయితే కాదు. తప్పని పరిస్థితుల్లో తీసుకెళ్ళినప్పుడు మధ్యలో భోజనం కానీ, పాలు కానీ, ఏవైనా ఆహారం కానీ అవసరమైనప్పుడు ఇంటి దగ్గరే నీట్గా ప్యాక్ చేసుకొని, శుభ్రమైనది చేసుకొని, నీరు కూడా ఇంట్లోవే పిల్లలకు తాపాలి.

0: ఇంట్లో ఇదేసే బయట దొరికినవి, ఎక్కడ పడితే అక్కడ దొరికినవి తాపడం వల్ల కూడా ఇబ్బందులు అయితే ఉంటాయి. చేతులు ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని కడగడం కూడా పిల్లలకు నేర్పించాలి. మనము శుభ్రంగా చేతులు ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తినిపించుకోవడము అలాంటివి చేస్తే మంచిది. ప్రయాణాల్లో ఒక్కోసారి విండోలు ఓపెన్ చేయడం, పిల్లలు చల్లగాలి కావాలని ఇలాంటివి చేస్తూ ఉంటారు, అవన్నీ అవాయిడ్ చేయడం మంచిది, నిరోధించడం మంచిది. ఎందుకంటే వాతావరణ మార్పు జరిగినప్పుడు ఈ వైరస్లు, సూక్ష్మజీవులన్నీ వాతావరణంలో ఉంటాయి, అవి చల్లటి గాలి వల్ల ఇంకా పిల్లలకు త్వరగా సంక్రమించే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి.
1: ఓకే సార్, బాగుంది సార్.
2: చిన్నారి పొన్నారి కిట్టయ్యా.

0: ఈ వర్షాకాలంలో చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణలో భాగంగా కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఈ శీతల పానీయాలు కూడా చిన్నపిల్లలకు కొంతమంది మారం చేసి వాళ్ళు తాగాలని ఇష్టపడము, తల్లిదండ్రులు కూడా అదేదో కొంచెం వాళ్ళకు పట్టిస్తే వాళ్ళు కొంచెం బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని అవగాహన కూడా లేక కొంతమంది చేస్తూ ఉంటారు. ఈ శీతల పానీయాల వల్ల పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి ఈ వర్షాకాలం సీజన్లో?
1: శీతల పానీయాలు అనేవి ఎప్పుడూ తాపడానికి నేనైతే అంగీకరించను. అది వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ చలికాలం కానీ ఎప్పుడూ శీతల పానీయాలు అనేవి మంచిది కాదు. పిల్లలకు పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. మామూలుగా అడిగినప్పుడు ఇంట్లో శుభ్రంగా చేసిన కూరగాయలతో చేసిన సూప్ కావచ్చు, వెజిటబుల్ సూప్ కావచ్చు, పళ్ళ రసాలు కావచ్చు, నేను చెప్పిన ORS ద్రావణాలు కావచ్చు, ఇవి ఎక్కువగా ఇస్తూ పిల్లలను డైవర్ట్ చేయడం మంచిది శీతల పానీయాలు తాపడం కంటే. ఇవి ఎప్పటికీ మంచివి కాదు ఆరోగ్యానికి, పిల్లల ఆరోగ్యానికి హానికరం శీతల పానీయాలు.
0: డాక్టర్ రవిచంద్రారెడ్డి గారు, అయితే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మరి నివారణ కోసం కానీ మనము పిల్లలకు మరి సీజనల్గా వచ్చేటువంటి ఈ యొక్క ఆరోగ్య సమస్యలకు ముందు జాగ్రత్తగా కొన్ని టీకాలు వేయించుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు ఏ సందర్భంలో ఎలాంటి టీకాలు వేయించుకోవాలి, ఆ నివారణ కోసం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: సాధారణంగా గవర్నమెంట్ టీకాలు రెగ్యులర్గా వయసుతో పాటు వేసేవన్నీ వేయించుకుంటా. ఈ వాతావరణ ప్రభావం వల్ల దగ్గు జలుబులు అనేవి ఎక్కువగా ఈ వర్షాకాలంలో దగ్గు జలుబులు శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఉంటుంది. అది ప్రతి సంవత్సరము మే నెలలో వేయించుకుంటే 5 సంవత్సరాల లోపల పిల్లలకు సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం ఒక డోసు ఉంటుంది. అది వేయించుకుంటే కొంచెం వ్యాధి నిరోధక శక్తి అనేది ఆ వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఫ్లూ వైరస్ అనే దాని వల్ల వచ్చే ఇబ్బందిని కొద్దిగా మనం నివారించవచ్చు పిల్లలకు ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ప్రాబ్లం.
0: ఓకే సార్, బాగుంది సార్. మరి వర్షాకాలంలో పిల్లల ఆరోగ్య సంరక్షణలో భాగంగా మరి చక్కటి విషయాలు తెలియజేసుకున్నాము. చివరిగా తల్లిదండ్రులు ఈ చిన్నపిల్లల పట్ల గుర్తుంచుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తెలియజేయండి సార్.
1: చివరిగా తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సినవి శుభ్రమైన నీరు, సురక్షిత ఆహారం, 2వది చేతులు శుభ్రంగా కడుక్కోవడం, 3వది దోమల నివారణ, 4వది జ్వరం లేదా విరేచనాలను నిర్లక్ష్యం చేయకపోవడం, 5వది టీకాలు సమయానికి పూర్తి చేయడం.
0: ఈ 5 నియమాలు తప్పకుండా పాటించాలి.
1: నివారణ చికిత్స కంటే ఎంతో మేలు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన పిల్లలను వర్షాకాలంలో ఆరోగ్యకరంగా ఉంచవచ్చు.
0: ఓకే డాక్టర్ గారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. వర్షాకాలంలో పిల్లల ఆరోగ్య సంరక్షణ గురించి మార్కాపురంలోని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పి రవిచంద్రారెడ్డి గారు మరి ఈ సీజనల్గా వచ్చే వ్యాధుల గురించి, ఆ వ్యాధులు వాటికి నివారణ చర్యలు, తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు, టీకాల గురించి పిల్లల తల్లిదండ్రులకు శ్రోతలకు మంచి సమాచారం అందించారు సార్. ధన్యవాదాలు సార్. నమస్కారం సార్.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు వర్షాకాలంలో పిల్లల ఆరోగ్య సంరక్షణ గురించి మార్కాపురంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ పి రవిచంద్రారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ పివి నరసింహారావు.
3: ముద్దు, కొత్త కార్గిల్ చికెనే అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
4: ఆగు ముద్దు.
3: ఏంటి?
4: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
5: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
3: కానీ కార్గిల్ చికెనే ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
4: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
3: కూల్గా

శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు రేడియో ప్రాముఖ్యత అనే అంశం మీద నిర్వహిస్తోంది. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డు చేసి 8333209537 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా 26వ తేదీ సాయంత్రంలోపు పంపగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 అక్టోబర్ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నెంబర్ మరోసారి 8333209537.

ఈనాటి బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 10:10 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: మాట్లాడుతూ గత 2.5 నెలలుగా ఈ ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టిందని తెలిపారు. లీక్కు బాధ్యులైన వారిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా చూడటం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రివర్గంలో చర్చించిన అనంతరం పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक वीत कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. हमारा सबसे महत्व

0: पूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद न हो। सरकार ने अभी कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया।
1: ప్రశ్న పత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకల కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి కఠినమైన శిక్షలు విధించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. పార్లమెంటు హౌస్ ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపాదిత ఈ చట్టాన్ని వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆకాశవాణి న్యూస్కు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం పాత్రికలతో మాట్లాడుతూ ప్రశ్నపత్రాల లీకులు, పరీక్షలలో అవకతవకలకు సంబంధించిన ముసాయిదా బిల్లు ఆమోదానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు.
2: దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పరీక్షా పత్రాల లీకేజీ ఘటనల్లో ప్రమేయం ఉన్న వారికి త్వరితగతిన కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గురువారం ప్రకటించారు. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. యువత భవిష్యత్తుకు హాని కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: ఢిల్లీలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఋతుపవనాల ద్వారా వ్యవసాయ రంగానికి ఎలా మేలు జరుగుతుందో అదేవిధంగా పార్లమెంటు సమావేశాలు కూడా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్కు ప్రపంచ వేదికపై గౌరవం, గుర్తింపు మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. దేశ యువతలో అపారమైన సామర్థ్యం, ఉన్నత ఆకాంక్షలు ఉన్నాయని, అవే వికసిత భారత నిర్మాణానికి ప్రధాన బలంగా నిలుస్తాయని అన్నారు. దేశ ప్రగతికి తోడ్పడే ప్రజా ప్రయోజనాలే సమావేశాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ,
3: మాన్సూన్ హో యా మాన్సూన్ సత్ర అగర్ దోనో ప్రోయాక్టివ్ హో తో బహుత్ హీ ప్రొడక్టివ్ హోతే హై और दोनों को प्रोडक्टिव होते हैं तो देश का कल्याण होता है, जीव मात्र का कल्याण होता है। साथियों, पिछले एक महीने में देश ने अनेक सिद्धियां प्राप्त की है, चाहे राष्ट्रीय हो, अंतर्राष्ट्रीय हो और अब तो अंतरिक्ष भी हो, भारत के लिए गर्व के पल रहे हैं।
2: బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం బుధవారం నుంచి శుక్రవారం వరకు 3 రోజుల పాటు చండీగఢ్ లో నిర్వహించారు. ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, అందరికీ నాణ్యమైన వైద్య సేవల అందుబాటు వంటి అంశాలపై సహకారాన్ని పెంపొందించుకునేందుకు బ్రిక్స్ దేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో ఆరోగ్య భద్రత, డిజిటల్ ఆరోగ్య సేవలు, అందుబాటు ధరల్లో మందుల లభ్యత, సాంప్రదాయ వైద్య విధానాలు, క్షయవ్యాధి నిర్మూలన, మానసిక ఆరోగ్యం, ఆరోగ్య వ్యవస్థల బలోపేతం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యశలిల శ్రీవాస్తవ మాట్లాడుతూ, స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతలపై ఉమ్మడి కార్యాచరణకు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.
1: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, పిఎంఓ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ప్రతినిధి బృందంతో శుక్రవారం సమావేశమయ్యారు. సీజేపీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ ఠాంకా ఈ చర్చల్లో పాల్గొన్నారు. సమావేశం అనంతరం పాత్రికేయులతో జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ లేవనెత్తిన డిమాండ్లను తాము సావధానంగా విన్నామని తెలిపారు. సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచిందని చెప్పారు. పరీక్షా ప్రశ్న పత్రాల లీకేజీని అరికట్టడానికి కొన్ని సంస్కరణలను కూడా సూచించిందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నీట్ పరీక్షా ప్రశ్నపత్రం లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలనే తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని సీజేపీ ప్రతినిధులు వివరించారు.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఢిల్లీలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. 3,030 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో 3 ప్రత్యేక రసాయన పార్కుల ఏర్పాటు కోసం భారత్ పారిశ్రామిక వికాస్ యోజన రసాయన్.

0: భవ్య రసాయన్ పథకాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పారు. అలాగే కర్ణాటకలోని బళ్ళారి, ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, మొత్తం 46 కిలోమీటర్ల మార్గానికి 1,264 కోట్ల రూపాయలతో మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుందని రైల్వే మంత్రి తెలియజేస్తూ,
1: ఆంధ్ర ఆర్ కర్ణాటక కు జోడనే వాలే బహుత్ ఏక్ ఇంపార్టెంట్ ఎకనామిక్ కారిడోర్ మే రైల్వే కి థర్డ్ ఆర్ ఫోర్త్ లైన్ ఆర్ దూసరా హై కెమికల్ సెక్టర్ కో ఏక్ టోటలీ నయే తరికే సే భారత్ మే డెవలప్ కర్నే కే లియే ఏక్ నయీ స్కీమ్ అప్రూవ్ హుయీ హై ఆర్ కెమికల్ భీ సెమీకండక్టర్ కి తరహ ఏక్ ఫౌండేషనల్ ఇండస్ట్రీ హై ఇస్లియే బహుత్ ఇంపార్టెంట్ థా ఇస్ ఇండస్ట్రీ కే లియే ఏక్ నయే తరికే సే సోచనా.
2: విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ ఎన్ఎస్టీఎల్ లో 2030 తర్వాత నావికాదళ స్టెల్త్ సాంకేతికత అంశంపై సోమ మంగళవారాల్లో 2 రోజుల మేధోమథన కార్యశాల నిర్వహించారు. కార్యశాలను డిఆర్డీఓ నావల్ సిస్టమ్స్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్ ఆర్వీహెచ్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రియర్ అడ్మిరల్ సుజిత్ బక్షి, ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ అబ్రహం వర్గీస్, డిఆర్డీఓ, భారత నావికాదళం, రక్షణ నౌకా నిర్మాణ సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొనగా 125 మందికి పైగా శాస్త్రవేత్తలు, నిపుణులు హాజరయ్యారు. రాడార్ గుర్తింపు తగ్గింపు, ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్ నియంత్రణ, శబ్దరహిత సాంకేతికత, మల్టీ స్పెక్ట్రల్ స్టెల్త్ వంటి భవిష్యత్ రక్షణ సాంకేతిక అంశాలపై కార్యశాలలో విస్తృతంగా చర్చలు జరిగాయి.
0: నీట్ ప్రశ్నపత్రం లీకేజ్, విద్యార్థుల నిరసనల అంశాలపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభల్లో శుక్రవారం కూడా గందరగోళం నెలకొంది. దీంతో లోక్సభ, రాజ్యసభలను సోమవారం వరకు వాయిదా వేశారు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సభ నిర్వహణకు సహకరించాలని స్పీకర్ కోరినా సభ్యులు ఆందోళన కొనసాగించారు. నీట్ పేపర్ లీకేజ్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో సభను సోమవారం వరకు వాయిదా వేశారు. రాజ్యసభలో చైర్మన్ సిపి రాధాకృష్ణన్ శూన్యగంటను చేపట్టేందుకు ప్రయత్నించగా కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల నిరసన అంశాన్ని ప్రస్తావించారు. దీంతో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య నిరసనలు కొనసాగడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అనంతరం డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాజ్యసభను కూడా సోమవారం వరకు వాయిదా వేశారు.
2: భారత నౌకాదళం మాహే శ్రేణికి చెందిన 2వ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అయిన ఐఎన్ఎస్ మాల్వాన్ను కర్ణాటకలోని కార్వార్లో బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ నిర్భరత దిశగా నౌకాదళం చేస్తున్న కృషిని అభినందించారు. దేశ తీర ప్రాంతాల సముద్ర భద్రతలో ఐఎన్ఎస్ మాల్వాన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. యుద్ధ నౌకల నిర్మాణంలో దేశానికి పెరుగుతున్న సామర్థ్యానికి, అలాగే సముద్ర భద్రత, యాంటీ సబ్మరైన్ పోరాటంలో పెరుగుతున్న భారత రక్షణ రంగ బలానికి ఈ యుద్ధ నౌక నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ మిషన్లో భాగంగా కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించిన ఈ ఐఎన్ఎస్ మాల్వాన్ యాంటీ సబ్మరైన్ వాటర్ క్రాఫ్ట్ లో 80% పైగా స్వదేశీ పరికరాలు, సాంకేతికతను ఉపయోగించారు.
0: విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసు రిట్రీట్ 2026 ఫ్యూచర్ పోలీసింగ్ సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను ఆధునీకరించి సాంకేతికత ఆధారిత పోలీసింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
3: పోలీసులు ప్రజల్లో పాజిటివ్గా ఉండాలి, అదే సమయంలో రౌడీలకి భయం ఉండాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని మనం డీల్ చేయడంలో ఫర్మ్గా చేసి ఈ రెండు కానీ చేయగలిగితే చాలా వరకు ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడు మనం కొంచెం మూవ్ అయ్యాం, కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. బట్ అల్టిమేట్గా ఇక్కడ మీరు చూసినప్పుడు టెక్నాలజీ వల్ల ఏమి లాభం వస్తుంది అన్నప్పుడు విక్టిమ్స్ జర్నీ కింద చాలా బ్యూటిఫుల్గా వేశారు.
2: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను గుర్తించి వారికి జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించేందుకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ను మంగళవారం ప్రారంభించింది. వేవ్స్ ఓటీటీలోని మై వేవ్స్ వేదికలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని ప్రతి జిల్లా ప్రత్యేకత, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వం, పర్యాటక ఆకర్షణలు, స్థానిక

0: కళలు, జీవన విధానం, ప్రేరణాత్మక కథనాలను ప్రతిబింబించే తక్కువ నిడివిగల వీడియోలను రూపొందించి పంపాలని మంత్రిత్వ శాఖ కంటెంట్ క్రియేటర్లను ఆహ్వానించింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు భారత వైవిధ్యభరితమైన సాంస్కృతిక వారసత్వాన్ని డిజిటల్ వేదికల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
1: ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ కదిరి మధ్య జాతీయ రహదారి 42ను 679.71 లక్షల రూపాయల వ్యయంతో 4 వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా గురువారం వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలు కర్ణాటక మధ్య రాకపోకలు మరింత వేగవంతం కావడంతో పాటు బెంగళూరు, విజయవాడ కోల్కతా ఎక్స్ప్రెస్ వే ద్వారా తిరుపతి, చెన్నై ప్రాంతాలకు ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
0: అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని పిటిషనర్లకు సోమవారం సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసుకు సంబంధించి జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జాయ్ మాల్యా బాగ్చి, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఇది కేవలం ఓ నేరానికి సంబంధించిన అంశం మాత్రమేనని, సరైన దర్యాప్తు జరిగేలా చూస్తామని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ కేసులో ప్రభుత్వ వాదనలు వినిపించారు.
1: భారత ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్ల అర్హతపై విజయవాడలో మంగళవారం అంతర్జాతీయ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని, ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటర్ల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మాట్లాడుతూ, ఓటర్ల అర్హత అంశంపై 9 దశల విధానంతో అధ్యయనం చేపట్టి పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం లక్ష్యమని తెలిపారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, చిత్రగీతాలు వింటారు. ముందుగా స్టైల్ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట, గీతరచన చిన్ని చరణ్.

శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. గమనిక విన్నారు. ఇప్పుడు వినండి నా ఆటోగ్రాఫ్ చిత్రం నుంచి చిత్ర పాడిన పాట, గీత రచన చంద్రబోస్.

0: వింటున్నావా విశ్వం ఆ నినాదాలు?
1: వింటున్నా. చిన్నారి బాలల నుండి పెద్దలు, స్వాతంత్ర్య సమరయోధులు వరకు నినదిస్తూ సంఘీభావం తెలుస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఆనాటి స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కల్పిస్తోంది కదా.
0: అవును విశ్వం, మన కోసం, మనందరి కోసం. అక్కడ మంచు కొండల్లో కన్నవారికి కట్టుకున్న వారికి దూరంగా మన దేశ రక్షణ కోసం ప్రాణాలుటి పోరాడుతున్నారు. వారి త్యాగాలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మనం?
1: అమరవీరుల చితిమంటల్లో రగులుతున్న భారతీయుల పౌరుషాగ్రిని వారు చూడగలగాలి. ఆ స్ఫూర్తిని మనమే కలిగించాలి.
0: అయితే మనం అమర జవాన్ల కుటుంబాల్ని కలిసి మన సంఘీభావం తెలుపుదాం, ఏమంటావు?
1: అవును, వారికి మనం ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తే అది మరికొంతమందికి స్ఫూర్తినిస్తుంది కదా. ఈ విషయం మన వాళ్ళందరికీ చెబుతాను. ఈరోజే వెళదాం.

0: అరుణ, ఈరోజు మనం రాజమండ్రి వెళ్ళాలి.
1: రాజమండ్రా? ఎందుకు?
0: కార్గిల్ సెక్టార్లో చొరబాటుదారులపై దాడి చేస్తున్న MI-17 భారత హెలికాప్టర్ని శత్రువులు కూల్చేశారు. అందులో ఫ్లైట్ గన్నర్గా ఉన్న సర్జెంట్ రవిప్రసాద్, మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారట.
1: అవును విశ్వం, నేను విన్నాను. సర్జెంట్ రవిప్రసాద్కు 3 ఏళ్ల పాప కూడా ఉందట, పేరు హైందవి.
0: రవిప్రసాద్ భార్య అనురాధ, ఆమె తల్లిదండ్రులు అంతా రాజమండ్రిలో ఉన్నారు. వీరసైనికుల కుటుంబాలను మనం కలుసుకోవాలనుకున్నాం కదా.
1: తప్పకుండా తప్పకుండా వెళదాం, అది మన ధర్మం.
0: మే 28వ తేదీ మధ్యాహ్నం హెలికాప్టర్ ఆపరేషన్లో పాల్గొన్న సర్జెంట్ రవిప్రసాద్, మరో ముగ్గురి మృతదేహాలు ఛిద్రమైపోయాయి. సైనికాధికారులు వారి శరీర భాగాల్ని మాత్రమే సేకరించి సరసావాలో ఈ 4 సైనికులకు అంత్యక్రియలు జరిపించారు.
1: సర్జెంట్ రవిప్రసాద్ మరణం ప్రపంచానికి ఓ నగ్న సత్యాన్ని తెలియజెప్పింది.
0: ఏమిటది?
1: చొరబాటుదారులు పాక్ అండతోనే దాడులు చేస్తున్నారని, వారికి పాకిస్తాన్ సైనికులు ఆయుధాలు కూడా అందిస్తున్నారని మన దేశం చెబుతోంది.
0: పాకిస్తాన్ ఇది నిజం కాదు, అబద్ధ ప్రచారం అంటుంది కదా.
1: సర్జెంట్ రవిప్రసాద్ ఉన్న MI-17 హెలికాప్టర్ను దేన్ని ప్రయోగించి కూల్చేశారో తెలుసా?
0: అర్థమైంది. స్టింగర్ మిస్సైల్ ప్రయోగించి MI-17 హెలికాప్టర్ను కూల్చేశారు. అతి శక్తివంతమైనటువంటి, అజేయమైనటువంటి ఆ స్టింగర్ మిస్సైల్ అమెరికాదే.
1: అవును, గతంలో ఆఫ్ఘన్లో రష్యా సేనలపై అమెరికా పాక్ ముజాహిద్దీన్ల ద్వారా ఈ స్టింగర్లను ప్రయోగించింది. అప్పుడు వందలాది రష్యన్ విమానాలు నేలకూలాయని అమెరికా ప్రకటించింది కూడా.
0: చూసేవారు నా విచిత్రం, ఓ ఆంధ్ర సైనికుని మరణంతో అంధకారంలో ఉన్న ఓ నిజం వెలుగు చూసింది. ఈ సంఘటనతో భారత్ వాదన సరైందేనని ప్రపంచ దేశాలు గ్రహించాయి. పాకిస్తాన్ ఈ స్టింగర్ మిస్సైల్ ప్రయోగించడంపై అమెరికా సైతం నివ్వెరపోయింది తెలుసా.

0: సార్జెంట్ రవిప్రసాద్ మావగారు వర్రే వెంకటరమణ గారిని కలుసుకుందాం.
1: చిన్నతనంలో కూడా మరీ స్పీడ్గా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి కూడా ఏదో చేయాలనేటువంటి తపన ఉండేది. ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు కూడా చెస్ అది కూడా చాలా బాగా ఆడేవాడు. చెస్లో మంచి ప్రైజెస్ అవి వచ్చాయి. అప్పటి నుంచి ఎయిర్ ఫోర్స్లో చేరతానని చెప్పి నాతో అంటుండేవాడు. ఈలోపు 83లోనేమో ఎయిర్ ఫోర్స్లో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగిందండి. 85లోనేమో తనేమో ఇంటర్వ్యూ ఆల్ ఇంటర్వ్యూ అన్ని కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు. ప్రతి యూనిట్లో ప్రతి టైంలో కూడా ఏవో అవార్డ్స్ వస్తూ ఉండేయండి. నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఉన్నాయి. అట్లాగనే రీసెంట్గా కూడా ఇప్పుడు ఈ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఈ కార్గిల్ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు కూడా హరిద్వార్ దగ్గర ట్రైనింగ్ స్పెషల్ ట్రైనింగ్ ఆపరేషన్ కండక్ట్ చేశారండి. ఆ ఆపరేషన్లో కూడా ఆయనకి అవార్డు వచ్చిందండి. ఫైరింగ్లో ఫస్ట్ అవార్డు వచ్చిందండి. అట్లాగ యూనిట్లో కానీ ఎక్కడైనా కానీ కూడా నెంబర్ వన్గా తను ఎప్పుడూ ఉండేవాడు. అలాగే 93లో కూడా ఈ సార్జెంట్ పోస్ట్కి ఫ్లైట్ కనుకగా సెలెక్ట్ చేయడానికి కూడా త్రూఅవుట్ ఇండియా నుంచి కాంపిటేటర్స్ వచ్చారు. అమంగ్ దేమ్ 12 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అందులో కూడా ఈయన ఫస్ట్ మ్యాన్గా కూడా ఆ రోజు సెలెక్ట్ అయ్యాడండి.
0: మీకు రవిప్రసాద్ గారి మరణ వార్త ఎలా తెలిసిందండి?
1: మా పాపకి 26 నైట్ ఫోన్ చేసామండి. 26 నైట్ ఫోన్ చేసేసరికి అప్పటికే మా సన్నెల ఏమో వెళ్ళిపోయి 22 డేస్ అయిందని మా పాప ఏమో బోర్ నేర్చిందండి. కానీ శుక్రవారం మార్నింగ్ 7 o'clock అండి శ్రీనగర్ నుంచి మా సన్నెల ఫోన్ చేశాడండి రవిప్రసాద్. పాపకు ఫోన్ చేసి ఇట్లాగ నేను సేఫ్గా ఉన్నా, ఏం ప్రాబ్లం ఏం లేదు చెప్పిన వెంటనే సరే కొంచెం మనకు మనసు కుదుటపడిందండి. మనసు కుదుటపడి అట్లాగా సరేలేమ్మా మళ్ళీ ఏమైనా ఉంటే వెంటనే ఫోన్ చేయి అని చెప్పి అట్లా అని చెప్పిన తర్వాత మధ్యాహ్నం 3 o'clock ఏమో టీవీ పెట్టానండి. హెలికాప్టర్ ఇలా కూల్చారని చెప్పి అనగానే కొంచెం మాకు మళ్ళీ ఒక భీతి స్టార్ట్ అయిందండి. ఏమిటి ఇట్లా హెలికాప్టర్ అనేసరికి మా మిస్సెస్ కూడా వచ్చి నాకు ఏదో జరుగుతూ ఉందండి, నాకు అంత ఒంట్లో దగ్గర అయిపోతూ ఉంది అని ఏదో ఆ ఫీల్ అవుతూ ఉన్నారండి. ఎవరు ఆత్మీయాన్ని కోల్పోయినట్టుగా ఫీల్ అవుతూ ఉందండి. నీకు అలాంటిది ఏం లేదు కంగారు పడక, అక్కడ 10 యూనిట్ల నుంచి హెలికాప్టర్లు వెళ్ళాయి కాబట్టి ఏ హెలికాప్టర్ అయినా ఉండొచ్చు కానీ మనవాడ హెలికాప్టర్ మనం ఎందుకు అనుకోవాలి అని చెప్పి ధైర్యం చెప్పడం జరిగిందండి. ధైర్యం చెప్పినా కూడా నాకు కూడా ఇంటర్నల్గా కొంచెం బాధపడతా ఉన్నాను. దెన్ ఫోన్ సరిగ్గా 7:05 రింగ్ అయిందండి. ఆర్మీ కమాండర్ సంజయ్ మిట్టల్ అని ఆయన ఫోన్ చేస్తూ నేను ఇట్లాగా సంజయ్ మిట్టల్ మాట్లాడుతున్నాను సరసావా నుంచి, ప్రసాద్ గారు మిస్ అయ్యారు అనేసి అనేసరికి నేను కొంచెం ఫీలింగ్ ఎక్కువ అయిపోయిందండి. ఎట్లా మిస్ అవుతారండి అంటే లేదు సార్ మిస్ అయ్యారు, మీరేమి మీరు అపార్థం చేసుకోవద్దు మమ్మల్ని, మీరు వెంటనే మీ ఫ్యామిలీని తీసుకొని బయలుదేరండి అని చెప్పి అనడం జరిగిందండి. ఇమీడియట్గా మేము స్టార్ట్ అయ్యి గోదావరిలో వెళ్ళి అక్కడ తమిళనాడు పట్టుకొని ఆదివారం అక్కడ తమిళనాడులో ఢిల్లీలో దిగ్గానే వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎవరిని అరేంజ్ చేశారండి. వాళ్ళు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకొని వెంటనే వాళ్ళు వెహికల్ అరేంజ్ చేసి 10:30 స్టార్ట్ అయ్యాం. 10:30 స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 4:30 అక్కడికి వెళ్ళాం. 4:30 వెళ్ళేసరికి మేము వెళ్ళేసరికి మా పాప ఆల్మోస్ట్ ఆల్ తెలుగు ఫ్యామిలీస్ ఒక 7 or 8 ప్లస్ బ్యాచిలర్స్ తెలుగు పీపుల్ అండ్ అదర్ 6 స్టేట్ల వాళ్ళు మొత్తం ఒక 30-40 మంది ఇంట్లో ఉన్నారు. మేము వెళ్ళేసరికి ఏమో మా పాప చూసేసరికి మేము ఏడుస్తున్నాం, మా పాప ధైర్యంగానే చెప్తా ఉంది ఎందుకమ్మా నువ్వు మీరు బాధపడతా నాన్నగారు, మా హ్యాపీగానే ఉన్నాడు, దేశాన్ని సాక్రిఫై చేశాడు, మీరెందుకు బాధపడతారు, నాకుండాలి ఆ బాధ మీకెందుకు అని చెప్పి అది తన బాధని దిగమింపుకునే మమ్మల్ని ఓదార్స్తాం అనమాట. బాడీ ఎప్పుడు వస్తుందని అడిగితే బాడీ గురించి వీఆర్ చర్చింగ్, నిన్న ఫ్రైడే ఏమో కూడా ట్రై చేశారు, ఫ్రైడే కూడా ట్రై చేస్తే టెర్రరిస్టులు ఫైర్ చేశారని అన్నారు, అందువల్ల దొరకలేదు. మళ్ళీ శనివారం ఏమో ఫైర్ చేశారు పీసెస్ అవి దొరికినాయండి. అవి ఏమో మళ్ళీ పోస్ట్ మార్టం చండీగర్ పంపించి చండీగర్ నుంచి 4 boxes పెట్టి సరసా రాత్రి 10:30 తీసుకొచ్చి తీసుకున్నా నైట్ 10:30 రావచ్చు.

అని చెప్పడం జరిగేదండి. సరే 10:30కి తీసుకొచ్చిన తర్వాత మార్చిలో పెట్టారు. మేము అడిగామండి, మా బాడీని మాకు ఇస్తే ఇక్కడ మా గోదావరి తీరంలో వాళ్ళ మదర్ అక్కడనే రివేషన్ జరిగింది, ఈ బాడీని కూడా అక్కడే చేస్తాం అనేసరికి ఆయన ఏమి చెప్పలేని పరిస్థితిలో బాడీని ఇవ్వటానికి మాకు అభ్యంతరం ఏం లేదు, బాక్స్తో సాహిస్తాము, ఎయిర్ లిఫ్ట్ చేస్తాము, బట్ మీకు మనసులో ఈ ప్రసాద్ ఒక మనిషిని ఒక విధంగా మీరు ఊహించుకున్నారు, ఈ బాడీని చూస్తే మీరు అక్కడ పరిస్థితి వేరుగా ఉంటుంది, బాక్స్ ఓపెన్ చేయడానికి అవకాశం లేదు, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఆ మిగిలిన ముగ్గురు కూడా వాళ్ళ ముగ్గురు కూడా ఫ్యామిలీస్ ఒప్పుకున్నారు, మీరు కూడా దయచేసి అంగీకరిస్తే రేపేమో కంప్లీట్ మిలిటరీ ఆనర్స్ తోటి బాడీస్ని ఇక్కడేమో మేము క్రిమేట్ చేస్తాము అని చెప్పడం జరిగిందండి. సరే మీ ఇష్టం అట్లా చేయండి సార్. నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి వెహికల్ పెట్టారండి, వెహికల్లో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళా బాక్సెస్ మీద ఏమో పూలన్నీ వేసి బాధపడ్డాం, మోర్ నేర్చాము. మోర్ దెన్ 1 lakh ఆఫ్ పీపుల్ హ్యావ్ అటెండెడ్ ఫర్ దట్ ఫ్యూనరల్ ఫంక్షన్ అంటండి. పబ్లిక్ ఇంకా చిన్న పెద్ద ఏం తేడా లేకుండా కూడా నిజమైన దేశభక్తి అక్కడ కనబడిందండి మనకి.

Tanrılar! Tanrı! Tanrılar! Tanrılar! Hocam!

నా పేరు జగదీష్. సార్జెంట్ రవిప్రసాద్ గారు మా బావగారు. నేను ఆయన ప్రోత్సాహంతో ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఒక విధంగా కుటుంబ సైన్యం చూస్తుంటే నా చెల్లికి భర్త లేడనే బాధే, కానీ యాజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్గా ఆలోచిస్తే ఈ ప్రౌడ్ నాకు దక్కలేదని ఒక ఈర్ష్యగా ఉంది నాకు కూడా. మా బావగారు ఇంత పేరు తెచ్చుకొని ఇండియా కాకుండా ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్లో కూడా ఈ హెలికాప్టర్ యాక్సిడెంటు చాలా పేరు వచ్చింది. ఇది మన ఇండియన్ డిఫెన్స్ తరపున కార్గిల్లో పోరాడి ఇంత పేరు తెచ్చుకొని ఈయనే కాకుండా ఎంతోమంది సైనికులు చనిపోతున్నారు. నా చెల్లే కాదు, ఎంతోమంది ఆడవాళ్ళు ఇలాగ ఇది అవ్వడం చాలా బాధాకరంగా ఉంది.

0: దేశమాత సేవలో ప్రాణాలర్పించిన సార్జెంట్ రవిప్రసాద్ సత్యమణి అనురాధ, చిన్నారి కుమార్తె హైందవి వీరికి కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న భారత జాతి యావత్తు ఎంతైనా రుణపడి ఉంటుంది.
1: సిల్చర్లో ఉండగా ఒకసారి నాగాలాండ్ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు చాలా మంది చుట్టుముట్టిన కూడా ఏదో విధంగా తప్పించుకొచ్చి ఆపరేషన్ పూర్తి చేసుకొచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు అక్కడ స్టేషన్ కమాండర్ వాళ్ళు అందరూ ఇచ్చేసి మెడల్స్ అవన్నీ ఇచ్చారు. లాస్ట్ మేము ఇక్కడ నుంచి జనవరి 10th February వెళ్ళాం. ఇక్కడ లీవ్ నుంచి వచ్చి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి ఇంచుమించు 10 డేస్, చనిపోయిన వరకు 10 డేస్ ఇంట్లో ఉన్నాడు. May 13th ఇక్కడ నుంచి వెళ్ళాడు శ్రీనగర్. మామూలు ఉదంపూర్ వెళ్తున్నామని చెప్పి వెళ్ళారు. తర్వాత ఫోన్ చేసి మేము శ్రీనగర్లోనే ఉన్నాం, బాధపడద్దు, ఏమి ఇక్కడ లేదు అని చెప్పి వెళ్ళాడు. కానీ ప్రతిది దేశమే ముఖ్యం. మనకేంటంటే ప్రతి ఒళ్ళు దేశసేవ చేయాలి. మనం మన సంసారాలు ఉన్నాం మనం పర్వాలేదు, ముందు దేశమాత చేయాలి అని. ప్రతిది బాగా యాక్టివిటీస్ అక్కడ అందరితో కలుపుగా బాగా ఇచ్చి నేను చేసి వస్తానని చెప్పి ఆ రోజు కూడా తండ్రి కాకపోయినా వెళ్ళి చేసి వచ్చి తిరిగి టేక్ ఆఫ్ అయిన తర్వాత 15 మినిట్స్ తర్వాత తిరిగి వస్తుంటే బ్లాస్ట్ అయింది. ఆ రోజు శుక్రవారం పొద్దుట May 28 7 o'clock ఫోన్ చేసి బాధపడద్దు, పర్వాలేదు, ఏముండదు అని. ఎప్పుడెల్లా మాకు జీవితాలు మేము ఇచ్చేస్తూ ఉండాలి, నువ్వు బాధపడద్దు, పాపని ఇచ్చేయి, పైలట్ని చెయ్యి, అంతే ఇంక మనకు పర్వాలేదు, నాది ఏం పర్వాలేదు అని చెప్తా, ధైర్యం చెప్తానే వెళ్ళేవాడు ఎప్పుడు క్యాంపులకి వెళ్ళాను. అదేవిధంగా ఆ రోజు కూడా పొద్దుటే పర్వాలేదు మనకి ఇదేం అవ్వదు బాగానే ఉంటుంది అని చెప్పి ఫోన్ చేశాను. అది మాత్రం ఒకే కోరిక, ప్రభుత్వం అనుమతిస్తే మా వారు బ్లాస్ట్ అయిన చోటుకి వెళ్ళి కార్గిల్ వెళ్ళి చూడాలని ఉంది. అది ప్రభుత్వం అనుమతిస్తే ఆ కోరిక తీర్చుకోవాలని ఉంది.
2: జోహార్ కార్గిల్ అమరవీరులకు! జోహార్ కార్గిల్ అమరవీరులకు! బోలో స్వతంత్ర భారత్ కి! బోలో స్వతంత్ర భారత్ కి!

0: దేశ రక్షణలో మన రాష్ట్రంలో గుంటూరు జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. స్వాతంత్ర్యం ముందు జరిగిన ప్రపంచ యుద్ధం నుంచి 1987 శ్రీలంకకు వెళ్లిన భారత శాంతి సేన వరకు ఈ జిల్లాకు చెందిన 50,000 సైనికులు పాల్గొన్నారట. అందులో 30 జవాన్లు ప్రాణాలర్పించి అమరులయ్యారట.
1: కార్గిల్ ఆపరేషన్ విజయ్లో మన రాష్ట్రం నుండి గుంటూరు జిల్లాకు చెందిన 700 సైనికులు పాల్గొన్నారట.
0: అవును, కార్గిల్లో మన సైనికులకు ఆయుధాలు అందిస్తుండగా జరిగిన ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా నిజాంపట్నం నివాసి షేక్ మస్తాన్ వల్లి ప్రాణాలు కోల్పోయాడు.
1: ఒక బిడ్డను కోల్పోయినా మరో కుమారుణ్ణి కూడా దేశరక్షణకు పంపడానికి సిద్ధమే అంటున్నారు లాన్స్ నాయక్ మస్తాన్ వల్లి తండ్రి షేక్ అల్లా బక్ష్.
2: ఆ మిలిటరీ మాట తప్ప అతను నోట్లో ఏ మాట రాలేదండి. ఏ ఉద్యోగానికి అప్పీల్ చేయలేదు. ఇప్పటికి నా మనసు ఎట్లా ఉందంటే ఆ సెక్టర్లో నా కొడుకు ఉన్నాడు అని పూర్తి నమ్మకం నాకు కలుగుతుంది. బిడ్డ అనే దుఃఖం కలిగింది నాకు. నా బిడ్డ దేశ రక్షణ కోసం ప్రాణాలు పోయిన పర్లా, ఇంకా ఇద్దరు ఉన్నారు. వాళ్ళ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీ ఎవరిని అడిగితే వాళ్ళకి ఇవ్వడానికి నేను ఆ రోజు కూడా ప్రామిస్ చేశాను. గవర్నమెంట్ తీసుకోవాలి కానీ ఎలిజిబుల్ అయిన కుర్రాళ్ళని ఒక ఫ్యామిలీలో 4 ఉంటే ఇద్దరిని పంపిస్తే కష్టం అనేది ఉండదు దేశాని కోసం. నా జీవితం కంప్లీట్ అయిన దాకా నా కొడుకు మిలిటరీలో ఉన్నాడు అంటే నాకు చాలా గౌరవంగా ఉంది.
1: అర్థమైందా విశ్వం? దేశభక్తి గొప్పదో కన్న ప్రేమ గొప్పదో?
3: దిగులు వేసుకోబోకండి అమ్మా, నేను ఏం పర్వాలేదు రావటం లేదు, దిగులు వేసుకోవద్దు, నేను వస్తానన్నాడు. వెళ్తే వెళ్తే చెప్పి వెళ్ళాడు నాకు. ఏ ఊరు ఆసన వేసారమ్మా, నేను 10 సెలవులు వచ్చి వెళ్తా ఆసన వెళ్తే వెళ్తానని చెప్పి వెళ్ళాడు. చెప్పినాక ఆసన వెళ్ళి మీరు 2 సెలవులు వస్తానమ్మా అన్నాడు. అన్నయ్య పెళ్లి చేద్దామమ్మా, 2 సెలవులు వస్తానని చెప్పాడు. పిల్లలు ఉన్నారని చూసుకుంటే పిల్లలు ఇంటి అయిపోయాడండి. పిల్లాడు ఎంతమంది వస్తున్నాడు నా కొడుకుకి ఎవరు తీసుకెళ్ళి రావటంలో ఎవరు పిలుచుకొచ్చి అప్ప చదవటం లేదని అదే భయమ పడింది. ఇంత జనం వస్తున్నారే నా పిల్లాడికి ఎవరు తీసుకురావటం లేదే, నా పిల్లాడు ఏమైపోయాడు, నా పిల్లాడు ఇదిగా అయిపోయిందండి. నాకు ఎవరన్నా పిలుచుకొస్తారేమో, నా పిల్లాడిని చూసుకుందాం, ఎవరన్నా తెస్తారేమో అన్న ఇదిగా పోయింది, భయమ పోయిందండి.
1: మస్తాన్ వల్లి గురించి అతని సోదరుని స్పందన ఇది.
4: మా తమ్ముడు మస్తాన్ అలీ మిలిటరీకి వెళ్ళాడు. మామూలుగా ఇంటికాడ ఉన్నా కూడా అతను ఫుల్ డేర్ ఏ పని చేయాలన్నా. మాకు లెటర్ 19 అక్కడ వేసాడు. ఇక్కడ మా కార్గిల్ సెక్టర్ అని చెప్పలేదు, ఎక్సర్సైజ్కి వెళ్తున్నాను అన్నాడు. అని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ ఏమైందంటే అండి, మామూలుగా వీళ్ళు ఏసీ సప్లై కొరిచి బాంబులు కానించి ముందు వెళ్ళి ఫైట్ చేసే వాళ్ళని వీళ్ళు సప్లై చేస్తారు. ఏ టు జెడ్ ఆహార పదార్థాలు కానీ బాంబులు ఇవన్నీ వీళ్ళు. అంటే మామూలుగా ఈ జమ్మూలో ఉన్న అతనికి ఇతనికి పోస్టింగ్ రావాలి. అయితే ఏమైందంటే ఆయన ఇచ్చేప్పాడు వాలంటీర్గా ఎంతమంది వెళ్తారు కార్గిల్ సెక్టర్కి యుద్ధానికి అని వాళ్ళు ఓసీ ఇచ్చేశారు. వీళ్ళ ఏసీ బెటాలు మొత్తం 350 దాంట్లో 50 కావాలి అది అన్నట. అంటే సరే అని మా తమ్ముడు చేయించాడంట. సరే వెళ్ళారు. 6వ నెల 5వ తారీఖు వెళ్ళారు. వెళ్ళి అక్కడ నుంచి మొత్తం సప్లై చేస్తాం. వీళ్ళు గుడారాలు వేసుకుంటారా, వేసుకున్న డ్యూటీలో ఇచ్చేస్తున్నారు. చేసుకున్న కూడా మాకు ఫోన్ కూడా చేశాడు, ఏం బాగాలేదు, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, మీరేం నా గురించి బాధపడొద్దని. ఇది 18 తారీఖు ఫోన్ చేశాడు. 19 లెటర్ అక్కడ రాశాడు. రాసి అది మా 25 వచ్చింది ఆ లెటర్. మామూలుగా ఇట్లా యుద్ధానికి వెళ్తున్నాను, వాళ్ళకి సప్లై చేయాలని మటుకు మాకేం ఎటువంటివి చెప్పలేదు. సరే ఆ 21వ తారీఖు మామూలుగా వీళ్ళు టిఫిన్ తయారు చేసుకున్నారంట. ఇళ్ళ దగ్గర 8 సామాన్లు ఉంటాయి ఇక సప్లై చేయడానికి. చేసుకున్నారు, తిన్నారంట, డ్యూటీకి బయలుదేరారంట. భయంకరంగానే అటు పాకిస్తాన్ వాళ్ళు ఇది టైగర్ హిల్స్ లేదని దాని మించి ఆటమ్స్ ఇదేశారు బాంబు. ఆ బాంబు ఇది వచ్చి షెల్, ఆ బాంబు మామూలు పాయిజన్ ఉండేది. ఆ షెల్ పెంకులు ఇదైపోతాయి బాంబు పడంగా, సమ్ 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ పడంగానే ఆ షెల్ ఇదైపోయింది. ఆ పాయిజన్ వచ్చి

0: మామూలుగా దూసుకుపోయింది. ఈ కన్ను మామూలుగా 3 అంగుళాల లోతుకి ఇదైపోయింది, బ్యాక్ అయిపోయింది. అయిపోయి హరే అన్న అంట అంతే, స్పాట్ డెడ్. దేశ రక్షణ కోసం చనిపోవటం అంటే అది ఎవరికి అలా ఇదవదు. అలాంటి అది మా తమ్ముడికి చిక్కిందంటే ఇది మా తమ్ముడు అదృష్టంగా ఇచ్చేస్తూ చేస్తున్నా.
1: ఈ భావన చాలు, ఈ స్ఫూర్తి చాలు. అఖండ భరతావనికి అదే రక్షా కవచం.

0: జోహార్ కార్గిల్ అమర వీరులకు, జోహార్ కార్గిల్ అమర వీరులకు, బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి.
1: గుంటూరు జిల్లాలోని చందోలు గ్రామం చైతన్యానికి దేశభక్తికి పెట్టింది పేరు. రెండవ ప్రపంచ యుద్ధం నుండి ఇప్పటి వరకు 1800 మంది సైనికుల్ని అందించింది చందోల్. జూలై 9వ తేదీన కార్గిల్ సెక్టార్ లే ప్రాంతంలో శత్రు సేనలతో జరిగిన బాంబు దాడికి గురై అమరుడయ్యాడు హాజీబాషా. ఈ యువ సైనికుడి మరణ వార్తతో చందోలు గ్రామం చెలించిందే గాని దిగులు పడలేదు.
2: ఆజీవాసా

0: ఇంతమంది నా బిడ్డకు జోహార్లర్పిస్తుంటే మరో కుమారుడున్నా దేశరక్షణకే పంపేవాడిని అంటున్నారు హాజీపాషా తండ్రి అబ్దుల్ రెహమాన్.
1: నేను 17 సంవత్సరాలు సేవ చేశాను. నేను రిటైర్ అయ్యి వచ్చి నా కొడుకుని పంపాను. నా కొడుకు ఇవాళ దేశానికి త్యాగం చేసి అక్కడ చనిపోయాడని నేను చాలా గర్వం చేస్తున్నాను.
0: మన రాష్ట్రానికి చెందిన సార్జెంట్ రవిప్రసాద్, లాన్స్ నాయక్ మస్తాన్ వలీ, హాజీపాషా, మేజర్ పద్మపాణి ఆచార్య, గోపయ్య, శ్రీనివాసరెడ్డి, రామ్చందర్, శ్రీరామ్ శర్మ వీరంతా ఆపరేషన్ విజయ్లో వీరోచితంగా పోరాడి ఆంధ్రుల అసమాన పౌరుషాన్ని, త్యాగ నిరతిని చాటి చెప్పారు.
2: వీరే కాదు, స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహుజా, ఫ్లైట్ లెఫ్టినెంట్ మొహిలాన్, అరవింద్ కుమార్ పాండే, హవల్దార్ కహజన్ సింగ్, లాన్స్ నాయక్ హేరా సింగ్, సుబేదార్ లాల్ సింగ్, నాయక్ శివబాసియా, ఇలా ఎందరో ఎందరెందరో నేను సైతం అంటూ కార్గిల్ కథన రంగంలో పోరాడి అమరులయ్యారు. అరుణ, ఈ అమరవీరులకు ఏమివ్వగలం మనం?
0: కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు భరత జాతి నరనరాల్లో ప్రవహించే భారతీయత సాక్షిగా, కార్గిల్ కొండలపై చెందిన వీర జవానుల నెత్తుకు చారికల సాక్షిగా, మీ త్యాగం వృధా కాదని, సూర్యచంద్రులున్నంత వరకు అఖండ భారతావనిని కాపాడుతూ మేమంతా ఒక్కటై దేశ సమైక్యతకు బాసటగా నిలుస్తామని మనమంతా ప్రతిజ్ఞ చేయాలి. ఆనాడు విదేశీ దండయాత్రలను తిప్పికొట్టి భారత జాతి ప్రపంచ ప్రజల ముందు సగర్వంగా తలెత్తుకు నిలిచింది.
2: క్విట్ ఇండియా ఉద్యమంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన మనం ఇప్పుడు మరోసారి క్విట్ ఇండియా అంటూ నినదిస్తూ చొరబాటుదారులను తరిమి కొట్టాలి.
3: కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు, కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు బోలో స్వతంత్ర భారత్ కే, బోలో స్వతంత్ర భారత్ కే.

ఆపరేషన్ విజయ్ కార్గిల్ వీర జవాన్లపై ప్రత్యేక డాక్యుమెంటరీ రూపకం విన్నారు. రచన సమర్పణ శ్రీ బిజే ప్రకాష్, వ్యాఖ్యానం శ్రీమతి కె విజయ కుమారి, శ్రీ బిజే ప్రకాష్, సాంకేతిక సహకారం శ్రీయుతులు టి విద్యాసాగర్,

0: కార్గిల్ అమర జవాన్ల వీర స్మృతికి ఈ కార్యక్రమం అంకితం.
1: 1999 సంవత్సరంలో రూపొందించబడిన ఈ కార్యక్రమం పునఃప్రసారం. ప్రకటించిన అంశం వెంటనే వింటారు. ఆకాశవాణి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగ కార్యక్రమం మన్ కీ బాత్ మరికొంచెం సేపట్లో వింటారు. ఢిల్లీ నుండి రిలే. అనంతరం మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: सबसे करीब एक शिक्षक की भूमिका थी। वे बच्चों और युवाओं को बड़े सपने देखने के लिए प्रेरित करते थे। संयोग से इसी हफ्ते हम गुरु पूर्णिमा का पावन पर्व मनाएंगे। हमारे माता पिता हमारे पहले गुरु होते हैं। स्कूल के शिक्षक हमें अक्षर ज्ञान देते हैं। गुरु पूर्णिमा ऐसे सभी गुरुओं के प्रति कृतज्ञता जताने का अवसर है। मैं देश के सभी शिक्षकों और गुरुजनों को श्रद्धापूर्वक प्रणाम करता हूं। साथियों, कुछ ही सप्ताह बाद हम अपनी स्वतंत्रता का महापर्व भी मनाएंगे। 15 अगस्त हर भारतीय के लिए गर्व का दिन है। ये उन असंख्य वीरों को याद करने का दिन है जिन्होंने भारत माता की स्वतंत्रता के लिए अपना सब कुछ समर्पित कर दिया। उनके त्याग और तपस्या की वजह से आज हमारे हाथ में तिरंगा है। इस तिरंगे में हमारे संविधान के आदर्श हैं। साथियों, पिछले कुछ वर्षों में हर घर तिरंगा अभियान ने पूरे देश को एक अद्भुत भावना से जोड़ा है। हर घर हर गली में तिरंगे का उत्सव दिखाई देता है। इस वर्ष भी हमें हर घर तिरंगा अभियान को पूरे उत्साह के साथ आगे बढ़ाना है। अपने घर पर पूरे सम्मान के साथ तिरंगा फहराना है। साथियों, हर वर्ष 15 अगस्त से पहले आप मुझे बहुत से विचार और सुझाव भेजते हैं। इस वर्ष भी आप अपने विचार MyGov पर जरूर साझा कीजिए। मुझे आपके सुझावों का इंतजार है। साथियों, मन की बात में आज इतना ही। अगले महीने हम फिर मिलेंगे। देशवासियों की अनेक नई उपलब्धियां और प्रेरक प्रयासों के साथ, तब तक के लिए मुझे अनुमति दीजिए। बहुत बहुत धन्यवाद। नमस्कार। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और FM गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण FM रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
2: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
1: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
3: ये आकाशवाणी
4: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
5: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన జీవితంలో కొన్ని తేదీల్ని గుర్తుంచుకోవటానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జూలై 26 అలాంటి ఒక తేదీ. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. ఈరోజు మనలో గర్వాన్ని నింపుతుంది, మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. కార్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లు, ఇలాంటి పరిస్థితుల్ని ఎన్నో మన సైనికులు ఎదుర్కొన్నారు. కానీ వారి ధైర్యం ప్రతి సవాలును అధిగమించింది. వారు మాతృభూమిని పరిరక్షించేందుకు సర్వస్వం త్యాగం చేశారు. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులందరికీ, ధైర్యవంతులైన సైనికులందరికీ నేను నా గౌరవపూర్వక నమస్సులు అర్పిస్తున్నాను. మిత్రులారా, నేటి భారతదేశం తన వీరుల్ని స్మరించుకోవటమే కాకుండా వారి గాథల్ని కొత్త తరాలకు అందిస్తోంది. ఈ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఒక ప్రత్యేక శౌర్య విజయ యాత్ర జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి జూలై 14 ఆరంభమైన ఈ మోటార్ సైకిల్ యాత్ర ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం దాకా చేరుకుంటుంది.

సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం. దేశం కోసం చేసిన త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుంది. మిత్రులారా, నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాల్ని కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటూ ఉంది. కొన్ని రోజుల కిందట ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను భారతదేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారు. దీనిలోని 75% పైగా సామగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది ఆత్మనిర్భర భారతదేశం విషయంలో పెరుగుతున్న శక్తికి ఒక అద్భుత ఉదాహరణ. ఈ నెలలో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సామూహిక కృషి ఫలితం. 2-3 రోజుల కిందటి కుశా క్షిపణిని కూడా డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. మిత్రులారా, నేడు రక్షణ రంగంలో ఉత్పత్తి, ఎగుమతులు లేదా మిత్రదేశాలతో రాజకీయ సహకారం లాంటి ఏ విషయంలో అయినా సరే భారతదేశం నిరంతరం కొత్త శిఖరాల వైపు దూసుకుపోతుంది. ఈ నెల మొదట్లో నేను ఇండోనేషియాలో ఉన్నాను. అక్కడ బ్రహ్మోస్ అస్త్ర క్షిపణుల కోసం ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. భారతదేశ రక్షణ పరికరాలు, సాంకేతికత మీద ప్రపంచం అంతటికీ విశ్వాసం పెరుగుతూ వస్తోంది. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. సురక్షితమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించాలి అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుందాం. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్ కార్యక్రమం కిందటి ఎపిసోడ్లో నేను క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని గురించి మీతో చర్చించాను. ప్రతి వర్షపు చినుకును కాపాడే ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి అని నేను మిమ్మల్ని కోరాను. క్యాచ్ ది రెయిన్ సందేశం చాలా సరళమైంది. వాననీరు ఎక్కడ పడ్డా, ఎప్పుడు పడ్డా దాన్ని సంరక్షించండి. 4 జూలై నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, పాత నీటి వనరుల పునరుద్ధరణ ఇలాంటి కార్యక్రమాలతో పాటు వృక్షారోపణ, అంటే మొక్కలు నాటడానికి కొత్త ఊపునిస్తున్నారు. గ్రామాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, పాలక సంస్థలు, సామాజిక సంస్థలు అనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల పాత చెరువుల్లో పూడిక తీస్తున్నారు, మరికొన్ని చోట్ల బావులు, మెట్ల బావుల్ని పునరుద్ధరిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు భూగర్భ జలాల పునరుజ్జీవనానికి మాధ్యమంగా మారుతూ ఉన్నాయి. మిత్రులారా, మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో దాదాపు 1500 చెరువుల్ని నిర్మించారు. నరసింగ్పూర్లో అమృత సరోవర్లను పునరుద్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయి. పాత చెరువులు తిరిగి ఉపయోగపడేలా చేశారు. మన నగరాలు కూడా ఈ కృషిలో వెనకపడలేదు. ఛత్తీస్గఢ్లోని కోర్బా, ఒడిషాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మన పరిసరాల్లోని చెరువు, బావి లేదా మెట్లబావి బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను ఆదా చేద్దాం. ఈరోజు ఆదా చేసిన ప్రతి నీటి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు గొప్ప ఆస్తి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొద్ది రోజుల కిందటే గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ ఆరంభమయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత బృందానికి నిరంతరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అథ్లెట్లు, క్రీడాకారులు అందరూ బాగా రాణించి ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి అని వారు కోరుకుంటున్నారు. మిత్రులారా, ఇటీవలి కాలంలో మన యువత క్రీడల్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పీవీ సింధు నిలిచారు. ఆమె

సాధించనీ ఘనతకు యావత్ దేశం గర్విస్తున్నది. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తన తొలి టెస్టు మ్యాచ్ను గెలుచుకుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. మన జట్టు ఈ మ్యాచ్ను 270 పరుగుల భారీ తేడాతో గెలుచుకున్నది. అంతేకాదు, లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మహిళల జట్టు ఆడిన తొలి టెస్టు మ్యాచ్ ఇది. 1983లో ఇదే మైదానంలో భారత జట్టు తన తొలి క్రికెట్ ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఇప్పుడు అదే ప్రదేశంలో మన మహిళా శక్తి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. మిత్రులారా, కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప సందేశాన్నిస్తాయి. కేరళంలోని ఎర్నాకులం ప్రాంతంలో దక్షిణ చిత్తూరు అనే ప్రాంతం నుంచి ఇలాంటి ఒక క్రీడా కార్యక్రమం అద్భుతంగా జరిగింది అని నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును అక్షర కందుక్ అని పిలుస్తారు.

ప్రాంతంలో దక్షిణ చిత్తూరు అనే ప్రాంతం నుంచి ఇలాంటి ఒక క్రీడా కార్యక్రమం అద్భుతంగా జరిగింది అని నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును అక్షర కందుక్ అని పిలుస్తారు. ఫుట్బాల్లో ఉపయోగించే పదాలతో సంస్కృత అక్షరాల్ని అనుసంధానం చేసి సులభంగా సంస్కృతాన్ని ఈ ప్రాజెక్టులో వివరిస్తున్నారు. ఇది అభ్యసనాన్ని ఆనందదాయకంగా మారుస్తుంది, క్రీడల్లో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్ 1 ప్రయోగం ప్రతి పౌరుణ్ణి గర్వంతో నింపింది. భారత అంతరిక్ష రంగానికి చెందిన ఈ చారిత్రాత్మక క్షణానికి మనమందరం సాక్షులుగా నిలిచాం. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇది. ఊహించడానికే కష్టమైన దాన్ని మన యువ ఆవిష్కర్తలు సాధించి చూపించారు. వారి అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, సహనాన్ని ప్రదర్శించారు. చాలా కాలం పాటు మన అంతరిక్ష రంగం ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్న చాలామంది యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించలేదు. యువత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాం. ఈ అవకాశాల ఫలితాల్ని ఈరోజు యావత్ ప్రపంచం చూస్తున్నది. మిత్రులారా, మన యువ సహచరులు విజ్ఞాన శాస్త్రంలో కూడా భారతదేశానికి గర్వ కారణంగా నిలుస్తున్నారు. సైన్స్ ఒలింపియాడ్లు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పోటీల్లో స్థానం పొందాయి. వాటిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటారు. ఈ నెలలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రం అంశాల్లో ఒలింపియాడ్లు జరిగాయి. ఈ పోటీల్లో భారత బృందం అద్భుతంగా రాణించింది. భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 5 స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. భారతదేశం ప్రథమ ర్యాంకును పొందింది. గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రతి భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన దేశ విద్యార్థులు స్వర్ణం లేదా రజత పతకాన్ని గెలుచుకుంటూనే ఉన్నారు. రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ స్వర్ణ పతకాలు సాధించారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. జీవశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ పతకాలు గెలుచుకున్నారు. వీటిల్లో ఒక స్వర్ణ పతకం కూడా ఉంది. గణిత శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 2 స్వర్ణ, 4 రజత పతకాలు సాధించారు. దేశ యువత శక్తిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను మిత్రులారా. భారతదేశంలో ఒలింపియాడ్లు, హ్యాకథాన్ల సంస్కృతి నిరంతరం పెరుగుతూ ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. దేశంలోని యువత మరింత ఎక్కువగా ఇలాంటి వేదికల మీద ఆసక్తి కనబరచాలని, భారత పతాకాన్ని ఎగురవేస్తూ ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నైపుణ్యం, ఏదైనా చేయాలి అనే అభిరుచి రెండూ మీలో ఉన్నప్పుడు ప్రతి మార్గం సులభతరం అవుతుంది కదా. సంప్రదాయ కాశ్మీరీ చాపైన వగు తయారు చేసేందుకు ఈరోజు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ప్రతిబింబిస్తూ ఉంది. దీన్ని రెల్లు, వరిగడితో తయారు చేస్తారు. ఈ చాపను తయారు చేసే సంప్రదాయం శతాబ్దాల కిందటిది. ముందుగా కాశ్మీర్లోని చిత్తడి ప్రాంతాల నుంచి గడ్డి, రెల్లు సేకరిస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత వేరు చేస్తారు. తర్వాత చేతితో నేత ప్రక్రియను మొదలు పెడతారు. ఒక చాపను తయారు చేసేందుకు 2 కళాకారులకు సుమారు 4 రోజులు పడుతుంది. ఈ చాప ప్రత్యేకమైంది, పర్యావరణ అనుకూలమైంది కూడా. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించటం ఈ చాప యొక్క ముఖ్యమైన ప్రయోజనం. గతంలో ఇది కాశ్మీర్లోని ప్రతి ఇంట్లో కనిపించేది, కానీ గత కొన్నేళ్లుగా దీని వాడకం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో శ్రీనగర్కు చెందిన గులాం హుస్సేన్ గారు, ఆయన కుమార్తె తంజిలా గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. వారు వగు కళకు, ఆ ప్రాచీన సంప్రదాయానికి కొత్త జీవం పోసేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. గులాం హుస్సేన్ చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన మనిషి.

ఈ ప్రయత్నంలో ఆయన అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ వగును ఎలాగైనా పరిరక్షించాలి అనే ఆయన సంకల్పం అచంచలమైంది. స్వల్పకాలంలో చూస్తూ ఉండగానే చాలామంది ఆయన ప్రయత్నాలలో జతకూడారు. గులాం హుస్సేన్ గారు ఈ నైపుణ్యాన్ని ఎంతగానో మెరుగుపరిచారు. ఆయన తన ఈ లక్ష్యంలో స్థానిక ప్రభుత్వ మద్దతును కూడా పొందారు. నేడు వగు వేగంగా ప్రజాదరణ పొందుతూ దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నది. ఈ ప్రయత్నంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనందరం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాం కదా. మనం వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటిస్తున్నాం. ఇలాంటి తరుణంలో దయచేసి కాశ్మీర్ వగును మీ ఇంట్లో ఒక భాగంగా చేసుకోండి. మిత్రులారా, మన దేశంలో చాయ్ అంటే టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అనుబంధానికి చిహ్నం కూడా. పొద్దు పొద్దున్నే చాయ్తోనే కదా ఆరంభమయ్యేది. స్నేహితులతో సమావేశమైనా, కుటుంబంతో సమయం గడపడమైనా, ప్రతి సందర్భంలో కూడా టీ ఒక భాగమైపోతుంది. చాయ్తో నాకున్న అనుబంధం ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు మిత్రులారా. అయితే నేను ఈరోజు చర్చిస్తున్న ఈ చాయ్ ఎంతోమంది సోదరీమణుల జీవితాల్లో కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆత్మనిర్భరత అనే కొత్త పరిమళాన్ని కూడా నింపుతోంది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నౌర్ జిల్లా లఖివాలా గ్రామంలోని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ తయారు చేశారు. లెమన్ గ్రాస్, గిలోయ్, లవంగాలు, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు ఇలాంటి సహజ పదార్థాలతో ఈ చాయ్ తయారు చేశారు. దీని విశిష్టమైన రుచి గుణాల కారణంగా అతి తక్కువ సమయంలోనే ఈ విదురు ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ అనేది అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో, ఢిల్లీలోని అంతర్జాతీయ ఆహార ఉత్సవంలో ఈ హెర్బల్ టీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు కూడా దీనిపై ఎంతో ఆసక్తి చూపారు, రుచి ఆస్వాదించారు కూడా హాయిగా. మిత్రులారా, దీని ఆరంభం అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం. ఎలా అంటే కేవలం 100,000 రూపాయలతో మాత్రమే వాళ్ళు ఆరంభించారు. నేడు ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ప్రధాన సంస్థలకు చేరుకుంది. స్థానిక పరిజ్ఞానం, ప్రకృతి, మహిళల ఆత్మవిశ్వాసం అనుసంధానమైనప్పుడు ఒక చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలకగలదు అని ఈ చొరవ మనకు చూపిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏకపేడు మాకేనాం ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి పట్ల తమ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఈ స్ఫూర్తితో మమేకమైనప్పుడు ఎన్నో అందమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మిత్రులారా, ప్రజాభాగస్వామ్యంలోని అద్భుతమైన శక్తి అహ్మదాబాద్లో ప్రదర్శితమైంది. పాడజ్ ప్రాంతంలో గంట వ్యవధిలోనే 3.5 లక్షలకు పైగా మొక్కల్ని నాటారు. ఈ భారీ చొరవలో 25,000 మందికి పైగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వాలంటీర్లు, సాధారణ పౌరులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. రాబోయే సంవత్సరాల్లో ఈ మొక్కలు దట్టమైన పట్టణ అడవిగా రూపుదిద్దుకుంటాయి. ఈ కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యింది. మిత్రులారా, ఏక్ పేడ్ మాకేనాం ఉద్యమం కింద ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా అద్భుతమైన సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తున్నారు. జూలై 12వ తేదీన ఒక్కరోజులోనే అక్కడ 35 కోట్లకు పైగా మొక్కలు నాటారు. పార్లమెంటులో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడిగా ఇది నాకు ప్రత్యేక గర్వకారణం. నా ప్రియమైన దేశప్రజలారా, చెట్లు కేవలం మనుషుల కోసమే కాదు, అవి లెక్కలేనని జీవులకు ఆవాసంగా కూడా ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత గుజరాత్లోని గిర్ అడవుల్లో ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి మరోసారి గూడు కట్టుకుంటోంది. గిర్లో సంవత్సరాల తరబడి చేసిన పరిరక్షణ,

పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితమే ఈ బిల్ పక్షి మళ్లీ రావటం. హార్న్బిల్ పక్షుల్ని అడవుల రైతులు అని పిలుస్తారు. అవి పండ్లను తింటాయి, వాటి విత్తనాల్ని నలుదిక్కుల వ్యాప్తి చేస్తాయి. వాటి నుంచి అడవిలో కొత్త చెట్లు పెరుగుతాయి. ఇలా ఒక పక్షి అడవిని మళ్లీ పచ్చగా మార్చేందుకు సహాయం చేస్తుంది. నీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో ముడిపెట్టాలి అని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క రాబోయే తరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి అందచేస్తుంది. అందమైన భవిష్యత్తుకు ఒక అద్భుత వారసత్వంగా నిలిచిపోతుంది. ప్రియమైన దేశవాసులారా, ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ పర్యావరణానికి ఎంత పెద్ద సవాలో మనందరికీ తెలుసు. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరాల తరబడి ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల ప్లాస్టిక్ను సరైన పద్ధతిలో పారవేయటం చాలా ముఖ్యమిత్రులారా. బీహార్లోని సీతామడిలో వ్యర్థాల నుండి సంపదకు ఒక అద్భుత ఉదాహరణ ఆవిర్భవించింది. ఇక్కడ వ్యర్థాల్ని పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీల్ని తయారు చేస్తున్నారు. ఒక బెంచీ తయారు చేసేందుకు దాదాపు 40 కిలోలు ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది. ఈ బెంచీలు ఎంతో దృఢంగా, మన్నికగా, సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ మీద ప్రజల్లో అవగాహనను కూడా సులభంగా పెంచుతుంది కదా. ఈ ప్రయత్నంలో స్థానిక విభాగంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నది. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనేవి కేవలం నినాదాలు మాత్రమే కాదని, అవి మన జీవితంలో ఒక భాగంగా మారుతున్నాయని సీతామడిలోని ఈ చొరవ మనకు స్పష్టంగా ఉదాహరణగా నిలుస్తుంది. మిత్రులారా, కిందటి మన్ కీ బాత్లో నేను గణేష్ ఉత్సవాన్ని గురించి మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి పూజించాలని విజ్ఞప్తి చేశాను మీ అందరికీ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే POPతో చేసిన విగ్రహాలకు లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గణేష్ విగ్రహాలకు బదులుగా మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మన ఇళ్లల్లో ప్రతిష్ఠించుకుందాం. ఈ విషయం మీద చాలామంది నాకు సందేశాలు పంపారు. వారి ఆలోచనల్ని నాతో పంచుకున్నారు, పంచుకుంటున్నారు కూడా. వారు నా అభ్యర్థనను ఎంతో ప్రశంసించారు. స్థానిక మట్టితో చేసిన గణేషుణ్ణి ప్రతిష్ఠించాలి అని వారంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే మన్ కీ బాత్లో చర్చ జరిగిందని, సరైన సమయంలో సరైన అడుగు వేసేందుకు ఆ చర్చ వారికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఎందరో నాకు లేఖలు రాశారు. నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను, ఈ వినాయక పూజ నాడు మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మీ ఇంట్లో ప్రతిష్ఠించి ఆయన్ని పూజించండి. మీరు చేసే ఈ ప్రయత్నం కూడా ఒక రకమైన ప్రకృతి పూజే అవుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు వినటానికి చాలా గర్వపడే ఒక వ్యక్తి గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. ఆయన విజ్ఞాన రంగంలో, ఆవిష్కరణ రంగంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తన మూలాలతో గాఢంగా అనుబంధం కలిగి ఉన్నారు వారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన మట్టిని గౌరవించటం మరచిపోని ఆ వ్యక్తే మణిపూర్కు చెందిన డాక్టర్ రొనాల్డో లేష్రామ్. ఆయన పేరు రొనాల్డో, కానీ ఆయన వృత్తిరీత్యా ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన జపాన్లో పనిచేస్తున్నారు. యంగ్ గెలాక్సీల ఒక పెద్ద సమూహాన్ని కనుగొన్న బృందంలో రొనాల్డో కూడా ఒక సభ్యుడు. ఆయన ఏం చేశారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. మణిపూర్లోని ఒక అందమైన సరస్సు పేరు మీద ఆయన ఈ మొత్తం సమూహానికి లోక్తక్ ప్రోటో క్లస్టర్ అని పేరు పెట్టారు. లోక్తక్ మన దేశంలో, మన మణిపూర్లో ఉన్న ఒక పెద్ద మంచినీటి సరస్సు. లోక్తక్ సరస్సులో ఎలియాడే ఫూండీలు ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృష్టి

ఆకాశాన్ని సృష్టిస్తాయి. విశాలమైన సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు తేలుతూ ఉన్నట్టుగా అవి కనిపిస్తాయి. అదేవిధంగా విశ్వంలో కూడా ఈ యువ గెలాక్సీలు ఒక భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నేడు మణిపూర్ లోక్తక్ కేవలం జాతీయ పటం మీదే కాకుండా విశాల విశ్వంలో కూడా ప్రకాశిస్తోంది. మిత్రులారా, ఈ ఘనతకు కారణమెవరు? మన భారతీయుడు కదా. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం కూడా. తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే కొత్త శిఖరాలను చేరుకోగలరు అని ఇది మన యువమిత్రులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. నక్షత్ర ప్రపంచానికి సైతం వెలుగులందిస్తున్న మన భారతీయ మూలాలు ఇవే. ప్రియమైన దేశవాసులారా, మరికొద్ది రోజుల్లో 7 ఆగస్టున మన దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మన నేత సోదర సోదరీమణుల నైపుణ్యాల్ని, సృజనాత్మకతను మనం వేడుక చేసుకుంటాం. ఈ నేత కార్మిక మిత్రులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మిత్రులారా, చేనేత మగ్గం మీద తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, వాటితో సంబంధం ఉన్న లెక్కలేనంత మంది ప్రజల కథను మన కళ్ళ కడుతుంది. ఆ గాథలన్నీ వెలుగులోకి తెస్తుంది. వీరే భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా పరిరక్షిస్తున్నారు కూడా. ఈ రోజున హస్తకళ్ళని ప్రోత్సహించటం ద్వారా మన నేత కార్మిక మిత్రుల్ని గౌరవించాలి అని నేనందరినీ కోరుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం. మిత్రులారా, ఈరోజు దేశంలో చేనేతను ప్రోత్సహిస్తున్న తీరు ఎంతోమంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది. పోచంపల్లి నుంచి పాట్నా దాకా, కూతంపల్లి నుంచి కచ్ దాకా లెక్కలేనని ఉదాహరణలు ఉన్నాయి. ఇందుకు మన ఘనమైన చేనేత సంప్రదాయానికి కొత్త శక్తిని, గుర్తింపును ఇస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి సమూహాలు కూడా చాలా ఉన్నాయి. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే, మరికొందరు మహిళా నేత కార్మికుల్ని ఏకం చేసి ఉన్ని ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. కొందరు కేరళం సంప్రదాయ కసావు కళను పరిరక్షిస్తున్నారు కూడా. దీనివల్ల మన తల్లులు, సోదరీమణులు కూడా ఉపాధి పొందుతూ ఉన్నారు. మిత్రులారా, నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి అనుకుంటున్న మరొక విషయం ఖాదీ. మహాత్మా గాంధీకి ఖాదీ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా ఖాదీకి ఎంతో ప్రజాదరణ లభిస్తూ ఉంది. గత 12 ఏళ్లలో దీని అమ్మకాలు 6 రెట్లు పెరిగాయి. ఈ అమ్మకాల విలువ ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. రాబోయే పండుగల సమయంలో మీరందరూ ఏదైనా ఖాదీ వస్త్రం లేదా చేనేత వస్త్రం లేదా హస్తకళల వస్తువుల్ని కొనుగోలు చేయాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశంలో ఎన్ని రకాల సంగీత వాద్యాలు ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే మన దగ్గర చాలా సంగీత వాద్యాలు, చాలా సంగీత వాద్యాలకు సంబంధించిన చాలా సంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి వాద్యాల్లో ఒకటి త్రిపురకు చెందిన చౌంగు ప్రెంగ్. ఈ చౌంగు ప్రెంగ్ అనేది అక్కడి గిరిజన వర్గాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. వెదురుతో తయారైన ఈ వాద్యానికి 3 తీగలు ఉంటాయి. ఇది వెలువరించే రాగం సరోద్ నుంచి వెలువడే మాదిరిగానే చాలా మధురంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల యువతలో దీని ప్రజాదరణ తగ్గడం ఆరంభమైంది. సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దాన్ని పునరుద్ధరించాలి అని సంకల్పించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చౌంగు ప్రెంగుతో పాటు ఇతర సాంప్రదాయక వాద్య పరికరాల మీద ఎన్నో ప్రదర్శనలిస్తూ ఉన్నారు. ఆయనకు కోక్ బొరోక్ జానపద గీతాలు, బౌల్ పాటలు, బెంగాలీ జానపద పాటలు ఇలాంటివి చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక చిన్న ఆడియో క్లిప్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ సంగీతాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు.

0: మిత్రులారా, ఈ సంగీత ధ్వనిని మీరు హాయిగా ఆస్వాదించారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవ్ వర్మ గారి కృషిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను కూడా. సంప్రదాయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. మీ చుట్టూ ఉన్న సంప్రదాయ వాద్య పరికరాల గురించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ప్రయత్నాలు ఇతరుల్ని సంప్రదాయ భారతీయ సంగీతంతో తప్పకుండా అనుసంధానం చేస్తాయి. నా ప్రియమైన దేశవాసులారా, రేపు అంటే జూలై 27వ తేదీన భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ కలాం గారి వ్యక్తిత్వంలో ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలు, కానీ ఉపాధ్యాయుడిగా విద్యార్థిని విద్యార్థులతో ఉన్న అనుబంధం ఆయన హృదయానికి ఎంతో దగ్గరైంది. పిల్లల్ని, యువతను పెద్ద కలలు కనేందుకు ఆయన ప్రేరేపించారు. యాదృచ్ఛికంగా ఈ వారంలోనే మనం పవిత్ర పర్వదినమైన గురు పూర్ణిమ కూడా జరుపుకోబోతున్నాం. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు, పాఠశాల ఉపాధ్యాయులు మనకు అక్షరజ్ఞానం అందిస్తారు. అలాంటి గురువులందరికీ కృతజ్ఞతలు తెలియచేయటానికి ఒక పవిత్ర సందర్భమే ఈ గురు పూర్ణిమ. దేశంలోని ఉపాధ్యాయులు, గురువులందరికీ నేను నా శ్రద్ధాపూర్వక ప్రణామాలు అందచేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరికొన్ని వారాల్లో మనం మన స్వాతంత్ర మహోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. 15వ తేదీ ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణమైన రోజు. మాతృభూమి స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అసంఖ్యాక వీరుల్ని స్మరించుకునే రోజు కదా అది. వారి త్యాగం, తపస్సు కారణంగా ఈరోజు మనం త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్నాం. ఈ త్రివర్ణ పతాకం మన రాజ్యాంగ ఆదర్శాలకు ప్రతిరూపం. మిత్రులారా, గత కొన్నేళ్లలో హర్ ఘర్ తిరంగా ఉద్యమం యావత్ దేశాన్ని ఒక అద్భుతమైన స్ఫూర్తితో ఏకం చేసింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో త్రివర్ణ పతాక సంబరాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపైన పూర్తి గౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. మిత్రులారా, ప్రతి సంవత్సరం 15వ తేదీకి ముందు మీరు నాకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో సూచనలు పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మై గౌపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి. మీ సూచనల కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మిత్రులారా, మన్ కీ బాత్ ఈ భాగంలో ఇప్పటికీ ఇంతే. మన దేశ ప్రజల అనేక కొత్త విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలతో వచ్చే నెలలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియ

Giovanni. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

శబ్ద తరంగాలపై పయనం. ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866248888212 ఈ నెంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

ఉభయ కుశలోపరి శ్రోతలకు నమస్కారం. గతవారం మేము ప్రసారం చేసిన కార్యక్రమాలపై శ్రోతల స్పందన వాట్సాప్ ద్వారా తెలియజేశారు. అయితే శ్రోతల స్పందన సంఖ్య చాలా తక్కువగా ఉంది, పంపించండి. 0866248881212 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి. అయితే ముందుగా మనకు పంపించారు, చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ప్రతిరోజు ఉదయరేఖలు కార్యక్రమానికే కిరీటప్రాయంగా ప్రకాశించిన శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి శ్రీ భగవద్గీత గానం విశ్లేషణం గత వారంలో అయిపోయింది. అప్పటి నుండి ఉదయరేఖలు బోసిపోయిందండి అంటున్నారు. మళ్ళీ అటువంటి సముద్దాత కార్యక్రమం కోసం మా వంటి వాళ్ళం ఎదురు చూస్తున్నాము అంటున్నారు. కొత్త కార్యక్రమంగా భర్తృహరి సుభాషితాలను కానీ శ్రీ రామాయణ సుందరకాండను కానీ త్వరలో ప్రారంభించే కోరిక అంటున్నారు. గత గురువారం ఆంధ్ర సాహిత్య మణిమకుటాలలో డాక్టర్ శ్రీ గుమ్మా సాంబశివరావు గారు పింగళి సూరన కావ్యగత వినూతన అంశాలను గురించి చక్కగా విశ్లేషించారు. శ్రీ గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా ప్రసారం చేసిన డాక్టర్ శ్రీ దేవరపల్లి ప్రభుదాస్ గారి ప్రసంగం బాగానే ఉంది, కానీ 1-2 ప్రముఖ పద్యాలను కొంచెం తప్పులు చదవటం జరిగింది. నిన్న సూక్తి సుధలో బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు వైరాగ్య భేదాలను శ్రోతలకే వైరాగ్యం కలిగే రీతిలో చక్కగా విశదీకరించారు. నేటి సరస వినోదినిలో ఐక్యరాజ్య సమితి వారు ఏర్పరిచిన ఉత్సవాల జోలికి వెళ్లకుండా కాస్త చమత్కారంగా ఉండేలా స్వతంత్రమైన సమస్య పద్యపాదం అన్న ఇచ్చారు అని ఇచ్చారు. బాగుంది. గత వారంలో విజయవాడ రేడియో లింకులో సాంకేతికమైన ఇబ్బంది ఏర్పడటం వల్ల అందరితో పాటు ఎక్కువ ప్రోగ్రాములు వినలేకపోయాను, అందుకే సుదీర్ఘ లేఖను రాయలేకపోయామండి అంటున్నారు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు అంటూ అయితే ఈ చిన్ని లేఖను మనకి పంపించారు. డాక్టర్ రామడుగు వెంకట శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి. ఎనీవే కంటిన్యూ అవుతుండండి మా కార్యక్రమాలు వింటూ, మీ అభిప్రాయాలు తెలియజేస్తుండండి ఉభయ కుశలపరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇహ తర్వాత చూద్దాం, మనకు పంపించారు.

ఉభయ కుశలోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ప్రతిరోజు మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. మీరు రాస్తున్నారు, దయచేసి ప్రతి గురువారం రాఘవేంద్ర స్వామి సుప్రభాతం భక్తిరంజనిలో ప్రసారం చేయండి అంటూ రాశారు. పాలకొల్లు నుండి న్యాపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి రాసి పంపించారు. మీ సూచన గమనించామండి, ప్రసారం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి పంపించారు, చూద్దాం వీరు పంపించారు మనకి ఏ ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 20వ తేదీ సోమవారం సూక్తి సుధలో భయం భక్తి గురించి శ్రీ బృందావనం ధన్వంతరి ఆచార్య గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్కారం అందించగలరు అంటున్నారు. తప్పకుండా అండి. భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ పరమేశ్వర అష్టాక్షరి స్తోత్రం ఇంకా నాట్యకాలం విని తరించడం, ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం విని తరిచడం నిర్వహించిన మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారికి, చూడూరు మాణిక్యరావు గారికి ఆకాశవాణికి ధన్యవాదాలు అంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో కార్యక్రమం గానం మా వీధులు విందు చేసింది, సరి ఎవరు అనే కీర్తన మాకు మరీ మరీ నచ్చింది. మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఎదురయ్యే నడుము మోకాళ్ళ నొప్పుల రావడానికి గల కారణాలు, నివారణ మార్గాలు గురించి డాక్టర్ శ్రీ ఎన్ రామారావు గారితో బి వెంకటేశ్వర గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది, ధన్యవాదాలు అంటున్నారు. అలాగే శ్రీ దొండపాటి దేవదాస్ గారి మా ఇంటి మహాలక్ష్మి కథానిక మాకు ఎంతగానో నచ్చింది అంటున్నారు. సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికను వినిపించిన రంగస్థల పద్యాలు బాగున్నాయి అంటున్నారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాభాయి, రాధామున్న రాసి పంపించారు. ఇంకా వీరే రాశారు. 21వ తేదీ మంగళవారం సూక్తి సుధలో శ్రీ పశుమతి కామేశ్వర శర్మ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి. అలాగే హనుమాన్ భక్తి గీతాలు వినితరించాం. ఉదరేఖలు కార్యక్రమంలో ఆలోచనలో వ్యసనం వల్ల కలిగే నష్టాన్ని పలు ఉదాహరణల ద్వారా తెలియజేసిన శ్రీ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే ఆరోగ్య సలహాలు శీర్షికన బీపీ షుగర్ వల్ల గుండె కిడ్నీలకు కలిగే వివిధ సమస్యలు, నివారణ మార్గాల గురించి డాక్టర్ శ్రీ ఫణికుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది అంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో బాంబే జయశ్రీ గారి గానం మా వేణుల విందు చేసింది. కార్యక్రమంలో ఆనంద భైరవి రాగంలో వినిపించిన జగదాంబ అనే కీర్తన మరీ మరీ నచ్చింది అంటున్నారు. అలాగే 22వ తేదీ బుధవారం సూక్తి సుధలో పట్టుదల ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చని ఈ విషయమే స్వామి వివేకానందుడు శ్రీ అబ్దుల్ కలాం వంటి మహనీయులు స్ఫూర్తిగా తీసుకుని మన ప్రయాణం సాగించాలని, ఇటువంటి చక్కటి విషయాలు అందించిన సలాది రాజలక్ష్మి గారికి ధన్యవాదాలు అంటున్నారు. భక్తిరంజన కార్యక్రమంలో కీర్తనలు బాగున్నాయి, భక్తి పారవస్యం చెందాం విని అంటున్నారు. మధ్యాహ్నం ప్రసారమైన వనితావాణి కార్యక్రమంలో సంప్రదాయాలు అవగాహన ఈ విషయమే యోగిరాలు శారద గారి ప్రసంగం బాగుంది అంటున్నారు. అనంతరం ప్రసారమైన హమ్మయ్య హాయ్ ఒకే ఒక్కసారి అనే లలిత గీతం విని ఆనందించాం, మాకు నచ్చింది అంటున్నారు. చెద పురుగుల నివారణకు చక్కటి చిట్కాలు తెలియజేశారు, థ్యాంక్ యూ అంటున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాభాయి, రాధామున్న మన కార్యక్రమాల మీద సుదీర్ఘమైన లేఖ రాసి పంపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే కంటిన్యూ అవుతుండండి, ఆ తర్వాత చూద్దాం మనకు పంపించారు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస వినోదిని సమస్య పూర్ణం చాలా బాగుంది, ఇందులో కౌలు పంపిన పూర్ణలు పడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివారు. పూర్ణాలు పంపిన కవులకు పడిపాటి ఉమానాథ శర్మ గారికి నా ధన్యవాదాలు అంటున్నారు. యులయ కార్యక్రమం చాలా బాగుంది, చక్కటి ప్రశ్నలు అడిగి మెదడుకు మేత పెడుతున్నారు, ప్రసారం చేసిన మీకు నా ధన్యవాదాలు అంటున్నారు. వాట్సాప్లో పాటలు పెడుతుంటే మీరు ప్రసారం చేయడం లేదు, ఎందుచేత వివరిస్తారా అంటున్నారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాసి పంపించారు, అడుగుతున్నారు వారు. అయితే తప్పకుండా పెట్టండి, ఒకవేళ మీ పాట కనుక అందుబాటులో లేకపోతే నెక్స్ట్ పాటకు వెళ్తాం. అయినా కానీ మీరు పాట కోరుకోండి రాబోయే అతిథిలో. ఆ తర్వాత చూద్దాం. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలు రాసి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు బాగుంటున్నాయి, ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేసిన యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంటుంది, మీరు అడిగే జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే యువలయ కార్యక్రమం సమయం పెంచి గంట సేపు ప్రసారం చేస్తే బాగుంటుంది అని మా మనవి అంటున్నారు. అయితే అప్పలరాజు గారు ఇంకా టైప్ చేస్తాను, త్వరగా టైప్ చేయండి, ఇంకా ఏమన్నా మీరు మెసేజ్ రాస్తే నేను చదువుతాను. ఇక తర్వాత చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి అభినందనలు, తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉభయ కుశలోపరికి అభినందనలు. మీరు ప్రసారం చేసిన కార్యక్రమాలు వింటున్నా, ముఖ్యంగా

మాకు నచ్చిన కార్యక్రమాలు జీవన లహరిలో ప్రసారం చేస్తున్న పరిచయాలు, అలాగే ఉదయరేఖల్లో వినిపిస్తున్న కథానికలు, మరియు ఈరోజు ఆదివారం రాబోయే అతిథిలో మీరు రాబోయేనా సార్? ఓకేనండి. రాబోయే అతిథిలో మీరు మా శ్రోతలకు ఉన్న పాట వినిపించినందుకు మాకు సంతోషంగా ఉంది. అలాగే రంగస్థల కార్యక్రమం సోమవారం శుక్రవారం మాకు నా హృదయాలను ఆకట్టుకుంటున్నాయి. రంగస్థల కళాకారులకు ఆకాశ విజయవాడ కేంద్రం వారికి ధన్యవాదాలు అంటున్నారు. ప్రతి కార్యక్రమం నాకు ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా ఆకాశవాణి డైరెక్టర్ గారికి, సిబ్బందికి అభినందనలు అంటున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాల నుండి పౌరు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవ రెడ్డి, రిషికేశవ రెడ్డి, సావిత్రి, బ్రహ్మానంద రెడ్డి, రమణమ్మ వారి కుటుంబ సభ్యులు రాసి పంపించారు. థ్యాంక్ యూ అండి. ఆ తర్వాత చూద్దాం పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. ఉభయ కుశలపరి కార్యక్రమం నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. గత వారం ఉభయ కుశలపరి కార్యక్రమం చాలా బాగుంది. విజయవాడ ప్రసారాలు కేవలం న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మాత్రమే వస్తున్నాయి. అయితే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, వేవ్స్ యాప్లో కూడా రికార్డింగ్ వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నాము అంటున్నారు. మన కేంద్రం నుంచి ప్రతిరోజు ఉదయం దేశభక్తి గీతం, సూక్తి శుద్ధిలో సూక్తులు, భక్తి రంజనీయులు భక్తి గీతాలు బాగుంటున్నాయి. వ్యవసాయ సూచనలు కార్యక్రమం బాగుంది. ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణం బాగుంది అంటున్నారు. అనంతరం వినిపిస్తున్న పద్య తోరణం, సరస వినోదిని కార్యక్రమం, అలాగే వినియోగదర్శిని లలిత గీతాలు బాగుంటున్నాయి. 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారి కార్యక్రమాలు కూడా బాగుంటున్నాయి అంటున్నారు. అలాగే ఈరోజు దేశ ప్రధాని మోదీ గారి మన్ కీ బాత్ హిందీ తెలుగు భాషల్లో విన్నాను, బాగుంది అంటున్నారు. హర్ ఘర్ తిరంగా గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు అంటున్నారు. టీన్ టైంలో హిందీ పాటలు బాగుంటున్నాయి. యువలయ క్విజ్ కార్యక్రమం నచ్చుతోంది, సమయం పెంచండి అంటున్నారు. ఈరోజు కల్పలత ఉత్తరాల పాటలు వినిపించలేదు, దయచేసి 12:40 వినిపించండి అని కోరుతున్నారు. అలాగే స్త్రీల కార్యక్రమం బాగుంటోంది, విశేషాలు కార్యక్రమంలో ఎన్నో తెలియని విషయాలు తెలుసుకుంటున్నామంటున్నారు. రాబోయే అతిథి వాట్సాప్ పాటలు ప్రతిరోజు వినిపించిన వారవే వినిపిస్తున్నారు, దయచేసి గమనించగలరంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఆ తర్వాత ఉభయ కుశలపరి అంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సతిరెడ్డి రాసి పంపించారు. ఆకాశవాణి విజయవాడ రేడియో కేంద్రం వారికి నాదొక వినతి. కొన్ని సంవత్సరాల క్రితం షార్ట్ వేవ్లో 31 నెంబర్ ఛానల్లో నేషనల్ ఛానల్ వివిధ భారతి స్టేషన్ రోజంతా ప్రసారం వచ్చేది. భారత్లో ఎక్కడ ఉన్నా చక్కగా వినేవాళ్ళం. ఇప్పుడు ఆ సౌకర్యం లేదు, మరలా పెడితే బాగుంటుంది. నాలాంటి రేడియో ప్రియులకు మరలా ఆనందం కలుగుతుంది, దీని గురించి ఆలోచన చేస్తారని విజ్ఞప్తి, ధన్యవాదాలు అంటున్నారు. మీ సూచన గమనించామండి. కథ తర్వాత మనకి రాసి పంపించారు, చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. విజయవాడ ప్రసారాలు యాప్ ద్వారా రావడం లేదు, 10 రోజుల నుంచి రావడం లేదు, తెలియజేయండి అంటున్నారు. జగన్ సంజీవ్ నగర్ నంద్యాల నుంచి అడుగుతున్నారు. తర్వాత కార్యక్రమ సమర్పకులకు, సహస్రతలకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. జరుపతులు బుచ్చయ్య, కుటుంబ సభ్యులు, హన్మకొండ జిల్లా తరావులపల్లి గ్రామం నుంచి రాసి పంపించారు. తర్వాత మనకి పంపించారు, చూద్దాం. నమస్తే అంటున్నారు. నమస్తే అండి. ఉభయ కుశలపరి కార్యక్రమం వారికి ధన్యవాదాలు అంటున్నారు. ఓకేనండి. మన కేంద్రంలో నమస్తే అమరావతి, అలాగే లాహిరి లాహిరిలో గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో వాట్సాప్ పాటలు, కల్పలత ఉత్తరాల పాటలు వినిపించండి. ఈ మాసపు పాట బాగుంది. సరస వినోదిని కార్యక్రమం చాలా బాగుంది అంటున్నారు. టీన్ టైంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం సూపర్. ఈరోజు కల్పలత ఉత్తరాల పాటలు 12:40 వినిపించండి అంటూ వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరి, శివ, శరణ్, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ కోరుతున్నారు. తర్వాత మనకి రాశారు వీరు, లలిత గీతాలు సుశీల సుబ్బలక్ష్మి గారు పాడిన లలిత గీతాలు ఎంతో బాగున్నాయి, వారికి నా శుభాకాంక్షలు అంటున్నారు. పసిడి పంటలు కార్యక్రమాన్ని ఎందుకు తీశారు, పాటల కోసమా, పాటలు ఎప్పుడు వినేవేగా అంటున్నారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబు సుభాని రాసి పంపించారు. వీరు అది రాశారు, లలిత గీతాలు బాగున్నాయి అండి, పసిడి పంటలు ఎందుకు తీశారని అడుగుతున్నారు. ఓకేనండి. తర్వాత నా

విమర్శలు చదవడం లేదు ఎందుకు అని కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని వారు అడుగుతున్నారు. మీరు ప్రశంస రాసినా విమర్శ రాసినా తప్పకుండా చదువుతాము. ఉభయ కుసులపరికి మా కార్యక్రమాల గురించి మీరు తప్పకుండా మీ అభిప్రాయాలు తెలియజేయండి. తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాశారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డు బాబా, మూసపేట నరేష్ వీళ్ళందరూ రాసి పంపించారు. 26వ తేదీ ఈరోజు ఉదయం భక్తిరంజనిలో భక్తి గీతాలు చాలా బాగున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ తర్వాత రాశారు ఉభయ కుసులపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. విజయవాడ రేడియో స్టేషన్ సాంకేతిక నిపుణులకు నమస్కారాలు అంటున్నారు. ఓకేనండి. మేము రేడియో శ్రోతలం, రేడియోలో ప్రసారమయ్యే ప్రతి ఒక్క కార్యక్రమం వింటాము. 1 గంట 10 నిమిషాలకు ప్రసారమయ్యే పసిడి పంటల కార్యక్రమం దయచేసి ప్రసారం చేయండి అంటూ ధూళిపాల నుండి చాంద్ బాషా, జానీ బేగం, షాహిద్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వారి కోరికను తెలియజేస్తున్నారు, అభిప్రాయాన్ని కూడా. ఈ తర్వాత ఉభయ కుసులపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. భక్తిరంజని ఉదయరేఖలు కార్యక్రమాలు బాగుంటున్నాయి. ఉదయరేఖల్లో భాగంగా ప్రసారమైన భగవద్గీత పారాయణం అలాగే కొళ్ళేటి కథలు ధారావాహికలు పూర్తి అయిపోవడంతో ఏదో వెలితిగా ఉందంటున్నారు. ఈరోజు ప్రసారమైన సరస వినోదన సమస్యాపూర్ణం చాలా బాగుందంటున్నారు. కవులు పంపించిన పూర్ణలను శ్రీ ఉమానాథ శర్మ గారు బాగా సమర్పించారు. అభినందనలు, ధన్యవాదాలు అంటూ కళాధర్ శారద ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పెడన జగవానందరావు చప్పల రాజు మళ్ళీ పంపించారు. ఈరోజు ఉదయం ప్రసారం చేసిన సరసవనోదని సమస్య పూర్ణం బాగుంది అంటున్నారు. కవులు పంపిన పూర్ణాలు పడిపాటి ఉమానాథ శర్మ గారు బాగా చదివారు. ఇటువంటి కార్యక్రమాలని ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి ధన్యవాదాలు అంటున్నారు, రాసి పంపించారు. తర్వాత మనకి పంపించారు ఉభయ కుసులపరికి స్వాగతం అంటున్నారు. గుర్తు చేసుకుందాం అండి, యువలయ ప్రోగ్రామ్ సూపర్ గా ఉంటున్నాయి. అలాగే ఆన్సర్స్ చదివే ముందు ప్రశ్న మరొకసారి చదవగలరు మీకు. పోయిన సండే నాడు లెక్కల మాస్టారు గారు రాలేదు, ఈసారైనా వస్తారు కదా అంటూ అంటున్నారు. టీన్ టైమ్ సాంగ్స్, ఓల్డ్ హిందీ సాంగ్స్ సూపర్ సూపర్ గా ఉంటున్నాయి అంటూ ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ తర్వాత చూద్దాం మనకి పంపించారు. హాయ్ నమస్తే అంటున్నారు. నమస్తే అండి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఉభయ కుసులపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేసిన యువలయ కార్యక్రమం చాలా చక్కగా ఉంది, మాకు బాగా నచ్చుతోంది. భజనావళి కార్యక్రమంలో భజన గీతాలు బాగుంటున్నాయి, మాకు నచ్చాయి అంటూ సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రాసి పంపించారు. తర్వాత చూద్దాం, 23వ తేదీ గురువారం ఉదయం ప్రసారమైన గోవర్ధన వెంకట రంగనాథ్ గారు అందించిన సూక్తులు విలువైనగా ఉన్నాయి, వారికి నమస్తే అంటున్నారు. అలాగే నవగ్రహ స్థుతి వినితరించం కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ డికే జయరామన్ గారి గానం వీణుల విందు చేసింది అంటూ, అలాగే ఈరోజు ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమం సూర్యస్థుతి వినితరించాం అంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణాబాయి ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ తర్వాత చూద్దాం. హలో అండి అంటున్నారు. హలో అండి. ఆకాశవాణి ఎలా ఉంది? మీరు బాగుంటే రేడియో వినేవాళ్ళు కూడా బాగుంటారు. సుధారాణి సత్తుపల్లి నుంచి రాసి పంపించారు. తప్పకుండా మా కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఉభయ కుసులపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ఇక తర్వాత చూద్దాం. ఓకే అండి. తర్వాత మనకి రాసి పంపించారు వీరు ఎవరంటే శుభోదయం అని రాసి పంపించారు. ఓకేనండి. మాకు ఏకచిత్ర గానం వినిపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. కానీ ఓల్డ్ మూవీస్ వినిపిస్తున్నారు, దయచేసి కొంచెం మెలోడీ మూవీస్ సాంగ్స్ ఏకచిత్ర గానం వినిపించండి ప్లీజ్ అంటున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కోస్గి మండలం నుంచి జుమ్మాల దిన్నె విలేజ్ నుంచి పంచర్ బాష్ షబ్ జలీల్ కోరుతున్నారు. తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఇక తర్వాత వారంలో ఏదో ఒక రోజు పాత చలన చిత్రాలను ప్రసారం చేయగలరని మనవి అంటూ జరుపుతుల బుచ్చయ్య తరాలపల్లి గ్రామం నుంచి అడుగుతున్నారు. ఇక తర్వాత పెడన జగనేంద్రరావు కాలనీ చప్పలరాజు మళ్ళీ రాసి పంపించారు. మీరు ప్రతిరోజు ప్రసారం చేసిన యోలయ క్విజ్ కార్యక్రమం 102.2 FM ఫ్రీక్వెన్సీ మీద కూడా ప్రసారం చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఆ టైంలో అక్కడ యువలయ అనే పేరు మీదే పాటలు వేస్తున్నారు అని అంటున్నారు. తర్వాత మనకి పంపించారు వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి రాస్తున్నారు. వీరెవరంటే డి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మైత్రిబాయి. ఓకే. వీరంటున్నారు 25వ తేదీ 3 గంటలకు హిందీ సినిమా పాటలు చాలా బాగున్నాయి, మాకు నచ్చుతున్నాయి అంటున్నారు. అయితే వీరు ఇంకా టైప్ చేస్తున్నారు, త్వరగా టైప్ చేసి పంపించండి. మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి. 0868624 8

ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారం అంటున్నారు. శనివారం ఉదయం ఉదయ రేఖల కార్యక్రమంలో ప్రసారం చేసిన సుమతి శతక పద్య పఠనం చాలా బాగుంది. సుమతి శతక పద్యాలను వారం వారం చక్కగా వినిపిస్తున్న డాక్టర్ చుండూరు మాణిక్యరావు గారికి అభినందనలు అంటున్నారు. వెలిదండ్ల గోపాలకృష్ణమూర్తి గుంటూరు నుంచి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాకు రాబోయే అతిథి కార్యక్రమం మాకు అంతగా నచ్చలేదు అని రాసి పంపించారు. సోమనాథం జనార్దనరావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రాసి పంపించారు. అయితే ఎందుకు నచ్చలేదో కూడా రాసి పంపించండి. మీరు అడగండి, మీకు నచ్చిన పాటని తప్పకుండా వేసే ప్రయత్నం చేస్తాం. రాబోయే అతిథికి మీరు పాటను కోరుకోండి. ఇదండి ఈనాటి ఉభయ కుశలోపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. తిరిగి వచ్చేవారం ఉభయ కుశలోపరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇప్పుడు నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వకారణమని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. మహారాష్ట, ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత నావికాదళంలో ఇటీవల ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌక ప్రవేశపెట్టడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశాన్నుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ ఆధునిక యుద్ద నౌక పూర్తిగా భారత్లోనే రూపుదిద్దుకుంటోందని, ఇందులో ఉపయోగించిన సామగ్రిలో 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే అని, ఇది ఆత్మనిర్భర్ భారత్కు పెరుగుతున్న బలానికి ఒక ప్రతీక అని ప్రధాని అభివర్ణించారు.
1: భారతీయ నౌసేనా మే ఐఎన్ఎస్ మహేంద్రగిరి షామిల్ కియా గయా. ఇస్మే 75% సే అధిక స్వదేశీ సామగ్రి కా ఉపయోగ్ హువా హై. యే ఆత్మనిర్భర్ భారత్ కీ బఢ్తీ శక్తి కా ప్రతీక హై. ఇసీ మహీనే డిఆర్డిఓ నే పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ కా భీ సఫల్ పరీక్షణ కియా.
0: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ వీర సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. రక్షణ రంగ ఉత్పత్తులు, రక్షణ ఎగుమతులు లేదా స్నేహపూర్వక దేశాలతో రాజకీయ సహకారం, ఏ రంగంలోనైనా భారత్ నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని మోదీ పేర్కొన్నారు. ఈరోజు జూలై 26వ తేదీని గుర్తుంచుకోవడానికి ఎటువంటి క్యాలెండర్ అవసరం లేని ప్రత్యేక రోజని, ఎందుకంటే నేడు కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
1: కార్గిల్ కి ఊంచీ ఊంచీ చోటియా, కఠిన మౌసమ్, దుష్మన్ కి చునౌతి, హర్ పరిస్థితి హమారే సైనికో కే సామ్నే థీ, లేకిన్ ఉన్కా హౌసలా హర్ చునౌతి సే బడా థా. ఉన్హోనే మా భారతి కి రక్షా కే లియే అప్నా సర్వస్వ అర్పిత్ కర్ దియా.
0: అంతరిక్ష రంగానికి సంబంధించి గత ఆదివారం విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగం ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇదేనని ఆయన అన్నారు. అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, ఓర్పును ప్రదర్శించిన యువ ఆవిష్కర్తలను ప్రధాని మోదీ ప్రశంసించారు.

0: సించారు.
1: విక్రమ్ 1 ఈ ప్రైవేట్ సెక్టర్ ద్వారా వికసిత్ భారత్ కా పహలా రాకెట్ హై. హమారి యువా ఇన్నోవేటర్స్ నే వో కర్ దిఖాయా జిస్కి కల్పనా తక్ ముష్కిల్ థి. హమ్నే స్పేస్ సెక్టర్ కో ప్రైవేట్ సెక్టర్ కే లియే ఖోలా. ఆజ్ ఇస్కా పరిణామ్ దునియా దేఖ్ రహీ హై.
0: కొన్ని రోజుల క్రితం గ్లాస్గోలో ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులందరినీ ప్రతి భారతీయుడు ఉత్సాహపరుస్తున్నాడని ప్రధానమంత్రి తెలిపారు. ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణించాలని ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో మన దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వ కారణమని ప్రధాని అన్నారు. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా పీవీ సింధు నిలిచారని, అలాగే లండన్లోని లార్డ్స్ స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టు తన మొట్టమొదటి టెస్టు మ్యాచ్ను గెలుచుకుందని, ఇది చారిత్రాత్మక విజయమని మోదీ అభివర్ణించారు.
1: पीवी सिंधु बैडमिंटन में जापान ओपन का खिताब जीतने वाली पहली भारतीय बन गई हैं. उनकी इस उपलब्धि पर पूरे देश को गर्व है. भारतीय महिला क्रिकेट टीम ने भी लंदन में लॉर्ड्स स्टेडियम में अपना पहला टेस्ट मैच जीता है. यह एक ऐतिहासिक जीत है.
0: ఆగస్టు 7న దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోనుందని ప్రధానమంత్రి తెలిపారు. చేనేత కార్మికుల నైపుణ్యాలను, సృజనాత్మకతను ఈ రోజున దేశం గౌరవిస్తుందని అన్నారు. పోచంపల్లి నుండి పట్నా వరకు, కూతంపల్లి నుండి కచ్ వరకు దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలున్నాయని ఆయన అన్నారు. కొంతమంది పోచంపల్లి ఇక్కత్ సుందరమైన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, మరికొందరు ఉన్ని ఉత్పత్తులను తయారు చేయడానికి మహిళా నేత కార్మికులను, భాగస్వాములను చేస్తున్నారని చెప్పారు.
1: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है, उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है. पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं. आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన భారతీయ సైనికుల ధైర్య సాహసాలను గౌరవిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నారు. లద్దాఖ్లోని ద్రాస్లో ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్లో ప్రధాన వేడుక జరుగుతోంది. పాకిస్తాన్తో జరిగిన ఈ ఘర్షణలో భారత్ సాధించిన విజయానికి, ఆపరేషన్ విజయ్ విజయవంతమైన ముగింపుకు ఈరోజుతో 27 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులు చొరబడి ఆక్రమించిన జమ్మూకాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోని భూభాగాలను భారత సాయుధ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. దేశం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుందని, వారి ధైర్య సాహసాల గాథలు భావితరాలను అంకితభావంతో, కర్తవ్య దీక్షతో దేశానికి సేవ చేసేలా నిరంతరం ప్రేరేపిస్తాయని రాష్టపతి అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, కార్గిల్ యుద్దంలో భారతదేశం చారిత్రక విజయం సాధించడానికి కారణమైన అసాధారణ ధైర్యం, స్థిర సంకల్పం, సర్వోన్నత త్యాగం చేసిన భారత సాయుధ దళాల వీర జవాన్లకు దేశం నివాళులర్పిస్తోందన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో ముచ్చటిస్తారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 74 వైబ్రెంట్ గ్రామాలను కవర్ చేస్తూ వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 గత నెల 4 నుండి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. 3 లక్షలకు పైగా యువత భాగస్వామ్యం ఉన్న దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. మహారాష్ట్ర, ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఛత్తీస్

గుజరాత్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటు అదనంగా విద్యాశాఖ బాధ్యతలను ఆయనకు కేటాయించారు. ప్రహ్లాద్ జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు.

0: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటు అదనంగా విద్యాశాఖ బాధ్యతలను ఆయనకు కేటాయించారు. ప్రహ్లాద్ జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వకారణమని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఫిలిం గీతాలు వింటారు. ముందుగా చదువుకున్న అమ్మాయిల చిత్రానికి పి. సుశీల పాడిన పాట

చదువుకున్న అమ్మాయిలు చిత్రానికి పి సుశీల పాడిన పాట విన్నారు. ఈ పాటని కోరిన శ్రోతలు విజయవాడ నుంచి శ్యామల, సుశీల, శ్రీకృష్ణ. ఇక తర్వాత విందాం కల్పలత ఫిలిం గీతాల్లో. తర్వాత అన్నదమ్ముల సవాల్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం సత్యం. ఈ పాటని కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ కోరికపై పాట.

కల్పలత కార్యక్రమంలో తర్వాత విందాం. చండీరాణి చిత్రానికి ఘంటసాల పి భానుమతి పాడిన సముద్రాల సీనియర్ గీతం. ఈ పాటని కోరిన శ్రోతలు ఏలూరు నుంచి ఆర్ రఘుబీర్ సింగ్, సుగుణభాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరందరూ కోరుతున్నారు ఈ పాటని.

కల్పలత కార్యక్రమంలో తర్వాత విందాం. సుమంగళి చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటని కోరుతున్నారు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, శ్రీధర్, కార్తీక్, రాణా ప్రతాప్, మను, యామిని, భవ్యశ్రీ, లాస్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ, వీరందరి కోరికపై ఈ పాట విందాం.

తర్వాత నేను లోకల్ చిత్రానికి నరేష్ అయ్యర్ మనీషా బృందం పాడిన పాట, గీత రచన శ్రీమణి, సంగీతం దేవశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్నారు గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పులూరు గ్రామం నుంచి. వీరి కోసం ఈ పాట విందాం.

కల్పనత కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. తర్వాత విందాం పరమానందయ్య శిష్యుల కథా చిత్రానికి ఘంటసాల ఎస్ జానకి పాడిన సదాశివ బ్రహ్మం గీతం, సంగీతం ఘంటసాల. ఈ పాటని కోరుతున్న శ్రోతలు చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత వీరందరి కోరికపై పాట.

కల్పలత కార్యక్రమంలో తర్వాత నిర్దోషి చిత్రానికి ఘంటసాల పాడిన పాట విందాం. గీత రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటని కోరుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం. వీరి కోరికపై ఈ పాట.

కార్యక్రమాల తర్వాత పూజ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట, గీత రచన దాశరథి, సంగీతం రాజన్ నాగేంద్ర. ఈ పాటని కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, సియేన, శ్యామల, వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మ, కృష్ణ, సూర్యకళ, అశోక్ బాబు, శోభన్ బాబు వీరందరి కొరికే పాట.

కల్పలత కార్యక్రమంలో మనం విందాం ప్రేమ మందిరం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం. ఈ పాటని కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరి కొరికిపై పాట.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశ యువత సృజనాత్మకతకు ఆవిష్కరణ శక్తికి విక్రమ్ వన్ ప్రయోగం ప్రతీకగా నిలుస్తుందని మన్ కీ బాత్ కార్యక్రమం 136వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వర్షపు నీటిని సంరక్షించడం భావితరాల భవిష్యత్తుకు బలమైన పెట్టుబడి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. మడ అడవులు తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచమని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాష్ట్రంలో చేనేతల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వార్తల వివరాలు. దేశ యువత సృజనాత్మకతకు ఆవిష్కరణ శక్తికి విక్రమ్ వన్ ప్రయోగం ప్రతీకగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన ప్రజలతో పంచుకున్నారు. గత ఆదివారం విజయవంతమైన విక్రమ్ వన్ ప్రయోగం ప్రతి భారతీయుడికి గర్వకారణమైందని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ది చేసిన తొలి రాకెట్గా విక్రమ్ వన్ చరిత్ర సృష్టించిందన్నారు. యువ శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తమ ప్రతిభ, పట్టుదల, ఓర్పును ప్రపంచానికి చాటి చెప్పారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడుతూ,
1: పిచ్లే రవివార్ విక్రమ్ వన్ ఇస్కే సఫల్ లాంచ్ సే హర్ దేశవాసీ గౌరవ్ సే భరా హువా హై. యే ప్రైవేట్ సెక్టర్ ద్వారా వికసిత్ భారత్ కా పహలా రాకెట్ హై. हमारे युवा इनोवेटर्स ने वो कर दिखाया जिसकी कल्पना तक मुश्किल थी. उन्होंने गजब के स्किल, पैशन और पेशेंस दिखाया. लंबे समय तक हमारा स्पेस सेक्टर निजी क्षेत्र के लिए बंद रहा था. इस सेक्टर में रुचि रखने वाले काफी युवाओं को अपनी प्रतिभा दिखाने का अवसर नहीं मिल पा रहा था. युवा हित को देखते हुए हमने स्पेस सेक्टर को प्राइवेट सेक्टर के लिए खोला. आज इसका परिणाम दुनिया देख रही है.
0: వర్షపు నీటిని సంరక్షించడం భావి తరాల భవిష్యత్తుకు బలమైన పెట్టుబడి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి క్యాచ్ ద రెయిన్ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేకంగా అభినందించారు. వర్షపు నీటిని ఎక్కడ పడితే అక్కడ సంరక్షించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ ఉద్యమంలో నంద్యాల జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు భాగస్వామ్యం కావడం విశేషమని చెప్పారు. అక్కడ పాత చెరువులను పునరుద్ధరించి తిరిగి వినియోగంలోకి తీసుకురావడం, నీటి సంరక్షణకు ప్రజల ముందుకు రావడం ఆదర్శంగా నిలిచిందన్నారు. అలాగే విజయనగరం పట్టణంలో కూడా ఈ ఉద్యమం ఉత్సాహంగా కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ కే నంద్యాల్ మే సభీ గ్రామ పంచాయత్ ఇస్ అభియాన్ సే జుడీ హై ఔర్ పురానే తాలాబో కో ఫిర్ సే ఉపయోగీ బనాయా గయా హై. హమారే షహర్ భీ పీచే నహీ హై. ఛత్తీస్గఢ్ కే కోర్బా, ఒడిశా కే భువనేశ్వర్ ఔర్ ఆంధ్రప్రదేశ్ కే విజయనగరం ఇస్ అభియాన్ కే ఉత్సాహజనక పరిణామ దిఖాయి దే రహే హై. ఆయే హమ్ భీ అప్నే ఆస్ పాస్ కిసీ ఏక్ తాలాబ్, కుయే యా బావడీ కీ జిమ్మేదారీ లే పానీ కీ హర్ బూంద బచాయే. आज बचाई गई हर बूंद आने वाली पीढ़ियों के भविष्य की सबसे बड़ी पूंजी है.
0: భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాలను కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఇటీవల భారత నౌకాదళంలోకి చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి పూర్తిగా దేశీయంగా రూపకల్పన చేసి భారత

0: దేశంలోనే నిర్మించిన ఆధునిక యుద్ధనౌక అని తెలిపారు. ఇందులో 75% పైగా స్వదేశీ పరికరాలను వినియోగించడం ఆత్మ నిర్భర్ భారత్కు నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: कुछ दिन पहले भारतीय नौसेना में INS महेंद्रगिरी शामिल किया गया. ये आधुनिक जंगी जहाज भारत में ही डिजाइन किया गया है, भारत में ही बना है. इसमें 75% से अधिक स्वदेशी सामग्री का उपयोग हुआ है. यह आत्मनिर्भर भारत की बढ़ती शक्ति का प्रतीक है. इसी महीने DRDO ने पिनाका लॉन्ग रेंज गाइडेड रॉकेट का भी सफल परीक्षण किया. इस सफलता के पीछे हमारे वैज्ञानिकों और इंजीनियरों का सामूहिक परिश्रम है. 2-3 दिन पूर्व ही DRDO ने कुशा मिसाइल का भी सफल परीक्षण किया.
0: భారత యువ క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో అద్భుత విజయాలు సాధిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా పీవీ సింధు నిలవడం దేశానికి గర్వకారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బ్రిటన్లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి దేశానికి మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షించారు. క్రీడల్లో యువత మరింత ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ దివస్ జరుపుకుంటున్నాం. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా ఈ దివస్ను నిర్వహిస్తున్నారు. 1999 జులై 26 తేదీన కార్గిల్లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. కాశ్మీర్లో పాగావేయాలనుకున్న పాకిస్తాన్ ప్రయత్నాన్ని భారత జవాన్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. పాకిస్తాన్పై భారత్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ భరతమాత కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లను తలుచుకుంటూ ఈరోజు కార్గిల్ విజయ్ దివస్గా దేశమంతటా జరుపుకుంటున్నాం. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర జవాన్ల త్యాగం చిరస్మరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలో జులై 26 తేదీ ప్రత్యేక స్థానం కలిగిన రోజని, కార్గిల్ విజయ దినోత్సవం ప్రతి భారతీయుడిలో గర్వాన్ని నింపే సందర్భమని చెప్పారు. కార్గిల్ యుద్ధంలో ఎత్తైన పర్వతాలు, ప్రతికూల వాతావరణం, శత్రువుల సవాళ్లను ఎదుర్కొంటూ భారత సైనికులు అసమాన్య ధైర్య సాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. దేశభక్తి, సైనికుల త్యాగం యువతకు స్ఫూర్తిగా నిలవాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. మడ అడవులు తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచమని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఉన్న 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని తుఫాన్లు, సముద్ర కోత, వాతావరణ మార్పుల ప్రభావం నుంచి మడ అడవులు రక్షిస్తున్నాయని తెలిపారు. సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడడంతో పాటు తీర ప్రాంత ప్రజల జీవనోపాధికి ఇవి కీలకమని చెప్పారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గత 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7,000 ఎకరాల్లో మడ అడవులు పునరుద్ధరణ చేపట్టినట్లు ఎక్స్ వేదిక్గా ఆయన ఈరోజు వెల్లడించారు. 2026-27లో మరో 4,000 ఎకరాల్లో మడ అడవులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో చేనేతల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, 4 చేనేత సత్యాగ్రహ ఉద్యమాలు నిర్వహించిన పోరాట యోధులు ప్రగడ కోటయ్య అని కొనియాడారు. 200కు పైగా చేనేత సహకార సంఘాలను కోటయ్య ఏర్పాటు చేశారని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సర ఖరీఫ్ పంటల బీమా బకాయిలను విడుదల చేసేందుకు సానుకూలంగా స్పందించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి రాష్ట్ర రైతుల సమస్యలను వివరించామని, పెండింగ్ బీమా నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలియజేశామని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. కేంద్రం నుంచి ఖరీఫ్ 2024 పంటల బీమా నిధులు విడుదలైన వెంటనే అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ యువత సృజనాత్మకతకు, ఆవిష్కరణ శక్తికి విక్రమ్ వన్ ప్రయోగ

0: భాగం ప్రత్యేకంగా నిలుస్తుందని మన్ కీ బాత్ కార్యక్రమం 136వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వర్షపు నీటిని సంరక్షించడం భావి తరాల భవిష్యత్తుకు బలమైన పెట్టుబడి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. మడ అడవులు తీర ప్రాంతాలకు సహజ రక్షణ కవచమని, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాష్ట్రంలో చేనేతల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అక్కా, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడంత షాపింగ్?
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
3: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
4: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
3: కానీ అక్క,
4: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
3: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: నిన్ను
0: ఆర్బీఐ చెబుతుంది,
5: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
6: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా శ్రీమతి వేలూరి సుధారాణి గారి స్వీయ కవితలు వింటారు.
2: కవితా శీర్షిక ప్రేమధామం మన రాజధాని. తెలుగు ప్రజల అభిమాన ప్రేమధామం, గాంధార శిల్ప కళారీతుల సుందర ఆరామం, ప్రాచీన శిల్పుల ప్రతిభను చాటి చెప్పే అమరధామం. అమరలింగేశ్వరిని చిరుగంటల సవ్వడితో, పవిత్ర కృష్ణమ్మ అలల సోయగంతో సర్వజనులకు సకల శుభాలు చేకూర్చే కల్పతరువు మన ధాన్యకటకం ఆ అమరేంద్రుని నగరం. ఆ అమరేంద్రుని నగరం ఇక్ష్వాంకులు, పల్లవులు, చాళుక్యులు, శాతవాహనులు పాలించి ప్రాశస్తం పొందిన ప్రాచీన నగరం మన అమరావతి. భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టిన విశ్వనగరం. అశోకుని బౌద్ధ స్థూపం, నాగార్జునుడి మహాప్రాకారం, బుద్ధదేవుని మహాచైతన్యం. దలైలామా కాలచక్ర పరివర్తనం, పరమపురుషుల పాదాలెన్నో నడయాడిన పావనపురం, 1500 పుస్తక సంపదతో జ్ఞానభిక్ష పెట్టిన బౌద్ధ విద్యాలయం, 1500 పుస్తక సంపదతో జ్ఞానభిక్ష పెట్టిన బౌద్ధ విద్యాలయం, కల్నల్ మెకంజీ కనుగొన్న దీపాల గిన్నె.

ఒక కలగా ఒక జ్ఞాపకంగా శిథిలా కారాదని, ఒక కలగా ఒక జ్ఞాపకంగా శిథిలం కారాదని అన్న చంద్రన్న సంకల్పంతో ఆ అమరలింగేశ్వరుని ఆశీస్సులతో నూతన శోభను సంతరించుకున్న నవ్యాంధ్ర రాజధాని మన అమరావతి విలసిల్లబోతుంది ఒక వెనీస్ నగరంగా. ఆకాశహర్మ్యాలు, అందమైన ఉద్యానవనాలు, వంపులు తిరుగుతూ పారే కృష్ణమ్మ పరవళ్ళు, అపూర్వం, అమోఘం, అద్భుతం, ఆశ్చర్యం, అశేషాంధ్రుడు ఆకాంక్షించే ఆనంద సుందర నగరం మన అమరావతి. అశేషాంధ్రుడు ఆకాంక్షించే ఆనంద సుందర నగరం మన అమరావతి. మరో కవిత, మహిళ భద్రత ఎక్కడా, స్త్రీ గౌరవమే సమాజ గౌరవము. అమ్మ నవ్వితే ఇల్లు వెలుగుతుంది, అక్క నిలబడితే కుటుంబం నిలుస్తుంది, చెల్లి అడుగు వేస్తే భవిష్యత్తు నడుస్తుంది. కానీ కొన్ని చీకట్లు మనుషుల రూపంలో తిరుగుతున్నాయి. ఆడబిడ్డను కాపాడితే దేశమే నిలుస్తుంది, కానీ కొన్ని విషపు నాగులు కాట్లు వేసేందుకు వెంటాడుతున్నాయి. జనారణ్యంలో వన్యమృగాలు తిరుగుతున్నాయి, చిన్న మొగ్గలను చిదిమేస్తున్న చీడ పురుగులు, పాల బుగ్గలను కొరికేస్తున్న రాక్షస తేళ్ళు. స్త్రీలు సురక్షితంగా ఉన్నప్పుడే దేశ గౌరవం పెరుగుతుంది, కానీ ఇప్పుడు 32 కోరల మధ్య బాల్యం బలైపోయింది. 32 మృగాలకు ఒక లేడికూన ఆహారమైంది. కొన్ని చేతులు రక్షణకి కాదు భక్షణకి ప్రతీకలవుతున్నాయి. బాల్యమంటే బొమ్మలతో ఆడుకోవలసిన వయసు. నేడు బాలికలు భయంతో బ్రతకాల్సిన కాలమైంది. బాల్యమంటే బొమ్మలతో ఆడుకోవలసిన వయసు. నేడు బాలికలు భయంతో బ్రతకాల్సిన కాలమైంది. పాఠశాలకి వెళ్ళాలన్నా, కళాశాలకు వెళ్ళాలన్నా, బస్సులో ఇంటికి రావాలన్నా, ఆటల కోసం బయటికి వెళ్ళాలన్నా, ప్రతిచోట భయం నీడలే. ఒక దాడి ఒక జీవితాన్నే కాదు, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని గాయపరుస్తుంది. స్త్రీ శరీరం ఎవరి సొంతం కాదు. ఆమె గౌరవం వ్యాపార వస్తువు కాదు. ఆమె సమ్మతి లేకుండా ఏ అడుగు న్యాయం కాదు. ఆమె ఎందుకెళ్ళింది, నేరం ఎలా జరిగింది, ఆమె దుస్తులు ఎలా ఉన్నాయి అని ప్రశ్నించకు. నేరస్తుడి మనసు ఎందుకు మారిందని ప్రశ్నించు. మౌనం నేరస్తుడికి ధైర్యాన్నిస్తుంది. ధైర్యంగా మాట్లాడే స్వరం స్త్రీకి ధైర్యాన్నిస్తుంది. చట్టం కఠినంగా ఉండాలి, విచారణ వేగం కావాలి, రక్షణ వ్యవస్థను చూసి నేరస్తుల గుండెల్లో భయం పుట్టాలి. మన సంస్కృతి స్త్రీని ఆదిపరాశక్తిలా చూసింది. ఆ గౌరవాన్ని మన ప్రవర్తన నిలబెట్టాలి. అమ్మని గౌరవిద్దాము, అక్కని ఆదరిద్దాము, చెల్లిని కాపాడుదాము, మౌనాన్ని చెరిపేద్దాము. ప్రతి మహిళకు సమాన హక్కులు కల్పించు. మన చేతుల్లోనే ఉంది రేపటి సమాజం. అత్యాచారాల పర్వాలను అరిగడదాము, భయంతో కాదు చైతన్యంతో. ప్రతి తండ్రి తన కూతురికి ధైర్యాన్ని నేర్పాలి. ప్రతి తల్లి తన కుమారుడికి గౌరవాన్ని నేర్పాలి. ప్రతి గురువు సమానత్వాన్ని బోధించాలి. ప్రతి పౌరుడు స్త్రీని చెల్లిగా తల్లిగా చూడాలి. అప్పుడే సమాజంలో ఆడబిడ్డ గౌరవం పెరుగుతుంది, భవిష్యత్తు మెరుగుపడుతుంది. వేటూరి కలం పువ్వులా కాదు పరిమళంగా చూసింది. సీనారే గేయం మనిషిలో మంచితనాన్ని మేల్కొల్పింది. సిరివెన్నెల పదం అమ్మ ప్రేమకు చిరునామా అయింది. అన్నా అన్నా కాపాడు ఆక్రందన అరణ్య రోధనయింది. ఎంతటి దురదృష్టం, ఆ 32 మృగాలకు ఆడబిడ్డలు లేరా? ఉరి శిక్ష కాదు, ఊతకోత కోయాలి, ఉప్పు పాత్ర వేయాలి సమాజం కోరుకుంటుంది. ఆజాదీక అమృతోత్సవం. మరో కవిత, వందే మాతరం అది కేవలం గీతం కాదు, భారత మాత గుండె చప్పుడు. వందే మాతరం కేవలం ఒక పదం కాదు, పరాధీన సంకెళ్ళను తెంచిన ప్రజాశక్తి, బంకించంద్రుని కలం నుండి జారిన అక్షరమాల, భరతమాత నుదుట తిలకమై వెలిగాయి. వందే మాతరం 150 ఏళ్ల జాతీయ చైతన్య గాథ, భారతీయ గుండెల్లో స్వాతంత్ర్య జ్యోతులు వెలిగించాయి. వందే మాతరం అని పలికిన ప్రతి గొంతు

యుద్ధ శంఖమే, ప్రతి అడుగు స్వేచ్ఛపై సాగిన పాదయాత్రే. 1857 మంగళ పాండే తుపాకీ మోత, మొదటి స్వాతంత్ర్య ఘర్జన, సిపాయిల తిరుగుబాటు, బానిస సంకెళ్లపై విసిరిన మొదటి అగ్ని కణం, ఝాన్సీ లక్ష్మీబాయి ఖడ్గం పట్టిన భారతి, గుర్రపు స్వారీపై శత్రువుల గుండెల్లో భయాన్ని నింపిన వీర నారి, రక్తంతో రాసిన చరిత్రలో ఆమె పేరు శౌర్యానికి శాశ్వత నిర్వచనం. ఆ కాలం గడిచింది. లాలా లజపతిరాయ్ గర్జించాడు, బాలగంగాధర తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కని, జాతి రక్తంలో అగ్నిని నింపాడు. బిపిన్ చంద్రపాల్ యువతను మేల్కొల్పాడు. లాల్ బాల్ పాల్ వారు ముగ్గురు వ్యక్తులు కారు, భారతీయ శక్తులు. జలియన్ వాలాబాగ్ అమాయకుల రక్తంతో నేల ఎర్రబడింది, బుల్లెట్ల వర్షంతో భరతమాత కన్నీళ్లు కార్చింది. ఆ రక్తపు మరకలు స్వాతంత్ర్యానికి చెల్లించిన ధర. భగత్ సింగ్ నవ్వుతూ

0: మేల్కొల్పాడు. లాల్ బాల్ పాల్ వారు ముగ్గురు వ్యక్తులు కారు, భారతీయ శక్తులు. జలియన్ వాలాబాగ్ అమాయకుల రక్తంతో నేల ఎర్రబడింది. బుల్లెట్ల వర్షంతో భరతమాత కన్నీళ్లు కార్చింది. ఆ రక్తపు మరకలు స్వాతంత్ర్యానికి చెల్లించిన ధర. భగత్ సింగ్ నవ్వుతూ ఉరితాడెక్కాడు. రాజ్గురు సుఖదేవ్ మరణాలు మాతృభూమి పాదాల వద్ద పుష్పంలా ఉంచారు. భారతీయుల నవ్వు బ్రిటిష్ సామ్రాజ్యానికి భయంగా మారింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాకు కొంచెం రక్తం ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తాను అన్న పిలుపు లక్షల హృదయాల్లో సైన్యంగా మారింది. ఆజాద్ హింద్ ఫౌజ్ అడుగులు స్వేచ్ఛా దిశగా ఉరుముల్లా సాగాయి. మహాత్మాగాంధీ చేతి కర్ర గుండెల్లో సత్యం అహింస అనే ఆయుధాలుగా పట్టుకొని సామ్రాజ్యాలే కదిలించాడు. దండియాత్రలో ఉప్పు ధాన్యం కాలేదు, ఆత్మగౌరవమై ఏరుకున్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. చెల్లా చెదురైన సంస్థానాలు ఒకే భారత మాలగా గుచ్చిన ఉక్కు మనిషి మన వల్లభాయ్ పటేల్. అల్లూరి సీతారామరాజు గిరిజన కన్నీళ్లను విప్లవంగా మార్చాడు. తెల్లవారి గుండెల్లో మెరుపయ్యాడు. ఆయన బాణం స్వాతంత్ర్య సంకల్పం, ఆయన అడుగులు అడవుల గర్జన. ఆంధ్ర కేసరి తుపాకీ ఎదుట గుండె చూపించిన ధైర్యం, దమ్ముంటే నన్ను కాల్చండి అన్న ఒక్క మాట శతాబ్దాల బానిసత్వాన్ని సవాలు చేసింది. ఇంకా తెలియని వేలాది వీరులు చరిత్ర పుస్తకాల్లో పేర్లు లేకపోయినా భరతమాత గుండెల్లో వారి పేర్లు చిరస్తాయి. ఉరికొయ్యలు ముద్దాడిన వారు, జైలు జీవితం గడిపిన వారు, అడవుల్లో పోరాడిన వీరులు, త్యాగాలే మన స్వేచ్ఛకు వేళ్ళు. వందే మాతరం, రైతు చెమటలో నీ ఉన్నావు, సైనికుని ధైర్యంలో నీ ఉన్నావు, శాస్త్రవేత్తల ఆవిష్కరణలో నీ ఉన్నావు. నీవు గీతం కాదు, భరతమాతకు ఆత్మవు. స్వేచ్ఛను సాధించిన వీరులకు శత సహస్ర వందనములు. స్వాతంత్రపు అమృతధార తరతరాలకు స్ఫూర్తిగా ప్రవహించాలి. వందే మాతరం, వందే మాతరం, జై హింద్.
1: శ్రీమతి వేలూరి సుధారాణి గారి స్వీయ కవితలు మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక లలిత గీతం విందాము.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని విశేషాలు వింటారు.
1: మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే, సంపూర్ణ ఆరోగ్యం తన సొంతం అవ్వాలి అంటే, తన జీవన శైలిలో కొన్ని పద్ధతులు తప్పకుండా పాటించాలి. అవి ఏంటంటే, మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి, అలాగే మంచి నిద్ర, ఇక ముఖ్యంగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, అంటే ఒత్తిళ్లను అధిగమించాలి. వీటన్నిటి గురించి కొంచెం తెలుసుకుందాం. ముందుగా మంచి ఆహారం అంటే, సాధ్యమైనంత వరకు మనం తాజా కూరగాయలు అలాగే తాజా పళ్ళు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆహారాన్ని వేడిగా వండుకొని తినాలి. ఆహారంలో ఎక్కువ కారాలు మసాలాలు లేకుండా చూసుకోవాలి. నూనె తక్కువగా వేసి వంట చేసుకోవాలి. ముఖ్యంగా బయట చిరుతిళ్ళు తినకూడదు. మసాలాలు కనుక ఎక్కువగా తిన్నట్లయితే కడుపులో అల్సర్లు ఏర్పడతాయి. ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లలు, 20 నుండి 30 ఏళ్ల మధ్యలో ఉన్నవారు ఊబకాయం, జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. అంటే దానికి కారణం వారి ఆహారపు అలవాట్లనే చెప్పాలి. నేటి యువత జంక్ ఫుడ్స్ అంటే బర్గర్లు, పిజ్జాలు ఇలాంటి వాటికి చాలా అలవాటు పడ్డారు. ఈ కొత్త తరహా ఆహారం వల్ల కొత్త తరహా రోగాలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఆధునిక పద్ధతి కూడా బాగా పెరిగిందనే చెప్పాలి. అదేంటంటే, తీసుకునే ఆహారం వేళలు మరియు ఆహార పరిమాణం. కొంతమంది ఒక పూట ఎక్కువగా తినేస్తారు, మరికొంతమంది లావుగా ఉన్నారు.

మని ఒళ్ళు తగ్గడానికి పగటిపూట టిఫిన్ మానేస్తారు. మరికొంతమంది రాత్రిపూట ఏమీ తినకుండా ఎనర్జీ డ్రింక్ లాంటివి తాగి పడుకుంటారు. ఇవన్నీ సరైన పద్ధతులేనా అని కనుక చూసినట్లయితే ఇవి మంచి పద్ధతులు కాదు అని డాక్టర్లు మరీ మరీ చెబుతున్నారు. ఇక డాక్టర్లు చెప్పేది ఏంటి అంటే, తీసుకునే ఆహార విషయంలో స్వచ్ఛత పరిశుభ్రత ఎంత అవసరమో, అలాగే ఆహారం తీసుకునే సమయం పరిమాణం కూడా మన శరీర ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పగటిపూట బ్రేక్ఫాస్ట్ను అస్సలు మానకూడదు, ఎక్కువగానే తినాలి. అలాగే ఉదయం పాలు లేదా టీతో పాటు ఒకటి లేదా రెండు బిస్కెట్లను తప్పకుండా తినాలి. ఇక మధ్యాహ్నం చేసే భోజనంలో అన్నంతో పాటు పప్పు, కూర, పచ్చడి, పెరుగు, ఇక వీలైతే చపాతీలు కూడా ఉండేలా చూసుకోవాలి. అయితే అన్నం పరిమాణం తక్కువగా ఉండాలి, కూరలు పప్పు వీటి పరిమాణం ఎక్కువగా ఉండాలి. సాయంత్రం టీతో పాటు ఒక అరకప్పు మరమరాలు లేదా మురుకులు లేదా ఇంట్లో చేసుకున్నటువంటి ఏదైనా సరే స్నాక్స్ను సాయంత్రం 5 గంటల లోపు కొద్దిగా తినాలి. ఎందుకంటే మరీ ముఖ్యంగా రాత్రి తినే భోజనం 7 గంటల నుండి 8 గంటల లోపు చేసేయాలి. రాత్రి తినే ఆహారం సాత్వికంగా ఉండాలి, కూరల్లో మసాలాలు ఉండకూడదు, అన్నం చాలా తక్కువగా తినాలి. అబ్బా, ఇవన్నీ చెప్పడానికి చాలా బాగున్నాయి, కానీ మేము ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేదే 7:30కి. ఇక డాక్టర్లు చెప్పేది సాధ్యమేనా అని అనుకుంటారు. కానీ కొద్దిగా మార్పైనా తెచ్చుకున్నట్లయితే మన ఆరోగ్యం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మన అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు ఆరోగ్యంగా ఉన్నారు అంటే వారు తీసుకునే ఆహారం మరీ ముఖ్యంగా సమయానుకూలంగా తినడం వల్లే కదా అని కూడా చెప్పవచ్చు. రాత్రి మనం తినే ఆహారం మన నిద్ర మీద, ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. నిద్రకు ఆహారానికి సంబంధం ఏమిటి అని కనుక ఆలోచిస్తే, మనం ఆహారం తీసుకున్న తరువాత జీర్ణం కావడానికి కనీసం 3 గంటల సమయం పడుతుంది. అందున తీసుకునేటటువంటి ఆహారం సాత్వికంగా ఉన్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. నూనె, మసాలాలు, కారాలు ఎక్కువైతే కడుపులో అజీర్తిగా, మంటగా అనిపించి నిద్రకు భంగం కలుగుతుంది. ఇక జీర్ణ సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. మరీ ముఖ్యంగా నిద్రించే సమయం కూడా చాలా విలువైనది. మన పెద్దవాళ్లు చెప్పినట్లుగా ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. అది చెప్పడానికే బాగుంటుంది, కానీ ఆచరణలో ఎక్కువగా లేదనే చెప్పాలి. చాలామందిలో రాత్రి భోజన సమయమే 9 గంటలకు అని అంటారు. ఇక పడుకునే సమయం 11:30 లేదా 12 గంటలు అవుతుందని అంటారు. రాత్రిపూట మన జీర్ణ వ్యవస్థ పనితీరు మందకొడిగా ఉంటుంది, జీర్ణక్రియ జరిగే వేగం తగ్గుతుంది. బలవర్ధక ఆహారం తింటే అరుగుదలకు సమయం ఎక్కువ పడుతుంది, దీనివల్లే మలబద్ధకం, అజీర్తి సమస్యలు కలుగుతాయి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే అన్నట్లుగా మన జీవన శైలిని కనుక మార్చుకోకపోతే మున్ముందు రోగాల బారిన పడే సంఖ్య ఎక్కువే అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ ఒడిదుడుకుల జీవితంలో చాలామంది ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. జీవితం సముద్రం లాంటిది అని అందరూ గ్రహించాలి. ఎందుకంటే సముద్రంలో అలలు పైకి లేస్తూ కింద పడుతూ ఉంటాయి, అలజడులు ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి సముద్రం చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. మన జీవితం కూడా అంతే అని అనుకోవాలి. జీవితంలో కష్టాలు, సుఖాలు, జయాలు, అపజయాలు అన్నీ ఉంటాయి. వీటిని ఎదుర్కొనే సామర్థ్యం మనకి ఉండాలి. కష్టాలనేవి మనకే కాదు, అందరికీ ఉంటాయి అన్న నిజాన్ని గ్రహించాలి. ఈ కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అందులో నడక, యోగా లాంటివి చేస్తూ మానసిక ప్రశాంతతను అలవర్చుకోవాలి. చాలామంది తక్కువ దూరానికి వెళ్లాల్సి వస్తే వాహనాలను ఉపయోగిస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు నడిచి వెళ్లడానికి మొగ్గు చూపండి. నడక వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. సన్నబడాలి అనుకునే వారు తమ జీవితంలో నడకను ఒక భాగంగా చేసుకోవాలి. రోజుకు కనీసం 2 కిలోమీటర్లు నడవడాన్ని అలవాటు చేసుకోవాలి. నడకను మొక్కుబడిగా కాకుండా ఆనందంగా, ఉల్లాసంగా, ఆరోగ్యం కొరకు చెయ్యాలి. శరీరాన్ని లోలత్వానికి గురి కాకుండా చూసుకోవాలి. అలా చేసినట్లయితే ఊబకాయం, షుగర్, థైరాయిడ్ వంటి రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెద్దవాళ్లు చేసింది పిల్లలు చూసి నేర్చుకుంటారు. అంటే వాళ్లకు ఇన్స్పిరేషన్ తల్లిదండ్రులే. కాబట్టి పిల్లల సంపూర్ణ ఆరోగ్యం కొరకు పెద్దవాళ్లు తమ జీవన శైలిలో

0: తప్పకుండా మార్పులు చేసుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమైతే మనం అన్నీ జయించినట్లే. కాబట్టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడానికి ఆరోగ్య పద్ధతులను పాటిస్తారని ఆశిద్దాం.
1: విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం విందాం.

0: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో
1: అందరికీ నమస్కారం. ఈ రోజు తెనాలిలో ఉన్న శ్రీ వినాయక కేంబ్రిడ్జ్ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులచే కదంబ కార్యక్రమము. ముందుగా ప్రార్థనా గీతాన్ని సుప్రియా శివాత్మిక ఆలపిస్తారు, విందాం రండి.

0: ఈ చిట్టిపుట్టి చిన్నారి లిఖిత రంగుల గురించి షడ్రుచుల గురించి తెలియజేస్తుంది. తెలుసుకుందామా మరి?
1: చందమామ తెలుపు, మందార మెరుపు, కాకి నలుపు, చమంతి పసుపు, ఆకాశం నీలం, ఆకులు ఆకుపచ్చ. ఇప్పుడు నేను షడ్రుచుల గురించి చెప్తాను. తీపి తీపి, ఏమి తీపి? పండు చెట్టుకు గడలు తీపి. కారం కారం, ఏమి కారం? పచ్చిమిరపకాయలన్నీ కారం. ఉప్పు ఉప్పు, ఏమి ఉప్పు? సముద్రపు నీరంతా ఉప్పు. పులుపు పులుపు, ఏమి పులుపు? చింతం ఆవులకాయ పులుపు. వగరు వగరు, ఏమి వగరు? పచ్చి కాయలన్నీ వగరు. చేదు చేదు, ఏమి చేదు? వేప పువ్వు కాయ చేదు.
0: ఆకాశ మార్గాన అందాల చందమామ ఎలా ఉన్నదో ఈ బాలచందమామలైన చంద్రిక యశ్వంతి చెబుతారు. విందామా మరి?

0: వృక్షం అనగా చెట్టు. వృక్షము విన్నపము చేసుకుంటున్నది. ఆ విన్నపము ఏమిటో వినండి. జయలక్ష్మి విన్నవిస్తుందట. సరే విన్నామా?
1: ఓ మనిషి, నీ ఇంటికి చలిలో వెచ్చదనాన్నిచ్చేది నేను. నీ ఒంటిని ఎండవేడిమి నుండి కాపాడే నీడను నేనే. నీ ఇంటి తలుపు, కిటికీ, పైకప్పును నేను. నీవు కూర్చునే కుర్చీ, పడుకునే మంచం, పైనించే పడవను నేనే. నీ వంటకు మంటనిచ్చే అగ్గిపుల్లను, వంట చెరుకును నేను. నీ పశువుల మేతను, దున్నే నాగలిని, రాసే కాగితాన్ని నేనే. నీవు ఆరగించే ఆహారము, ఆస్వాదించే అందము నేను. నీ రోగాలకు మందును, వ్యాపారానికి పెట్టుబడిని నేనే. నీ కవితలకు స్ఫూర్తిని, చిత్రాలకు నమూనాను నేను. నీవు పుట్టినప్పుడు ఊయలను, గిట్టినప్పుడు పాడెను నేనే. ఓ మనిషి, నన్ను రక్షించు, ఇదే నా ప్రార్థన. వృక్షో రక్షతి రక్షితః.
0: ఇప్పుడు మా మంచి రాము గురించి సుమకేష్ ఏమి చెబుతాడో విందాం రండి.
2: రాము మంచివాడు. ప్రతిరోజు సూర్యుడు ఇంతకుముందే నిద్రలేస్తాడు. కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా వ్యాయామం చేస్తాడు. ఆరోగ్యాన్ని ఇచ్చే పాలను త్రాగుతాడు. పళ్ళు శుభ్రంగా తోమి చన్నీటి స్నానం చేస్తాడు. మంచిగా ఉతికిన బట్టలు వేసుకుంటాడు. వాళ్ళ అమ్మాయి పెట్టిన అన్నం తిని సరి అయిన వేళకు బతికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళినా కాళ్లకు తప్పనిసరిగా చెప్పులు వేసుకుంటాడు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను మంచిగా విని అర్థం చేసుకుంటాడు. మరి ముందు ఈగలు వాళ్ళే చెబుతున్నట్టనకుండా మధ్యాహ్నం వేళ అమ్మ కట్టి ఇచ్చిన పలహారాన్ని తింటాడు. నిత్యం శరీరానికి పోషక విలువలనిచ్చే ఆకుకూరలు, కాయగూరలు, పప్పు, పెరుగు వేసుకుని అన్నం తింటాడు. ఆయా కాలాల్లో వచ్చే పండ్లను తప్పనిసరిగా తింటాడు. గోళ్ళు నోట్లో పెట్టి కొరక్కుండా వారానికి ఒకసారి కత్తిరించుకుంటాడు. 10 నుండి వచ్చిన తర్వాత సాయంకాలం శరీరానికి ఆరోగ్యం కలిగించే రకరకాల ఆటలు ఆడతాడు. వాళ్ళ అమ్మ పెట్టిన అన్నం తిని బదిలో చెప్పిన పాఠాలను బుద్ధిగా చదువుకుంటాడు. ఎక్కువసేపు మేల్కొనకుండా రోజు సైరైన వేళకు నిద్రపోతారు. అందుకే రాము అంటే వాళ్ళ అమ్మ నాన్నలకు చాలా ఇష్టం. బదిలో ఉపాధ్యాయులకు అతనికే ఉత్తమ బాలుకి ఇచ్చే బహుమానాలు ఇచ్చారు. మా మంచి రాము అంటూ మెచ్చుకున్నారు. పిల్లలు, మీరు కూడా రాములాగా ఇంత బయట మంచి వాళ్ళు అనిపించుకుంటారు కదా, బహుమానాలు అందుకుంటారు కదా, మనం కూడా రాములాగా ఉందామా? అలాగే ఉందాము.
0: ఇప్పుడు సుప్రియా శివాత్మిక షోడశ కళానిధికి షోడశోపచారములు అన్న అన్నమాచార్య గీతాన్ని మనకు వినిపిస్తారట. విందాం రండి.

0: కవితతో స్వాగతం పలుకుతుంది జయలక్ష్మి. శ్రద్ధగా విందాం రండి.
1: ఆంధ్రావనికి స్వాగతం. మధురిమలలకు మధురమైన భాష కలిగి ఉన్న మన ఆంధ్రావనికి స్వాగతం. కృష్ణా గోదావరి పవిత్ర నదీ జలాలతో పంట భూములను సస్యశ్యామలం చేస్తున్న మన ఆంధ్రావనికి స్వాగతం, సుస్వాగతం. హంపి అమరావతి శిల్పాలతో అందరినీ అలరిస్తున్న మన ఆంధ్రావనికి మనసారా ఘన స్వాగతం. కవి పండితులకు, కళాకారులకు జన్మభూమి అయిన మన ఆంధ్రావనికి హృదయపూర్వక స్వాగతం. భారతావనిలో అన్నపూర్ణగా ప్రసిద్ధికెక్కిన మన ఆంధ్రావనికి స్వాగతం, సుస్వాగతం. స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం.
0: మనకు ఋతువులు ఆరు కదా, అవి ఏవో, వాటి ప్రాముఖ్యత ఏమిటో నాగలక్ష్మి తెలియజేస్తుందట, మనం కూడా తెలుసుకుందామా మరి?
2: వసంత ఋతువు వచ్చింది, వసుదకు అందం తెచ్చింది, పచ్చ పచ్చని చిగుళ్లతో పరవశాన్ని కలిగించింది. గ్రీష్మ ఋతువు వచ్చింది, ఎండలు మెండుగా తెచ్చింది, మండే సూర్యుని జ్వాలలతో మలమల జగతిని మార్చింది. వర్ష ఋతువు వచ్చింది, వానలు వరదలు

0: ఊటల నీటిని నింపింది, ఉర్వికి ఊరటనిచ్చింది, శరదృతువు వచ్చింది, చల్లని వెన్నెలనిచ్చింది, కార్తీక దీపం వెలిగింది, పుడమిన కాంతులు నింపింది, హేమంత ఋతువు వచ్చింది, హిమబిందువులను తెచ్చింది, ముత్యపు ముగ్గులు పరిచింది, ముద్దు మురిపెము పంచింది, శిశరి ఋతువు వచ్చింది, చెట్ల ఆకులను రాల్చింది, వనమున మోడులు నింపింది, వసంత లక్ష్మిని పిలిచింది.
1: ఇప్పుడు భాగవత పద్యమును శ్రావ్యంగా వినిపిస్తుందట శివాత్మిక, మనము విందామా?

0: చెప్పరే.
1: భాగవత పద్యమును గురించి శివాత్మిక చెప్పింది విన్నారు కదా. ఇప్పుడు తెలుగు భాష యొక్క మాధుర్యమును గురించి ఈ హారిక పద్య రూపంలో సుమధురంగా వర్ణిస్తుంది, వినండి మరి.
2: మల్లె పువ్వు కంటే మంచి గంధము కంటే పంచదార.

0: సంగీత భాష తెలుగు జాతి భాష దేశ భాషలలో సంగీత భాష తెలుగు జాతి భాష మల్లె పువ్వు కంటే మంచి గంధం కంటే ఇంపైనది తెలుగు భాష పంచదార కంటే పాల కంటే తీయనైనది తెలుగు భాష దేశ భాషలలో తెలుగు భాష చాలా గొప్పది దేశ భాషలలో సంగీతానికి అనుకూలంగా ఉండేది తెలుగు భాష వీణతీగ మీటి వినిపించినట్లుగా వినగ సొంపు గలుపు తెలుగు పలుకు వీణతీగ మీటి వినిపించినట్లుగా వినగ సొంపు గలుపు తెలుగు పలుకు తెలుగు పలుకులందు తేనెలు రుచునుండు తెలుగు పలుకులందు తేనెలు రుచునుండు భవ్య గుణశీల భరత బాల ఓ భరత బాల తెలుగు పలుకులు వీణ మీటినట్లుగా వీణుల విందుగా ఉంటాయి తెలుగు మాటలు తేనెలా తీయగా ఉంటాయి అందుకే తెలుగు పలుకులు అమృతంలాగా ఉంటాయి.
1: వస్తువుకైనా మనిషికైనా రంగు వల్ల గొప్పదనం రాదు, విలువను బట్టి గొప్పదనం వస్తుందని ఈ చిన్నారి సుముఖేష్ పద్యం ద్వారా తెలియచేస్తున్నాడు. విందామా మరి.
2: నల్లనిదని విలువ జల్లునే కస్తూరి, తెల్లనిదని దాల్తే రెల్లు పువ్వు, వన్నెలోననేమి వైభోగమున్నది, విలువ కట్టి చూదు తెలుగు బిడ్డ. బావు, కస్తూరి ఎంతో సువాసన కలిగి ఉన్న పదార్థం. అది ఎంతో నల్లగా ఉంటుంది. నల్లగా ఉందంట మాత్రాన కస్తూరిని మనం విరిచిపెట్టలేము కదా. అలాగే రెల్లు పువ్వు తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉందంట మాత్రాన తెల్లలో ధరిస్తామా? కాబట్టి రంగుల వల్ల గొప్పతనం రాదు, దానికి ఉన్న విలువను బట్టి గొప్పతనం వస్తుంది అని అర్థం. అవును కదా.
1: ఇప్పుడు స్త్రీలు అబలలు కాదు సబలలు అని తన కవిత ద్వారా తెలియచేస్తుంది ఈ కోమలాంగి మౌనిక. శ్రద్ధగా విందామా.
3: శక్తి స్వరూపిణి, సృష్టికి మూలం స్త్రీమూర్తి, యజ్ఞయగాదులు చేసి వేదాలు వల్లించిన స్త్రీమూర్తులు ఎవరో తెలుసా? వారే అరుంధతి, అనసూయ. పురాణాలలో పేర్గాంచిన పతివ్రత స్త్రీమూర్తులు మీకు తెలుసా? వారే సీతా, సావిత్రి. దేశం కాని దేశంలో పుట్టి భారతదేశానికి వచ్చి అనాథులకు విశిష్ట సేవలందించిన మాతృమూర్తి స్త్రీమూర్తి. మీకు తెలిసే ఉంటుంది కదూ, ఆమె మదర్ తెరిసా. ఎత్తుకు పై ఎత్తులు వేసి రాజ్యాలను, రాజ్యమనుగడలను గడగడలాడించిన వీరవనిత స్త్రీమూర్తి. ఇంకెవరు? ఆమె నాగమ్మ. అశ్వాన్ని అధిరోహించి ఖడ్గాన్ని ఝుళిపించి శత్రువులను చీల్చి చెండాడిన వీరవనిత స్త్రీమూర్తులు. మీకు తెలుసు కదా, వారే రాణి రుద్రమ్మదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి. విల్లంబు చేతబట్టి బాణాన్ని సంధించి వీర శౌర్య ధైర్య గుణాలను ప్రదర్శించిన వీరవనిత స్త్రీమూర్తి. మీకెందుకు తెలియదు, ఆమె వీర నారీమణి సత్యభామాదేవి. అందుకే అన్నారు మరి స్త్రీలు అబలలు కారు సబలలు అని. అవునంటారా కాదంటారా? అవుననే అనాలి మరి.
1: మౌనిక చెప్పిన కవితను విన్నారు కదా. ఇప్పుడు నీతి శాస్త్రము నుండి 4 సంస్కృత నీతి శ్లోకాలు, వాటి భావాలు తెలియచేస్తున్నది మౌనిక. తెలుసుకుందామా మరి.
3: ఉత్సాహ సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడేతే యత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి. సంతోషము సాహసము ధైర్యము బుద్ధి శక్తి పరాక్రమము అను

0: యారుగుణములను ఎవరియందు గలవో వానికి తప్పక దైవ సహాయం కలుగును. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్ర బాంధవా, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. మాట వలన సంపద కలుగును, మాట వలన చుట్టాలు బంధువులు వత్తురు, మాట వలన సంఖ్యలు ప్రాప్తమగును, మాట వలన చావు కలుగును. కాబట్టి మాటకు అంత విలువ. భూప్రదక్షిణ షట్కేనా కాశీయాత్రాయు తేనచ సేతుస్నాన సతర్యచ తత్ఫలం మాతృవందనే. ఆరు మారులు భూప్రదక్షిణంబును, 10,000 మారులు గంగా స్నానంబును, అనేక శతావర్తులు సేతుస్నానంబును గావించిన గలుగు ఫలంబు తమ తల్లికి ప్రీతిపూర్వకముగా వందనమాచరించట వలన కలుగును. వేదమూలమిదం జ్ఞానం, భార్యామూలమిదం గృహం, కృషిమూలమిదం ధాన్యం, ధనమూలమిదం జగత్. జ్ఞానమునకు వేదమే మూలము, గృహమునకు భార్య ఏ మూలము, ధాన్యమునకు కృషి ఏ మూలము, జగత్తుకు ధనమే మూలము.
1: ఇప్పుడు ఒక మంచి కథను రూఫస్ వినిపిస్తాడట, విందామా మరి?
2: నేను చెప్పబోయే కథ పేరు నిజాయితీ కలిగిన ప్రతిఫలం. అనగనగా ఒక రాజ్యానికి ఒక చక్రవర్తి ఉండేవారు. ఆయన క్రింద అనేక రాజ్యాలు ఉండేవి. ఒకసారి ఆ చక్రవర్తి గారు వేటకు అడవికి వెళ్లారు. ఆయన చాలాసేపు వేటాడి వేటాడి అలసిపోయారు. ఆయనకు చాలా బాగా దాహం అవుతుంది. తన చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అని తిరిగి చూశాడు. అప్పుడు తనకు ఒక గొర్రెల కాపరి కనబడతాడు. అప్పుడు చక్రవర్తి గారు అతని దగ్గరకు వెళ్లి, అయ్యా నాకు చాలా దాహంగా ఉంది, నాకు కొన్ని మంచినీళ్లు కావాలి అని అడిగారు. అప్పుడు ఆ గొర్రెల కాపరి, అయ్యా నా దగ్గర నీళ్లు లేవు గాని కమ్మని మేకపాలున్నాయి, అవి తీసి ఇస్తాను, మీరు ఈలోపు ఆ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకోండి అని చక్రవర్తి గారితో చెప్పాడు ఆ గొర్రెల కాపరి. కొంచెంసేపు ఆయన తర్వాత ఆ గొర్రెల కాపరి పాలను తీసి ఇచ్చాడు. అప్పుడు చక్రవర్తి చాలా సంతోషపడి, నువ్వు నా దాహం తీర్చావు, నీ రుణం మర్చిపోలేను అని, నీకు 2 రాజ్యాలను పరిపాలించడానికి అధికారం ఇస్తున్నా అని ఒక ఆకు మీద రాసి, ఇది నా దర్బారుకు తీసుకువచ్చి చూపించండి, అప్పుడు మిమ్మల్ని రాజుగా ప్రకటిస్తారు అని ఆ గొర్రెల కాపరికి చెప్తాడు ఆ చక్రవర్తి గారు. అప్పుడు ఆ గొర్రెల కాపరి చాలా సంతోషపడతాడు. ఇంతలో చీకటి పడుతుంది. అప్పుడు ఆ గొర్రెల కాపరి నిద్రపోతూ ఆకును దిండు కింద పెట్టుకున్నాడు. తెల్లవారిన తర్వాత మేల్కొని చూడగానే ఆ దిండు కింద ఆకు ఉండదు. అప్పుడు ఆ ఆకు కోసం తన చుట్టూ చూస్తున్నాడు ఆ గొర్రెల కాపరి. అప్పుడు అతనికి ఒక మేక ఆ ఆకుని తినడం కనిపిస్తుంది. అది చూసి చాలా బాధపడతాడు ఆ గొర్రెల కాపరి. నాకు దైవానుగ్రహం లేదులే అనుకొని, భగవంతుడిస్తే తీసుకుంటా అంటూ తన గొర్రెలను మేకలను తోలుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఆ గొర్రెల కాపరి. ఇంతలో ఆ చుట్టుప్రక్కల కొంతమంది దొంగలు తాము దోచేసిన సొమ్మును పంచిపెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళలో ఒకడు పేరు భగవాన్. ఇంతలో ఈ గొర్రెల కాపరి భగవంతుడిస్తే తీసుకుంటా, భగవంతుడిస్తే తీసుకుంటా అని అరుస్తూ అటే వస్తుంటాడు. వాళ్ళలో ఒకడు, అమ్మో వీడెవడో ఇటే వస్తున్నాడు, అందులోనూ భగవంతుడిస్తే తీసుకుంటా అంటున్నాడు, మనం పారిపోదామని దొంగలు సంపదను అక్కడే వదిలేసి పారిపోతారు. ఆ గొర్రెల కాపరి అటు వెళ్తూ ఆ సంపదను చూశాడు. ఈ సంపద అందరికీ చెందాల్సినది అని ఒక గొయ్యి త్రవ్వి దానిలో వేసి ఆ సంపదను అక్కడ ఒక గుర్తు పెట్టుకొని, ఈ విషయం ఎట్లా అయినా చక్రవర్తికి చెప్దామని దర్బారుకు వెళ్ళి జరిగినదంతా చెప్పి ఆ చోటుకు భటులను తీసుకువచ్చి ఆ సంపదను భటులకు ఇచ్చి వాళ్లతో పాటు చక్రవర్తి దగ్గరకు వస్తాడు ఆ గొర్రెల కాపరి. అప్పుడు ఆ చక్రవర్తి ఆయన నిజాయితీని మెచ్చుకొని, ఈ గొర్రెల కాపరికి 10 గ్రామాలను పరిపాలించడానికి అధికారం ఇస్తున్నానని అందరి ముందు ప్రకటిస్తారు. చూశారా బాలలు, నిజాయితీగా ఉంటే మనకు ఎంతో మేలు జరుగుతుంది. మనము కూడా ఎన్నో మంచి పనులు చేసి నిజాయితీగా ఉండి అనేక సంపదలను పొందుదాం, సరేనా?
1: రూఫస్ చెప్పిన ఒక నీతి కథను విన్నారు కదా. ఇప్పుడు నరసింహ శతకము నుండి ఒక చక్కని సీస పద్యమును శ్రీలక్ష్మి చెబుతుందిట, విందాం రండి.

0: తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. శ్రీధర్మపుర నివాసుడా, ఆభరణాల చేత ప్రకాశించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గాలను పాలదోలేవాడా, ఓ నరసింహ, తల్లి కడుపులో నుంచి పుట్టినప్పుడు ఎవ్వడూ ధనాన్ని వెంట తీసుకొని రాడు, పోయేటప్పుడు వెంట తీసుకొని వెళ్ళలేడు. లక్షాధికారైన ఉప్పుతో కూడిన ఆహారాన్నే కాని బంగారాన్ని తినలేడు. డబ్బు సంపాదించి గర్వం పెంచుకోవడమే కాని తాను కూడబెట్టిన సొమ్మును తినడు. అలాంటి దాన్ని దానం ధర్మం చేయకుండా భూమిలో పాతిపెడుతూ ఉంటాడు. చివరకు దాన్ని అనుభవించకుండానే తేనెటీగలు తేనెను బాటసారులకు సమర్పించుకున్నట్టు దొంగలకో రాజులకో సమర్పించుకుంటాడు.
1: శ్రీలక్ష్మి చెప్పిన సీసపద్యమును విన్నారు కదా. ఇప్పుడు భావములోన బాహ్యమునందున అన్న అన్నమాచార్య గీతాన్ని సుప్రియా శివాత్మిక పాడి మనకు వినిపిస్తారట. శ్రద్ధగా విందాం.

0: ఇప్పుడు కొన్ని సామెతలు సూక్తులు తెలుసుకుందామా?
1: పిట్ట కొంచెం కోతగనం, గురువులేని విద్య గుడ్డి విద్య, గోరు చుట్టుపై రోకటి పోటు, కోటి విద్యలు కూటి కొరకే, కాకి పిల్ల కాకికి ముద్దు, సంతోషమే సగం బలం. ఇప్పుడు కొన్ని సూక్తులు. తల్లిదండ్రులను కష్టపెట్టరాదు, జీవహింస చేయవలదు, కలనైన బొంకవద్దు, పరనింద చేయరాదు, కడచిన దానికి వగచి లాభం లేదు, చదువుకునే కాలం వృధా చెయ్యరాదు.
0: సామెతలు సూక్తులు విన్నారు కదా? ఇప్పుడు మనిషి అయినా సరే జంతువైనా సరే వాటి సహజ గుణాలు ఏవో ఈ చిన్న కథానిక ద్వారా మహతీ తెలియచేస్తుందట. సరే విందామా?
2: అనగనగా ఒక అడవిలో ఒక ఎలుక మెల్లగా పోతూ ఉన్నది. అలా పోతూ పోతూ ఉండగా ఒక పిల్లి ఎదురయ్యింది. ఆ పిల్లి ఎలుకని చూసి, నాకు చాలా ఆకలిగా ఉన్నది అని అన్నది ఎలుకతో. అప్పుడు ఎలుక పిల్లి తనని చంపేస్తుందని మనసులో గ్రహించి పిల్లిని చూసి, ఓ పిల్లి బావా పిల్లి బావా, నువ్వు గనక నన్ను గనక తినకుండా ఉన్నట్లయితే నేను నీకు మంచి బంగారు కంకణాన్ని ఇస్తాను, సరేనా అన్నది ఎలుక. బంగారు కంకణం అన్న మాట చెవిన పడగానే పిల్లికి చాలా ఆశ కలిగింది, సరేనన్నది పిల్లి. పిల్లి అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక కుక్క ఎదురయింది. అప్పుడు పిల్లి కుక్కని చూసి భయపడి, ఓ కుక్క బావా నువ్వు కనుక నన్ను తినకుండా ఉన్నట్లయితే ఎలుకి ఇచ్చే బంగారు కంకణాన్ని నీ

0: కేస్తాను అన్నది పిల్లి, సరేనన్నది కుక్క. కుక్క బావ అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక తోడేలు ఎదురొచ్చింది. తోడేలును చూసి కుక్క బావ భయపడి, ఓ తోడేలు బావా, తోడేలు బావా, నువ్వు కనుక నన్ను తినకుండా ఉన్నట్లయితే నీకు బంగారు కంకణాన్ని ఇస్తాను అన్నది కుక్క బావ. సరేనన్నది తోడేలు. తోడేలు అలా పోతూ పోతూ ఉండగా ఒక సింహం ఎదురైంది. తోడేలు సింహాన్ని చూసి, ఓ సింహమా సింహమా, నువ్వు కనుక నన్ను కనుక తినకుండా ఉన్నట్లయితే నేను నీకు ఒక బంగారు కంకణాన్ని ఇస్తాను అని గజగజ వణికిపోతూ చెప్పింది. సరేనన్నది సింహం. తరువాత సింహం అలా వెనక్కి తిరిగి చూడగానే ఒక మనిషి బాణం గురిపెట్టి ఎదురుకుండా నిలబడి ఉన్నాడు. అప్పుడు సింహం ఆ మానవుని చూసి, ఓ మానవోత్తమ, నువ్వు గనక నన్ను గనక చంపకుండా ఉన్నట్లయితే ఆ బంగారు కంకణాన్ని నీకే ఇచ్చేస్తాను అన్నది. ఆలోచనలో పడ్డాడు ఆ మానవుడు. ఇంతలో ఎలుక పిల్లికి బంగారు కంకణాన్ని తీసుకువచ్చి ఇచ్చింది. పిల్లి ఆ కంకణాన్ని తీసుకొని, నోటి దగ్గరకు వచ్చిన ఆహారాన్ని నేనెందుకు వదులుకోవాలి అని అనుకుంటూ దాని సహజగుణంగా ఎలుకను కాస్త తినేసింది. కుక్క పిల్లి దగ్గర బంగారు కంకణాన్ని తీసుకొని, నా దగ్గరకు వచ్చిన ఆహారాన్ని నేనెందుకు వదులుకోవాలని మనసులో అనుకుంటూ ఆ కంకణాన్ని తీసుకొని ఆ పిల్లిని కాస్త చంపి తినేసింది. తోడేలు కుక్క దగ్గర ఉన్న బంగారు కంకణాన్ని తీసుకొని దాని యొక్క సహజగుణం మానుకోకుండా కుక్కని కాస్త చంపి తినేసింది. తోడేలు దగ్గర ఉన్న బంగారు కంకణాన్ని సింహం తీసుకొని అక్కడ నిలబడి ఉన్న మనిషితో, ఓ మానవా, ఇప్పటి వరకు జరిగినంతా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా అంటూ, ఓ మానవా, నీకు ఎలాగో నేను ఆహారంగా ఉపయోగపడను కదా, అందువల్ల నువ్వు ఈ బంగారు కంకణాన్ని తీసుకొని నన్ను వదిలిపెట్టు అన్నది. అందుకు ఆ వ్యక్తి, ఓ శివెర్రి సింహమా, జంతువులు తమ ఆహారం కోసం ఇతర జంతువులను చంపి తింటాయి, కానీ మనిషి తన రక్షణ కోసం జంతువులను చంపుతూ ఉంటాడు అంటూ సింహం వైపు బాణం గురిపెట్టి వదిలాడు. ఆ సింహం కూడా చచ్చిపోయింది. కాబట్టి చూసారా బాలలు, ఎవరైనా దేని గురించి కూడా ఆశించకూడదు. అలా ఆశించినట్లయితే వీరికి పట్టిన గతే పడుతుంది. నీతి: దురాశ దుఃఖానికి చేటు, అచ్చాసకపోతే ఆపదలు ఎదురవుతాయి.
1: మహతీ చెప్పిన నీతి కథను విన్నారు కదా? మీరు ఇంతవరకు శ్రీ వినాయక కేంబ్రిడ్జ్ కాన్సెప్ట్ స్కూల్ తెనాలి వారు అందించిన కదంబ కార్యక్రమం విన్నారు కదా? ధన్యవాదములు.
2: ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మంచి మంచి కథలు, పాటలు, పద్యాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

నాటకం అపరాజిత, రచన శ్రీ గరిమెళ్ళ దుర్గాప్రసాదరావు. నిర్వహణ శ్రీ నండూరు సుబ్బారావు. ఇందు శిరీష శ్రీమతి కె ఇందిరాదేవి. జానకి శ్రీమతి దేవరకొండ సుధాపద్మిని. సీతమ్మ శ్రీమతి మందలపు ఇందిర. రామకృష్ణ శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్. మాధవరావు శ్రీ పి నాగరాజారావు. రాఘవరావు శ్రీ ఎం కాశీ విశ్వనాథ శాస్త్రి. కవికుమార్ శ్రీ విన్నకోట విజయరామ్.

ప్రభాకర్, శ్రీ చల్లా ప్రభాకర్, నాగభూషణం, శ్రీ రెండు చిత్తల రామచంద్రరావు, అపరిచితుడు, శ్రీ వై కామేశ్వరరావు, చంద్రం, శ్రీ మాడుగుల రామకృష్ణ, బాబు, చిరంజీవి సిహెచ్ రవిశంకర్, నాటకం అపరాజిత.

0: అమ్మా
1: అమ్మా
0: ఏమిటి నాన్నా?
1: నేను క్లాస్ ఫస్ట్ వచ్చానమ్మా, అన్ని ఆటల్లోనూ నాకే ప్రైజ్ వచ్చాయి తెలుసా?
2: నా బంగారు కొండ, నీ మీదే ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నానరా బాబు. నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివి గొప్ప ప్రయోజకుడివి కావాలి నాన్నా. చూడు, ఆటల్లో పడి చదువు పాడు చేసుకోకూడదు నాయన. స్నానం చేసి అన్నం తిందు గాని.
1: అమ్మా రన్నింగ్లోను మ్యూజికల్ చేస్తున్నాను, నాదే ఫస్ట్. నా పెయింటింగ్ను చూసి అందరూ మెచ్చుకున్నారమ్మా, దానిని పోటీలకు పంపిస్తారట.
2: సర్లేరా వాగుడు పెట్ట, పొద్దునెప్పుడు నాలుగు మెతుకులు తిన్నావు. లేలే, ఎండకు మొహం ఎంత కందిపోయిందో చూడు. లే నాన్న.
1: వస్తాలే అమ్మా. విను, మా మాస్టర్ ఒక నాటకం రాశారు, అందులో పెద్ద పాత్ర ఇచ్చారు నాకు. బాగా చేయాలరా వాసు, వచ్చే నెలలో స్కూల్ వార్షికోత్సవం జరుగుతుంది, పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు, నాటకంలో నీ పాత్రను చూసి అందరూ మెచ్చుకోవాలి అన్నారు అమ్మా. అబ్బా వినమ్మా, ఇల్లుడో టాపిక్.
2: అబ్బబ్బబ్బా ఉండరా, తీరిగ్గా పడుకునే ముందు చెప్పుకోవచ్చులే.
1: ఎప్పుడు ఇంతే, మావితో చెబితే మెచ్చుకుని ఎన్ని ముద్దులిస్తాడు, నీతో మాట్లాడు నీకు నాకు పచ్చి.
2: అబ్బో అలుగు ఎక్కువైందే చిన్ని కొండకి. సరే ఇప్పుడు చెప్పమ్మా, మావయ్య వాళ్ళు వచ్చాక తిరిగి నీ టేప్ రికార్డు వినిపిద్దు గాని.
1: వద్దులేపో, అన్ని మావయ్యకే చెబుతా.
2: మా బాబు కదూ, నా బంగారు కొండ కదూ, మా నాన్న కదూ, ఇటు తిరుగు నాన్న, వింటానన్నాను కదా.
1: నువ్వు మా పాఠశాలకే గర్వకారణమై వార్షికోత్సవానికి మీ పేరెంట్స్ని పిలుచుకురా, చూసి సంతోషిస్తారన్నారు. అమ్మా డాడీని చూడాలని ఉంది, ఒక్కసారి పిలిపించవే
2: బాబు. మీ డాడీ నీ పిలుపుకు అందనంత దూరంలో ఉన్నారు నాన్న. నువ్వు పెద్దవాడివి కావాలని, గొప్పవాడివి కావాలని ఎక్కడున్నా నిన్ను దీవిస్తుంటారా.
1: ఎప్పుడు ఇలానే చెబుతావు, మావయ్య అంతే. డాడీని చూపించమంటే దూరంగా ఉన్నారు, వస్తారులే బాబు అంటాడు. నేనే ఉత్తరం రాస్తాను డాడీకి.
2: ఏమని రాస్తావురా?
1: డాడీ డాడీ, ఇంకనే వచ్చాయి నన్ను చూడడానికి, నువ్వు రాకపోతే నేనే నీ దగ్గరకు వచ్చేస్తానని.
2: బాబు అంత మాట అనుకు నాన్న, నేను విని భరించలేను. నీ భవిష్యత్తుకు బంగారు బాట వెయ్యాలని కోరికలన్నీ చచ్చినా జీవచ్ఛవన్నా బ్రతుకుతున్నాను రా. నా చుట్టూ అలుముకున్న శూన్యంలో, నైరాస్యంలో, నీ సేదిలో నువ్వే నా సేకరణ రా, నువ్వే నా కంటి వెలుగురా.
1: అమ్మా అమ్మా మాయ వచ్చాడే.
3: అమ్మా శిరీష, పసివాడు ముందు కాదమ్మా, మన కష్టాలు ఏ కరువు పెట్టేది, ఆ భగవంతుడికే నివేదించు, ఫలితం ఉంటుందేమో. కష్టాలు కన్నీళ్లు కలకాలం ఉండవు తల్లి.
2: ఉన్నన్ని రోజులు గుండెను తొరిచేస్తాయి కదన్నయ్య. నా జీవితమే ఒక ప్రశ్న, పరిష్కారం లేని సమస్య. మీ ఇద్దరు అమృత హృదయాలు కాబట్టి అక్కును చేర్చుకొని ఆదరిస్తున్నారు, లేకపోతే నా గతేం కాను.
4: సర్లేమ్మా మొదలుపెట్టావు పొగడ్తలు. చూడమ్మా ఎప్పుడు ఆ చిన్నాడు ముందు కంట తడిపెట్టుకో, గతాన్ని తవ్వుకుని బాధపడకమ్మా. రారా అన్నం తిందు గాని.
1: వస్తానులే ఆంటీ. మావయ్య అమ్మ రోజు ఏడుస్తుంది, డాడీ ఎక్కడ ఉన్నా వెంటనే ఇక్కడికి పంపించేయమని ఉత్తరం రాస్తాను దేవుడికి.
3: ఆ పని చేయరా, నీ మొర ఆలకించైనా కథలు వచ్చి కరుణిస్తాడేమి. బాబు పొద్దుపోయింది గాని అన్నం తిని పడుకో, మంచి పిల్లాడెప్పుడు పెద్దల మాట పాటిస్తాడు, వెళ్ళు.
1: నాకు పెయింటింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మావయ్య, రేపు డాడీ ఫోటో చూపించు, దాన్ని వేసి చూపిస్తా, అప్పుడు తెలుస్తుంది ఈ వాసుగాడి మెరిట్ ఏంటో మీకు.
4: గడుగ్గాయ్ పొట్ట నిండా మాట్లాడే.

0: Hadi babu. అన్నయ్య, వాడు డాడీ ఏడని ప్రశ్నిస్తూ ఉంటే నా గుండె కలుక్కుమంటుందన్నయ్య. ఎన్నాళ్ళని మభ్య పెడతామాని నిజం ఏనాడైనా చెప్పక తప్పదుగా.
1: నిజమేనమ్మా, నిజాన్ని ఎంతో కాలం దాచాలి, దాచాలని ప్రయత్నించడం వ్యర్థమే. కానీ ఆ నిజాన్ని భరించే శక్తి వాడికి రావద్దు. పాలబుగ్గలతో గంచులేసే వయసులో మీ నాన్న ఆ దేవుళ్ళో కలిసిపోయాడ్రా అని చెబితే ఆ పసి మనసు ఎంత గాయపడుతుందో ఊహించు. వాడు కూడా నీలానే విషాదాన్ని పంచుకొని పెంచుకొని పరిభ్రమిస్తాడు. ఇక వాడిలో ముద్దులులికే మాటలు వినలేవు, చురుకుదనాన్ని చూడలేవు. అందుకే చెప్తున్నాను శిరీష, నిజాన్ని నీలోనే దాచుకొని లాభాలా భరించాలమ్మా.
0: వారు పోయి 3 సంవత్సరాలైంది. లోకానికి ఈ నగ్న సత్యం తెలిసిన వాడికి తెలియకుండా నాటకం ఆడవలసి వస్తోంది. నలుగురు నవ్విపోతున్నా మీ మాట కాదనలేక పుని స్త్రీలా నెట్టుకొస్తున్నాను. ఎంతకాలం ఎంతకాలం భరించాలన్నయ్యా ఈ రంపపు కోతను?
1: అమ్మా సిరి, చిన్ననాడే తల్లిదండ్రులు కోల్పోయిన మనం ఒకరినొకరు ఓదార్చుకుంటూ పెరిగా, కష్టాల కడలు దాటాం కదా అని సంతోషంతో ఊపిరి తీసే లోపల కళకళ్ళాడుతుందని కాపురం చిన్నబోయింది. పెళ్ళైన 2 సంవత్సరాలకే చంద్రం పోవడం, వాడి తీపి గుర్తుగా బాబు మిగలడం జరిగింది. స్నేహితుడు కదా అని సంబరపడి ఆ 3 ముళ్ళు వేయించి నీ మెడకు ఉరితాడు బిగించానమ్మా.
0: అన్నయ్య, లోకన్నయ్య, నా తలరాత అలా వ్రాసి ఉంటే నువ్వేం చేస్తావు? విధి నన్ను వెక్కిరించింది, వేసిన 3 ముళ్ళను విప్పింది. జీవితాంతం ఈ వేదన భరించేదానికంటే ఆనాడే మట్టిలో కలిసిపోయి ఉంటే ఎవ్వరికి ఏ బరువు ఉండేది కాదు కదన్నయ్య.
1: అమ్మా సిరి, నువ్వు మాకేం బరువు కాదమ్మా. పిల్లలు లేని మేం వాసునే కొడుకుగా భావించి ముద్దు ముచ్చట్లు తీర్చుకుంటున్నాం.
0: ఈ 3 వారిన మొక్కకు నీళ్లు పోసి పాదు చేసి మళ్ళా చిగురింప చేయాలని క్షణక్షణం నీరు పడుతున్న ఆవేదన నాకు తెలుసు. నాగరికత పెరిగిందన్న ఈ రోజుల్లో కూడా కట్టుబాట్లు మూఢాచారాలు పడగవిప్పి నాట్యం చేస్తున్నాయి. నలుగురు నన్ను చూసి గుసగుసలాడుతూ ఉంటే తప్పు చేసిన దానిలో ఫీల్ అవుతున్నాను.
1: లోకులు కాకులని ఊరికే అనలేదు. ఒకరు అరుస్తుంటే 10 మంది కట్టగట్టుకుని కోడే కూస్తారు. విధి వంచితులను చూసి జాలిపడేది పోయి వెక్కిరిస్తూ ఆత్మసంతృప్తిని పొందుతారు సభ్యతా సంస్కారం లేని మనుషులు. వాళ్ల మాటలకు విలువకూడదమ్మా, విలువిచ్చామని తెలిస్తే మరింత విజృంభిస్తారు.
2: మీ మొగాళ్ళ సంగతట ఉంచండి, ఆడదానికి ఆడదే శత్రు. 5వ తరం కొనిపోయిన ఆడది పెళ్లిళ్లకు పేరెంటాలకి రాకూడదు. ఎదురొస్తే వెళ్లిన పని అవదు అంటూ నిందలు మోపుతారు. సమాజం ఒక్కరోజులో మారదండి, కాలక్రమేణా మార్పులు రాక తప్పవు. పరిస్థితులను బట్టి మనమే సర్దుకుపోవాలి. బాబు అన్నం తిని పడుకున్నాడు, లేవండి మీరు భోంచేద్దురు గానీ.

0: చూడండి శిరీష్ గారు ఆ సూర్యాస్తమయం, ప్రశాంతమైన ఆ చల్లని సముద్రపు ఒడిలో శాత తీర్చుకోవాలని ఎలా ఒదిగిపోతున్నాడో ఆ అలసిపోయిన భాస్కరుడు. చుట్టూ ఆ అరుణవర్ణం అలలపై ఎలా ప్రతిబింబిస్తుందో, ఓహో ఎంత మనోహర దృశ్యం ఇది.
1: రామకృష్ణ గారు, మీకు ప్రశాంతమైన సముద్రం కనిపిస్తూ ఉంటే నాకు కల్లోలిత కడలు గోచరిస్తోంది. ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు చెలీని కట్టను చీలుస్తున్నాయి. గాఢ అంధకారం ప్రకృతి అందాలను దాచేస్తోంది, దోచేస్తోంది.
0: ప్రకృతి అందాల్లో మీరు వెలయత్వాన్ని చూస్తున్నారంటే మీ మనసు ఆందోళన భారంతో కుంగిపోతుందన్నమాట. సరే పదండి, అలా వెళ్ళి ఆ అలల దగ్గర ఇసుకలో కూర్చుందాం. పదండి, మనసులోని బాధ ఆత్మీయుల దగ్గర విప్పి చెబితే బరువు తగ్గుతుందంటారు. రండి ఇలా కూర్చోండి.
1: మీరు సైకాలజీ బాగా స్టడీ చేస్తారనుకుంటాను.
0: చిన్నప్పటి నుంచి నాకు అదే పనండి. స్కూల్లో చేరేటప్పుడు మీ నాన్న పేరేమిటన్నారు? తెలియదన్నారు. నవ్వారు. మీ నాన్న ఏం చేస్తుంటాడు అన్నారు? అదేం పిచ్చి ప్రశ్న అండి, నాన్న పేరే తెలియదు, ఆయన ఏం చేస్తాడో నాకేం తెలుసు అన్నాను. పోనీ మీ అమ్మ పేరు చెప్పవయ్యా అన్నారు, దానికి డ్యూటోనే అన్నాను. అమ్మ

0: పాత్ర లేకపోతే నువ్వెలా ఊడిపడ్డావు అన్నారు. ఏం చేయనండి, ఓ స్త్రీ ఓ పురుషుడు ఆవేశంలో కలిశారు, ఫలితంగా నేను పుట్టాను. వీడు మాకు పనికిరాడని చెత్తకుండిలో విసిరేశారు ఇద్దరు. ఓ ధర్మాత్ముడు నన్ను చూసి జాలిపడి అనాథాశ్రమంలో పడేశాడు. ఇప్పుడు పలకా బలకం పుచ్చుకుని మీ ముందు ఉన్నాను అని చెప్పాను. మరో మాట మాట్లాడకుండా నాకు రామకృష్ణ అని పేరు పెట్టి చదువుకు శ్రీకారం చుట్టారు.
1: గోడు కట్టుకున్న విషాదానికి ఆనందాన్ని జతపరిచి మెరుగులు దిద్దుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీ కథ, కంటిన్యూ చేయండి.
0: ఆగండి ఆగండి, అలా త్వరపడితే ఎలా? ఇవిగో వేరుశనకాయలు కూడా వచ్చేసాయి. ఇదిగో ట్రావయ్యా, చూడు, ఆవిడ గారికి 1/2 రూపాయి, నాకు 1/2 రూపాయి వేరుశనకాయలు. తినండి, కాయలు బాగా వేగి రుచిగా ఉన్నాయి.
1: అవునండి, స్కూల్లో చేరాక మీ తల్లిదండ్రుల గురించి ఏమైనా తెలిసిందా?
0: గాలిపటం తెగిపోయిందనుకోండి, గాలి విపరీతంగా వీస్తే అది ఎక్కడికి పోయిందో ఎగరేసిన వాడికే తెలియదు. అలానే మన పని కూడా. నాలాంటి పోలికలు ఉన్న స్త్రీ పురుషులు ఎవరైనా ఎదురవుతారేమోనని కాగడా పెట్టి వెతికాను.
1: కనపడ్డారా?
0: కనపడ్డారు, కానీ వాళ్ళు కారులో తిరుగుతూ కనిపించారు.
1: ఆపి నిక్కె తీసి అడగకపోయారా నాకింత ద్రోహం ఎందుకు చేశారు అని?
0: అడిగితే చెప్పుచ్చు కొడతారండి. ఆస్తుల్లో అంతస్తుల్లో వాటాడగడానికి వచ్చావరా వెరినాగన్నని. చూడండి, పక్షి అయినా తన పిల్లలకి రెక్కలొచ్చే వరకు తను తినేది పెట్టి తన సంతానాన్ని కాపాడుకుంటుంది. మరి నా తల్లిదండ్రుల్లో చాలా గొప్పవారండి, రక్తపు గుడ్డుగానే రోడ్డు మీదకి విసిరేసిన ధన్యజీవుడు. అందుకే నేను పితృదేవోభవ మాతృదేవోభవ అని మాత్రం అనను, ఆచార్య దేవోభవ అని ఎలుగెత్తరుస్తాను. కాలేజీలో చదివే రోజుల్లో, వికసించని వయస్సులో విజ్ఞానాన్ని పంచిపెట్టి ఆదర్శాలకు రూపుదిద్ది నన్నెంత వాణ్ణి చేసిన మా మాస్టర్నే స్మరిస్తానండి, ఆయన్నే చెప్పిస్తాను. తినండి తినండి, తింటూ చెప్పుకుంటుంటే కథ బాగా రక్తి కడుతుంది.
1: మనసులో అగ్నిపర్వతం రగులుతున్నా నవ్వుతూ నవ్విస్తూ ఎలా కాలం గడుపుతున్నారండి మీరు?
0: అందులోనే టెక్నిక్ ఉంది శిరీష్ గారు, నవ్వుతూ నవ్విస్తూ కాలాన్ని దొల్లించేయాలి, లేకపోతే మన నేరే మనల్ని భయపెడుతుంది, కాటేస్తుంది.
1: మీతో మాట్లాడుతూ ఉంటే కాలం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదండి.
0: మిమ్మల్ని చూస్తే నాకు చాలా అసూయగా ఉందండి.
1: ఎందుకండి, నేనేం పాపం చూశాను?
0: మీరు నాకంటే అదృష్టవంతులు కనుక.
1: ఇది మరీ బాగుంది, ఏ విషయంలో అదృష్టవంతురాలంటారు?
0: చూడండి, మీ బాధలన్నీ విని ఊకొట్టి ఓదార్చటానికి దైవం లాంటి అన్నయ్య వదులున్నారు. లతలా అల్లుకుపోయి పెరుగుతున్న మీ అబ్బాయికి ఓతం ఇవ్వాలనే లక్ష్య సాధనతో మీరు మనుగడ సాగిస్తున్నారు. నాకెవరున్నారు చెప్పండి? ఎవరూ లేరు. నాలో రగిలే వెతనంతా ఈ సముద్రంతో, వీచే గాలితో, ఎగిరే పక్షులతో, నా చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతితో చెప్పుకొని సేద తీర్చుకుంటాను. నా కళ్ళల్లో కన్నీళ్ళేనాడో ఇంకపోయాయండి, ఏడ్చినా కన్నీళ్ళు రావు. అందుకనే నవ్వేస్తుంటాను, కానీ అప్పుడప్పుడు మాత్రం భయం వేస్తుందండి.
1: ఎందుకండి?
0: నేను చనిపోతే అనాథ సేవం అని మున్సిపాలిటీ వాళ్ళు తగలేకుండా వదిలేస్తారేమోనని.
1: తదాస్తు దేవతలు దీవించగలరు, అయినా ఒంటరిగానే మిగిలిపోతారని మీరు ఎందుకు అనుకోవాలి? మిమ్మల్ని అర్థం చేసుకునే స్త్రీ మీకు తోడవుతుందేమో.
0: అలాగన్నారు, బాగుంది. చూశారు, ఇప్పుడు మీరు నన్ను వాదారుస్తున్నారన్నమాట, అంటే మీరు ఒప్పుకున్నారన్నమాట. అదే, నాకంటే మీవి తక్కువ కష్టాలని.
1: అదేం కాదు, మీరు మాటలు గారడీ చేస్తున్నారు. నా మనసులోని బాధనంతా ఎక్కడ విప్పి చెప్తానోనని ముందర కాళ్ళకు బంధం వేస్తున్నారు. మీరు పురుషులు, ఏమన్నా ఏం చేసినా చెల్లుతుంది, అదే స్త్రీ చేస్తే ఈ సంఘం గగ్గోలు పెడుతుంది. మీరు అనాథగా ఉన్నా ఏకాకిగా ఉన్నా ఈ సమాజం పట్టించుకోదు, అదే స్త్రీ అయితే రాచి రంపాను పెడుతుంది. కాదంటారా రామకృష్ణ గారు?
0: ఓకే ఓకే, మీరు చెప్పింది నిజమేనండి. మీరు నేను ప్రస్తుతం ఒకే కష్టాల బోటులో ప్రయాణం చేస్తున్నాం. సరే, ఎవరెక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో ఇప్పుడే తేల్చి పారేద్దాం.
1: ఎలా?
0: వెరీ సింపుల్. చూడండి, ఈ ఇసుకలో మన పేర్లు రాద్దామండి. ఏదో ఒక పెద్ద అలవచ్చి రాసిన పేర్లపై పడుతుంది. ఏ పేరు చెరకుండా ఉంటుందో వాళ్లకు కష్టాలు ఎక్కువని, రెండో వారు మిగిలిన వారిపై సానుభూతి చూపించి స్నేహితుడిలా ఆదుకోవాలనేది షరతు.
1: ఓకే ఓకే, అదిగో పెద్ద అల ఇటుగా వస్తోంది, తొందరగా రాయండి పేర్లను. చూసారా, మీ పేరు జరిగిపోయింది, నా పేరు నిలిచిపోయింది. ఇప్పుడైనా అర్థమైందా మీకంటే నేనే ఎక్కువ కష్టాల్లో ఉన్నానని?
0: అర్థమైంది శిరీష్ గారు, నన్ను అర్థం చేసుకోండి.

0: నన్ను ఒక స్నేహితుడిలా ఆత్మీయులా భావించండి చాలు. ఆ చీకటి పడుతుంది, మీరు ఇంటికి వెళ్ళండి, బాబు మీకోసం ఎదురు చూస్తుంటాడు.
1: మీరు వెళ్ళరు?
0: కాలం ఇంకా ఖర్చు కావాలండి. జనం రాత్రిని చూసి జడిసి పారిపోయినప్పుడు ఒంటరిగా ఉన్న ఈ సముద్రానికి టాటా చెప్పి కదులుతా. మీరు వెళ్ళండి.
1: అలాగేనండి, వెళ్ళొస్తానండి.
0: మంచిదండి.

0: డియర్ ఫ్రెండ్స్, కనిపెట్టేశాడు ఈ కవి కుమారుడు, కనిపెట్టేశాడు మన టైపిస్ట్ శిరీష చిదంబర రహస్యాన్ని గుప్పెట్లో పట్టేశాడు. పెళ్ళయిందని కొందరు, పెళ్లి కాలేదని కొందరు, పెళ్ళయి భర్త వదిలేశాడని కొందరు, భార్యాభర్తలు కీచులాడుకుని వేరయ్యారని మనలో మనం తర్జన భర్జన సాగిస్తున్నామా? ఇప్పుడు వాటన్నిటికీ పులిస్టాపు పెట్టేయాలి.
1: సర్లేరా, నువ్వు తెలుసుకున్న విషయం ఏదో సూటిగా చెప్పాడు, దానికింత ఉపోద్ఘాతం ఎందుకు?
0: పిచ్చివాడా, వెర్రివాడా, ధూర్తుడా, ధాత్తుడా, ప్రతిదానికి సస్పెన్స్ ఉండాలి నాన్న. జరిగిన జరగబోయే చరిత్రను కట్టే కొట్టే తెచ్చే అని కత్తిరించి కుదించి చెప్తే దాంట్లో పస ఉండదు. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ లో ముంచి శ్రోతల గుండెల్లో చోటు చేసుకుని వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చెయ్యాలి నాన్న.
2: అబ్బా నాయన, కవి కుమార్ నీ తల్లిదండ్రులు నీకు ఏ ముహూర్తం ఆ పేరు పెట్టారో గాని, ఆహా, వాళ్ళు అమరజీవులు, నీ సాహిత్య ప్రేక్షకులకు జోహార్లు గాని. నాయనా, మమ్మల్ని చంపకుండా వచ్చే వారం సీరియల్లో చదువుకోండి, దాటేయకుండా త్వరగా చెప్పు. అవతల బాస్ వచ్చే వేళైంది, సీట్ల ఖర్చు కూర్చోవాలి.
0: ఆ కట్టు ఆ బొట్టు కాదు కని కట్టు, పట్టు పట్టి 10 మందిని కూడా కట్టి ఆ గుట్టును రట్టు చెయ్యకపోతే ఒట్టు.
1: రే, నీ పొయిట్రీతో మమ్మల్ని ఖూనీ చేయకురా. ఒంటరిగా అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి తీరుబడిగా తాపీగా చదివి వినిపించు నీ కవితను. భూతాలు ప్రేతాలు సమావేశమై నిన్ను మెచ్చుకుని ఆవహిస్తాయి.
0: రే రే, నా సాహిత్యం మనుషులకు పనికిరాదు నా నీ భావం. మూర్ఖుడా, నికృష్టుడా, దరిద్రుడా, దౌర్భాగ్యుడా, అసలు ఈ రోజుల్లో క్షుద్ర సాహిత్యానికి శవ సాహిత్యానికి ఎంత విలువ ఉందో నీకేం తెలుసురా నిరక్షర కుర్చే.
1: ఒరే, చెప్పైనా తిట్టు, తిట్టైనా చెప్పు, అంతేగాని ఈ హింసను భరించలేం. నీ వీరశుద్ధికి మేము తల్లొంచాం, మానో సహనం చచ్చిందిరా బాబు.
0: దారికి వచ్చారు కదా, ఎప్పుడైనా నన్ను విమర్శించారో కబర్దార్, 4 కవితలు 10 చదివేసి దారుణంగా మిమ్మల్ని హత్య చేసి నేను పైశాచిక ఆనందాన్ని పొందుతాను.
2: ఈసారి కవిత కాకరకాయలంటూ నోరు మెదిపావో, ఇక్కడున్న 5 మందివి మూకుమ్మడిగా నిన్ను మద్దతు చేసి శవాన్ని రోడ్డు మీద పడుకోబెట్టి చందాలు వసూలు చేసి సమాధి కట్టిస్తాం.
0: బాబాబో, ఆ పని మాత్రం చేయకండి రా. అసలు విషయం చెప్తాను, వినండి.
2: చెప్పు.
0: శిరీష చిలక్కొట్టి చంపండురా.
1: కాల్జారిందా?
2: ప్రమాణం సాగించిందా?
1: భగ్న ప్రేమికురారా?
2: భర్త పీడితురారా?
1: నెల తప్పిన వీరవనిత
2: గిడ్డముఖేసి విసిరేసి నాది శిరోరత్నమా?
0: అదేం కాదురా, ఆమె పెళ్లి చేసుకుంది, 2 సంవత్సరాలు కాపురం చేసింది బిడ్డను కంది, వాడిప్పుడు కాన్వెంట్ లో చదువుతున్నాడు.
1: సాదా సీదా స్టోరీయేనా? ఆమెప్పుడు సీరియస్ గా ఉంటుంటే నేనేనాడో ఊహించా, ఏవో ఫ్యామిలీ కలతలు ఉండుంటాయని.
0: అక్కడే పప్పులో కాలేశం, నీ ఊహ తప్పు. ఆవిడ భర్త కాలం చేసి 3 సంవత్సరాలైంది.
2: మరి ఆ బొట్టు,
1: తల్లో ఆ పొలచుండులు,
2: చేతికి గాజులు,
1: ధరించే రంగురంగుల నైలెక్స్ చీరలు,
0: ఆ వేషధారనే మన్ని మోసం చేసింది. ఈవిడకు అన్నయ్య ఉన్నాళ్లే, పెద్ద జర్నలిస్ట్, మూఢాచారాలకు స్వస్తి చెప్పాలని ఆదర్శాలని ఇంట్లోనే అమలుపరుస్తున్న ధీరోదాత్తుడు, దాని ఫలితమే ఈవిడ నవీన వేషధారణ.
2: అమ్మో అమ్మో, ఎంత మోసం చేసింది!
1: మహాపతివ్రతలా ఫోజు పెట్టింది,
2: ఆచారాలను మంట కలుపుతోంది,
1: నారీ లోకానికే తల వంపులు తెస్తోంది.
0: కాబట్టి ఈ నగ్న సత్యాన్ని ఆఫీస్ అంతా చాటేసి ఆవిడ వైభవ ధోరణికి అడ్డుకట్ట వేయాలి.
1: అదిగో వస్తుంది. ఆహా ఆహా, మందస్మిత వదన, హంస గమన, వెనకే వస్తున్నాడు రామకృష్ణ, దానికి దగ్గర వారిని తెగ తాపత్రయ పడిపోతున్నాడు పిచ్చి సన్నాసి.
2: పూర్ఫెలో, ఈ విషయం తెలిస్తే ఆవిడ దూరం పరిగెడతాడు.
0: వాడి ఆఫీసులో రావుడు, వీధిలో కృష్ణుడు, నోరెత్తితే మనకు బోధిస్తాడు భగవద్గీత. కాబట్టి సోదరులారా, వీరి చరిత్ర వచ్చే వారం సీరియల్లో విందురు గాని. పదంద్రా బాబు, బాస్ వచ్చే టైం ఏంది? మన అందరినీ గుంపుగా చూశాడో పిచ్చి కుక్కలా వెంట.

0: అక్కడికి అరుస్తాడు. పదండి.
1: చూడండి శిరీష్ గారు, ఈ జంతు ప్రదర్శనశాలలో అనేక రకాల జంతువులను చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది?
2: రకరకాల జంతు లక్షణాలు మానవుల్లో కూడా తొంగి చూస్తున్నాయి అనిపిస్తుంది. మేధస్సు పెరిగిన ఆలోచన ధోరణిలో ఆ లక్షణాలు వ్యక్తమై మేము జంతువులకేం తీసిపోవని ప్రవర్తిస్తున్నారు.
1: కరెక్ట్గా చెప్పారు. కొందరు నాగుపాములా కాటవేయాలని చూస్తారు, మరికొందరు పొంచి పొంచి నక్కల్లా కోస్తారు, ఇంకొందరు కోతుల్లా వ్యవహరిస్తారు, దుర్మార్గులు చాటును దెబ్బతీసే చిరుతల్లా మీద పడతారు. ఒక రకంగా చెప్పాలంటే జంతువులే మనకన్నా గొప్పవండి, అవి తన జాతి నాశనానికి పూనుకో. మరి మనిషిన్నాడు చూశారు, పక్కవాడి పతనానికి గోతులు తవ్వుతాడు.
2: అంతేకాదండి, జంతువులు తన ఆహారాన్వేషణకో లేదా తన స్వరక్షణకో క్రూరత్వాన్ని ప్రదర్శిస్తే మనిషి అసూయ ద్వేషాలతో తన తోటివారి మీద రాక్షసత్వాన్ని పెంచుకుని పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు.
1: శిరీష్ గారు, మన ఆఫీసు కూడా ఓ జంతు ప్రదర్శనశాలలా కనిపిస్తుంది కదా?
2: అవునండి, కానీ ఈ జూలో సాధు జంతువులను క్రూర జంతువులను వేరు చేసి వేరువేరు బోనుల్లో పెట్టి రక్షణ కల్పించారు. మన ఆఫీసులో అన్నింటినీ కలగా పులగం చేసి మీ ఇష్ట రాజ్యమని వదిలేశారు. వాటి నుండి మాలాంటి వారికి రక్షణ లేకుండా పోయింది.
1: శిరీష్ గారు, ఈ ప్రపంచం ఉంది చూశారు, చేతులు కట్టుకుని కూర్చుంటే లేచి నుంచోమంటుంది, లేచి నుంచుంటే బస్కిరి తీయమంటుంది, ఎదురించి నిలిస్తే మీకు దాసోహం అంటుంది. ఓ పులైనా సింహమైనా మీకు ఎదురుపడిందనుకోండి, తీక్షణంగా కళ్ళెర చేసి దాని వంక చూస్తే తోక జాడిస్తుంది. పిల్లి పులిగా మారాలి, తప్పదు. నెల రోజుల నుండి చూస్తున్నానండి, మీరెంతో మానసిక వేదన పొందుతున్నారు. ఆ క్షోభను తట్టుకోలేక ఎక్కడ ఎక్కిన కొమ్మను నరుక్కుంటారోనని భీతిల్లి మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. అటు చూడండి, మన ఆఫీసులో కవికుమార్ మనల్ని నీడలో ఎలా ఫాలో అవుతున్నాడు.
2: చిచే, వాడొట్టి రోగండి, ఆ పనంటూ ఈ పనంటూ నా చుట్టూ చేరి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. పాప, వాడు ఆకలి చూపులు విషపు నవ్వులు చూస్తుంటే బొళ్ళు జడదరిస్తోంది.
1: మెత్తని వాళ్ళను చూస్తే మొట్టబుద్ధి అవుతుందట. మొళ్ళును మొళ్ళుతోనే తీయాలండి, గుచ్చుకుంటుందని భావిస్తే చెప్పుతో అదిమి పెట్టి నేల రాయాలి.
0: హలో హలో, మీరు ఇక్కడున్నారా? దూరం నుంచి చూసి ఎవరో ఫ్యామిలీ అనుకుని పొరపడ్డాను. ఏమిటి ఇలా వచ్చారు?
1: ఏముందండి, ఆదివారాన్ని సద్వినియోగం చెయ్యాలిక. మీరేమిటి ఆ కోతులు వంక తదేకంగా చూస్తున్నారు?
2: బహుశా వాటి మనస్తత్వాన్ని స్టడీ చేస్తుండొచ్చు.
0: అలా పక్షుల విభాగానికి వెళ్ళానండి. అందమైన చిలకలు గోరువంకలు కనపడ్డాయి, అవి మన్ని మరిచి ఏవేవో మాట్లాడుకుంటున్నాయి. ఇటు తిరిగితే కోతులు కనపడ్డాయి. మానవుడు కూడా ఒకప్పుడు కోతి జాతి వాడే కదా, అందుకనే నిశితంగా పరిశీలిస్తున్నా.
1: అలాగా కోతు నుండి గెరిల్లా, దాని నుండి మానవుడు ఉద్భవించినా ఇంకా కొందరిలో కోతి బుద్ధులు పొంచి పొంచి చూసే లక్షణాలు పోలేదు మరి.
0: మరే మరే అన్నట్టు మీరు జూ అంతా చూసి వచ్చినట్టున్నారు. నేను అలా వైల్డ్ యానిమల్స్ వింక్ వెళ్ళి వస్తాను. వస్తానండి శిరీష్ గారు, మీ ఏకాంతానికి భంగం చేయలేదు కదా.
2: 10 మంది తిరిగే ఈ జూలో ఏకాంతం ఏముంటుంది చెప్పండి. మేము అలా లేళ్లను జింకలను చూసొద్దాం అనుకుంటున్నాం, వస్తే మీరు రండి, మాకేం అభ్యంతరం లేదు.
1: వెళ్ళనియండి శిరీష్ గారు, ఆయంది సాధు జంతువులను చూసి ఆనందించే మనస్తత్వం కాదు, క్రూర మృగాలు ఎలా దొంగ దెబ్బతీస్తాయోనని పరిశీలిస్తారు. అంతే కదండి కుమార్ గారు.
0: ధైర్యస్థుడు వాటినే చూడాలని కోరుకుంటారు కదండి. వెళ్ళొస్తా.
2: తప్పు చేసిన వాడిలా ఆ తడబాటు చూడండి.
1: తప్పు చేసిన వాడెప్పుడు గిల్టీగా ఫీల్ అవుతాడండి. మనసులో ఏ కల్మషం లేనివాడు నిండుగా నవ్వగలడు, నిర్మలంగా మాట్లాడగలడు. కాస్త ఎండ పెరిగిందే, అలా ఆ చెట్టు నీళ్ళకు వెళ్దాం పదండి.

0: ఏమండి, పవిత్రమైన ఈ అమరావతి క్షేత్రంలో అమరేశ్వరుని ఏమివ్వమని కోరుకుంటున్నారు శ్రీవారు?
1: అనుభూగల భార్యను, అందాల బాబును ప్రసాదించిన ఓ అమరేశ్వరుడా, నా బాబును నాలానే ఇంజనీరు చెయ్యి అని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మరి నువ్వేం కోరుకుంటున్నావో చెప్పు శిరీష.
0: నా పసుపు కుంకుమలు 10 కాలాల పాటు నిలుపు స్వామి అని వేడుకుంటాను. నా కొడుకు ఇంజనీర్ కాకూడదు, డాక్టరే కావాలని.

0: స్వామితో చెప్తాను.
1: ఏ ముసలితనంలో మనకు వైద్యం చేసి కాపాడతాడనా? నువ్వేనైనా చెప్పు శిరీష, బాబీ గారు ఇంజనీర్ కావాల్సిందే, తండ్రికి మించిన కొడుకు అనిపించుకోవాలి.
0: పెద్దవాడయ్యాక వాడు నా మాట విని డాక్టరే అవుతాడో, నీ మాట మన్నించి ఇంజనీరే అవుతాడో చూద్దాంగా. నా వరాల తండ్రి నా మాట ఎప్పుడు కాదండి.
1: అలాగే చూద్దాం. చూడు, నా చిన్ని కృష్ణుడు తండ్రి మాట ఎప్పుడూ దెవదాటడు. పోనీ కొంచెం.
0: ఏంటి?
1: ఇంకొకరిని కనేసి వాణ్ణి డాక్టర్ చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం
0: లేదు.
2: ఎంతసేపు మీ వాదోపవాదాలు, మేమందరం ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నాం, త్వరగా రండి. స్నానాలు ముగించుకుని స్వామి దర్శనానికి వెళ్ళాలి, పొత్తుక్కిపోతుందిరా. అమ్మా జానకి, మాధవ మీరు కానీయండి అమ్మా స్నానాలు, వాళ్ళు ఒక పట్టాలు తెగులు రారు. నువ్వు చేయలేమే స్నానం, అలా నుంచున్నావే.
3: ఇదిగో వస్తున్నా. యాండి లోతుకు దిక్కండి, ఆ చెంబుతో తలారా పోసుకోండి చాలు. అసలే ఈత రాదు కూడా మీకు.
2: అలానే అలానే, నువ్వు మెట్ట మీద కూర్చొని స్నానం చేయి.
3: అలాగే రండి పిండి గారు, కృష్ణమ్మ నమ్మలేమండి, పైకి ప్రశాంతంగా కనిపిస్తూనే ఉన్నా ఎన్నో గుండాలు ఊబులు ఉన్నాయిట ఇక్కడ. లోతుకెళ్ళొద్దని చెప్పారు ఇందాక మనకు ఎదురైన వాళ్ళు.
4: యాండి దూరంగా వెళ్ళకండి, గుండాలున్నాయట, అక్కడ చాలా ప్రమాదం.
2: అలాగే చంద్రరా
1: వస్తున్నా. ఇక లాభం లేదు, కదలాల్సిందే. చూడు ఆ బ్యాగులో నా బట్టలు ఇలా పట్టుకురా. గలగల బారే కృష్ణానదిలో ఈతలాడాలి, ఎన్నాళ్ళైందో ఈత కొట్టి. సిరి చిన్నప్పుడు నేను పెద్ద ఈతగాన్ని, అలుపు సరుపు లేకుండా మైలు ఈదేవాణ్ణి. మీ అన్నయ్య మాధవ గారు ఉన్నాడు, ఎందుకు ఒడ్డును కూర్చుని కూలి రగాలు తీసేవాడు, మోకాళ్ళలోకి రాటి నీళ్ళలోకి వచ్చేవాడు కాదు.
0: అబ్బా పెద్ద దెప్పి పడవక్కర్లేదు రండి, మా అన్నయ్యకు జలగండ ఉందన్నారు, అందుకే నీళ్ళ తోలికిపోడు. వాళ్ళ స్నానాలు కూడా అయిపోయి బట్టలు వేసుకుంటున్నారు, మనం ఇంకా ఇక్కడే ఉంటే నవ్విపోగలరు. బయలుదేరండి బాబు, అందరూ నన్ను ఆడిపోసుకుంటారు, మొగుళ్ళు కట్టేశారండి. ఇవన్నీ నేను సర్దొస్తానండి.
1: అలాగే రాణిగారు ఆజ్ఞ తప్పుతుందే. ఇదిగో త్వరగా వచ్చి.
2: ఏమిట్రా చంద్రం ఆలస్యం, ఒడ్డున పెడబట్టలు ఆరేస్తూ ఉంటాం, కానీ త్వరగా ముగించండి. మంగళగిరి వెళ్ళి పానకాలరాయిని దర్శించాలి, టైం కూడా లేదు.
4: బాబు నది లోపలికి వెళ్ళబాక నాన్నా, ఊపులున్నాయట. నాన్న ఒడ్డు మీద స్నానం చేసి వచ్చేయరా.
1: సరేనమ్మా, నీకు మరీ భయం ఎక్కువే.
3: యాండి అటు చూడండి, అన్నయ్య గారు ఈదుకుంటూ లోపలికి వెళ్తున్నారు.
2: వాడు ఈతలో పెద్ద ఎక్స్పర్టే చిన్నప్పటి నుంచి, నువ్వేం కంగారు పడకు.
3: అయ్యో అమ్మా సిరి, నువ్వే నాకు ఆగేసి దూరంగా వెళ్దని హెచ్చరించమ్మా మీ ఆయన్ను.
5: యాండి ఇదిగో మిమ్మల్ని వచ్చేయండి ఒట్టుకో, ఈది చాలా రండి.
3: అయ్యో వాడికి నీళ్ళు చూస్తే చాలా మా గొర్రె పుట్టుకొస్తుంది, మరి ఇంకా ముందుకెళ్తున్నాడు. చంద్ర రామ్మ బయటికి రా.
5: యాండి ఇట్రండి, యాండి మిమ్మల్ని పిలుతుంది, వినపడుతుందా? యాండి వచ్చేయండి, వచ్చేయండి ఒట్టుకో. అయ్యో అక్కడ పెనుగులాడుతున్నట్టు కనిపిస్తుంది. గమ్మని పిలువన్నయ్యా, గట్టిగా పిలువన్నయ్యా, నాకేదో భయమేస్తుందన్నయ్యా, పిలువన్నయ్యా.
2: చంద్ర నిన్నే ఎందుకు వచ్చాయి, సిరి కంగారు పడుతోంది.
5: యాండి
3: నా బాబు పుణిగిపోతున్నాడు అయ్యా, కాపాడండి అయ్యా, బాబు మీద పుణ్యం ఉంటుంది అయ్యా. బాబు ఇటు అయ్యా ఇటు రండి.
2: ఏమైంది నా చంద్రం ఊపిన కూడుకుపోతున్నాను, వెళ్ళి రక్షించండి బాబు, చచ్చి మీరు కనుకొనిపోతాను బాబు, వెళ్ళి రక్షించండి
6: బాబు. ఎంత పని జరిగింది, ఎంతటి గజీతగాడైనా ఆ వైపుకు వెళ్ళడండి, అక్కడ పెద్ద గుండం ఉంది, ఎంత మందిని పొట్ట పెట్టుకుందు. ఈ ప్రాంతం వాళ్ళు ఎవరు అధికం పోరు.
2: ఏమయ్యా ఇంతమంది జనం గుండెడారు, ఒక్కలేనా మా చంద్రాన్ని కాపాడలేరా?
6: బాబు మా ప్రాణాలు మాకు తీపే, పోయి ఎవరు సాహులు పొడి చెప్తారు కదా
2: బాబు.
6: ఆపండి, ముందు ఆయన ఆపండి, ఆ పెద్ద రక్షించండి, పోయిన వాడు ఎక్కడికి తిరిగాడు, ముందు నేను కథ కాపాడుకోండి. ఏ పొడవైనా ఇక్కడ ఉంటే బాబును కలుసు, మేడలో ఏ పొడవ కనిపించట్లేదు, మనుషులు ఎవరు

0: తెగించాను కాపాడలేదు ఏం చేయాలి
1: అన్నయ్య? ఆయన మునిగిపోతున్నారన్నయ్య, మృత్యుతో పోరాడుతున్నారన్నయ్య, తీసుకుంటున్నారన్నయ్య, ఆయన కాపాడన్నయ్య, కాపాడన్నయ్య.
2: మీరు వెళ్ళి చేయగలిగిందే అమ్మి, ఇది రాని వాళ్ళు ముందుకెడితే ప్రమాదం. కలిసిపోవడానికి
0: ఏమైనా పిచ్చి పట్టిందా ఏమి? అందరూ కలిసి కట్టగట్టుతో గంగలు తిరుగుతా ఉంటారు. అరే లోకాలో అరే రత్తయ్య, నదిలో దూకుండా వడేసి పట్టుకోండి.
3: అత్తయ్య
0: ఇలా వరద చూస్తుంటే అందరూ చచ్చి ఊరుకునేటట్టుగా
3: ఉన్నారు. మమ్మల్ని నమస్కారాలు చేస్తారు. చెట్టంత కొడుకు మా ముందే కళ్ళు ముడుచుంటే మేము మటుకు జీవి జీవనం ధరించాలి బాబు. మమ్మల్ని వదిలిండి బాబు, మమ్మల్ని వదిలిపెట్టు
4: అమ్మా. ఎవరు చేయగలిగింది ఏం లేదు తల్లి, అంతా మన చేతులు దాటిపోయింది. చంద్రమ్మనికి ఇక లేడమ్మా. వద్దు తల్లి, నా
1: మాట పెట్టకూడదు. బాబు నీ చేతికి అప్పగిస్తున్నాను, ఆయనతో పాటే నేను నదీ గర్భంలో కలిసిపోవాలి. ఈ ఏడాది బ్రతుకు నేను బ్రతకలేనయ్యాడు.
0: ప్రాణాలను తెగించి మురిలోని కాపాడలేకపోయినా బతికున్న నీతో పడి చస్తానంటే చూస్తూ కూర్చోడానికి మేము మనసులో అనుకున్నావా, రాక్షసులు అనుకున్నావా? ఆయన రత్తిగా ఆయా లోకాలు అందరినీ పట్టుకోండి. ఏమైనా చెప్పాల్సి చెప్పు, అదిగా బలమేమని ఎవమైనా దొరుకుతుంది పూర్తి చేసుకోవడానికి. నేను అలా వెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్పొస్తాను నేను జరిగిన విశేషాలు. ఏమయ్యా అలా చూస్తూ మమ్మల్ని నిలబడ్డానికి కాస్త సౌరవించవయ్యా.
1: పరమేశ్వర, నేనేం పాపం చేశానయ్యా? నీకేం అన్యాయం చేశాను? నా మీద కత్తి కట్టి నా సంసారంలో నింపిపోసావు. నిండు మనసుతో నిన్ను సేవిద్దామని వచ్చిన మమ్మల్ని శపిస్తావా? నీ సన్నిధిలో ఇంత దారుణం జరుగుతూ ఉంటే చూసి సహించే నువ్వు దేవుడువా? నిన్ను అందరూ పూజించాలా? అంజలి ఘటించి అర్థించాలా? పవిత్ర మనసుతో ఆరాధించాలా? ఉత్త మోసగాడివి, దగాకొడివి, దయాదాక్షిణ్యం లేని కఠిన పోషానుడివి. ఏ ఒక్కరినే బరి తీసుకున్నావే, నన్ను కూడా నీలో కలుపుకో. నీ రక్తదాహం తీర్చుకో, తీర్చుకో, తీర్చుకో.
4: అమ్మా సిరి, యతివ్రతను ఎవరు తప్పించలేరు తల్లి. తప్పించాలనుకోవడం పిచ్చితనం. చచ్చి సాధించగలిగింది ఏం లేదు. పోయిన వాళ్లతో మనం పోలే. వాళ్ల తీపి గుర్తులు మన మనస్సుల్లో కలకాలం చోటు చేసుకుంటే చాలు, వాళ్ళు అమరులవుతారు. మన నిమిత్త మాత్రులమ్మా. ఆ జగన్నాటక సూత్రధారుడు నిన్ను నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడమ్మా. చంద్రం కోరిన విధంగా బాబును తీర్చిదిద్దు. పద తల్లి పద, చంద్రాన్ని తీసుకెళ్తున్నారు. కడసారి చూసుకో, కన్నీటితో ఆ భౌతిక కాయానికి వీడ్కోలు
5: చెప్పమ్మా. భయంగా కాకబెట్టావు అమ్మా. అమ్మా నిన్నే మాట్లాడమ్మా.
4: ఏంటమ్మా సిరి, ఏం జరిగింది? ఎందుకు గావు కేక పెట్టావు? ఆ చెమట్లేమిటి, ఎందుకు నా వణికిపోతున్నావు?
2: అమ్మా సిరి, ఇదిగో అమ్మా మంచినీళ్ళు తాగు. యాండి, సిరికి ఏమన్నా పేడకలు వచ్చిందేమోనండి, వెర్రి చూపులు చూస్తుంది.
1: ఆ ఘోర సంఘటన నేను మరవలేకపోతున్నానన్నయ్య. పదే పదే నా మనసులో తొంగి చూస్తుంది. కళ్ళకు కట్టినట్టు ఆ దృశ్యం నన్ను వెంటాడి వేధిస్తుంది. మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా దాన్ని మరవలేకపోతున్నానన్నయ్యా.
2: దీనికి ఒకటే పరిష్కార మార్గం, నేను వారిలో కలిసిపోవాలి. అన్నయ్య రారమ్మని వారు నన్ను పిలుస్తున్నారన్నయ్యా. నేను వెళ్ళిపోతాను. నేను
4: జానకి, బాబుని తీసుకెళ్లి నీ దగ్గర పడుకోబెట్టుకో. చూడు సిరి, అత్తవారింట్లో ప్రతి వస్తువు నీకు చంద్రాన్ని గుర్తుకు తెస్తుందని, వాతావరణం మారితేనైనా నీ ఆరోగ్యం కుదుటబడుతుందని భావించి ఇక్కడికి తెచ్చాను. నువ్వు ఆ సంఘటనను పదే పదే గుర్తుకు తెచ్చుకుని తలడిల్లుతున్నావు. నీ మనసుకు తగిన గాయం బలమైంది కాదన్ను. చూడమ్మా, నీ మనస్సు చిక్కబట్టుకోవాలి. విశ్రాంతిగా పడుకో, అన్నీ అవే సర్దుకుంటాయి.

0: ఏదో పెద్దవాడి.
1: అయ్యో కాదని ఎవరన్నారండి?
0: కాదనలేదనుకో, పెద్దరికం వస్తున్నందుకు పక్కదోవ పట్టే యువకులకు సరైన మార్గం చూపించవలసిన బాధ్యత కూడా మాకుంటుందయ్యా.
1: నిజమేనండి, మెయిన్ రోడ్డు వదిలేసి దొంగదారులు డొంకదారులు వెతికే పెద్దలకు కూడా సరైన మార్గం చూపవలసిన కర్తవ్యం యువకుల మీద కూడా ఉంటుందండి.
0: బాలేవాడివయ్యా, నువ్వు భలే చమత్కారమే. ఏదో నీ బాగ్గోరి మన ఆఫీసు బృందం అంతా నా దగ్గరకు వచ్చి, ఇదిగో నాగభూషణం, పెద్దవాడివి, నువ్వే హెచ్చరించాలి, లేకపోతే రామకృష్ణ రొంపిలోకి కూరుకుపోతాడంటే చెప్పడానికి వచ్చాను గాని, అనవసర విషయాల్లో తలదూర్చే మనిషిని కాదు. ఏమనుకున్నావో ఏమిటో?
1: నేనేం అనుకోలేదండి మీ గురించి.
0: అయితే జాగ్రత్తగా విను, అది గాలం విసురుతుందో.
1: అదంటే ఎవరండి?
0: అదేను శిరీష, ఎరేసి గాలం విసురుతోంది.
1: పాపం మీ మీదకి.
0: నా బోంద నా మీదకి విసురుతుందిలే, 50 పైపడ్డమా అని ఆరుగురు బిడ్డల తండ్రిని. నాలో ఏ మిగిలినాయి వృద్ధాప్యపు ఛాయలు తప్పించి? ఎర్రగా బుర్రగా వయసులో ఉన్నావు, నిన్ను ఆకట్టుకున్నావని విసురుతోంది గాలం.
1: నేను చేపను కాదులేండి పడ్డానికి.
0: నేను ముందే ఊహించానులే తెలివేని పిండానమని. ఇంతకీ దానిని బొట్టులో పడేశారా?
1: అంత తేలిగ్గా బొట్లో పడ్డానికి ఆవిడే వెరిది కాదండి.
0: మరి ఏమిటో ఆ చట్టబట్టాలు, ఆ సరిగములు, ఆ పార్కులకి బీచ్లకి షికార్లకి ఇంతకీ క్రియ శూన్యం అంటావు.
1: సోషల్గా హలో అన్న ఆడదాన్నల్లా కామంతో చూస్తే కళ్ళుబోతే నాగభూషణం గారు. చూడండి, వారం రోజుల కిందట నేను బీచ్లో ఒంటరిగా కూర్చున్నానండి.
0: ఉంటే చెప్పబోయే నంచక
1: ఉండండి, కంగారు పడతారేంటి? ఓ అమ్మాయి వచ్చి ఆప్యాయంగా హలో అని పలకరించిందండి. అది ఇది అడుగుతూ పక్కన కూర్చుందండి. ఏమేమో అడిగింది, ఎన్నెన్నో అనుమానాలు తీర్చుకుంది. చివరకు వస్తానని టాటా చెప్పి వెళ్ళిపోయింది.
0: గట్టిగుడి వేణా బల బాగా విసరగలవు అన్నమాట. మరి మళ్ళీ కలిసిందా?
1: లేదండి, అడ్రస్ ఇచ్చింది.
0: ఇంకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అనమాట.
1: చూడండి, ఆ అడ్రస్కి వెళ్ళమంటారా?
0: వెళ్ళమంటారా అని నెమ్మదిగా అడుగుతూ పిచ్చి సన్యాసి ఎగిరి గంతేసి దూక్క.
1: అయితే రేపు పొద్దున్న మీ ఇంటికి వస్తానండి. ఎందుకంటే ఆ అమ్మాయి మీ అమ్మాయి కనుక.
0: ఏమిటో తిమ్మిరికి మాట్లాడుతున్నా? ఎన్ని గుండెలు ఉండాలి మా ఇంటికి వెళ్ళడానికి, మా అమ్మాయిని పలకరించడానికి?
1: గుడ్, ఇప్పుడు దారికి వచ్చారు. అదే మాట శిరీష్ గారంటే నేనేం జవాబు ఇవ్వాలో చెప్పండి. పెద్దలు అనుభవజ్ఞులు కదా, ఏ నోట మాట పడిపోయింది? ఆవిడ మీకు చేసిన ద్రోహం ఏమిటండి? మిమ్మల్ని ఏనాడు పల్లెత్తు మాటనే అనలేదే, ఇందుకలా వేటకొక్కలా ఆమె వెంటబడి తరుగుతారు? చూడండి, మసకేసిన కళ్ళజోడు ధరిస్తే లోకమంతా మసగ్గానే కనపడుతుంది. దేన్ని సరిగ్గా చూడలేరు మీరు.
0: దానికి మొగుడు పోయినా బరి తెగించి లోకాన్ని మోసగించడానికి బొట్టు పెట్టి నాటకం ఆడుతుంది తెలుసా?
1: భర్త పోతే ఆడదానికి నుదుటి కుంకుమ వద్దన్నారు. గుడ్, మరి భార్య పోయిన వాడికి కూడా మొహాన బాత పెడితే అందరికీ తెలుస్తుందిగా వాడు భార్య విహీనుడని.
0: అనాది నుంచి వచ్చే ఆచారాన్ని తారుమారు చేయకు, పెద్ద తెలివైన వాడని విర్రవెక్కు. దానికి కొడుకున్నాడు తెలుసా?
1: పాపం చాలా కష్టపడి విషయసేకరణ జరిపారు. మీ శోధనకు పరిశోధనకు అభినందనలు. ఒక్కటి చెప్తున్నాను వినండి, శిరీష్ గారు నన్ను వివాహం చేసుకుంటానంటే నాకిట్టి అభ్యంతరం లేదు, ఒక ఇంటి వాణ్ణవుతాను, వస్తానండి.
2: ఏమిటి గురు, ఏమన్నాడేమిటి?
3: ఏమంటాడు, కాలవారానికి వచ్చే ఉంటాడు.
0: నీ పెందాకు మనల్ని పెళ్లి పెద్దలై జరిపించండి కళ్యాణం, వెయ్యండి 4 అక్షంతలు అన్నాడు.
2: బా కథ అడ్డం తిరిగిందే, ఇటు ఫెయిల్ అయితే అట్నుంచి నరుక్కు రమ్మన్నారు పెద్దలు. చేస్తా చేస్తా, మళ్ళీ పెళ్లి చేస్తా, నలుగురు నోరు మూయిస్తా, కారు కూతలు కూస్తా, రేకు డప్పా వాయిస్తా, అవమానానికి ప్రతీకారం తీరుస్తా, నేస్తం నేనున్నానని నీకు అభయం ఇస్తా ఇస్తా అది ఇస్తా.
3: నువ్వు కనుక మరో కవిత చదివితే చెంపను వాయిస్తా, మళ్ళీ వాయిస్తా. నాగభూషణం, మనం కనుక ఇక్కడే ఉన్నామంటే ఆపలేం వీరి కవిత ప్రవాహాన్ని. పోదాం పద
0: పద పద.
4: రామకృష్ణ గారు.
1: ఏమిటండి?
4: నేను విన్నది నిజమేనా?
1: మీరు విన్నదేమిటో తెలిస్తేగా అది నిజమో కాదో చెప్పడానికి.
4: మీరు ఆఫీసులో అందరితో నన్ను పెళ్లి చేసుకుంటానని చాటింపు వేశారట?
1: దానికి చిన్న అమెండ్మెంట్ అండి, చాటింపు మాత్రం వేయలేదండి. మనిద్దరి సఖ్యతను చూసి అపార్థం చేసుకుని మీ మీద నిందలు మోపుతుంటే సహించలేక శిరీష్ గారు ఒప్పుకుంటే నాకు పెళ్లి చేసుకోవడానికి ఎట్టి అభ్యంతరం లేదని మనసులోని మాట చెప్పాను.

0: నా మీద నా వైధవ్యం మీద జాలిపడి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా?
1: నోనో, అటువంటిదేం లేదు.
0: దారిన పోతుంటే ఓ గుడ్డివాడు కనిపిస్తే అమాంతంగా జాలిపడి వాడి జోల్లో 10 పైసలు వేస్తే లోకం మిమ్మల్ని మెచ్చుకుంటుందని ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా?
1: లేదండి, ఓ తీగ పందిరిపైకి పాకాలంటే దానికి ఆధారం ఉండాలి. అప్పుడే అది పాకి పందిరంతా అల్లుకుంటుంది, చల్లని నీడను ప్రసాదిస్తుంది. శిరీష్ గారు, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్లే స్వాతంత్ర్యం ఇంకా రాలేదండి. ఆ స్వాతంత్ర్యాన్ని ముందు తరాల వాళ్ళు చూడొచ్చేమో గాని మనం చూడలేం. ఒంటరిగా ఏ ఆధారం లేని స్త్రీని లోకులు కాకుల్లా పొడుస్తారు, రాబందుల్లా పీక్కు తింటారు. మీలాంటి సున్నిత హృదయాలు దాన్ని తట్టుకోలేరు. పసుపు తాడే ఆడదానికి శ్రీరామరక్ష కాబట్టి మీకిష్టమైతే ఆ మూడు ముళ్ళు వెయ్యాలనుకున్నాను, ఇది తప్పంటారా?
0: తప్పు మీది కాదండి, నాది. స్నేహాన్ని కోరితే దానికి తెలివిగా రంగులు పూసి మీ స్వార్థాన్ని బయటపెట్టి నన్ను నడిబజారులోకి ఈడ్చారు. వ్యంగ్యంగా ఒక్కొక్కరు నవ్వుతూ ఉంటే, వెటకారంగా చూస్తూ ఉంటే ఆ చూపుల వెనుక ఆ నవ్వుల వెనుక దాగున్న అపహాస్యం నన్ను దహించి వేస్తోంది. ఇదేనా మీ స్నేహధర్మం?

0: ఇష్టమైతే ఆ మూడు ముళ్ళు వెయ్యాలనుకున్నాను, ఇది తప్పంటారా?
1: తప్పు మీది కాదండి, నాది. స్నేహాన్ని కోరితే దానికి తెలివిగా రంగులు పూసి మీ స్వార్థాన్ని బయటపెట్టి నన్ను నడిబజారులోకి ఈడ్చారు. వ్యంగ్యంగా ఒక్కొక్కరు నవ్వుతూ ఉంటే, వెటకారంగా చూస్తూ ఉంటే, ఆ చూపుల వెనుక, ఆ నవ్వుల వెనుక దాగున్న అపహాస్యం నన్ను దహించి వేస్తోంది. ఇదేనా మీ స్నేహధర్మం? ఇదేనా మీ మానవత? చెప్పండి రామకృష్ణ గారు, ఏం చూసి నన్ను ప్రేమించారు? ఏం చూసి నన్ను అభిమానించారు? నాలో ఏముందని? కోరికలు చచ్చిన ఆడదాన్ని, ఓ బిడ్డకు తల్లిని, భర్త చావును కళ్ళారా చూసిన దాన్ని, పసుపు తాడు తెంచుకున్న దాన్ని, ఈ దరిద్రాలను కట్టుకుని ఏం సుఖం బాగుకుందామని ఈ నిర్ణయానికి వచ్చి నన్ను అల్లరిపాలు చేశారండి, చెప్పండి.
0: మీరు ఆవేశంలో ఉన్నారు శిరీష్ గారు, ఇప్పుడు ఏం చెప్పినా మీ తలకెక్కదు. నిదానంగా ఆలోచించండి, కావలసినంత వ్యవధి తీసుకోండి ప్లీజ్.
1: ఇంకేం ఆలోచించక్కర్లేదు. మీరు తేనె పోసిన కత్తులు, మీ నిజస్వరూపం ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నమ్మించి నట్టేట ముంచగలరు మీరు నయవంచకులు.
0: శిరీష్ గారు, మీలాగానే నాలోనూ ఆవేశం ఉందండి, అరవగలను. నిందలు మోపటానికి కూడా హద్దుండాలి. అందమైన మాంసపు ముద్ద కావాలని కోరుకుంటారు కొందరు, బంగారుపు తొడుగుంటే చాలు తాళి కడతామంటారు మరికొందరు. సెక్స్ దృష్టితో వివాహ విలువలను కొలవడం నా చేత కాదు. వివాహం అంటే స్నేహబంధం, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కష్టాలైనా కన్నీళ్లైనా సమంగా పంచుకుంటూ, ఒకరి చేతుల్లో మరొకరు మట్టయ్యే వరకు కొనసాగించవలసిన పవిత్ర వ్యవస్థ ఇది. ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ గుండెల్లో ఏదో మూల నేను చోటు చేసుకున్నానో లేదో, మీ మనసులో రవ్వంత నన్ను గురించి ఆలోచిస్తున్నారో లేదోనని తరచి తరచి ప్రశ్నించుకోండి. తగిన సమాధానం లభిస్తుంది.

0: ఓడిపోయి అవిసిపోయి ఎగిరిపోయి అలిగిపోయి కంగు తిని తలను వుంచి గుండె పగిలి మనసు చెదిరి సిగ్గు విరిచి సెలవు పెట్టి అడ్రస్సు మార్చి బుడ్డి పట్టి దేవరాసయ్యాడండోయ్, బుడ్డి పట్టి దేవరాసయ్యాడండోయ్ మన రామకృష్ణ.
1: ఏమిటా నిజమేనా?
2: నిజమేనా భారీ వాడివిరా, అక్షర సత్యం. మన దెబ్బకు బెంబేలెత్తి ఢీలా పడి సెలవు పెట్టేసి ఈ పార్వతిని వదిలేసి చెప్ప పెట్టకుండా చెక్కేశాడు.
3: ఇక వస్తాడని నమ్మకం కూడా లేదు. కట్టి ఎదురు దెబ్బ తగిలింది కదా. శిరేషు దగ్గరకు వెళ్ళి ఏడమ్మా నీ రామకృష్ణ అని అడిగాను లేదు, కస్సుమని నాలుగు పాముల బుస కొట్టింది.
2: నన్ను చుబాట్లేసింది, ఇంకా కలిపితే భద్రకాళైపోతుందని పారిపోయిచ్చా.
3: వ్యవహారం ఏదో బెడిసి కొట్టినట్లుంది.
1: అయితే ఇంతకీ రామకృష్ణ ఏమయ్యారంటవరా కుమార్?
2: శంకరగిరి మాన్యాలు బట్టి ఉంటాడు. సగ్న ప్రేమికుల్లో ఆత్మహత్య మాత్రం చేసుకోలే, రూటు మార్చేసి మరో అవతారం ఇస్తాడు ఎక్కడో. మనల్ని కోతులు కొండముచ్చుదాన్ని విడిసిపడ్డాడుగా, చక్క బాగా కుదరండి వ్యర్థాలకి. కాబట్టి సోదరులారా, ఈ శుభ సమయంలో మనం అందరం పార్టీ చేసుకోవాలి. పదండి.
1: ఓకే
2: ఓకే.

0: శిరీషకు మామగారైన రాఘవరావు దీవించి వ్రాయినది.
1: అమ్మా శిరీష, కన్న కొడుకు పోయిన శోకంతో ఉన్నవాళ్ల మంచి చెడ్డల గురించి పట్టించుకోక దారి తప్పి వ్యవహరించాను. మనిషిగా కోలుకుని కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకునేసరికి 3 సంవత్సరాలు పట్టింది. 10వ తేదీ దశమి శుక్రవారం నాడు మన చంద్రం ఆబ్దీకం. మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయాన్ని నేను మీ అత్తయ్య మనసారా అమలుపరచాలని భావిస్తున్నాం. ఆ రోజు తప్పకుండా మీ అందరూ ఇక్కడికి రావాలి. బాబుకు నా ఆశీర్వచనాలు చెప్పు. మాధవరావుని, జానకిని కూడా తప్పకుండా తీసుకురావాలి. మీ రాకకే ఎదురు చూస్తున్నా.
0: మీ రాఘవరావు. అన్నయ్య వద్దన్నయ్య, నేను అక్కడికి రాలేను అన్నయ్య. ఆ పరిసరాలను చూస్తే నేను పిచ్చిదన్నైపోతాను. ఆయన జ్ఞాపకాలే నా మనసులో మెదులుతాయి. వాటిని భరించే శక్తి నాకు లేదన్నయ్య, లేదు.
2: ఏదో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్టున్నారు బాబాయ్ గారు. పైగా ఆర్థికమయ్యే, వెళ్ళకపోతే 4 మంది పల్చనవుతారమ్మా వాళ్ళు.
3: జానకి చెప్పేది కూడా నిజమే సిరి. ఏనాడు నిన్ను వారు పల్లెత్తుమాటం లేదు, పరుషంగా మాట్లాడలేదు. మాకెవరున్నారా మాధవ? అమ్మాయిని బాబును ఇక్కడే ఉంచేసే, వాళ్ళకేలోటు రాకుండా చూసుకుంటామని వాళ్ళన్నా

0: స్మృతులు నిన్ను కృంగదీస్తాయని, మానసిక ప్రశాంతత కోసం నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాం. నువ్వు ఏనాటికైనా వాళ్ల సొత్తేనమ్మా. భద్రంగా వాళ్ళకి అప్పచెప్పవలసిన బాధ్యత మా మీదుంది.
1: చంద్రం పోయినప్పటి నుంచి వాళ్ళు ఈ గడప దాటి ఎరగరు. ఉన్న లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి పట్టునే ఉండిపోయారు. వారికి మటుకు ఎవరున్నారమ్మా? మనం తప్పించి వెళ్ళకపోతే నలుగురు నిన్నే ఆడిపోసుకుంటారు. సిరి మాటలకేం కానీ మీరెళ్ళి ప్రయాణం ఏర్పాట్లు చూడండి.

0: ఏ కూలీ, సామాన్ తీసి ఆటోలో పెట్టవాయ్. జానకి, నా దగ్గర చెల్లెలు లేదు కానీ 2 రూపాయలు అతనికి ఇవ్వు. పదమ్మ సిరి, బాబు నిద్రపోతున్నాడు అనుకుంటా, వాణ్ణి నాకిచ్చి నువ్వు ఆటో ఎక్కు. జానకి, ఆ బ్యాగుని పగ్గా జరిపి కూర్చో. పదవాయ్, అరండేల్పేట 4వ లేన్లో ఉన్న 3వ మేడ దగ్గరకు.
1: అమ్మా శిరీష, నువ్వు అన్యదా భావించకుండా ఉంటే ఆ నుదుటి మీద బొట్టు కాస్త చెరిపోయమ్మా.
0: జానకి, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసి మాట్లాడుతున్నావా?
1: యాండి, ఇది మన ఊరు కాదు, మన పల్లె కాదు, ఇక్కడుండేది మనకు తెలిసిన జనం కాదు. అర్థం చేసుకునే మనస్తత్వం వీళ్ళకుండదండి. మీ విప్లవ భావాన్ని అర్షం చేయటంత స్థాయికి సమాజం ఎదగలేదండి ఇంకా. అందులో మనం వెళ్తున్నది ఆబ్దీకానికి. కాసంత బొట్టు పెట్టుకుని లక్ష్యంలా కనపడుతున్న శిరీషను చూస్తే జనం విస్తుపోతారండి. 4 నానామాటలు అంటే బాబాయ్ గారు తలెత్తుకోలేరు. అపవాదిని కొని తెచ్చినట్టు అవుతుంది శిరీషకి.
2: నువ్వన్నది వాస్తవమే వదిన. శాశ్వత కుంకుమేనాడో జరిగిపోయింది. కృత్రిమమైన ఈ బొట్టు ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే.
0: మానవుల మనస్తత్వాలు రోజు రోజుకు కుంచుకుపోతున్నాయే తప్ప వికసించడం లేదు. 10 మందితో పాటు గోవిందానికి తప్పట్లేదు.

0: జానకి, మనం ఏమన్నా దారి తప్పామా?
1: లేదండి, ఇదే బాబాయ్ గారిల్లు.
0: మరి ఇదేమిటో ఇంటి ముందర పందిరి, పచ్చతోరణాలు, మంగళ వాయిద్యాలు?
1: అదే నాకు అర్థం కావట్లేదండి. ఒకవేళ బాబాయ్ గారు ఏమన్నా ఇల్లు అద్దెకిచ్చారేమో, వాళ్లదే ఉంటుంది ఈ శుభకార్యం.
0: సర్లే, దిగండి.
2: అమ్మయ్యా, వచ్చారా? ఇప్పుడే తెలిసిందమ్మా మీరు వచ్చారని. పరిగెత్తుకొచ్చా రామ్మా కోడలా. మంగమ్మ, ఆ కుంకుమభరణ ఇటు తీసుకురా. అందమైన నీ ముఖానికి కుంకుమ లేకపోతే శోభించదమ్మా. ఇదిగో ఇప్పుడు చూడు, మహాలక్ష్మిలా ఉన్నావు.
1: అత్తయ్య, ఏమిటిదంతా? మీరేం చేస్తున్నారు?
2: అన్నీ తెలిసే చేస్తున్నానమ్మా, నువ్వేం కంగారు పడొద్దు. నీకు నా మీద ఏమైనా గౌరవం ఉంటే ఈ రోజు నేనేం చేసినా ఏం చెప్పినా అడ్డు చెప్పనని మాటివ్వాలి. మంగమ్మ, హారతికి. అమ్మా సిరి, హారతి పట్టాక కుడికాలు పెట్టమ్మా గుమ్మంలో.
1: పిన్నిగారు, అన్నయ్య గారి ఆబ్దీకం.
2: అది జరిగిపోయి 4 రోజులయ్యిందమ్మా. ఈరోజు ఇంట్లో జరిగేది మాత్రం శుభకార్యం. ఎరా పడవకానా, అమ్మ వెనకే దాక్కున్నావు. ఎరా, ఈ నాన్నమ్మ అక్కర్లేదా నీకు? వీడు నా బంగారు కొండమ్మ. ఎరా, మేమంతా కొత్తగా కనిపిస్తున్నావా నీకు? బాబు మాధవ, వరండాల మామయ్య గారు అన్ని పనులు చూసుకోలేక సతమతమవుతున్నారు. కాస్త అందుకో నాయనా నువ్వు వెళ్ళి ఈ బుజ్జిగాని కూడా తీసుకెళ్లి చూపించు. నిన్న నుంచి ఒకటే కలవరిస్తున్నారు.
1: వెళ్ళి బాబు, వెళ్ళి తాతయ్య గారిని చూడనన్నా.
3: అలాగే మమ్మీ, డాడీ కూడా ఇక్కడికి వస్తారమ్మా.
2: బాబు వస్తాడ్రా, నీ డాడీ నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అప్పుడు చంకెక్కుదో గాని. ఏ
1: పిల్లాడేదో తెలియక నడిపింది గారు, వాడి మాటలు పట్టించుకోకండి.
2: బాలవాకు బ్రహ్మవాకు అవుతుందంటారు పెద్దలు. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించగలరు? వాడన్న మాట నిజమవుతుందేమో ఎవరు చెప్పగలరు? చూడు జానకి, అలసిపోయిచ్చారు. స్నానం చేసి ఇవిగో పట్టు చీరలు కట్టుకోండి. బుట్టిలో పూలున్నాయి. అమ్మాయి శ్రీష్ కూడా పూల జడ వేయించు. నేను వెళుతున్నా.
1: అత్తయ్య, మీరు
2: నీకేం చెప్పాను? ఈ రోజు నేనేం చెప్పాను?

0: కదనకూడదన్నానా? అన్నీ నాకు తెలుసు, నేను చెప్పినట్టు చేయండి. వస్తానమ్మా జానకి, టైం లేదు, మీరందరూ ముస్తా బావండి.
1: మామయ్య, ఏమిటిదంతా? నాకేం అర్థం కావడం లేదు.
2: ఇందులో అర్థం కానిదే ఉందయ్యా. అదిగో అది వివాహ వేదిక, సన్నాయి వైద్యం వినపడుతూనే ఉంది, పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. అర్థం కావటల్లా?
1: ఎవరికి మామయ్య పెళ్ళి?
2: నీది మాత్రం కాదులే, ఓయ్ భయపడకు. చూడు మాధవ, ఆ వైపు చీకటిగా ఉన్నట్లుంది, నాలుగు ట్యూబ్లైట్లు పెట్టించు అక్కడ. నేను వెళ్ళి కుర్చీలు సర్దించి వంట పని ఎంతవరకు వచ్చిందో చూసొస్తాను.
1: నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు.
2: అన్నిటికీ సమాధానం కాలమే చెప్తుందిలే ఓయ్. ఇంకొక 2 గంటలు ఓపిక పెట్టావంటే చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి. ఆనక ఎన్ని ప్రశ్నలన్నా వెయ్యి, తీరుబడిగా సమాధానం చెప్తాను. వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి, నేను ఎలా చూసొస్తాను.
3: ఏమిటో,
1: తల బద్దలు కొట్టుకున్నా నాకు అర్థం కావడం లేదు. పెళ్లి పనులు చూడమని పురమాయించారు మామయ్య.
3: సరే, మీకేమన్నా తెలిసి ఉంటుందేమో ఆత్రంగా పరిగెత్తుకొచ్చాను. అక్కడ శిరీష్ను ముస్తాబు చేయమంటున్నారు పిండిగారు.
1: ఏమిటో జానకి, అంతా వింతగా ఉంది. ఈ పెళ్ళేమిటో, ఈ ఏర్పాట్లేమిటో అంతుపడడం లేదు.
3: జనం వచ్చేస్తున్నారు పక్క నుంచి. ఈ పెళ్ళెవరిది, దీనికి మనల్ని తప్పక రమ్మని ఎందుకు పిలిచారో తెలియకుండా ఉంది.
2: అన్నీ అవే తెలుస్తాయి గాని చెప్పిన పని చేసి త్వరగా తెవలండరా. నువ్వు వెళ్ళు మాధవ.
1: అలాగేనండి.
2: మాధవ, ఆ లైట్ల పనే కాకుండా ముందు వెల్కమ్ బోర్డు పెట్టించు.
1: అలాగే.
2: ఊరంతా రావాలి, వాళ్ళని మనసారా దీవించాలి.
3: ఎవరిని బాబాయ్?
2: తినబోతూ రుచి అడుగుతావు ఎందుకమ్మా? అన్నట్టు నువ్వు వెయ్యాలిగా అక్షంతలు. పదమ్మా పద.
0: ఈ ఇంట్లో శుభకార్యం జరిగి ఎన్నాళ్ళయిందో, ఇప్పటికి మళ్ళా కాళ్ళు వచ్చింది ఇంటికి. బాబిగాడు అప్పుడే మాతో కలిసిపోయాడమ్మా, ఇల్లంతా దున్నేస్తున్నాడనుకో. అమ్మా జానకి, శిరీష పచ్చని పాదాలకు పారాణి రాసి బుగ్గన చుక్క పెట్టమ్మా, లేకపోతే అందరి దిష్టి తగులుతుంది అమ్మాయికి.
3: అత్తయ్య, నన్ను ఇలా బలవంతం చేయడం భావ్యం కాదు, నన్ను ఇలాగే ఉండనివ్వండి. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తాను, నన్ను వదిలేసేయండి.
0: పిచ్చి పిల్ల, ఇంతకాలం అరణ్యవాసంలో ఉన్న సీతాదేవిలా శోధించావమ్మా. నా బిడ్డ నన్ను వెతుక్కుంటూ వచ్చాడమ్మా, సౌభాగ్యవతిగా నేను చూడొద్దు. అమ్మ జానకి, శిరీష మాటికి ఏమొచ్చు కానీ త్వరగా చెప్పిన పని చేయండి. అమ్మాయి పెళ్లి కూతురులా వెలిగిపోవాలి, ఆ నగలన్నీ అలంకరించండి. వస్తాను, అన్ని వైపులా నేనే చూసుకోవాల్సి వస్తుంది.
2: మాధవ, ఇందాకటి నుంచి అడుగుతున్నావుగా ఈ పెళ్లి ఎవరిది అని. అడుగు అటు చూడు. ఆ పీటల మీద కూర్చున్నవాడు పెళ్లి కొడుకు, వాడే నా దత్తపుత్రుడు, నా అనుగు విద్యార్థి. ఆదర్శాలను వల్లించకు పాటించమని హెచ్చరించి నిద్రలేపిన నా మరో కొడుకు రామకృష్ణ.
1: రామకృష్ణ?
2: అవును. పెళ్లి కూతురు వివరాలు కావాలంటే జానకి నడుకు. వాళ్ళిద్దరూ ఒకటే చోట పనిచేస్తున్నారు, ఆత్మీయత అభిమానాన్ని పంచుకున్నారు, మౌన రాగాల్ని పలకలేక మోగబోతున్నారు, సమాజపు పిడికిట్లో నరిగిపోతున్నారు. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. నా నిర్ణయం మంచిదని నువ్వు హర్షిస్తే శిరీషను పెళ్లిపీట మీద కూర్చోబెట్టు.
1: మావయ్య, మావయ్య, నువ్వు నువ్వు నిజంగా మానవ రూపంలో ఉన్న దేవుడి మావయ్య. నీ గొప్ప మనసుకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మాటలు పెగిలి రావడం లేదు. ఇది కళా నిజమా మావయ్య? నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను.
2: ఆశలున్నా అవకాశాలు లేక, కోరికలున్నా బయట పెట్టలేక, చిరుదివెలు కొండెక్కి పోతున్నాయి. సమాజానికి ఎదురు నిలిచి రొమ్ము చూపి అభాగినులకు బాసడగా నిలిచే యువత కరువవుతున్న ఈ రోజుల్లో రామకృష్ణ ముందుకు వచ్చి శిరీష జీవితపు బాటను మరో మలుపు తిప్పుతానన్నాడు. సంతోషంతో అంగీకరించాను. నేను చెక్కిన శిల్పం, నేను తీర్చిన ఆదర్శమూర్తి రామకృష్ణ. వాడిపోయిన శిరీష జీవితంలో వెల్లెల్ని కురిపించగలడని నా నమ్మకం. వెళ్ళి అమ్మాయిని తీసుకు, ముహూర్తానికి టైం అయిపోతుంది.
3: వద్దన్నయ్యా, వద్దు, నాకు పెళ్ళొద్దు.
1: అమ్మా,
3: నాకింకేం చెప్పద్దు. పగిలిన అద్దాన్ని, గాయపడిన హృదయాన్ని అతికించలేమన్నయ్యా. నేను వారికి భార్యగా న్యాయం చేకూర్చలేను, మనసు చంపుకొని నటించలేను. ఈ జీర్ణ కుసుమాన్ని ఆ మహోన్నతిని పాదాల ముందు ఉంచకండి, ఆయనలోని దైవత్వానికి కళంకం తీసుకురాకండి. నన్ను ఇలా ఒంటరిగానే బ్రతకనియండి, ఇదే మిమ్మల్ని అందరినీ వేడుకునేది.
2: అమ్మా శిరీష, నవమాసాలు మూసి కని లాలించి ముద్దాడిపించి

0: పెద్ద చేసి 25 సంవత్సరాల కొడుకును కృష్ణమ్మ కర్పించిన మీ అత్తయ్య పడి ఆవేదనను అర్థం చేసుకోలేవమ్మా.
1: మావయ్య, ఒక్కగానొక్క కొడుకు ప్రయోజకుడు అయ్యాడని, రెక్కలు వచ్చి ఎగరగలిగాడని సంతోషించే సమయంలో విధివాడిని క్రూరంగా బలిపీసుకున్నందుకు ఈ వృత్తాప్యులు మీ మావయ్య ఎంత మాత్రం పడుతున్నారో ఆలోచించావామ్మా? అత్తయ్య,
0: కాలమే మార్పు తీసుకొస్తుందా, అన్నింటినీ మరిపిస్తుంది. శిరీష, ఎదుగుతున్న మొక్కను తుంచకూడదాం, అది మహాపాపం. నీ 100 ఏళ్ల జీవితం పచ్చగా ఏపుగా పెరిగి వటవృక్షం కావాలన్న ఆశతో మనస్ఫూర్తిగా నిన్ను దీవిస్తున్నావు. మా మాటలు తీసేకమ్మా.
1: మావయ్య, శిరీష, రామకృష్ణ పరాయివాడేం కాదమ్మా. కాలేజీలో చదివే రోజుల్లో మా ఇంట్లోనే తిరుగుతూ ఉండేవాడు. నోరారా అమ్మా అని పిలుస్తూ ఉండేవాడు. తర్వాత పెద్దవాడై బ్రతుకు తెరువు కోసం పరుగులెత్తాడు. కాలచక్రం మమ్మల్ని తలో దిక్కుకు విసిరేసింది. ఈరోజు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి చంద్రం లేని లోటు తీరుస్తున్నాడు. వాడిలో మా చంద్రాన్ని చూసుకుంటున్నావమ్మా. ఇప్పుడు ఇప్పుడు నువ్వు కాదున్నావంటే కలిసి ఉన్న పక్షులన్నీ చల్లా చెదిరైపోతాయమ్మా. అత్తయ్య
2: చూడు, సిరి, డాడీ డాడీ అని పలవరించే నీ బాబుకు అడుగో నీ డాడీ అని ఆ విశాల హృదయాన్ని చూపించు. మూఢాచారాలు ఆర్తనాదాలు చేయాలి, సాంప్రదాయాలు తల్లు వంచాలి. ఈ కుళ్ళు వ్యవస్థకు గోరి కట్టాలంటే అమ్మా సిరి, నువ్వే నువ్వే ముందడుగు వేయాలి.
1: అన్నయ్య,
0: మీ ఇద్దరికీ ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది, ఆరాధనా భావం ఉంది. దాన్ని శాశ్వతం చేసుకుని బ్రతుకుపాటను పండించుకోండి. లేము, ముహూర్తానికి టైం అవుతుంది. లేము
1: అమ్మా సిరి, విధాత నిర్ణయాన్ని ఎవరూ తప్పించలేరమ్మా. పదా.

మీరింతవరకు అపరాజిత నాటకం విన్నారు. రచన శ్రీ గరిమెళ్ళ దుర్గాప్రసాదరావు, నిర్వహణ శ్రీ నండూరు సుబ్బారావు. ఈ నాటకంలో శిరీష శ్రీమతి కె ఇందిరాదేవి, జానకి శ్రీమతి దేవరకొండ సుధాపద్మిని, సీతమ్మ శ్రీమతి మందలపు ఇందిర, రామకృష్ణ శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్, మాధవరావు శ్రీ పి నాగరాజారావు, రాఘవరావు శ్రీ ఎం కాశీ విశ్వనాథ శాస్త్రి, కవికుమార్ శ్రీ విన్నకోట విజయరామ్, ప్రభాకర్ శ్రీ చల్లా ప్రభాకర్, నాగభూషణం శ్రీ రెండు చింతల రామచంద్రరావు, అపరిచితుడు శ్రీ వై కామేశ్వరరావు, చంద్రం శ్రీ మాడుగుల రామకృష్ణ, బాబు చిరంజీవి సిహెచ్ రవిశంకర్. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి శ్రోతలు 0866-2488812 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరందరూ క్విజ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలంటే వాట్సాప్ నెంబర్ తెలిసిందే 0866-2488812 ఈ నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. మరి మీరందరూ సిద్ధంగా ఉంటే ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను. మరి అయితే ఇవాళ ఫస్ట్ క్వశ్చనే రాయండి పేపర్ మీద. అయితే లెక్కలకు సంబంధించింది అయితే కాదు, తెలుగుకు సంబంధించిన ఒక ప్రశ్న వేస్తున్నాను. మరి సిద్ధంగా ఉన్నారా అందరూ? ప్రశ్న అడుగుతున్నాను ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న ఏంటంటే, జాగ్రత్తగా వినండి,

ఆసంగిని, వాతులి, వాతులికము, తరుతూలిని. ఓకేనా? ఆసంగిని, వాతులి, వాతులికము, తరుతూలిని, వీటి అర్థం ఏమిటి? క్లూ ఏంటంటే వీటన్నిటికీ ఒకటే అర్థం ఉంది, ఒకటే మీనింగ్ వస్తుంది వీటన్నిటికీ, ఈ నాలుగు పదాలకి. ఇది వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏది అని నేను అడగటం లేదు. ఆసంగిని, వాతులి, వాతులికము, తరుతూలిని, వీటి అర్థం ఏమిటి? వీటి అర్థం మొత్తం ఒకటి, నాలుగు పదాల అర్థం ఒకటే. ఇది ఒక తెలుగు పదానికి సంబంధించిన పర్యాయ పదం. వీటి అర్థం ఏమిటి తెలిస్తే వెంటనే పంపించండి. 0866-2488-182 నెంబర్కి. ఆసంగిని, వాతులి, వాతులికము, తరుతూలిని, ఈ నాలుగు పదాల అర్థం ఏమిటి? ఓకేనా? ఇలాగా ఒక పాట వినేద్దాం మనందరి కోసం. ఇష్క్ చిత్రానికి అద్దం సమీచామీనని పాడిన పాట. ఓకేనా అండి? ఆన్సర్స్ వెంటనే సెండ్ చేసేయండి.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగాను ప్రశ్న, ఆసంగిని వాతులి వాతులికము తరుతూలిని, ఓకేనా, వీటి అర్థం ఏమిటి అని అడిగాను. అర్థమైతే ఎక్కడ సెర్చ్ చేయకండి, మీకు తెలిసిన అర్థం చెప్పండి. వీటన్నిటి అర్థము, ఈ నాలుగు పదాల అర్థము ఒకటే. ముందుగా మనకు పంపించారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు. ఓకే అండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, శ్యామ్ నెల్లూరు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని చూద్దాం. శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి అయితే ఆన్సర్ అయితే ఏం చెప్పలేదు లలిత గారు, ఆన్సర్ సెండ్ చేయండి. తర్వాత మనకి పంపించారు ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, అర్థం కాలేదు అని అంటున్నారు. ప్రశ్న అయితే అర్థం కాలేదా మీకు, ఆసంగిని వాతులి వాతులికము తరుతూలిని, ఓకేనా, ఈ నాలుగు పదాల అర్థం ఏమిటి. క్లూ ఏంటంటే ఈ నాలుగు పదాలకి ఒకటే అర్థం ఉన్నది, తెలిస్తే రాసి పంపించండి, తెలియపోతే యాజ్ యూజువల్గా నేను చెప్పేస్తా ఏమంటారు. ఏ తర్వాత చూద్దాం, రాసి పంపించారు రాచర్ల సుబ్రహ్మణ్యం సర్పల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాశారు, అయితే రాంగ్ ఆన్సర్ చేశారు. కడప నుంచి వినయ్ శైలజ రాశారు, కానీ కాకపోతే అది రాంగ్ ఆన్సర్ అని నేను అనుకుంటున్నాను. పెడన జోగానందరావు కాలనీ చప్పలు రాజు పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేషు పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సరే. ఇక తర్వాత కడప నుంచి ప్రవీణ శ్రీదేవి ఓకే రాశారు, ఓకే ఇంపార్టెంట్ కానిది అని రాశారు, ఏమంటో మరి అంతే ఆన్సర్ రాసి పంపించారా మీరు, ఓకే రైట్. తర్వాత చూద్దాం, నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు, అందరు కరెక్ట్గా రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత మూసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సి విజయ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత అంజాన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత చూద్దాం, రేణుకా గోపరాజు కడప నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి వెరైటీగా రాసి పంపించారు, కాకపోతే మీరు రాసిన అర్థం రాంగ్ అండి, ఓకే. తర్వాత వీరు సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు జిల్లా నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ అమ్మన్ గుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఘనగల్లూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, కె శ్రీనివాస్ కృష్ణనగర్ గుంటూరు నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, కోనసీమ జిల్లా మోరిపల్లెం నుండి పంతడు శ్రీనివాసరావు గంగాభవాని పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా మనకి పంపించారు ఎవరంటే వీరు చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి రాశారు, ఓకే, కాకపోతే కొంచెం దగ్గరికి వచ్చారు కానీ రాంగ్ ఆన్సర్ అది. నెక్స్ట్ చూద్దాం, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా మంగళగిరి నుండి దాంబర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు పంపించారు, నమస్తే అండి అంటున్నారు, మీకు కూడా నమస్తే అండి, రైట్ ఆన్సర్ చేశారు వీరు. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపినేని పాలెం నుంచి రాశారు రాంగ్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ జరుపోతుల బుచ్చయ్య తరాలపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. దస్తగిరి సంధ్య యాస్మిన్ వీరు కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్లె గ్రామం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత పాపినేనిపల్లి నుంచి సూర్యనారాయణ ఈశ్వర

రైట్ ఆన్సర్. తరువాత చూద్దాం, బతిన రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ చేశారు. క్వశ్చన్ కొత్తగా ఉందండి బాబు అంటున్నారు వీళ్ళు. ఎవరంటే వీరు ఎవరు పేరు అయితే తెలియటం లేదు. ప్రశ్న విన్నారు కదా, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత సుదర్శన శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాశారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం అంటున్నారు, నమస్తే అండి మీకు కూడా. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రాసి పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగరం బిజిలి వెంకటేష్ శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు, అందరు కలిసి రైట్ ఆన్సర్ చేశారు. ఓకే అండి, మీ అందరికీ రైట్ ఆన్సర్ ఇదేనని ఎలా తెలుస్తుంది? ఓకే, తర్వాత చూద్దాం, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత లత సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఇంకెవరు పంపించారంటే ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ ఏనమడుగు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్. వీరేం రాశారంటే ఓకే రైట్, వీరేం రాశారు ఎక్కడి నుంచి అంటే వీరు కే సురేంద్రనాథ్ ఒడిశా జార్సుగూడ అక్కడి నుంచి రాశారు. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారండి. ఓకే అండి, వెరీ గుడ్, పార్టిసిపేట్ చేశారు, ట్రై చేయండి రైట్ ఆన్సర్ రాయటానికి. తర్వాత నమస్తే అంటున్నారు, మీకు కూడా నమస్తే అండి. పెన్ పేపర్ తీసుకుని చాలా రోజులైంది అంటున్నారు. ఓకే అండి, వీరు కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి. అయితే ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి, తెలియకపోతే యాజ్ యూజువల్గా నేను చెప్పేస్తాను. హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సులోచన కరీంనగర్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఐఎమ్ ప్రకాష్ గుంటూరు అంటూ రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. క్లియర్గా చెప్పండి ప్లీజ్ అంటున్నారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబు సుభాని క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఆసంగిని వాతులి వాతులికము తరుతూలిని. ఓకేనా, ఈ నాలుగు పదాలకి ఒకటే అర్థం ఉన్నది, అర్థం ఏంటో తెలిస్తే రాసి పంపించండి. తెలుగు పదానికి సంబంధించిన పర్యాయపదం ఇది, తెలిస్తే రాయండి లేకపోతే నేను చెప్తాను. ఓకే, తర్వాత వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి రాసి పంపించారు డి గోవర్ధన్ బాబు ఇందిరాబాయి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. చూద్దాం, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాశారు ఆన్సర్ని రైట్గా. తర్వాత వైస్ హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. ఎం రామ్మోహన్ రావు సత్యవతి కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాసి పంపించారు. ఆన్సర్ అయితే ఏమి రాయలేదు. ఓకే, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం, వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రాసి పంపించారు. ఓకే, వీటన్నిటికీ అర్థం ఇదే అని రాసి పంపించారు రైట్ ఆన్సర్. ఓకేనండి. తర్వాత పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా సాల్మన్ రాజు దేవరాజు హోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి ఇంకా చాలామంది ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్, అందరూ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత అనంతపురం నుండి అనురాధ పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా చెన్నూరు వనం శేషయ్య వెంకటేశ్వర్లు రాశారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే రామకృష్ణయ్య సుభాష్ని ఎనమడుగు నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ రాసి పంపించారు. భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. వెరీ గుడ్ అండి, పార్టిసిపేట్ చేశారు. తర్వాత క్వశ్చన్ ప్లీజ్, అగైన్ ప్లీజ్ క్వశ్చన్ అంటున్నారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నావలి తెలంగాణ నుంచి. ఓకేనండి, ఆసంగిని వాతులి వాతులికము తరుతూలిని, వీటి అర్థం ఏమిటి? ఓకేనా. తర్వాత ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్ రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రాసి పంపించారు. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు, ఇప్పుడే చెప్పాను. ఎస్ఆర్కే ప్రభాకర్ రెబేనా నుంచి రాసి పంపించారు

నెక్స్ట్ చూద్దాం. మీరు ఎవరంటే గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి అనుకుంటున్నాను. రాశారు రైట్ ఆన్సర్ని భారతి కిషోర్ ధనలక్ష్మి అనంతపురం నుంచి. ఓకేనండి, భారతి గారు రైట్ ఆన్సర్ రాసి పంపించారు మీరు. తర్వాత చూద్దాం, ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకిర్ భాయ్ నెల్లూరు నుంచి రాసి పంపించారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్ని రిపీట్ ప్లీజ్ క్వశ్చన్ అంటున్నారు. ఓకే, తర్వాత చూద్దాం, చిన్న చింతకుంట మహబూబ్ నగర్ జిల్లా నుంచి బి రాజేష్ శ్రీవల్లి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎవరు పంపించారు చూద్దాం. తర్వాత ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ సుగుణాబాయి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత రాశారు మధుసూదన్ రెడ్డి పాపినేనిపల్లి నుంచి. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు. ఇంకెవరైనా పంపిస్తారా? ఆసంగిని వాతులి వాతులికము తరుతూలిని వీటి అర్థం ఏమిటి అని అడిగాను. వీటన్నిటికీ ఒకటే అర్థము, తెలుగు పదానికి సంబంధించిన పర్యాయ పదంలోని అర్థాలు ఇవి. ఏంటంటే సుడిగాలి, తుఫాను. ఓకేనా, వీటి అర్థం ఏంటి, నాలుగిటి అర్థం ఏంటంటే సుడిగాలి అనండి. సుడిగాలి లేదా గాలికి సంబంధించిన పర్యాయ పదాలు ఇవి. వాతులు అంటే గబ్బిలం అని కూడా అర్థం వస్తుంది. ఇంకో కొంచెం కొంతమంది పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కొర్నాలు తెలంగాణ నుంచి రాశారు. ఓకేనండి, తర్వాత మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ఎం రాధిక హరికిషన్ రాశారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, చాలామంది రైట్ ఆన్సర్ రాసి పంపించారు, చాలామంది ట్రై చేశారు, కొంతమంది అర్థం కాలేదన్నారు. ఓకేనండి, తెలుగు భాషకు తెలుగు పదానికి సంబంధించిన పర్యాయ పదం ఇది. దాని అర్థం ఏంటంటే, వీటన్నిటి అర్థం ఏంటంటే సుడిగాలి అని. ఓకే, నెక్స్ట్ పెడన జగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు, అయితే ఏం పంపించిన వారి పేరు అయితే రాసి పంపించారు. ఓకేనండి, ఇక నెక్స్ట్ రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. పెన్ను పేపర్ రెడీగానే ఉంది కదా, ఇంకా టైప్ చేస్తున్నారు చాలామంది. ఓకేనండి, రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోతున్నాను. రెడీనా? 4, 5, 7, 11. ఓకే, 4, 5, 7, 11 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? 4, 5, 7, 11 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? ఇది ఆన్సర్ తెలిస్తే, దీనికి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. 0, 8, 6, 6, 2, 4, 8, 8, 8, 1 నెంబర్కి. ఓకే, అనంతపురం నుంచి అనురాధ పంపించారు ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ సుడిగాలని. ఓకేనండి, రైట్ ఆన్సర్. ఇక రెండో ప్రశ్నకి ఆన్సర్స్ చాలామంది పంపిస్తున్నారు, అయితే ఎలా వచ్చిందో కూడా సెండ్ చేయండి మీకు ఈ ఆన్సర్ని. ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరా నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రల్ రామకృష్ణ సుభాష్ని పంపించారు, రైట్ ఆన్సర్. ప్రకాష్ గుంటూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు, అయితే ఆన్సర్ అయితే ఏం పంపించలేదు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఆన్సర్ ఎలా వచ్చిందో కూడా రాసి పంపించండి. దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ ఇనబణుగు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత చూద్దాం, పంపించారు మనకి కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, సుదర్శన శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. మధుసూదన్ రెడ్డి పాపినేనిపల్లి నుంచి, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. వీరు ఎవరంటే నెల్లూరు నుంచి రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, మనకి చాలామంది పంపిస్తున్నారు, త్వర త్వరగా పంపించేయండి ఆన్సర్ తెలిస్తే. మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ మెర్సీ విజయ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ వీరు ఎవరంటే ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరా నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, మీరు ఎవరంటే ఆత్మకూరు నుంచి ఆదిశేషు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత పాపిటేనిపల్లి నుంచి సూర్యనారాయణ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వీరు ఎవరంటే సుధారాణి సిరి సత్తుపల్లి నుంచి రాశారు, కాకపోతే నేనేం అడిగాను మీరేం రాశారో కూడా నాకు అర్థం కావట్లేదు. 4, 5, 7, 11 ఓకేనా, ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగా. ఓకేనా, మీరు రాసిన ఇక్కడ అంత ఆన్సర్ రాదు, ఇది చాలా సింపుల్ ఆన్సర్. ఓకేనా, చేసి పంపించండి. కడప నుంచి వినయ్ శైలజ పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాశారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు, ఎలా వచ్చింది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. దేవులపల్లి హనుమంతరావు కొర్నావళి తెలంగాణ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. రెండో ప్రశ్నలో పార్టిసిపేట్ చేస్తున్నారు లలితాదేవి. ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ మీరు

చెప్పలేదు నాకు. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంగర కళాధర శారద న్యూఢిల్లీ నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్ అండి. సిరీస్లో మొత్తం వచ్చే అన్ని సంఖ్యలు వచ్చేసి రాసి పంపించారు, వెరీ గుడ్. తర్వాత అమ్మను గుర్తి భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, కడప నుంచి ప్రవీణ శ్రీదేవి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. శరత్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ కేశవరావు అత్తిల్ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ని. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, ఫస్ట్ ప్రశ్నకి సుడిగాలి అని ఆన్సర్, వెరీ గుడ్ అండి. రైట్ ఆన్సర్ చేశారు, రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. భోగానందని వెంకటేశ్వరరావు, చేతన్ మార్టూరు నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే మూసపేట మహబూబ్ నగర్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రాశారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, కోట హారిక రాజవోల్ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ వీరెవరంటే నేదనూరి కళ్యాణ్చారి రుత్విక్ కల్వకుర్తి నాగర్ కర్నూలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు ఎందుకని, ఎలా వచ్చింది ఆన్సర్ అనేది. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు నెల్లూరు జిల్లా దగర్ధర్తి మండలం నుంచి చెన్నూరు వనం శేషయ్య వెంకటేశ్వర్లు రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత ఎవరు పంపించారంటే శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మాచారి తిప్పర్తి నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. పెడన జగనందరావు కాలనీ చప్పలరాజు పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాశారు, అది అనుకుంటున్నా అన్నారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, స్వీటీ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఎఫ్ఎంఎస్ సర్దార్ వీరు రైట్ ఆన్సర్ చేశారు, నంద్యాల జిల్లా భానుముక్కల నుండి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత ఇంకెవరు పంపించారంటే వెస్ట్ గోదావరి తాడేపల్లి గూడెం నుంచి సత్య శ్రీదేవి వనమారెడ్డి ప్రభాకర్ వన్నంరెడ్డి ప్రభాకర్ వీరు పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకెవరు పంపించారంటే శరత్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్ చేశారు, రగ్బీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి రైట్ ఆన్సర్. చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి జవాబ్ అంటూ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, సుధారాణి సిరి వీరు సత్తుపల్లి నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ రాశారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. నెక్స్ట్ చూద్దాం, ఎవరు రాసి పంపించారంటే పాలెంపల్లి అలగడ్డ నంద్యాల జిల్లా హోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి వీరంతా కలిసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, రేణుకా గోపరాజు కడప నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ రైట్ ఆన్సర్. ఇక తర్వాత ప్రకాష్ గుంటూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు పెద్దమస్తానరావు రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాసి పంపించారు, ఫస్ట్ ప్రశ్నకి రైట్ ఆన్సర్ని, రెండో ప్రశ్నకి కూడా రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ చేశారు, ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్. తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుండి కిషోర్ లక్ష్మణరావు పంపించారు, రాంగ్ ఆన్సర్ని. తర్వాత అనంతపురం నుండి అనురాధ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. బత్తిని రవికుమార్ వజ్రపుకొత్తూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రెండు ఆన్సర్లు రాసి పంపించారు, రెండు రాంగ్ ఆన్సర్లే. ట్రై చేయండి, ఆన్సర్ వస్తుంది ఈజీగానే. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్లి గ్రామం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ మళ్ళీ పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇప్పుడు తర్వాత చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ సిడిగాలి అంటే రాసి పంపించారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, వీరు కె సురేంద్ర

జార్గ్రామ్ ఒడిషా నుంచి. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాశారు, వెరీ గుడ్, అని ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. ఇందాకే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, మహేంద్ర తెనాల నుంచి రైట్ ఆన్సర్ రాశారు. బ్లెస్సీ రెబెనా నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్ లంక నుంచి రైట్ ఆన్సర్ రాశారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే విజయవాడ నుంచి రితికా అభిరామ్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు, హాయ్ అన్నారు. కానీ మీకు కూడా హాయ్ అండి. అయితే పేరు ఊరు ఆన్సర్ అయితే ఏమీ లేవు. తర్వాత చూద్దాం, మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు పెద్దమస్తానరావు రాసి పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరెవరంటే జరుపతుల బుచ్చయ్య తరాలపల్లి నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రాంగ్ ఆన్సర్ని. కోనసీమ జిల్లా మోరిపల్లి నుండి పంతాడు శ్రీనివాసరావు గంగాభవాని పంపించారు రైట్ ఆన్సర్ని. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఆకాశవాణి మార్కాపూర్లో వింటున్నాను, ఆకాశవాణి విజయవాడ ఆన్లైన్లో రావటం లేదు అంటున్నారు, కాకపోతే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి, వీరు పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, శ్రీరామన్నారాయణ కొత్త పులుసు మర్రి, కొంచెం డిఫరెన్స్గా ఉంది పేరు కూడా, నాకు అర్థం కానట్టుగా ఉంది. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత, అయితే ఆన్సర్ అయితే ఏం రాసి పంపించలేదు మీరు, త్వరగా రాసి పంపించండి. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి డి గోవర్ధనరావు ఇందిరాబాయి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఓకే, ఇందాక పంపించారు కదా మీరు, మళ్ళీ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ఇంకా చాలామంది టైప్ చేస్తున్నారు, త్వరగా రాసి పంపించండి. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు అబ్బాయి నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, విజయవాడ నుంచి జైశ్వీ సీత రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి హాయ్ అన్నారు, మీకు కూడా హాయ్ అండి, క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. 4, 5, 7, 11 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను. స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. పాలెంపోలయ్య అలగడ నుంచి నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్ లక్ష్మి ఇదంతా పంపించారు రైట్ ఆన్సర్ రాసి పంపించారు ఇప్పుడు. నెక్స్ట్ ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్ రాశారు ఇప్పుడు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ చూద్దాం, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు రెబేనా నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. తర్వాత ఇంకొకరు పంపించారు మనకి, చూద్దాం వీరు ఎవరంటే, నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే, చిన్న చింతకుంట మహబూబ్ నగర్ నుంచి రాశారు, బి రాజేష్ శ్రీవల్లి రైట్ ఆన్సర్ రాశారు. ఓకేనండి. తర్వాత ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత వీరు ఎవరంటే రాశారు, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, ఇందాక రైట్ ఆన్సర్ రాసి పంపించారు కదా. ఓకేనండి, 4, 5, 7, 11 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అని అడిగాను. ఆన్సర్ అయితే 19, 19 వ్యత్యాసం అయితే రెట్టింపు అవుతుంది. ఇంకొకరు పంపించారు, చూద్దాం, మహారాష్ట్ర సోలాపూర్ నుంచి ఏం రాధిక హరికిషన్ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. రైట్ ఆన్సర్ నేను చెప్పేశాను, 19 అండి ఆన్సర్. 4+1 5, 5+2 7, 7+4 11, 11+8 డబుల్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వస్తుంది 19. ఓకే అండి, వెరీ గుడ్, చాలామంది రైట్ ఆన్సర్ రాసి పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రైట్ ఆన్సర్ని. ఎస్ఆర్కే ప్రభాకర్ రెబ్బేనా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఓకేనండి, ఇక మూడో ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాము. కొంచెం జాగ్రత్త వినండి, ఈజీనే ప్రశ్న, రాసుకోక్కర్లేదేమి. కచారి, ఓకేనండి, కచారి అనేది మన దేశంలో ఏ ప్రాంతంలో మాట్లాడే భాష? కచారి అనేది మన దేశంలో ఏ ప్రాంతంలో మాట్లాడే భాష? ఆ ప్రాంతం పేరు రాస్తే చాలు, కచారి అనేది మన దేశంలో ఏ ప్రాంత

ప్రాంతంలో మాట్లాడే భాష. ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి 0866248881 నెంబర్కి. కచారి అనేది మన దేశంలో ఏ ప్రాంతంలో మాట్లాడే భాష? మనకి ఆన్సర్స్ పంపిస్తున్నారు చూద్దాం. మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ రాసి పంపించారు. ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మీ షో చాలా బాగుంది అని రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం మీరెవరంటే ఆన్సర్ రాసి పంపించారు బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి. రెండో ప్రశ్నకి 19 అని ఆన్సర్ రాసి పంపించారు. హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. ఓకే అండి, మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని మూడో ప్రశ్నకి. ఇక తర్వాత చూద్దాం, శ్యామ్ నెల్లూరు నుంచి రాశారు మన దేశంలో అని అడిగాను, కాకపోతే ఇక్కడ రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే ఏం కొండారెడ్డి సిద్ధవటం కడప నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. ఈ తర్వాత ప్రకాష్ గుంటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. శేషాద్రి రాశారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ముసాపేట మహబూబ్ నగర్ నుంచి ఏం నరేష్ మిర్సి విజయ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి రాశారు రైట్ ఆన్సర్. మహేంద్ర తెనాల నుంచి రాసి పంపించారు, ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాశారు కచారి. ఓకేనా, కచారి అనేది మన దేశంలో ఏ ప్రాంతంలో మాట్లాడే భాష? ఓకేనా, లలిత రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. తర్వాత చూద్దాం, మానస విజయలక్ష్మి చీరాల నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ్ నుంచి రాశారు రైట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ చూద్దాం, సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాసి పంపించారు. వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం ఆన్సర్ని, ఓకేనండి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే సత్య శ్రీదేవి తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి నుంచి రాశారు వన్నం రెడ్డి ప్రభాకర్. వీరు ఇద్దరు కలిసి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎవరంటే రేణుకా గోపరాజు కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శనం చిరువల్లంగా రైట్ ఆన్సర్ చేశారు. ఇమ్మిడిశెట్టి రాఘవార్జునరావు సతీ అనసూయ బాపట్ల నుంచి మూడో ప్రశ్నలో జాయిన్ అయ్యారు మీరు. మొదటి రెండు ప్రశ్నలకి జాయిన్ అవ్వలేదు, రైట్ ఆన్సర్ రాసి పంపించారు, వెరీ గుడ్ అండి. తర్వాత దాసరి గుంటూరు జిల్లా దాసరిపాల నుంచి పోల్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రాసి పంపించారు రెండో ప్రశ్నకి ఆన్సర్ 19 అని, ఓకే వెరీ గుడ్. మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, అమ్మనగుర్తి బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ నుంచి రాశారు, ఓకే అండి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, విజయవాడ కేదారేశ్వరపేట నుంచి రితిక అభిరామ్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. గణేష్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. తరువాత అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత పాపినేనిపాల నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ రైట్ ఆన్సర్ రాశారు. మూడో ప్రశ్న మీకు ఈజీగా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఏమంటారు, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాసి పంపించారు. నేను కచేరి అనలేదు, కచారి అని అడిగా. ఓకేనా, చాకు దీర్ఘం కచారి. ఓకే, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, అంజాన్ దేశిరెడ్డిపల్లి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఎం ప్రతాప్ ఐటీఆర్ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత మనకి పంపించారు వీరు ఎవరంటే ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి రాసి పంపించారు జవాబు అంటూ రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, కె శ్రీనివాస్ కృష్ణనగర్ గుంటూరు నుంచి రాశారు, ఓకేనండి రైట్ ఆన్సర్ చేశారు.

కాకినాడ నుంచి నూతలపాటి తులసి పురందర్ దివ్య రాసి పంపించారు. ఓకేనండి, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. వీరు ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. బృందావనం పద్మశ్రీ శ్యామ్, వీరందరూ రాశారు, చాలామంది ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ పాలెంపోలయ్య, అలగడ నంద్యాల జిల్లా నుంచి. దేవరాజు గట్ట నుంచి. సాల్మన్ రాజు సూర్యపల్లి ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ రాశారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు రాశారంటే జరుపుతులు బుచ్చయ్య తరాలపల్లి నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. శరత్ రెడ్డి పాపినేనిపల్లి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎస్ఎంఎస్ సర్దార్ వీరు రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత బ్లెస్సీ రెబ్బేనా నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. పివై విజయశేఖర్ వీరు నంద్యాల నుంచి రాసి పంపించారు, మూడో ప్రశ్న జాయిన్ అయ్యారు, రైట్ ఆన్సర్ రాశారు. ఓకే, తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత పండా లలితాదేవి శ్రీధర్ బాబు వీరు రాసి పంపించారు బాపట్ల నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాశారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్టాతుల్లా కామారెడ్డి నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వీరు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రాసి పంపించారు. ఏదైనా తెలుగు కాని పదాన్ని స్పెల్లింగ్తో సహా చదివితే ఈజీగా ఉంటుందమ్మా అని రాశారు. ఓకేనండి. తర్వాత మనకి పంపించారు కే సురేంద్రనాథ్ ఒడిశా నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా కోవు నుంచి బి విజయకుమార్ రెడ్డి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, భోగానందని కోటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్వలి ఫాతిమా ఇప్పుడు రాసి పంపించారు వీరు రైట్ ఆన్సర్ని, మూడో ప్రశ్నలో జాయిన్ అయ్యారు. తర్వాత చూద్దాం, ఎం సూర్యతేజ రాజమహేంద్రవరం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వీరు హనుమంతు ఒంగోలు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకెవరు పంపించారంటే మంచి సాంగ్ వేయండి అని అడుగుతున్నారు వీరు సత్తుపల్లి నుంచి, దుర్గాప్రసాద్ జోస్నా. ఓకే, తర్వాత చూద్దాం, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత మనం పంపించారు నెల్లూరు జిల్లా చెన్నూరు వను శేషయ్య వెంకటేశ్వర్లు రాశారు రైట్ ఆన్సర్. తర్వాత మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ రాశారు రైట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపల్లి నుండి పంతడు శ్రీనివాసరావు గంగాభవాని పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, కుంచి రామ్మూర్తి పంపించారు బెంగళూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారదా రాశారు రైట్ ఆన్సర్ని. సతిరెడ్డి ఫ్రమ్ మనపర్తి రైట్ ఆన్సర్ రాశారు. ఈరోజు పెన్ను పేపర్తో ఎగ్జామ్ రాయడం జరిగిందా అని అడుగుతున్నారు. క్వశ్చన్ మీరు వేశారు, ఆన్సర్ కూడా మీరే చెప్పండి. తర్వాత వీరు రాశారు వరంగల్ జిల్లా ఉర్సు గ్రామం నుంచి చేరాల రాంబాబు చంద్రకళ ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. తర్వాత మనకి పంపించారు, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అంటూ గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోల్ శివదాసరెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మా ఈరోజు మా లెక్కల మాస్టర్ గారు వచ్చారు, వారికి ధన్యవాదాలు అంటున్నారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత నవీన్ ఫ్రమ్ బెంగళూరు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, చాలామంది టైప్ చేస్తారు, త్వరగా రాసి పంపించండి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు ఇంద్రబాయి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపి

ఇచ్చారంటే ఐశ్వర్యవతి, వీరు రాసి పంపించారు రాజశేఖర్, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇంకా తర్వాత చూద్దాం, నాగార్జున లక్ష్మి ఒడియంపేట నుంచి రాసి పంపించారు వీరు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత ఇంకెవరు పంపించారంటే ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్ రాసి పంపించారు, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత వీరెవరంటే శరత్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాశారు రైట్ ఆన్సర్. తర్వాత ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్ రాశారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి.

మహబూబ్ నగర్ జిల్లా నుంచి పంపించారు బి రాజేష్ శ్రీవల్లి రైట్ ఆన్సర్ని. ఓకేనండి, ఇది మరి ఈనాటి యువలయ, రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
0: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఏమన్నా సార్, చాలా రోజుల తర్వాత?
4: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
3: అరే అంతేనండి, 60 రూపాయలే.
4: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
3: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
4: మరి రెండోది?
3: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
4: బాబోయ్, బతికించింది యూపీఐ.
3: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
2: ఫిలిం గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా విందాం దాగుడు మూతల చిత్రానికి ఘనశాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దిల్ తో పాగల్ హే చిత్రానికి లతా మంగేష్కర్ ఉదిత్ నారాయణ్ పాడిన పాట.

యువవాణి యువజనుల కార్యక్రమం శ్రోతలందరికీ నమస్కారం. ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండిపోయే రోజు. అవును, ఈ జూలై 26ను కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటాం. మన సైనికులు మంచు పర్వతాలపై ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన అద్భుతమైన విజయాన్ని గుర్తు చేసుకునే రోజు ఇది. అయితే ఈ రోజు మనం కార్గిల్ యుద్ధం ఎలా జరిగిందో, మన జవాన్లు ఎదుర్కొన్న కష్టాలేంటి, అలానే మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటో తెలుసుకుందాం. 1999 సంవత్సరం కార్గిల్ ప్రాంతంలో ఎత్తైన కొండలను పాకిస్తాన్ చొరబాటుదారులు ఆక్రమించారు. ఆ సమయంలో అక్కడి వాతావరణం కూడా ఎంతో కఠినంగా ఉంది. -డిగ్రీల్లో ఉంది. ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, ఇంకా ప్రతి అడుగు కూడా ప్రమాదమే. అలాంటి పరిస్థితుల్లో కూడా మన భారత సైన్యం అస్సలు వెనక్కి తగ్గలేదు. ఆపరేషన్ విజయ్ పేరుతో భారత సైన్యం యుద్ధాన్ని ప్రారంభించింది. సుమారు 2 నెలల పాటు సాగిన ఈ పోరాటంలో మన సైనికులు ఒక్కొక్క శిఖరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇక చివరికి జూలై 26, 1999 భారతదేశం విజయాన్ని ప్రకటించింది. అందుకే ప్రతి సంవత్సరం ఈ రోజును కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటాము. ఒక్కసారి ఊహించుకోండి, మీరు నిటారుగా ఉన్న మంచు కొండ ఎక్కాలి అనుకుంటున్నారు, వెనుకేమో పెద్ద లగేజ్ బ్యాగే ఉంది. అలాంటి సమయంలో మన ముందేమో శత్రువులున్నారు. అయినా సరే ఇదే పరిస్థితుల్లో మన భారత జవాన్లుంటే అస్సలు భయపడకుండా ముందుకు వెళ్లేవాళ్ళు. వారికి ఒకే ఒక్క ఆలోచన, దేశం ముందు ప్రాణం తర్వాత అని. మనం ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు వాళ్ళు సరిహద్దుల్లో మేల్కొని ఉంటారు. మనం పండుగలు జరుపుకుంటున్నప్పుడు వాళ్ళు మంచులో గస్తీ కాస్తూ ఉంటారు. అసలు ఈ త్యాగాలన్నిటినీ మనం ఒక్క మాటలో చెప్పలేం. అయితే ఇప్పుడు ఒక చిన్న కథను తెలుసుకుందాం. అయితే ఒక యువ అధికారి ఉన్నారు, అతని పేరు కెప్టెన్ విక్రమ్ బత్రా. యుద్ధంలో ఒక కీలక శిఖరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆయన చెప్పిన ఒక్క మాట ఏంటో తెలుసా? ఎదిల్ మాంగేమోర్. అవును, ఈ మాట దేశమంతా మారుమోగింది. మరో ఆపరేషన్లో తన సహచరుని రక్షించే ప్రయత్నంలో వీరమరణం పొందారు. కానీ ఆయన ధైర్యం, దేశభక్తి, నాయకత్వం ఎప్పటికీ భారతదేశ

దేశ చరిత్రలో నిలిచిపోతాయి. అయితే మనకు ఈ కథ నుండి వచ్చే ఒక గొప్ప సందేశం ఏంటో తెలుసా? ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా సరే ముందడుగు వేయడం. అలానే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, ఈ కార్గిల్ యుద్ధం మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఐకమత్యం, ధైర్యం, క్రమశిక్షణ, నాయకత్వం, దేశభక్తి, ఇలా ఎన్నో. మనం సైన్యంలో లేకపోయినా మన పనిని నిజాయితీగా చేయడం కూడా దేశసేవే. విద్యార్థి అయితే బాగా చదవాలి, అది ఉద్యోగి అయితే నిజాయితీగా పనిచేయాలి. అలానే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. అయితే ఈరోజు నేను యూత్కి ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, దేశభక్తి అంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం మాత్రమే కాదు, దేశ చట్టాలను గౌరవించడం, అలానే పర్యావరణాన్ని కాపాడడం, ఇంకా ఇతరులకు సహాయం చేయడం, అలానే దేశ సంపదను కాపాడడం, ఇవన్నీ కూడా దేశభక్తి కిందకే వస్తాయి. మనలో ప్రతి ఒక్కరూ మన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తే అదే నిజమైన నివాళి. అయితే ఈరోజు మనం కార్గిల్ విజయ దివస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ విజయం వెనుక వేలాది కుటుంబాల కన్నీళ్లు కూడా ఉన్నాయి, అలానే వందలాది సైనికుల త్యాగం కూడా ఉంది. వారి వల్లే ఈరోజు మనం ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఇప్పుడు దాకా మనం కార్గిల్ విజయ దివస్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇది కేవలం ఒక యుద్ధ గాథ కాదు, ఇది భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీక, ఇది ధైర్యానికి నిర్వచనం లాంటిది, ఇదే త్యాగానికి పరాకాష్ఠ కూడా. అసలు ఒక్కసారి మన మనసును ప్రశ్నించుకుందాం, మనం ప్రశాంతంగా నిద్రపోయే ప్రతి రాత్రి వెనుక ఎవరి త్యాగం ఉంది అని, అలానే మనం స్వేచ్ఛగా తిరిగే ప్రతి ఉదయం వెనుక ఎవరి ప్రాణాల పోరాటం ఉంది అని. అయితే వీటన్నిటికీ సమాధానం ఒక్కటే, అది మన భారత జవాన్లు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళింది పేరు కోసం కాదు, అలానే పతాకాల కోసం కూడా కాదు, చరిత్రలో నిలవాలనే ఆశతో కూడా కాదు, మనం సురక్షితంగా ఉండాలి అనే ఆ ఒక్క ఉద్దేశంతో. అసలు వాళ్ళకి చలికాలం, వర్షాకాలం అంటూ ఏమీ ఉండదు, ఇంకా పండుగలు అస్సలే ఉండవు, కుటుంబంతో గడిపే సమయం కూడా ఉండదు. వాళ్ళకు తెలిసిందల్లా ఒక్కటే, దేశమే నా కుటుంబం, భారతమాతే నా తల్లి అని అనుకుంటారు. అసలు ఒక సైనికుడు వీరమరణం పొందినప్పుడు ఒక మనిషి మాత్రమే వెళ్ళిపోడు, ఒక తల్లికి కొడుకు దూరమవుతాడు, ఒక తండ్రికి తన గర్వకారణం దూరమవుతుంది, అలానే ఒక భార్య జీవితాంత జ్ఞాపకాలతో జీవిస్తుంది, ఇంకా ఒక చిన్నారి నాన్న ఎప్పుడు వస్తారు అనే ఆలోచనతోనే పెరుగుతుంది. ఆ బాధను మాటల్లో అస్సలు చెప్పలేం, కానీ అదే త్యాగం వల్ల ఈరోజు మనం స్వేచ్ఛగా నవ్వుతున్నాం, మన కలలను వెంబడిస్తున్నాం, ఇంకా మన భవిష్యత్తును నిర్మించుకుంటున్నాం. కాబట్టి ఈరోజు కేవలం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి ఆగిపోకూడదు, ఒక్క నిమిషమైనా నిశ్శబ్దంగా నిలబడి మన వీర అమరులకు మనసారా నమస్కారం చేయాలి, అలానే పిల్లలకు వారి కథలను చెప్పాలి. ఇంకా ముఖ్యంగా దేశాన్ని ప్రేమించడం అంటే దేశాన్ని మార్చే బాధ్యతను కూడా స్వీకరించడం అని గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా జీవించడం, మన పనిని సక్రమంగా చేయడం, ప్రకృతిని కాపాడడం, ఇతరులను గౌరవించడం మన దేశ గౌరవాన్ని నిలబెడతాయి. ఇవన్నీ కూడా ఒక భారతీయుడిగా మనం ఇవ్వగలిగిన ఒక గొప్ప నివాళి లాంటిది. ఈరోజు నుంచి మనం ఒక్క మాటను మనస్ఫూర్తిగా చెప్పుకుందాం, నేను దేశం కోసం యుద్ధం చేయలేకపోవచ్చు, కానీ దేశం గర్వపడే పౌరుడిగా మాత్రం తప్పకుండా జీవిస్తాను అని. అదే ఈ కార్గిల్ వీరులకు మనం మనస్ఫూర్తిగా ఇచ్చేది. తెలుసుకున్నారు కదా కార్గిల్ వీరుల గొప్పతనం గురించి? ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కటి పాట మీకోసం.

ఇప్పుడు దాకా మనం కార్గిల్ విజయ్ దివస్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మరొక విషయం ఎంతో అవసరమైనది, అదే ఇంటర్నేషనల్ డే ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్. ఈ మాట వినగానే కొందరు అనుకోవచ్చు, మ్యాంగ్రూవ్ అంటే ఏంటి, అవెందుకు అంత ముఖ్యమైనవి అని. మీరు సముద్ర తీరానికి ఎప్పుడైనా వెళ్ళారా? ఎదురుగా అలలు, చల్లని గాలి, ఇంకా పక్షుల కిలకిల రావాలు, అక్కడ సముద్ర నీళ్ళల్లోనే నిలబడి ఉన్న ప్రత్యేకమైన చెట్లు కనిపిస్తూ ఉంటాయి, అవే మ్యాంగ్రూవ్ అడవులు. సాధారణ చెట్లు తీపి నీటిలో పెరుగుతూ ఉంటాయి, కానీ మ్యాంగ్రూవ్ మాత్రం ఉప్పు నీటిలో కూడా జీవిస్తాయి. వాటి వేర్లు నేలపైకి బయటకు కనిపిస్తాయి. ఆ వేర్లు కేవలం చెట్టునే కాదు, ప్రకృతిని కూడా నిలబెడతాయి. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై 26న ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ని జరుపుకుంటారు. ఈ రోజును యునెస్కోనే ప్రకటించింది, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మ్యాంగ్రూవ్ అడవులు క్రమంగా తగ్గిపోతున్నాయని. అసలు మ్యాంగ్రూవ్ అడవులు ఎందుకు అంత ముఖ్యమైనవి అంటే, మొదటిది సునామీలు, తుఫాన్ల నుంచి రక్షణ. అవును, సముద్ర అలలు ఎంతో బలంగా వచ్చినా సరే మ్యాంగ్రూవ్ అడవులు సహజమైన ఒక గోడలా నిలబడి గ్రామాలను కాపాడుతూ ఉంటాయి. ఇంకా రెండవది చేపల పెంపకానికి ఇవి ఒక నర్సరీస్ లాంటివి. చిన్న చిన్న చేపలు, రొయ్యలు, పీతలు తమ జీవితాన్ని ఇక్కడే ప్రారంభిస్తాయి. అంటే మత్స్యకారులకు జీవనాధారానికి కూడా మ్యాంగ్రూవ్స్ ఎంతో అవసరం. ఇంకా మూడవది వాతావరణ మార్పులను తగ్గిస్తాయి. కార్బన్ను ఎక్కువగా నిల్వ చేసి గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడంలో ఈ మ్యాంగ్రూవ్ అడవులు ఒక కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, మన భారతదేశంలో కూడా మ్యాంగ్రూవ్స్ అసలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. మన దేశంలో ప్రపంచంలోని అద్భుతమైన మ్యాంగ్రూవ్ అడవుల్లో కొన్ని ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ ప్ర

ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రోవ్ అడవి. అక్కడ రాయల్ బెంగాల్ టైగర్ కూడా నివసిస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ దగ్గర ఉన్న కోరింగ్ మ్యాంగ్రోవ్ అడవులు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇవి కేవలం పర్యాటక ప్రాంతానికి మాత్రమే కాదు, వేలాది పక్షులకు, చేపలకు, అలానే నీళ్ళలో జీవించే జీవులకు కూడా ఇవే ఆశ్రయం. ఇంకా చలికాలంలో విదేశాల నుంచి వలస వచ్చే ఎన్నో పక్షులు కూడా ఇక్కడికే వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక చిన్న మాట. ఒక చిన్న పిల్లాడు తన తండ్రిని ఇలా అడిగాడు, నాన్న, ఈ చెట్టుకు ఎందుకు ఎప్పుడు నీళ్లు పోస్తూ ఉంటావో అని. తండ్రి నవ్వుతూ ఇలా అన్నాడు, ఈ చెట్టు నీడలో నేను కూర్చోకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు నువ్వు కూర్చుంటావు అని. అసలు ఎంత గొప్ప మాటో కదా అది. మనం చేసే ప్రతి మంచి పని మన కోసమే కాకపోవచ్చు, కానీ రాబోయే తరాల కోసం. అదే నిజమైన బాధ్యత అంటే. అయితే ఈరోజు మనం చేయగలిగే ఒక చిన్న 5 పనులు ఏంటంటే, ఈరోజు నుంచి ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. ప్రతి సంవత్సరం కనీసం ఒక్క మొక్కనైనా నాటుదాం. ప్లాస్టిక్ను నీటిలో లేదా సముద్ర తీరాల్లో వేయకుండా చూద్దాం. ఇంకా బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడి పరిశుభ్రతను కాపాడుకుందాం.

కాకపోవచ్చు, కానీ రాబోయే తరాల కోసం అదే నిజమైన బాధ్యత అంటే. అయితే ఈరోజు మనం చేయగలిగే ఒక చిన్న 5 పనులు ఏంటంటే, ఈరోజు నుంచి ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. ప్రతి సంవత్సరం కనీసం ఒక్క మొక్కనైనా నాటుదాం. ప్లాస్టిక్ను నీటిలో లేదా సముద్ర తీరాల్లో వేయకుండా చూద్దాం. ఇంకా బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడి పరిశుభ్రతను కాపాడుకుందాం. ఇంకా పిల్లలకు ప్రకృతి విలువల గురించి నేర్పిద్దాం. ప్రకృతి పరిరక్షణ గురించి మరో 4 మందికి పంచుదాం. ఈ 5 పనులు చేస్తే మన భూమికి మనం ఇచ్చే ఇదే ఒక గొప్ప బహుమతి. అయితే ఇక చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనం ఇంట్లో ఒక చిన్న వస్తువు పోయినా సరే వెతుకుతాం, కానీ భూమి నుంచి ఒక అడవే మాయమైపోతే అది తీసుకురావడానికి దశాబ్దాలు పడుతుంది. అందుకే చెట్టు నరికే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ చెట్టు మాట్లాడలేకపోవచ్చు, కానీ మన కోసం ప్రతిరోజు ఊపిరిస్తుంది, అలానే మనకు నీడను కూడా ఇస్తుంది. కాబట్టి మన భూమిని మనమే కాపాడుకుందాం. సో తెలుసుకున్నారు కదా? అయితే ఇప్పుడు బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ మధ్య ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం మరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, ఆంగ్లంలో మరియు సంస్కృతంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

0: Shrikant lifted 121 kilogram in the snatch, setting a new Commonwealth Games record before Malaysia's Muhammad Ani Kasdan equaled the mark. Malaysia's Muhammad Ani Kasdan clinched the gold medal with the Commonwealth Games record total of 273 kilograms. The silver medal is India's second medal at this year's Commonwealth Games and first in an able-bodied event. Earlier, para powerlifter Jandu Kumar opened India's medal account with the bronze in the men's heavyweight event. And in men's cricket, India have set a target of 193 runs for Zimbabwe in the third and the final T20 international of series in Harare. Opting to bat, India posted 192 for 5 wickets in their allotted 20 overs. Vaibhav Suryavanshi starred with bat, scoring 81 of 49 balls, while Ishan Kishan contributed 29 of 26 deliveries. For Zimbabwe, Brad Evans took 2 wickets. India made 2 changes to the playing 11, with Suryansh Hegde and Ashok Kumar replacing Shivam Dubey and Prince Yadav. And with that, we end this news bulletin.
1: Platform number 2
2: chalne
3: wali super fast express ki yatriyo. Ne nikade unna. Me kosam kadu, mobile charge cheyali.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. భారత్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత రెండేళ్ల ప్రభుత్వ పాలన గురించి ఇంటింటికి వెళ్లి వివరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. రక్షణ ఉత్పత్తులు ఎగుమతుల్లో భారత్ నేడు కొత్త శిఖరాలకు చేరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అదేవిధంగా ఒక విశ్వసనీయమైన ప్రపంచ రక్షణ భాగస్వామిగా కూడా ఎదుగుతోందని చెప్పారు. దేశం తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ఉందన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం 136వ సంచికలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, డిఆర్డీఓ ఇటీవల పినాక దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ను విజయవంతంగా పరీక్షించిందని గుర్తు చేశారు. కొన్ని రోజుల క్రితం ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను దేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారని పేర్కొన్నారు. అలాగే నేడు యావత్ భారతదేశం కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్న సందర్భంగా కార్గిల్ యుద్దంలో శత్రువులతో వీరోచితంగా పోరాడిన భారత సైనికులకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. 1999లో పాకిస్తాన్తో జరిగిన సంఘర్షణలో కఠిన వాతావరణ పరిస్థితులు, శత్రువు నుంచి సవాళ్లు ఎదురైనప్పటికీ దేశ సైనికులు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారని నరేంద్ర మోదీ కొనియాడుతూ,
1: ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. 14 जुलाई को दिल्ली के नेशनल वॉर मेमोरियल से शुरू हुई शौर्य विजय यात्रा द्रास के करगिल वॉर मेमोरियल तक पहुंचेगी. इसका संदेश है वन राइट, वन नेशन, वन सैल्यूट.
0: గత రెండేళ్ల ప్రభుత్వ పాలన గురించి ఇంటింటికి వెళ్లి వివరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అంశాలపై దిశానిర్దేశం

0: దేశం చేశారు. రెండేళ్ల పాలనపై 45 రోజుల పాటు డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచేలా ఎన్డీఏ కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఆక్వా రైతుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో కృషి చేస్తున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆక్వా రైతుల సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఇందుకుగాను ఆక్వా రైతుల ప్రతినిధి బృందం శ్రీనివాసవర్మను ఈరోజు భీమవరంలో కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫీడ్ ధరలు అమాంతం పెరగడం వల్ల ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కసరత్తు చేస్తోందన్నారు. సోయాబీన్ ధరల పెరుగుదల మన ప్రాంతం నుంచి ఫిష్ మీల్ భారీగా ఇతర ప్రాంతాలకు ఎగుమతులు అవుతుండడమే ఫీడ్ ధరలు అమాంతంగా పెరగడానికి ప్రధాన కారణమన్న అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. త్వరలోనే ఫీడ్ ధరలు తగ్గింపు, ఎగుమతుల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటుందని శ్రీనివాసవర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1వ తేదీన భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తరువాత బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి, పలువురు ప్రజాప్రతినిధులు సభ ఏర్పాట్లను విమానాశ్రయంలో ఈరోజు సమీక్షించారు. ఉదయం 10:30 నుంచి ప్రధానమంత్రి పర్యటన ప్రారంభమవుతుందని, విమానాశ్రయంలో 13,000 మందితో అరకు ఉద్ధింస గిరిజన నృత్యంతో ప్రధానమంత్రికి ఘనస్వాగతం పలకనున్నామని వెల్లడించారు. ట్రాఫిక్ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రులు ఈ సందర్భంగా సూచించారు. సమీక్ష అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ,
1: ఈ ఎయిర్పోర్ట్లో 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కార్గో ఫెసిలిటీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ప్రపంచ స్థాయి ఇండస్ట్రీస్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి రావడానికి ఆసక్తిగా చూపిస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారిని ఎయిర్పోర్ట్ ఇనాగురల్కి రమ్మని ప్రత్యేకంగా వెళ్లి ఆహ్వానించడం జరిగింది. 3 జిల్లాల నుంచి కూడా ఎక్కువ మంది ప్రజానీకానికి వచ్చి ఈ వైభవంగా ఓపెన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది.
0: భారత్ జింబాబ్వే జట్ల మధ్య ఆఖరి T20 క్రికెట్ మ్యాచ్ జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచి తొలుట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేసింది. భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అత్యధికంగా 81 పరుగులు చేసి రాణించాడు. ఇప్పటికే తొలి 2 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు ఉదయం నాటికి వాయుగుండంగా మారి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. రేపు పారాదీప్ సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని, తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాల్లో వీస్తాయని హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రలో రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన అసౌకర్యకర వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వెల్లడించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాయుగుండంతో సముద్రం అలజడిగా ఉంటుందని, బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం గిరి ప్రదక్షిణ ఈ నెల 28వ తేదీ ఉదయం 6 గంటలకు తులిపావంచ వద్ద ప్రారంభమై అడవ్వరం, హనుమంతువాక, జోడుగుళ్లపాలెం, అప్పూగర్, వెంకోజీపాలెం, హెచ్బీ కాలనీ, సీతమధార, మురళీనగర్, మాధవధార, ఎన్ఎస్టీఎల్ గేట్, లక్ష్మీనగర్, ప్రహ్లాదపురం, పాతగోశాల, సింహాచలం బస్టాండ్ మీదుగా తొలిపావంచకు తిరిగి చేరడంతో ముగియనుంది. మొత్తం 32 కిలోమీటర్ల మేర సాగే ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో ట్రాఫిక్ను మళ్లిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. విశాఖ నగరం నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే వాహనాలు అనగా ఆర్టీసీ కాంప్లెక్స్, మద్దిలిపాలెం నుండి విజయనగరం, శ్రీకాకుళం, కొత్త వలస, అరకు, పాడేరు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు కాన్వెంట్ జంక్షన్, పోర్టు రోడ్, షీలానగర్, కూర్మన్నపాలెం, దువ్వాడ రైల్వే స్టేషన్, అనకాపల్లి, సబ్బవరం హైవే, పెందుర్తి, ఆనందపురం జాతీయ రహదారి మీదుగా మళ్లించబడతాయని పేర్కొంది. అలాగే ఇతర జిల్లాల నుండి విశాఖ నగరంలోకి వచ్చే వాహనాలు అదే మార్గంలో ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకుంటాయని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు.

0: మరోసారి భారత్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత రెండేళ్ల ప్రభుత్వ పాలన గురించి ఇంటింటికే వెళ్లి వివరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్నా, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. వికసిత వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఇత్యాఖ్యే కార్యక్రమే ప్రధానమంత్రిణః ఉద్బోధనం. ప్రఖ్యాపితం తేన సామూహిక సహభాగితాయాః వైశిష్ట్యం. కార్గిల్ విజయ దివసావసరి ప్రధానమంత్రి ప్రభృతయః హుతాత్మ వీరేభ్యః శ్రద్ధాంజలిం సమర్పయన్. ప్రధానమంత్రిణా అద్య కార్గిల్ విజయ దివసే రాష్ట్రస్య అతుల్య హుతాత్మ పురుషాః ససంభ్రమం సంస్మృతాః. ప్రోక్తం చ యత్ దేశాయ తేషాం మహాబలిదానం సర్వాన్ గౌరవపూర్ణాన్ కరోతి. మాతృభూమేః రక్షణాయ హుతాత్మ వీరేభ్యః రాష్ట్రపత్యాదిభిః భావాంజలిః సమర్పితః. కృష్ణసాగర మార్గేషు పోత సేవాయాః పూర్వం సురక్షా సంకటం పరీక్షణాయ విదేశ మంత్రాలయస్య భారతీయానాం కృతే తీవ్ర సంచేతనా. గ్లాస్గో నగరే సమాయోజితాసు రాష్ట్రమండల క్రీడాసు రిషికాంత సింహ చనంబం షష్టి కిలోగ్రామ భారోత్తోలన స్పర్ధాయాం అనుపమం కౌశలం ప్రదర్శ్య రజత పదకం సముపార్జితవాన్. అపి చ పురుష క్రికెట్ క్రీడా శృంఖలాయాం భారత్ జింబాబ్వే దేశయోర్మధ్యే 50-50 అంతారాష్ట్రీయ శృంఖలాయాః తృతీయా స్పర్ధా అద్య హరారే నగరే ప్రచలతి. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ భారతస్య సాంస్కృతిక మూల్యేషు సామూహిక సహభాగిత్వం సర్వదా బలస్య స్తోత్రో వర్తతే. శ్రీమోదీ అద్య దృశ్య శ్రవ్య మాధ్యమేన 26,000-వర్షస్య వికసిత వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఇత్యస్య ప్రతిభాగిభిః సహ వార్తాలాపావధౌ ఏతద్ ఉక్తవాన్. అద్య కార్గిల్ విజయ దివసావసరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రస్య అతుల్య పరాక్రమిణః శౌర్య పురుషాన్ ససంభ్రమం సస్మార. తేన ఉద్ఘోషితం యత్ భారతం అద్య నిరంతరం నూతనాన్ ఉచ్చ శిఖరాన్ ఆరోహతి. తద్యథా సైన్య ఉత్పాదనే సైన్య నిర్యాతే అథవా మిత్ర రాష్ట్రైః సహ రాజనైతిక సహయోగే భవతు. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే దేశవాసినః సంబోధయన్ శ్రీమోదీ ఆహ యత్ అద్య జులై మాసస్య 26 దినాంకో వర్తతే. యో హి సా తిథిః యస్యాః సంస్మరణాయ కస్యాపి పంచాంగస్య ఆవశ్యకతా నైవ వర్తతే. యతో హి అద్య సంపూర్ణే రాష్ట్రే కార్గిల్ విజయ దివసః పరిపాల్యతే.
7: आज कारगिल विजय दिवस है. ये दिन हमें गर्व से भर देता है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूँ.
6: శ్రీ మోదీ న్యగాదీత్ యత్ భారతం అశ్రాంతం స్వకీయస్య ప్రావిధిక సామర్థ్యస్య సుదృఢీకరణం విదధాతి. తేన భారతీయ నౌసేనాయాం

0: नागरिकाः एतादृशदायित्वस्वीकरणात् पूर्वं प्रवृत्तसुरक्षासङ्कटस्य सूक्ष्मेक्षया परीक्षणं कुर्युः इति साग्रहम् उद्बोधिताः। पुरुष क्रिकेट क्रीडा श्रृंखलायां भारत जिम्बाब्वे देशयोर्मध्ये 20-प्रति-20 अन्ताराष्ट्रिय श्रृंखलायाः तृतीया स्पर्धा अद्य हरारे नगरे प्रचलति। भारतेन जिम्बाब्वे देशस्य सम्मुखे 93-अधिकैकशत धावनांकानां लक्ष्यम् उपस्थापितम्। अद्यत्वे प्रचलितासु राष्ट्रमंडल क्रीडासु भारतस्य ऋषिकांत सिंह चनम्बम इत्येषः ग्लास्को नगरे पुरुषाणां 60 किलोग्राम मितायां भारोत्तोलन स्पर्धायां रजत पदकम् अवाप्तवान्। इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కపురం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:35 జానపద రంజని కార్యక్రమంలో రాజుపాలెం వాస్తవ్యులు గాలిముట్టి రామలమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 8:40 తిరిగి 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:00 మన్ కీ బాత్ కార్యక్రమం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 8:45 న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:00 అఖిల భారత రవివాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో రేపు ఉదయం 6:00 తిరిగి 7:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఉమాశంకర స్తుతిమాల వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సాధన వైరాగ్యం అంశం గురించి శ్రీ కాకర్ల ప్రసాద్ శాస్త్రి గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో ఎలనినో ప్రభావం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు వింటారు. అనంతరం డాక్టర్ కప్పగంతుల మత్సూదన్ శాస్త్రి గారి స్వీయ కవితలు, శ్రీ మంత్రి కృష్ణమోహన్ గారి స్వీయ కవితలు వింటారు. కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 7:45 బావలహరి మృదుమధుర గీతమంజరి. 8:30 చిత్తూరు జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 హలో ఎఫ్ఎం లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం, శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో సరస్వతి గోరా రూపకం వింటారు, రచన శ్రీమతి జె మైత్రి. అనంతరం సినిమా పాటలు వింటారు. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కపురం కేంద్రం 34వ వార్షికోత్సవం సందర్భంగా 9 నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు రేడియో ప్రాముఖ్యత అనే అంశంపై పోటీలు నిర్వహిస్తుంది. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నంబర్ ద్వారా, చివరి తేదీ 26/7/2026 ఈ సాయంత్రంలోపు పంపగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2వ తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి మా రేడియో కేంద్రంలో హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నంబర్ మరోసారి 8332905037. ఆకాశవాణి మార్కపురం కేంద్రం జానపద రంజని కార్యక్రమంలో రాజుపాలెం వాస్తవ్యులు గాలిముట్టి రాములమ్మ బృందం పాడిన జానపద గీతాలు వింటారు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

గురుగింజ గుత్తులే వెన్నెల్లాయిరో, ఎన్నెల్లాయిరో గురుగింజ గుత్తులమే నెన్నెల్లాయిరో, వాళ్ళు జిలకల వేట్టెన్నెల్లా.

0: ఇంటికొచ్చినా ఆడెన్నెల్లాయిరు,
1: కవితలు వెన్నెల్లాయిరు, ఇంటికొచ్చినా ఆడెన్నెల్లాయిరు,
0: పెండ్లము పూతక వెన్నెల్లాయిరు, రేపల్లె వాడ.

వనెడగురుశర జన స్వామి వరద రాజుల పేట మీన అయ్య మబ్బులే నీ వాన గురుసేన స్వామి మగవ జగ్గై.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సమిష్టి భాగస్వామ్యం మన సాంస్కృతిక వారసత్వానికి మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామని ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి ఈరోజు తమ శాఖలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ చనపం పురుషుల 60 కిలోగ్రాముల వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం గెలుచుకున్నారు. భారతీయ సాంస్కృతిక విశిష్టతలో సమిష్టి భాగస్వామ్యం ఎప్పుడూ మూలంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 భాగస్వాములతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖిగా మాట్లాడిన సందర్భంగా మోదీ ఈ మాటలు చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 400 మందికి పైగా యువ భాగస్వాములు తమ అనుభవాలను ఈ సందర్భంగా ప్రధానమంత్రితో పంచుకున్నారు. దేశంలోని సమాజాలు పాటలు పాడుతూ కలిసి పనిచేసే ఆచారం చాలా కాలంగా ఉందన్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఈ అలవాటు ఐక్యతను పెంపొందించడమే కాకుండా సమిష్టి ప్రయత్నాలను ఒత్తిడి తక్కువగా మరింత సంతోషకరంగా ఉండేలా చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు అభివృద్ధి ప్రస్థానానికి దూరంగా ఉన్న వారికి ప్రాధాన్యమిస్తూ వారిని సాధికారత వైపు నడిపించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మోదీ చెప్పారు.
1: हमारे सीमावर्ती गांवों में विकास की आकांक्षा और देशभक्ति की भावना, ये हम बराबर बराबर और कभी तो लगता है कि उनके लिए खुद से ज्यादा देश होता है. देश पहले, बाकी सारी सुविधाएं बाद में, ये हमको सीमावर्ती गांवों में खास अनुभव आती है.
0: మై భారత్ కార్యక్రమం ద్వారా అనేక మంది భాగస్వాములు మొదట ఒంటరిగా తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ చివరకు ఒక కుటుంబంగా సమైక్యమయ్యారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ మార్పును ఈ కార్యక్రమం సాధించిన ప్రధాన విజయాల్లో ఒకటిగా ఆయన అభివర్ణించారు. వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ జాతీయ ఐక్యతగా మార్చడంలో ఈ కార్యక్రమం తోడ్పడిందన్నారు. స్వతంత్రంగా ప్రయాణించిన యువతుల గురించి ప్రస్తావిస్తూ వారి భాగస్వామ్యం మన దేశంలో ఆడపిల్లల ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలకు అద్దం పడుతోందని మోదీ అన్నారు. దేశంలోని ప్రతి యువజనులు, ముఖ్యంగా ప్రతి ఆడపిల్ల ఆత్మవిశ్వాసం నిశ్చయత్వంతో ముందుకు సాగేలా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
1: Solo traveling is a way of discovering the world while discovering yourself. Ek tarike se aap log bhi solo gaye the, magar My Bharat ne sabko parivar bana diya hoga. Aapne puri yatra akele hi ki hai. Ye Bharat ki betiyon ke badhte aatmavishwas ka prateek hai. Hamari koshish hai ki hamara har yuva, har beti isi bharose aur aatmavishwas se aage badhe.
0: దేశ సరిహద్దులను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ప్రతి అమర్ జవాన్కు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ 136వ సంచిక ప్రసంగం చేస్తూ ఆయన ఈరోజు దేశ ప్రజలతో మాట్లాడారు. ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా వీర సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధం కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, ఐక్యత, ధైర్యం, సంకల్పానికి మన దేశంలో నిదర్శనమని ఆయన అన్నారు. ఈనాటి యువత ఆ వీరుల త్యాగాలను తెలుసుకుని దేశ సేవ పట్ల అంకిత భావాన్ని పెంచుకోవాలని కూడా మోదీ సూచించారు.
1: आज कारगिल विजय दिवस है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों श्रद्धापूर्वक नमन करता हूँ.
0: ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ రహిత భారత్, సామాజిక సేవ వంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీహార్లోని సీతామఢీలో ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీలు తయారు చేస్తున్న ప్రక్రియ గురించి ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
1: बिहार के सीतामढ़ी में कचरे की रिसाइकलिंग कर उससे आकर्षक बेंच बनाई जा रही है. इसे सरकारी स्कूलों, पार्कों और सार्वजनिक स्थलों पर लगाया जाता है. इसके जरिए लोगों में पर्यावरण संरक्षण को लेकर जागरूकता भी बढ़ रही है.

0: ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామన్నారు. రక్షణ సామగ్రి కోసం ఒకప్పుడు విదేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ప్రపంచానికే రక్షణ సామగ్రి ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందన్నారు. యుద్ధ నౌకలు, క్షిపణులు, రాడార్ వ్యవస్థల పరికరాలు మన దేశంలోనే తయారవుతున్నాయని మోదీ గుర్తు చేశారు.
1: आज रक्षा उत्पादन हो, रक्षा निर्यात हो या मित्र देशों के साथ राजनीतिक सहयोग, भारत लगातार नई ऊंचाइयों की ओर बढ़ रहा है। इस महीने की शुरुआत में मैं इंडोनेशिया में था, जहां ब्रह्मोस और अस्त्र मिसाइलों के लिए एक बड़ा समझौता हुआ है। दुनिया का भरोसा भारत के रक्षा उपकरणों और तकनीक पर बढ़ रहा है।
0: వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో స్థానిక కళాకారులను, కార్మికుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలను ఆవిష్కరించుకోవచ్చని ప్రధానమంత్రి అన్నారు. తెలంగాణలోని పోచంపల్లి చేనేత కార్మికుల ఇక్కత్ కళా నైపుణ్యాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికుల ప్రతిభను కూడా కొనియాడారు.
1: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है, उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है। पोचमपल्ली से पटना और कुथमपल्ली से कच्छ तक इसके कई उदाहरण देखने को मिलते हैं। आज ऐसे कई लोग और समूह हैं जो हैंडलूम की हमारी गौरवशाली परंपरा को नई ऊर्जा और पहचान दे रहे हैं।
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగం తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, నూతన పునరుత్పాదక శక్తి శాఖల మంత్రిత్వ శాఖ బాధ్యతల్లో ఉన్న ప్రహ్లాద్ జోషి ఇప్పుడు విద్యాశాఖ బాధ్యతలు కూడా చేపట్టారు. ఆ వెంటనే ఆయన విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన నియామకానికి గాను కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రిత్వ శాఖ పనితీరు, విధి విధానాలు, కొనసాగుతున్న కార్యక్రమాలపై సమగ్ర అవగాహన పొందడం అనేది మొదటి ప్రాధాన్యతగా తాను పరిగణిస్తున్నట్లు ప్రహ్లాద్ జోషి ఈ సందర్భంగా చెప్పారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు పార్లమెంట్ హౌస్లో ఎన్డీఏకు చెందిన నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ ప్రోగ్రాం ప్రారంభను ఉద్దేశించి ప్రసంగించారు. శాఖాపరమైన పార్లమెంటరీ స్థాయి సంఘాలనే అంశంపై మంత్రి తన ఆలోచనలను సభ్యులతో పంచుకున్నారు. అర్థవంతమైన చర్చలు, సంప్రదింపుల ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, శాసన నిర్మాణ ప్రక్రియలను బలపరచడంలో నూతన సభ్యులందరూ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ అనుబంధ సంస్థ భారతీయ తపాలా ఉద్యోగుల సంఘానికి చెందిన 12 మంది సభ్యుల ప్రతినిధి బృందం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను కలుసుకుంది. ఉద్యోగుల సమస్యలపై వారు ప్రధానంగా చర్చించారు. బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్తాన్లో వర్షాలు, రుతుపవనాల ప్రభావం వల్ల జరిగిన సంఘటనల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 97కి చేరుకుంది. ఈ ప్రమాదంలో మరో 25 మంది గాయపడ్డారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అందించిన వివరాల ప్రకారం తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో 7 మరణాలు, 20 గాయాలు నమోదు కాగా సింధ్ ప్రాంతంలో 2, ఖైబర్ పంక్తుంక్వా, గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతాల్లో 1 ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. గత నెల 26వ తేదీన రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్లో 297 మంది గాయపడ్డారని అధికారులు తెలియజేశారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఈవేళ జరిగిన పురుషుల 60 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మన దేశానికి చెందిన రిషికాంత సింగ్ చెన్నంబం వెండి పతకాన్ని సాధించారు. స్నాచ్ విభాగంలో 121 కేజీలెత్తి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పగా మలేషియాకు చెందిన మొహమ్మద్ అనీక్ కాస్తాన్ కూడా రికార్డును సమన్ చేశారు. ఈ సంవత్సరం కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు ఇది 2వ పతకం. హరారిలో జింబాబ్వేతో జరుగుతున్న 3వ చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ జింబాబ్వేకి 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కడపటి వార్తలు అందేసరికి జింబాబ్వే 9.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. విశేషాలు మరొకసారి. సమిష్టి భాగస్వామ్యం మన సాంస్కృతిక వారసత్వానికి మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ రంగంలో కొత్త శకానికి నాంది పలికామని ప్రధానమంత్రి ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి ఈరోజు తమ శాఖలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్లాస్కో కామన్వెల్త్ క్రీడలు

0: మందేస్ సానికి చెందిన రిషికాంత సింగ్ పురుషుల 60 కిలోగ్రాముల వెయిట్ లిఫ్టింగ్ లో రజత పథకం గెలుచుకున్నారు. జింబాబ్వేతో జరుగుతున్న చివరి T20 మ్యాచ్ లో భారత్ జింబాబ్వేకి 193 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో రెట్టింపు ఆదాయానికి ఆయిల్ ఫామ్ విధానం గురించి కంపాసాగర్ ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త టి హిమబిందు గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్.
1: రైతు సోదరులకు స్వాగతం. మన రాష్ట్రంలో నీటిపారుదల వసతి వల్ల చక్కటి పంటలు పండిస్తున్నటువంటి తరుణంలో మనం ఉన్నాం. అయితే ముఖ్యంగా రైతులు వరిని ఎక్కువగా సాగు చేస్తుంటారు, అలాగే కందిని కూడా సాగు చేస్తుంటారు. అయితే మన ఆహార పదార్థంలో ముఖ్యంగా మనకు ఆయిల్స్ కూడా, నూనెలు కూడా చాలా అవసరం. మరి నూనెలు కూడా కొరత ఉందని ప్రపంచమంతా, అలాగే మన భారతదేశంలో కూడా తగినంత నూనెలు మనకు దొరకడం లేదు. ఇటువంటి సందర్భంలో ఈ నూనె పంటలు కూడా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశిస్తుంది, ఆలోచన చేస్తుంది, చక్కటి స్కీమ్స్ కూడా ప్రవేశపెడుతూ ఉత్సాహపరుస్తుంది రైతులను. మరి ఇటువంటి సందర్భంలో రెట్టింపు ఆదాయానికి ఆయిల్ పామ్ సాగు గురించి చక్కటి వివరాలు, సంపూర్ణమైన వివరాలు అందించడం కోసం కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త టి హిమబిందు గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. వారిని అడిగి సమగ్రమైన సమాచారం మీకు తెలియచేయడానికి ఉత్సాహంతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి హిమబిందు గారు.
2: నమస్కారం అండి.
1: హిమబిందు గారు, ముందుగా తెలియజేయండి, ఈ ఆయిల్ పాము పెంచడానికి గల అవసరం ఎటువంటిది, ప్రభుత్వాలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాయి, మరి రెట్టింపు ఆదాయము రైతులకు లభిస్తుందా, మరి ఈ వివరాలను దృష్టిలో పెట్టుకొని మీరు రైతులకు ఎటువంటి సలహాను, దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తారు, వివరించండి.
2: ఆయిల్ పామ్ సాగు అనేది ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందండి. ఎందువలన అంటే మనకి నూనె గింజలు లేదా తినదగిన నూనెలు, వీటిని మనము ఎక్కువగా ఇతర దేశాల నుంచి దిగుమతి అనేది చేసుకుంటున్నాము. అంటే మనకు స్వయం సమృద్ధి ఇంకా ఈ నూనె గింజల్లో కానీ లేదా తినదగిన నూనెలు అంటే ఎడిబుల్ ఆయిల్స్లో కూడా మనకు స్వయం సమృద్ధి లేని కారణంగా ఆత్మనిర్భర్ భారత్ కింద మన కేంద్ర ప్రభుత్వము ఈ నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ పామ్ అనే ప్రాజెక్టుని, మిషన్ని రూపొందించడం జరిగిందండి. దీని కింద మనకు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నారు. అయితే ఎందుకంటే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే నూనెల్లో ముఖ్యంగా ఆయిల్ పామ్ అనేది చాలా ఎక్కువ స్థానాన్ని ఆక్రమిస్తుంది. మన డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే మనం లోకల్గా వాడే నూనెల్లో కూడా ఆయిల్ పామ్ యొక్క వాడకం చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్లు అనేవి కూడా పుష్కలంగా ఉంటాయి. పోషకాలకు సంబంధించినట్టు తీసుకున్నట్లయితే పుష్కలంగా ఉండడంతో పాటు విటమిన్లు ఏఈ ఉంటాయి. అందులో కూడా మన రోగ నిరోధక వ్యవస్థను బాగా ఉత్తేజితం చేయడానికి అవసరమైనటువంటి విటమిన్ ఈ అనేది ఆయిల్ పామ్ నూనెలోనే ఉంటుంది. కాబట్టి మనకి ఆయిల్ పామ్ కల్టివేషన్ని ఈ నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్ ద్వారా మనకు ప్రభుత్వము దీన్ని ప్రోత్సహించడం అనేది జరుగుతుందండి.
1: చాలా చక్కగా ఆయిల్ పాము పెంపకం ప్రాముఖ్యత గురించి మీరు వివరించారు రైతులకు. అయితే సాధారణంగా మన రాష్ట్రాల్లో ఈ యొక్క ఆయిల్ పాము పంటను పండించడం అనేది మనకు తెలియని విషయం. వేరే దేశంలో, వేరే ప్రాంతంలో ఈ ఆయిల్ పామును పెంచుతున్నారు, అక్కడ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నారు, అక్కడ నుండి మనకు మన దేశానికి కూడా సరఫరా జరుగుతుంది. ఇటువంటి తరుణంలో ఈ ఆయిల్ పాము మొక్కలు మన వాతావరణానికి సరిపోతుందా, మనం మొక్కలు పెంచాలంటే ఎటువంటి వాతావరణం అవసరం ఉంటుంది, మరి ఎటువంటి నేల

0: మనకు అనుకూలమైనటువంటివి వివరించండి.
1: అయితే ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తీసుకున్నట్లయితే ముఖ్యంగా వర్షపాతం ఒక సంవత్సరంలో 2500 నుంచి ఒక 4000 మిల్లీమీటర్ల వర్షపాతం, అది కూడా దాని డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఈవెన్గా ఉండాలంటే ఒక మంత్లీ ఒక 150 మిల్లీమీటర్ల వర్షపాతం స్థిరంగా ఉన్న ఏరియాస్లో మనకి ఆయిల్ పామ్ సాగు చేపట్టడం అనేది లాభదాయకం అవుతుంది. వర్షాధార పంట కింద కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి వర్షపాతం అంతా సరిగ్గా లేనందున ఇట్లా మనకు సాగునీటి ద్వారా ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ విధంగా మనకు ఆయిల్ పామ్ కల్టివేషన్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ ఉష్ణోగ్రత గనక తీసుకున్నట్లయితే ఆయిల్ పామ్ పంట తట్టుకోగలిగిన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఏంటంటే 22 నుంచి 24 డిగ్రీల సెంటీగ్రేడ్, మరియు అత్యధిక ఉష్ణోగ్రతలు వచ్చేసి 29 నుంచి 33 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఈ ఆయిల్ పామ్ పెంచడానికి అనుకూలమైన ఉష్ణోగ్రతగా తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు సూర్యరశ్మి కూడా మనకు ఆయిల్ పామ్ సాగుకు చాలా ముఖ్యమైనది. అయితే రోజుకు 5 గంటల కన్నా ఎక్కువ సూర్యరశ్మి లభించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ ఆయిల్ పామ్ సాగు అనుకూలమైనటువంటిది. అదేవిధంగా చూసుకున్నట్లయితే వాతావరణంలో కానీ గాల్లో కానీ తేమ శాతం కూడా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ ఆయిల్ పామ్ సాగులో 80% కన్నా ఎక్కువ తేమ ఉన్న ప్రాంతాలు మాత్రం ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్కు అనుకూలంగా ఉంటాయి.
0: మరి అనుకూలమైన నేలలు, వాతావరణము, ఈ యొక్క ఉష్ణోగ్రత గురించి వివరించారు, బాగుంది. అయితే ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి? మొక్కలు మనం సొంతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చా? అలాగే ఈ నాటే సమయము, వయస్సు, ఈ మొక్కల సంఖ్య ఎలా ఉండాలి? తర్వాత వరుసలు ఎలా ఉండాలి? ఆ వరుసల మధ్యన మొక్కకు ఈ దూరం ఎలా ఉండాలి? ఇటువంటి వివరణ మన రైతులకు తెలియచేయండి.
1: అయితే ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన శాఖ నుంచి ఈ ఆయిల్ పామ్ మొక్కల పెంపకానికి సంబంధించిన ప్రోత్సాహకాలు అనేవి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో భాగంగా మనకు ఎకరానికి 57 మొక్కలను ఆయిల్ పామ్ సాగులో మనం నాటుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మొక్కలను ప్రభుత్వం నిర్దేశించిన నర్సరీల ద్వారా ఉద్యాన శాఖ వాళ్ళే రైతులకు సబ్సిడీ మీద అందించడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ పంటల పెంపకానికి అవసరమైన డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్కి కూడా రాయితీ మీద ఉద్యాన శాఖ రైతులకు అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు తెలంగాణలో 2.93 లక్షల ఎకరాల్లో మనకు ఆయిల్ పామ్ సాగు అనేది కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయిల్ పామ్ సాగులో మనకు దిగుబడి అనేది 4వ సంవత్సరం తర్వాత వస్తుంది. కాబట్టి మొదటి 3 సంవత్సరాల్లో పంటకు సంబంధించిన ఏవైతే మనం ఇన్పుట్స్ అంటే వాడే దానికి కూడా ఈ ప్రోత్సాహకాలను వివిధ రకాలుగా మనకు ఉద్యాన శాఖ వాళ్ళు రైతులకు అందజేయడం అనేది జరుగుతుందండి. ఇంకొక విధంగా మనము ఆయిల్ పామ్ కల్టివేషన్కి సంబంధించి మొక్కలు నాటే విషయం తీసుకున్నట్లయితే మనం నర్సరీ నుంచి 12 నుంచి 13 నెలల వయసున్న మొక్కలను దాదాపుగా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని 60x60x60 సెంటీమీటర్ల కొలతలు గల గుంతలలో నాటుకోవాల్సి ఉంటుంది. మనము ఆయిల్ పామ్ మొక్కలను ఏ కాలంలో అయినా నాటుకోవడానికి అనుగుణంగా ఉన్నప్పటికీ జూన్ నుంచి డిసెంబర్ నెలలు అనేవి చాలా అనుకూలంగా ఉంటాయి ఈ మొక్కలు నాటుకోవడానికి. ఒకవేళ వేసవి కాలంలో గనక మొక్కలు నాటే సందర్భం వచ్చినప్పుడు తగినంత నీరు ఇవ్వడం ఆవశ్యకతంగా చెప్పొచ్చు. దీన్ని బట్టి 12 నుంచి 14 నెలల వయసు కలిగిన మొక్కల్ని 1 నుంచి 1.3 మీటర్ల ఎత్తు మరియు 13 ఆకులతో ఆరోగ్యవంతంగా ఉన్న మొక్కలని మనం నాటుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మొక్కల మధ్య దూరం గనక మనం తీసుకున్నట్లయితే 9x9x9 మీటర్లు త్రిభుజాకారంలో మనకు త్రికోణాకారపు పద్ధతిలో ట్రయాంగులర్ ప్లాంటింగ్ అంటామండి, దాంట్లో ఈ ట్రయాంగులర్ ప్లాంటింగ్ సిస్టంలో మనకు ఆయిల్ పామ్ని నాటుకోవాల్సి ఉంటుంది. ఈ నాటుకునేటప్పుడు 60x60x60 సెంటీమీటర్ల కొలతలతో పొడవు, వెడల్పు మరియు లోతులతో తీసిన గుంటలో ఆయిల్ పామ్ని నాటుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుంటలను తవ్విన తర్వాత అడుగు భాగంలో 250 గ్రాములు డిఏపి మరియు 250 గ్రాములు రాక్ ఫాస్ఫేట్తో పాటు 50 గ్రాములు ఈ 4-8 గుళికలు కూడా వేసి మట్టితో కప్పిన తర్వాత పాలిథీన్ సంచులను, మనం మొక్కలను తెచ్చిన పాలిథీన్ సంచులను నిలువుగా కోసి మొక్కకు సంబంధించిన వేరు వ్యవస్థ అనేది డిస్టర్బ్ కాకుండా అదే విధంగా తీసుకొని ఈ గుంతల్లో నాటుకోవాల్సి ఉంటుంది. తిరిగి మనము ఉపరితలానికి ఒక 25 సెంటీ

0: మీటర్ల గ్యాప్ ని మనం వదిలేసి మిగిలిన ప్రాంతాన్ని మనం మట్టితో కప్పి వేయాల్సి ఉంటుంది. ఈ రకంగా మనం దీంట్లో సేంద్రియ ఎరువులు, వానపాముల ఎరువు వంటి వాటిని కూడా ఈ మట్టి మిశ్రమంతో కలిపి మనం ప్లాంటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది.
1: మీరు చాలా చక్కగా ఈ మొక్కలను ఏ విధంగా నాటుకోవాలి, ఎంత వయసులో మొక్కలు తెచ్చుకోవాలి, మొక్కల సంఖ్య ఏ విధంగా ఉండాలి అని వివరించారు. చాలా బాగుంది. అయితే ముఖ్యంగా మీరు జూన్ నుండి డిసెంబర్ మాసంలో నాటుకోవాలని వివరించారు. అంటే నీటి యొక్క అవసరం చాలా ఉందని తెలుస్తుంది. మరి ఈ నాటిన తర్వాత ఈ నీటిని ఏ విధంగా తడులు ఇచ్చుకోవాలి? మరి మన ప్రాంతంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి కనుక నీరు కూడా ఆవిరి అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి సందర్భంలో ఏమైనా ఒక నీటి వసతి కల్పించే పద్ధతులు, డ్రిప్ ఇరిగేషన్ కానీ కొన్ని మల్చింగ్ పద్ధతి ఆవిరి కాకుండా అవలంబిస్తుంటారు, మరి ఇటువంటి పద్ధతులు ఉపయుక్తంగా ఉంటాయంటారా? మరి ఉంటే ఒకవేళ ఆ వివరాలు అందించండి.
0: అయితే ఆయిల్ పామ్ సాగుకు నీటి వసతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా నీటి వసతి ఉన్న నేలల్లో మాత్రమే ఆయిల్ పామ్ కల్టివేషన్ చేయమని మనం చెప్తుంటాము. దీని ద్వారా నీటి ప్రాముఖ్యత ఎంతో ఉందో గుర్తించుకోవచ్చు మనము. అయితే మనకు అధిక దిగుబడులు పొందడానికి సమృద్ధిగా నీరు అందించడం అనేది ఎంతైనా అవసరం అండి. తర్వాత నీరు గనక ఒకవేళ నిర్ణీత వ్యవధిలో సరిపోయినంత నీరు అందించకపోతే ఎక్కువగా మగగెలలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే తక్కువ సంఖ్యలో మనకు ఈ ఆకులు రావడం వల్ల కూడా మనకు దిగుబడులు అనేవి తగ్గి రైతుల మీద మనకు ఎఫెక్ట్ పడడం అనేది జరుగుతుంది. కాబట్టి నీటి యాజమాన్యం ఆయిల్ పామ్ పంటలో ఎంతైనా చాలా ఆవశ్యకమైన
1: చాలా
0: పద్ధతి అని
1: ప్రముఖమైంది అన్నమాట.
0: చెప్పొచ్చు. చాలా ప్రముఖమైంది. అయితే మనం మొక్క యొక్క వయసును బట్టి నీరు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుందంటే, జనరల్గా 3 సంవత్సరాల వయసు వరకు ఉన్న మొక్కల్లో 200 నుంచి 250 లీటర్ల వరకు ఒక్కొక్క మొక్కకి నీరు అందించాల్సిన అవసరం ఉంటుంది. అదే 4 సంవత్సరాలు పైబడిన మొక్కలకైతే 300 నుంచి 350 లీటర్ల వరకు కూడా మనకు నీటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అయితే ఈ నీరు పెట్టే విధానం అనేది ఒకటి, ఇంతకుముందు పాదులను తీసి కాలువల ద్వారా నీరు పారించే పద్ధతిలో నీటిని యాజమాన్యాన్ని అనేది మనకు అందించడం చేసేవాళ్ళు. కానీ ఈ మధ్యన మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టంను సబ్సిడీ ద్వారా తెలంగాణ ఉద్యాన శాఖ వాళ్ళు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు, ఆయిల్ పామ్ రైతు ఖచ్చితంగా ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలోనే నీటిని అందించడం జరుగుతుంది. దీనికి గాను మనకు ఒక మొక్కకి 4 వరకు డ్రిప్పర్లు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. రోజుకు 1 గంటకు 8 లీటర్ల వరకు నీటిని ఇచ్చే డ్రిప్పర్లు పెట్టుకొని దాన్ని సుమారు 6 నుంచి 6.5 గంటల వరకు మనము ఒక రోజు నీరు అందిస్తే మనకు మొక్కకు కావాల్సిన నీరు అనేది అందడం జరుగుతుందండి. ఈ విధంగా డ్రిప్ కాకుండా మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా కూడా నీటిని అందించడం అనేది జరుగుతుంది. మైక్రో స్ప్రింక్లర్లు వాడినప్పుడు అవి 360 డిగ్రీలు తిరిగేటట్టు జాగ్రత్తలు తీసుకొని 2 మైక్రో స్ప్రింక్లర్లు కనుక పెట్టుకున్నట్లయితే మనకు కావాల్సిన, అంటే మనకు వయసును బట్టి ఎంత నీటి పరిమాణం అవసరం అవుతుందో ఆ పరిమాణం ఎంతసేపట్లో మైక్రో స్ప్రింక్లర్లు అందించగలవో లెక్కించుకొని గనక నీటిని ఇచ్చినట్లయితే అయితే మొక్కకు సరిపడా నీరు అందడం అనేది జరుగుతుంది.
1: మీరు నీరు ప్రతి మొక్కకు 8 లీటర్ల నీరు అందించాలని వివరిస్తున్నారు, బాగుంది. అయితే ఈ నీరు ప్రతిరోజు ఇవ్వాలా, లేకపోతే వారానికి ఇవ్వాలా, నెలకోసారి ఇవ్వాలా, ఆ వివరాలు చెప్పండి ఒకసారి.
0: ఇప్పుడు మనం చెప్పిన నీరు మొక్కకి ప్రతిరోజు 200 నుంచి 250 లీటర్లు నీరు అనేది అవసరమవుతుందండి. అయితే ఈ నీరు మనకు ప్రతిరోజు 200 నుంచి 250 లీటర్లు అనేది అవసరమవుతుందండి. ఆ నీరును రైతులు ఇచ్చేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో, అంటే ఒకరోజు ఇచ్చి తర్వాత ఒక ఎక్కువ గ్యాప్ తీసుకొని మళ్ళీ కొన్ని రోజులు రోజు ఇవ్వడము, కొన్ని రోజులు ఒక 3 రోజులకు ఇవ్వడం, తర్వాత ఒక 5 రోజులు, ఇలా కాకుండా ఒక నిర్ణీత కాల వ్యవధిలో గనక మనం నీటి యాజమాన్యాన్ని నీరు అందించినట్లయితే మనకు అధిక దిగుబడులు వచ్చే ఆస్కారం ఎంతైనా ఉంటుందండి.
1: అయితే నీటి ప్రాముఖ్యత చాలా ఉందని మీరు వివరిస్తున్నారు, బాగుంది. అయితే 4 సంవత్సరాల తర్వాత ఈ పంట తీసుకోవాల్సి వస్తుంది, గెలలు వచ్చిన తర్వాత అని వివరించారు. అయితే ఈ 4 సంవత్సరాలు రైతులకు ఎటువంటి ఆదాయం ఉండే అవకాశం ఉండదు కనుక మరి ఏమైనా మరి అంతర పంటల ద్వారా కొంత ఆదాయాన్ని పొందగలవచ్చా, అంతర పంటలు వేసుకోవచ్చా? ఒకవేళ అంతర పంటలు వేసుకుంటే ఏ ఏ పంటలు మీరు సిఫార్సు చేస్తారు, ఆ వివరాలు?
0: ఖచ్చితంగా ఆయిల్ పామ్ పంట అనేది మొదటి 4 సంవత్సరాల వరకు మనకు ఏ రకమైన దిగుబడి రాదు. కాబట్టి ఈ కాలంలో మనకు రైతులకు వచ్చే ఆదాయం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ పామ్

0: లో అంతర పంటలు వేసుకోవడం ద్వారా రైతులు ఆదాయాన్ని పొందవచ్చండి. అయితే ఆయిల్ పామ్ లో చాలా రకాలైన వైవిధ్యమైన అంతర పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కూరగాయలు కానీ పూలు కానీ, అదేవిధంగా సుగంధ ద్రవ్యాల పంటలు, వేరుశనగ కానీ చెరుకు కానీ, చాలా రకాలైన పంటలు మనం పండించుకునే అవకాశం ఉంటుంది. అయితే అంతర పంటలు పండించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనకు ఆయిల్ పామ్ మొక్కలతో ఈ అంతర పంట పండించే మొక్కలు అనేవి నీటికి కానీ పోషకాల లభ్యతకు కానీ ఈ రెండు పంటల మధ్య కాంపిటీషన్ అనేది లేకుండా మనం సమర్థవంతంగా ఎరువులు, నీటి యాజమాన్యాన్ని చేస్తూ అంతర పంటలు సాగు చేసుకోవడం అనేది ఎంతైనా ఆవశ్యకత ఉందండి. ఎందుకంటే మొదటి 3 సంవత్సరాల్లో మనకు రైతుకి ఏ విధమైన ఆదాయం రాదు కాబట్టి, ముఖ్యంగా సీజన్ అనుగుణంగా, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు జూలై సీజన్లో గనక బంతి లాంటి మొక్కలు వేసుకున్నట్లయితే, మనకి దసరా బతుకమ్మ టైంలో మనకు బంతికి డిమాండ్ బాగా ఉంటుంది కాబట్టి ఆయిల్ పామ్లో ఈ బంతిని గనక సాగు చేసుకున్నట్లయితే మనకు అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. వీలు లేని రైతులు కూరగాయ పంటలైనా వేసుకోవచ్చు. అలాగే మనకు అల్లం కానీ, పసుపు కానీ, ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన పంటలు కానీ, ఔషధ మొక్కలు కానీ, వివిధ రకాల పంటల్ని సాగు చేసే ఆస్కారం ఉంది. అయితే మనకి చెరకు వంటి పంటల్ని కూడా అంతర పంటలుగా వేసుకోవచ్చు. అయితే వీటికి ఏంటంటే, మనకు ఆయిల్ పామ్ పంటకు దగ్గరలో కాకుండా మనకు పాదుకు ఒక 2-3 మీటర్ల వ్యవధిలో వాటిని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆ గెడలు అనేవి మనకు ఆయిల్ పామ్కి దగ్గరగా రాకుండా కూడా మనం వాటిని జడల్లాగా అల్లేసి పెంచుకోవాల్సి ఉన్న ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. అయితే ఈ అంతర పంటలు పెంచే క్రమంలో మనకి ఆయిల్ పామ్ యొక్క ఆకులను దగ్గరగా కట్టడం కానీ, వాటి ఆకులకు కానీ కొమ్మలకు కానీ మనము నష్టం చేకూర్చే పనులు అనేవి చేయకూడదండి. ఎందుకంటే ఆయిల్ పామ్ ఈల్డ్లో ఇంపార్టెంట్ మనకి ఆయిల్ పామ్ ఆకుల సంఖ్యను బట్టి మనకు గెలల సంఖ్య అనేది ఆధారపడి ఉంటుంది. ఆ గెలల సంఖ్య వల్లనే మనకు ఈల్డ్ అనేది ఆధారపడి, దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ అంతర పంటలు సాగు చేసే క్రమంలో మనం మొక్కలను డిస్టర్బ్ చేయకుండా, అంటే మనం ఆకుల సంఖ్యను తగ్గించుకోకుండా, వాటికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మాత్రమే అంతర పంటలు చేసుకున్నట్లయితే మనము ఇప్పుడు అధిక ఆదాయంతో పొందడంతో పాటు ఫ్యూచర్లో కూడా మనము ఆయిల్ పామ్కి ఏ విధమైన నష్టం జరగకుండా అధిక దిగుబడులు తీసుకునే ఆస్కారం అనేది ఉంటుంది.
1: అయితే మీరు అంతర పంటలు వేసుకొని చక్కగా ఆదాయం పొందవచ్చు కూడా అంటున్నారు. మరి ఈ ఆయిల్ పాము మొక్కలకి ఏమైనా చీడపీడలు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ చీడపీడలు వస్తే ఎటువంటి అంతర పంటలు వేసుకోవచ్చు? ఎందుకంటే మామూలుగా మీరు శాస్త్రవేత్తలు కొన్ని పంటలకు అంతర పంటలుగా ఎర్ర పంటలు వేసుకొని కూడా సలహాలు ఇస్తుంటారు. మరి ఎర్ర పంటలు లాంటివి కూడా వేసుకోవచ్చా? అవకాశం ఉందా? అవసరం ఉందా? ఆ వివరాలు ఒకసారి.
0: జనరల్గా వివిధ తోటల్లో బంతిని ఎర్ర పంటగా వేస్తుంటాము. ఎందుకంటే మనకు ప్రముఖ పంట ఏదైతే, మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఆయిల్ పామ్ పంట ఏదైతే ఉంటుందో, దాంట్లో మనకు వివిధ రకాలైన తెగుళ్ళను కానీ పురుగులను ముఖ్యంగా కంట్రోల్ చేసే క్రమంలో బంతిని ఎర్ర పంటగా వేసుకోమని సూచిస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు రాబోయే సీజన్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా మనకు బంతిని వేసుకున్నట్లయితే ఎర్ర పంటగా వేయడంతో పాటు మనకు అధిక ఆదాయాన్ని పొందే ఆస్కారం కూడా ఉంటుందండి.
1: అయితే ఈ గెలలు ద్వారా ఆయిల్ను ఉత్పత్తి చేస్తారు. ఈ గెలలు ఏర్పడాలంటే చక్కటి పుష్పాలు కూడా పుష్పించాలి. ఈ పుష్పించే సందర్భంలో మగ ఆడ గెలలు, మగ ఆడ పుష్పాలు ఉంటాయా, లేదంటే మగ ఆడ కలిపి ఉండేటువంటి పుష్పాలు ఉంటాయా? మరి ఈ పుష్పాలను ఏ విధంగా మనం నిర్వహణ పద్ధతులు పాటించాలి? ఎందుకంటే అధికమైన గెలలు వస్తేనే కదా మనకు పంట చేతికి వస్తుంది, పంట చేతికి వస్తే ఆయిల్ వస్తుంది. మరి ఇటువంటి సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు రైతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి వివరించండి.
0: అయితే మనకు ఆయిల్ పామ్ పంటను, మొక్కను నాటుకున్న తర్వాత ఒక 14 నుంచి 18 నెలల తర్వాత మనకు మొక్క పుష్పించడం అనేది స్టార్ట్ అవుతుందండి. అయితే ఆయిల్ పామ్లో మగ మరియు ఆడగెలలు వేరువేరుగా ఒకే మొక్క మీద రావడం జరుగుతుంది. అది కూడా నిర్దిష్ట పద్ధతిలో, ఒకే మొక్క మీద ఆడపూల గుత్తులు, మగపూల గుత్తులు వేరువేరుగా వచ్చినప్పటికీ ఒక నిర్దిష్టమైన పద్ధతిలో వస్తాయి. తర్వాత కొన్ని చెట్లలో ఆడపూల గుత్తులు ఎక్కువగా వస్తాయి, కొన్ని చెట్లలో మగపూల గుత్తులు ఎక్కువగా రావడం జరుగుతుంది. కానీ ప్రధానంగా మనకు దిగుబడి తీసుకోవడానికి ఆడపూల గుత్తుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. కాబట్టి అసలు మగపూల గుత్తుల సంఖ్య ఎక్కువగా ఎందుకు వస్తాయి, దాన్ని నివారించడానికి వాడే పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మగపూల గుత్తులు ఎక్కువ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవేంటంటే, మనము నీటిని క్రమ పద్ధతులు, అంటే సరి అయిన మోతాదులో క్రమ పద్ధతిలో అందించకపోవడం వల్ల మగ గుత్తులు, మగపూల గుత్తులు ఎక్కువగా

0: చే ఆస్కారం ఉంది. అలాగే మనం దున్నేటప్పుడు గనక వేరు వ్యవస్థకు దగ్గరగా లోతుగా గనక దున్నినట్లయితే ఆ వేర్లకు నష్టం వాటిల్లి కూడా మనకు మొగ గుత్తులు అనేవి ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాగే సిఫార్సు చేసిన మేరకు ఎరువులు తగిన పరిమాణంలో అందించకపోతే కూడా మనకి మగపూల గుత్తుల సంఖ్య అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఆయిల్ పామ్ ఇళ్ళలో ప్రముఖ పాత్ర పోషించేది ఆకులు. ఎక్కువ సంఖ్యలో ఈ ఆకులను నరికేయడం కానీ ఆ ఆకులను సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల కానీ ఈ మగ గుత్తులు అనేవి ఎక్కువ సంఖ్యలో మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇందాక మనం చెప్పిన 4 రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆయిల్ పామ్లో మగ గుత్తుల సంఖ్యను తక్కువగా వచ్చి ఆడగుత్తుల సంఖ్య ఎక్కువగా వచ్చే విధంగా మనం జాగ్రత్త పడవచ్చు.
1: అయితే మీరు చెప్పినట్టు ఇటువంటి జాగ్రత్తలు రైతులు తీసుకుంటారు, తీసుకున్న కానీ మగ పుష్పాలు ఎక్కువ వస్తున్నాయి. మరి ఈ మగ పువ్వులను ఏమైనా గుర్తించి వీటిని కట్ చేయవచ్చా? అటువంటి ఏదైనా విధానం ఉందా? ఉంటే ఒకసారి చెప్పండి.
0: అయితే మనకు ఆయిల్ పామ్ని 4వ సంవత్సరం నుంచి మనము గెలలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు మొదటి 3 సంవత్సరాల్లో అంటే ఈ మనకు పూల గుత్తులు వచ్చేది 2 సంవత్సరాల నుంచి, 2.5 సంవత్సరాల నుంచి మనకు పూల గుత్తులు రావడం అనేది ప్రారంభమవుతుందండి. 2 రకాల గుత్తులు అంటే మగ పూల గుత్తులు కానీ ఆడపూల గుత్తులు కానీ. అయితే వీటిని మనము 3 సంవత్సరాలలోపు వచ్చే పూల గుత్తులు ఏవైతే ఉంటాయో మనకు దిగుబడి తీసుకోవడానికి ముందు వీటిని జాగ్రత్తగా మనము తీసివేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిని అబ్లేషన్ అంటారు. అంటే దీనికి కారణం ఏంటంటే మనకు మొక్క మనము క్రాప్ తీసుకునే దశ కన్నా ముందు ఈ పూల గుత్తులను గనక మనము వదిలివేస్తే అవి పోషకాలను మరియు నీటిని అవే గ్రహించి మనము ఆయిల్ పామ్ మొక్క ఎదుగుదలకి అవసరమైన పోషణ అందదు. కాబట్టి మనము మొదటి మనకు ఆయిల్ పామ్ కాపు రాకముందు వచ్చే పూల గుత్తులన్నింటినీ కూడా 3 సంవత్సరాల లోపల వచ్చే పూల గుత్తులు ఏమైతే ఉంటాయో వాటన్నిటిని తీసేయడం జరుగుతుంది. ఆడ మరియు మగ 2 రకాల పూ గుత్తులను కూడా మనం తీసివేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియని అబ్లేషన్ అంటారు. అయితే ఇది తీసే టైంలో కూడా మనము వాటి పూల గుత్తుల కింద ఉన్న ఆకుల యొక్క ఈ మట్టలకు కానీ మరియు ఆకులకు కానీ ఏ విధమైన డ్యామేజ్ లేకుండా మనకు అబ్లేషన్ చేసే ఒక పని ప్రత్యేకమైన పరికరాలు కూడా ఉంటాయి. వాటి సహాయంతో ఈ అబ్లేషన్ చేసుకున్నట్లయితే మనకు మొక్కలు ఆరోగ్యవంతంగా పెరిగి రాబోయే ఇయర్స్లో అధిక దిగుబడిని సాధించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: అయితే చివరగా ఈ పంట ఫలసాయం చేతికి అందడం అంటే గెలలు కోయడం అనేది ఒక కార్యక్రమం. ఈ గెలలు ఏ విధంగా కోసుకోవాలి? దానికి ఏమైనా పనిముట్లు ఉన్నాయా? మరి కోసేటప్పుడు ఏమైనా డ్యామేజ్ కలిగితే నష్టం అవుతుందా? ఈ వివరాలు ఒకసారి రైతు సోదరులకు తెలియజేయండి.
0: అయితే మనకు ఆయిల్ పామ్లో గెలలు కోయడం అనేది ఒక సరి అయిన పద్ధతిలో సరి అయిన టైంలో చేసినప్పుడు మాత్రమే రైతుకు లాభదాయకంగా ఉంటుందండి. జనరల్గా మనకి గెలలు అనేవి పక్వానికి వచ్చిన తర్వాత కరెక్ట్ నాణ్యత గల నూనెను మనం ఆ గెలల నుంచి తీయాలంటే కొన్ని స్టేజెస్లో ఈ గెలల్ని కోయడం అనేది జరుగుతుంది. అయితే ఈ గెలలో ఉన్న పళ్ళు అనేవి నలుపు రంగు నుంచి నారింజ రంగుకు మారినప్పుడు మనం గెలల్ని కోయాల్సి ఉంటుంది. ఆ విధంగా మారినప్పుడు ఈ పక్వానికి గెల వచ్చినప్పుడు మనకు ఒక 5 నుంచి 10 పళ్ళు వాటంతటవే రాలిపోవడం జరుగుతుంది. అయితే మనము ఈ వేళ్లతో ఆ ఫలాల్ని నొక్కినప్పుడు కూడా అందులోంచి ఒక ఆరెంజ్ కలర్ ఆయిల్ అనేది మనకు బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే మనము ఈ గెలలన్నిటిని కట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సరైన టైంలో అంటే దీన్ని ఆయిల్ పామ్లో ఈ గెలని ఈ రెడీగా ఉన్న గెలని ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ అని వ్యవహరిస్తారండి. ఈ స్టేజ్ కన్నా ముందే గనక మనం గెలను కోసినట్టయితే ఆయిల్ కంటెంట్ తక్కువైపోయి అందులోంచి వచ్చే వ్యర్థాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒకవేళ లేటుగా కనుక మనం తీసినట్లయితే మనకు ఆయిల్ క్వాలిటీ అనేది మనకు దెబ్బతిని మన ఆరోగ్యానికి హాని కలిగించే కొవ్వులు అనేవి ఎక్కువ మొత్తంలో ఈ ఆయిల్లో ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి గెలలు కోసే దశ అనేది ఆయిల్ పామ్లో చాలా వరకు ఇంపార్టెంట్ అండి.
1: మరి చివరగా ఈ గెలలు కోయడం జరుగుతుంది. ఈ గెలలు కోసిన తర్వాత మనం మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మార్కెట్కు తరలించడం ఒక పద్ధతి ఉంటుంది. అలాగే మరి ఎకరానికి ఎన్ని గెలలు వస్తాయి, లేదంటే ఎన్ని టన్నులు వస్తాయి, ఎన్ని టన్నుల వలన ఎటువంటి ఆదాయం వస్తుంది, టన్నుకి ఏ రేటు పలికే అవకాశం ఉంది, ప్రస్తుతం టన్నుకు ఏ రేటు మనకు లభిస్తుంది, రైతులకు ఒక అవగాహన కోసం ఈ వివరాలు అందిస్తే బాగుంటుంది కదా, ఒకసారి వివరించండి.
0: మనకు ఆయిల్ పామ్ అనేది మొదటిసారి మనకు దిగుబడి రావడానికి 4 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 4వ సంవత్సరం కనుక మనం దిగుబడి తీసుకున్నట్లయితే సుమారుగా ఒక 3 నుంచి 4 టన్నుల

0: ఫీల్డ్ అనేది మనకు రావడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి మన ఉద్యాన శాఖ తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు ఈ కలెక్షన్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో ఈ కలెక్షన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. బైబ్యాక్ పద్ధతి ద్వారా రైతులు పండించిన ఈ ఆయిల్ పామ్ గెలలను తిరిగి కంపెనీలు తీసుకోవడం జరుగుతున్నది. దీనికి ధర కూడా ప్రభుత్వమే నిర్ణయించి ఇస్తుంది కాబట్టి ఈ దళారుల వ్యవస్థ కూడా ఈ ఆయిల్ పామ్లో లేదు. కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వాలు కూడా పంట మార్పిడి ఆవశ్యకత ఎంతో ఉన్న ఈ రోజుల్లో ఆయిల్ పామ్ సాగును కూడా ఈ కారణాల చేత ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం టన్నుకి 23,800 వరకు కూడా ఒక టన్నుకి ఆయిల్ పామ్ గెలలకి మనకు రేట్ అనేది ఈ కలెక్షన్ సెంటర్ల ద్వారా రైతులకు ప్రభుత్వం అందజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆయిల్ పామ్ అనేది ఖచ్చితంగా బైబ్యాక్ ఉన్న పంట కాబట్టి రైతుకు దీన్ని ఎక్కడ అమ్ముకోవాలి, తర్వాత మద్దతు ధర లభిస్తుందా లేదా అనే డౌట్ కూడా అవసరం లేకుండా ఆయిల్ పామ్ రైతులు ముందుకెళ్ళవచ్చు. సుమారుగా ఒక ఎకరానికి ఖచ్చితంగా 1 లక్ష రూపాయల వరకు మనకు నికర ఆదాయం అనేది ఖచ్చితంగా ఈ ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులు పొందవచ్చు.
1: చాలా చక్కగా రెట్టింపు ఆదాయానికి ఆయిల్ పామ్ సాగు గురించి మన రైతు సోదరులకు వివరించారు. ధన్యవాదాలు హిమబిందు గారు.
0: ధన్యవాదాలండి.
2: రెట్టింపు ఆదాయానికి ఆయిల్ ఫామ్ విధానం గురించి కంపాసాగర్ ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త టి హిమబిందు గారితో పరిచయం ఇంతవరకు విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎస్ రామగోపాల్.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కపురం కేంద్రం 34వ వార్షికోత్సవం సందర్భంగా 9 నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు రేడియో ప్రాముఖ్యత అనే అంశంపై పోటీలు నిర్వహిస్తుంది. 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నంబర్ ద్వారా చివరి తేదీ జూలై 26 సాయంత్రంలోపు పంపగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి మా రేడియో కేంద్రంలో హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నంబర్ మరోసారి 8332905037.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ಸುಪ್ರಭಾತ ವೇಳ ಭಕ್ತಿಭಾವಂ.
1: ಕರ್ಷಕ ಜನಾವಳಿಗೆ ತಾರಕ ಮಂತ್ರಂ.
0: ಮಹಿಳಾ ಲೋಕಾನಿಗೆ ಪ್ರಿಯನೇಸ್ತಂ.
1: ಯುವಜನುಲ ಕೈ ಉತ್ತುಂಗ ತರಂಗಂ.
0: ಚಿನ್ನಾರುಲತೋ ಜೋಡಿ ಕಟ್ಟೆ ಬಾಲ ವಿನೋದಂ.
1: ಸಂಗೀತಂತೋ ಸೆದ ತೀರ್ಚೇ ಸರಾಗಾಲ ಸಾರಂ.
0: ನಾಟಕ ರಂಗಾನ್ನಿ ಸಾಕಾರಂ ಚೇಸೇ ಶಬ್ದ ಚಿತ್ರಂ.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా 100% లవ్ చిత్రం కోసం ఆద్నాన్ సామీ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి మార్కపురం కేంద్రం మన్ కీ బాత్ కార్యక్రమం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

0: గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన జీవితంలో కొన్ని తేదీల్ని గుర్తుంచుకోవటానికి క్యాలెండర్ చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జూలై 26 అలాంటి ఒక తేదీ. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్. ఈరోజు మనలో గర్వాన్ని

చెబుతుంది. మన వీర సైనికుల అద్భుతమైన ధైర్యాన్ని గుర్తు చేస్తుంది. కార్గిల్లోని ఎత్తైన శిఖరాలు, కఠినమైన వాతావరణం, శత్రువుల సవాళ్లు, ఇలాంటి పరిస్థితుల్ని ఎన్నో మన సైనికులు ఎదుర్కొన్నారు. కానీ వారి ధైర్యం ప్రతి సవాలును అధిగమించింది. వారు మాతృభూమిని పరిరక్షించేందుకు సర్వస్వం త్యాగం చేశారు. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులందరికీ, ధైర్యవంతులైన సైనికులందరికీ నేను నా గౌరవపూర్వక నమస్సులు అర్పిస్తున్నాను. మిత్రులారా, నేటి భారతదేశం తన వీరుల్ని స్మరించుకోవటమే కాకుండా వారి గాథల్ని కొత్త తరాలకు అందిస్తోంది. ఈ స్ఫూర్తితో ఈ సంవత్సరం ఒక ప్రత్యేక శౌర్య విజయ యాత్ర జరిగింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి 14వ తేదీన ఆరంభమైన ఈ మోటార్ సైకిల్ యాత్ర ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం దాకా చేరుకుంటుంది. దీని సందేశం ఒకే ప్రయాణం, ఒకే దేశం, ఒకే వందనం. దేశం కోసం చేసిన త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమని ఈ యాత్ర మనకు గుర్తు చేస్తుంది. మిత్రులారా, నేడు భారతదేశం తన సైనికుల సాహసంతో పాటు సాంకేతిక సామర్థ్యాన్ని కూడా నిరంతరం బలోపేతం చేసుకుంటూ ఉంది. కొన్ని రోజుల కిందట ఐఎన్ఎస్ మహేంద్రగిరిని భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ ఆధునిక యుద్ధ నౌకను భారతదేశంలోనే రూపకల్పన చేసి నిర్మించారు. దీనిలోని 75% పైగా సామగ్రి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ఇది ఆత్మనిర్భర భారతదేశం విషయంలో పెరుగుతున్న శక్తికి ఒక అద్భుత ఉదాహరణ. ఈ నెలలో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయం మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సామూహిక కృషి ఫలితం. 2-3 రోజుల కిందటి కుశా క్షిపణిని కూడా డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. మిత్రులారా, నేడు రక్షణ రంగంలో ఉత్పత్తి, ఎగుమతులు లేదా మిత్రదేశాలతో రాజకీయ సహకారం లాంటి ఏ విషయంలో అయినా సరే భారతదేశం నిరంతరం కొత్త శిఖరాల వైపు దూసుకుపోతుంది. ఈ నెల మొదట్లో నేను ఇండోనేషియాలో ఉన్నాను. అక్కడ బ్రహ్మోస్ అస్త్ర క్షిపణుల కోసం ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. భారతదేశ రక్షణ పరికరాలు, సాంకేతికత మీద ప్రపంచం అంతటికీ విశ్వాసం పెరుగుతూ వస్తోంది. ఈ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. సురక్షితమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించాలి అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుందాం. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్ కార్యక్రమం కిందటి ఎపిసోడ్లో నేను క్యాచ్ ది రెయిన్ ప్రచారాన్ని గురించి మీతో చర్చించాను. ప్రతి వర్షపు చినుకును కాపాడే ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి అని నేను మిమ్మల్ని కోరాను. క్యాచ్ ది రెయిన్ సందేశం చాలా సరళమైంది. వాననీరు ఎక్కడ పడ్డా, ఎప్పుడు పడ్డా దాన్ని సంరక్షించండి. 14వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, పాత నీటి వనరుల పునరుద్ధరణ ఇలాంటి కార్యక్రమాలతో పాటు వృక్షారోపణ అంటే మొక్కలు నాటడానికి కొత్త ఊపునిస్తున్నారు. గ్రామాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, పాలక సంస్థలు, సామాజిక సంస్థలు అనే తేడా లేకుండా ప్రతి చోట ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని చోట్ల పాత చెరువుల్లో పూడిక తీస్తున్నారు, మరికొన్ని చోట్ల బావులు, మెట్ల బావుల్ని పునరుద్ధరిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ ఇప్పుడు భూగర్భ జలాల పునరుజ్జీవనానికి మాధ్యమంగా మారుతూ ఉన్నాయి. మిత్రులారా, మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లాలో దాదాపు 1500 చెరువుల్ని నిర్మించారు. నరసింగ్పూర్లో అమృత సరోవర్లను పునరుద్ధరించారు. మహారాష్ట్రలోని నాసిక్లో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో అన్ని గ్రామ పంచాయతీలు ఈ ప్రచారంలో చేరాయి. పాత చెరువులు తిరిగి ఉపయోగపడేలా చేశారు. మన నగరాలు కూడా ఈ కృషిలో వెనకపడలేదు. ఛత్తీస్గఢ్లోని కోర్బా

ఒడిషాలోని భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఈ ప్రచారం ద్వారా ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మన పరిసరాల్లోని చెరువు, బావి లేదా మెట్ల బావి బాధ్యతను మనమే తీసుకుందాం. ప్రతి నీటి చుక్కను ఆదా చేద్దాం. ఈరోజు ఆదా చేసిన ప్రతి నీటి చుక్క రాబోయే తరాల భవిష్యత్తుకు గొప్ప ఆస్తి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొద్ది రోజుల కిందటే గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ ఆరంభమయ్యాయి. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత బృందానికి నిరంతరం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అథ్లెట్లు, క్రీడాకారులు అందరూ బాగా రాణించి ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి అని వారు కోరుకుంటున్నారు. మిత్రులారా, ఇటీవలి కాలంలో మన యువత క్రీడల్లో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా పీవీ సింధు నిలిచారు. ఆమె సాధించిన ఈ ఘనతకు యావత్ దేశం గర్విస్తున్నది. భారత మహిళల క్రికెట్ జట్టు కూడా లండన్లోని లార్డ్స్ స్టేడియంలో తన తొలి టెస్ట్ మ్యాచ్ను గెలుచుకుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. మన జట్టు ఈ మ్యాచ్ను 270 పరుగుల భారీ తేడాతో గెలుచుకున్నది. అంతేకాదు, లార్డ్స్ సుదీర్ఘ చరిత్రలో మహిళల జట్టు ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. 1983లో ఇదే మైదానంలో భారత జట్టు తన తొలి క్రికెట్ ప్రపంచకప్ను గెలుచుకుంది. ఇప్పుడు అదే ప్రదేశంలో మన మహిళా శక్తి దేశానికి కీర్తిని తెచ్చిపెట్టింది. మిత్రులారా, కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గొప్ప సందేశాన్నిస్తాయి. కేరళంలోని ఎర్నాకులం ప్రాంతంలో దక్షిణ చిత్తూరు అనే ప్రాంతం నుంచి ఇలాంటి ఒక క్రీడా కార్యక్రమం అద్భుతంగా జరిగింది అని నేను తెలుసుకున్నాను. అక్కడ ఒక పాఠశాలలో సంస్కృత క్లబ్ ఉంది. ఉపాధ్యాయుడు అభిలాష్ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంస్కృతాన్ని ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టును అక్షర కందుక్ అని పిలుస్తారు. ఫుట్బాల్లో ఉపయోగించే పదాలతో సంస్కృత అక్షరాల్ని అనుసంధానం చేసి సులభంగా సంస్కృతాన్ని ఈ ప్రాజెక్టులో వివరిస్తున్నారు. ఇది అభ్యసనాన్ని ఆనందదాయకంగా మారుస్తుంది, క్రీడల్లో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా పెంచుతుంది. నా ప్రియమైన దేశవాసులారా, గత ఆదివారం విజయవంతంగా నిర్వహించిన విక్రమ్-1 ప్రయోగం ప్రతి పౌరుణ్ణి గర్వంతో నింపింది. భారత అంతరిక్ష రంగానికి చెందిన ఈ చారిత్రాత్మక క్షణానికి మనమందరం సాక్షులుగా నిలిచాం. ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇది. ఊహించడానికే కష్టమైన దాన్ని మన యువ ఆవిష్కర్తలు సాధించి చూపించారు. వారి అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, సహనాన్ని ప్రదర్శించారు. చాలా కాలం పాటు మన అంతరిక్ష రంగం ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించలేదు. ఈ రంగంపై ఆసక్తి ఉన్న చాలామంది యువతకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించలేదు. యువత ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని అంతరిక్ష విభాగంలో ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పించాం. ఈ అవకాశాల ఫలితాల్ని ఈరోజు యావత్ ప్రపంచం చూస్తున్నది. మిత్రులారా, మన యువ సహచరులు విజ్ఞాన శాస్త్రంలో కూడా భారతదేశానికి గర్వ కారణంగా నిలుస్తున్నారు. సైన్స్ ఒలింపియాడ్లు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పోటీల్లో స్థానం పొందాయి. వాటిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొంటారు. ఈ నెలలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, గణిత శాస్త్రం అంశాల్లో ఒలింపియాడ్లు జరిగాయి. ఈ పోటీల్లో భారత బృందం అద్భుతంగా రాణించింది. భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 5 స్వర్ణ పథకాలు గెలుచుకున్నారు. భారతదేశం ప్రథమ ర్యాంకును పొందింది. గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రతి భౌతిక శాస్త్ర ఒలింపియాడ్లో మన దేశ విద్యార్థులు స్వర్ణం లేదా రజత పథకాన్ని గెలుచుకుంటూనే ఉన్నారు. రసాయన శాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ స్వర్ణ పథకాలు సాధించారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. జీవశాస్త్ర ఒలింపియాడ్లో కూడా మన విద్యార్థులందరూ పథకాలు గెలుచుకున్నారు. వీటిల్లో ఒక స్వర్ణ పథకం కూడా ఉంది. గణిత శాస్త్ర ఒలింపియాడ్లో మన విద్యార్థులు 2 స్వర్ణ, 4 రజత పథకాలు సాధించారు. దేశ యువత శక్తిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను మిత్రులారా.

భారతదేశంలో ఒలింపియాళ్ళు, హ్యాకథాన్ల సంస్కృతి నిరంతరం పెరుగుతూ ఉండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. దేశంలోని యువత మరింత ఎక్కువగా ఇలాంటి వేదికల మీద ఆసక్తి కనబరచాలని, భారత పతాకాన్ని ఎగురవేస్తూ ఉండాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, నైపుణ్యం ఏదైనా చేయాలి అనే అభిరుచి రెండూ మీలో ఉన్నప్పుడు ప్రతి మార్గం సులభతరం అవుతుంది కదా. సంప్రదాయ కాశ్మీరీ చాపైన వగు తయారు చేసేందుకు ఈరోజు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ప్రతిబింబిస్తూ ఉంది. దీన్ని రెల్లు, వరిగడితో తయారు చేస్తారు. ఈ చాపను తయారు చేసే సంప్రదాయం శతాబ్దాల కిందటిది. ముందుగా కాశ్మీర్లోని చిత్తడి ప్రాంతాల నుంచి గడ్డి, రెల్లు సేకరిస్తారు. వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత వేరు చేస్తారు. తర్వాత చేతితో నేత ప్రక్రియను మొదలు పెడతారు. ఒక చాపను తయారు చేసేందుకు ఇద్దరు కళాకారులకు సుమారు 4 రోజులు పడుతుంది. ఈ చాప ప్రత్యేకమైంది, పర్యావరణ అనుకూలమైంది కూడా. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించటం ఈ చాప యొక్క ముఖ్యమైన ప్రయోజనం. గతంలో ఇది కాశ్మీర్లోని ప్రతి ఇంట్లో కనిపించేది, కానీ గత కొన్నేళ్లుగా దీని వాడకం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితిలో శ్రీనగర్కు చెందిన గులాం హుస్సేన్ గారు, ఆయన కుమార్తె తంజిలా గారు ఒక ప్రతిజ్ఞ చేశారు. వారు వగు కళకు, ఆ ప్రాచీన సంప్రదాయానికి కొత్త జీవం పోసేందుకు గట్టి నిర్ణయం తీసుకున్నారు. గులాం హుస్సేన్ చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన మనిషి. ఈ ప్రయత్నంలో ఆయన అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ వగును ఎలాగైనా పరిరక్షించాలి అనే ఆయన సంకల్పం అచంచలమైంది. స్వల్పకాలంలో చూస్తూ ఉండగానే చాలామంది ఆయన ప్రయత్నాలలో జతకూడారు. గులాం హుస్సేన్ గారు ఈ నైపుణ్యాన్ని ఎంతగానో మెరుగుపరిచారు. ఆయన తన ఈ లక్ష్యంలో స్థానిక ప్రభుత్వ మద్దతును కూడా పొందారు. నేడు వగు వేగంగా ప్రజాదరణ పొందుతూ దేశంలోని ఇతర ప్రాంతాలకు చేరుకుంటూ ఉన్నది. ఈ ప్రయత్నంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మనందరం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాం కదా. మనం వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని పాటిస్తున్నాం. ఇలాంటి తరుణంలో దయచేసి కాశ్మీర్ వగును మీ ఇంట్లో ఒక భాగంగా చేసుకోండి. మిత్రులారా, మన దేశంలో చాయ్ అంటే టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అనుబంధానికి చిహ్నం కూడా. పొద్దుపొద్దున్నే చాయ్తోనే కదా ఆరంభమయ్యేది. స్నేహితులతో సమావేశమైనా, కుటుంబంతో సమయం గడపటమైనా, ప్రతి సందర్భంలో కూడా టీ ఒక భాగమైపోతుంది. చాయ్తో నాకున్న అనుబంధం ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు మిత్రులారా. అయితే నేను ఈరోజు చర్చిస్తున్న ఈ చాయ్ ఎంతోమంది సోదరీమణుల జీవితాల్లో కేవలం రుచిని మాత్రమే కాకుండా ఆత్మనిర్భరత అనే కొత్త పరిమళాన్ని కూడా నింపుతోంది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నౌర్ జిల్లా లఖివాలా గ్రామంలోని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు విదుర్ ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ తయారు చేశారు. లెమన్ గ్రాస్, గిలోయ్, లవంగాలు, తులసి, పచ్చి పసుపు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు ఇలాంటి సహజ పదార్థాలతో ఈ చాయ్ తయారు చేశారు. దీని విశిష్టమైన రుచి, గుణాల కారణంగా అతి తక్కువ సమయంలోనే ఈ విదురు ప్రేరణ స్వదేశీ హెర్బల్ టీ అనేది అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో, ఢిల్లీలోని అంతర్జాతీయ ఆహార ఉత్సవంలో ఈ హెర్బల్ టీ పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు కూడా దీనిపై ఎంతో ఆసక్తి చూపారు, రుచి ఆస్వాదించారు కూడా హాయిగా. మిత్రులారా, దీని ఆరంభం అత్యంత స్ఫూర్తిదాయకమైన విషయం. ఎలా అంటే, కేవలం 100,000 రూపాయలతో మాత్రమే వాళ్ళు ఆరంభించారు. నేడు ఈ బ్రాండ్ దేశవ్యాప్తంగా ప్రధాన సంస్థలకు చేరుకుంది. స్థానిక పరిజ్ఞానం, ప్రకృతి, మహిళల ఆత్మవిశ్వాసం అనుసంధానమైనప్పుడు ఒక చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద మార్పుకు నాంది పలకగలదు అని

చొరవ మనకు చూపిస్తుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఏకపేడు మాకేనాం ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు ప్రకృతి పట్ల తమ బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఈ స్ఫూర్తితో మమేకమైనప్పుడు ఎన్నో అందమైన, ఎంతో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మిత్రులారా, ప్రజాభాగస్వామ్యంలోని అద్భుతమైన శక్తి అహ్మదాబాద్లో ప్రదర్శితమైంది. పాడజ్ ప్రాంతంలో గంట వ్యవధిలోనే 3.5 లక్షలకు పైగా మొక్కల్ని నాటారు. ఈ భారీ చొరవలో 25,000 మందికి పైగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, వాలంటీర్లు, సాధారణ పౌరులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. రాబోయే సంవత్సరాల్లో ఈ మొక్కలు దట్టమైన పట్టణ అడవిగా రూపుదిద్దుకుంటాయి. ఈ కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యింది. మిత్రులారా, ఏక్ పేడ్ మాకేనామ్ ఉద్యమం కింద ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా అద్భుతమైన సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తున్నారు. జూలై 12వ తేదీన ఒక్కరోజులోనే అక్కడ 35 కోట్లకు పైగా మొక్కలు నాటారు. పార్లమెంటులో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడిగా ఇది నాకు ప్రత్యేక గర్వకారణం. నా ప్రియమైన దేశ ప్రజలారా, చెట్లు కేవలం మనుషుల కోసమే కాదు, అవి లెక్కలేనని జీవులకు ఆవాసంగా కూడా ఉంటాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత గుజరాత్లోని గిర్ అడవుల్లో ఇండియన్ గ్రే హార్న్బిల్ పక్షి మరోసారి గూడు కట్టుకుంటోంది. గిర్లో సంవత్సరాల తరబడి చేసిన పరిరక్షణ, పునరుద్ధరణ ప్రయత్నాల ఫలితమే ఈ బిల్ పక్షి మళ్లీ రావటం. హార్న్బిల్ పక్షుల్ని అడవుల రైతులు అని పిలుస్తారు. అవి పండ్లను తింటాయి, వాటి విత్తనాల్ని నలుదిక్కులా వ్యాప్తి చేస్తాయి. వాటి నుంచి అడవిలో కొత్త చెట్లు పెరుగుతాయి. ఇలా ఒక పక్షి అడవిని మళ్లీ పచ్చగా మార్చేందుకు సహాయం చేస్తుంది. మీ జీవితంలోని ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాన్ని ప్రకృతితో ముడిపెట్టాలి అని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి. ఈరోజు నాటిన ఒక చిన్న మొక్క రాబోయే తరాలకు పచ్చదనం, స్వచ్ఛమైన గాలి అందచేస్తుంది. అందమైన భవిష్యత్తుకు ఒక అద్భుత వారసత్వంగా నిలిచిపోతుంది. ప్రియమైన దేశవాసులారా, ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచ పర్యావరణానికి ఎంత పెద్ద సవాలో మనందరికీ తెలుసు. ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరాల తరబడి ప్రకృతికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల ప్లాస్టిక్ను సరైన పద్ధతిలో పారవేయటం చాలా ముఖ్యమిత్రులారా. బీహార్లోని సీతామడిలో వ్యర్థాల నుండి సంపదకు ఒక అద్భుత ఉదాహరణ ఆవిర్భవించింది. ఇక్కడ వ్యర్థాల్ని పునర్వినియోగించి ఆకర్షణీయమైన బెంచీల్ని తయారు చేస్తున్నారు. ఒక బెంచీ తయారు చేసేందుకు దాదాపు 40 కిలోలు ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉపయోగపడుతుంది. ఈ బెంచీలు ఎంతో దృఢంగా, మన్నికగా, సౌకర్యవంతంగా, పర్యావరణ అనుకూలంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, బహిరంగ ప్రదేశాలలో ఉపయోగిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ మీద ప్రజల్లో అవగాహనను కూడా సులభంగా పెంచుతుంది కదా. ఈ ప్రయత్నంలో స్థానిక విభాగంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది స్థానిక స్థాయిలో ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నది. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనేవి కేవలం నినాదాలు మాత్రమే కాదని, అవి మన జీవితంలో ఒక భాగంగా మారుతున్నాయని సీతామడిలోని ఈ చొరవ మనకు స్పష్టంగా ఉదాహరణగా నిలుస్తుంది. మిత్రులారా, కిందటి మన్ కీ బాత్లో నేను గణేష్ ఉత్సవాన్ని గురించి మాట్లాడిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి పూజించాలని విజ్ఞప్తి చేశాను మీ అందరికీ. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే POPతో చేసిన విగ్రహాలకు లేదా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న గణేష్ విగ్రహాలకు బదులుగా మన దేశ మట్టితో చేసిన గణేషుణ్ణి మన ఇళ్లల్లో ప్రతిష్ఠించుకుందాం. ఈ విషయం మీద చాలామంది నాకు సందేశాలు పంపారు. వారి ఆలోచనల్ని నాతో పంచుకున్నారు, పంచుకుంటున్నారు కూడా. వారు నా అభ్యర్థనను ఎంతో ప్రశంసించారు.

స్థానిక మట్టితో చేసిన గణేశుని ప్రతిష్ఠించాలి అని వారంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే మన్ కీ బాత్లో చర్చ జరిగిందని, సరైన సమయంలో సరైన అడుగు వేసేందుకు ఆ చర్చ వారికి ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఎందరో నాకు లేఖలు రాశారు. నేను మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను, ఈ వినాయక పూజ నాడు మన దేశ మట్టితో చేసిన గణేశుణ్ణి మీ ఇంట్లో ప్రతిష్ఠించి ఆయన్ని పూజించండి. మీరు చేసే ఈ ప్రయత్నం కూడా ఒక రకమైన ప్రకృతి పూజే అవుతుంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీరు వినటానికి చాలా గర్వపడే ఒక వ్యక్తి గురించి నేనిప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. ఆయన విజ్ఞాన రంగంలో, ఆవిష్కరణ రంగంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. తన మూలాలతో గాఢంగా అనుబంధం కలిగి ఉన్నారు వారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన మట్టిని గౌరవించటం మరచిపోని ఆ వ్యక్తే మణిపూర్కు చెందిన డాక్టర్ రొనాల్డో లేష్రామ్. ఆయన పేరు రొనాల్డో, కానీ ఆయన వృత్తిరీత్యా ఒక ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన జపాన్లో పనిచేస్తున్నారు. యంగ్ గెలాక్సీల ఒక పెద్ద సమూహాన్ని కనుగొన్న బృందంలో రొనాల్డో కూడా ఒక సభ్యుడు. ఆయన ఏం చేశారో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు కదా. మణిపూర్లోని ఒక అందమైన సరస్సు పేరు మీద ఆయన ఈ మొత్తం సమూహానికి లోక్తక్ ప్రోటో క్లస్టర్ అని పేరు పెట్టారు. లోక్తక్ మన దేశంలో, మన మణిపూర్లో ఉన్న ఒక పెద్ద మంచినీటి సరస్సు. లోక్తక్ సరస్సులో తేలియాడే ఫూండీలు ఒక ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాన్ని సృష్టిస్తాయి. విశాలమైన సముద్రంలో చిన్న చిన్న ద్వీపాలు తేలుతూ ఉన్నట్టుగా అవి కనిపిస్తాయి. అదేవిధంగా విశ్వంలో కూడా ఈ యువ గెలాక్సీలు ఒక భారీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. నేడు మణిపూర్ లోక్తక్ కేవలం జాతీయ పటం మీదే కాకుండా విశాల విశ్వంలో కూడా ప్రకాశిస్తోంది. మిత్రులారా, ఈ ఘనతకు కారణమెవరు? మన భారతీయుడు కదా. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం కూడా. తమ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే కొత్త శిఖరాలను చేరుకోగలరు అని ఇది మన యువమిత్రులకు ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. నక్షత్ర ప్రపంచానికి సైతం వెలుగులందిస్తున్న మన భారతీయ మూలాలు ఇవే. ప్రియమైన దేశవాసులారా, మరికొద్ది రోజుల్లో 7 ఆగస్టున మన దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఈ సందర్భంగా మన నేత సోదర సోదరీమణుల నైపుణ్యాల్ని, సృజనాత్మకతను మనం వేడుక చేసుకుంటాం. ఈ నేత కార్మిక మిత్రులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మిత్రులారా, చేనేత మగ్గం మీద తయారైన ప్రతి వస్త్రం ఒక ప్రాంతం, ఒక సమాజం, వాటితో సంబంధం ఉన్న లెక్కలేనంతమంది ప్రజల కథను మన కళ్ళ కడుతుంది. ఆ గాథలన్నీ వెలుగులోకి తెస్తుంది. వీరే భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గర్వంగా పరిరక్షిస్తున్నారు కూడా. ఈ రోజున హస్తకళ్ళని ప్రోత్సహించటం ద్వారా మన నేత కార్మిక మిత్రుల్ని గౌరవించాలి అని నేనందరినీ కోరుతున్నాను. వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం. మిత్రులారా, ఈరోజు దేశంలో చేనేతను ప్రోత్సహిస్తున్న తీరు ఎంతోమంది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తోంది. పోచంపల్లి నుంచి పాట్నా దాకా, ఉథంపల్లి నుంచి కచ్ దాకా లెక్కలేనని ఉదాహరణలు ఉన్నాయి. ఇందుకు మన ఘనమైన చేనేత సంప్రదాయానికి కొత్త శక్తిని, గుర్తింపును ఇస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి సమూహాలు కూడా చాలా ఉన్నాయి. కొందరు పోచంపల్లి ఇకత్ అందమైన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, మరికొందరు మహిళా నేత కార్మికుల్ని ఏకం చేసి ఉన్ని ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. కొందరు కేరళం సంప్రదాయ కసావు కళను పరిరక్షిస్తున్నారు కూడా. దీనివల్ల మన తల్లులు, సోదరీమణులు కూడా ఉపాధి పొందుతూ ఉన్నారు. మిత్రులారా, నేను ప్రత్యేకంగా ప్రస్తావించాలి అనుకుంటున్న మరొక విషయం ఖాదీ. మహాత్మా గాంధీకి ఖాదీ అంటే చాలా ఇష్టమని మనందరికీ తెలుసు. గత కొన్నేళ్లుగా ఖాదీకి ఎంతో ప్రజాదరణ లభిస్తూ ఉంది. గత 12 ఏళ్లలో దీని అమ్మకాలు 6 రెట్లు పెరిగాయి. ఈ అమ్మకాల విలువ ఇప్పుడు 8,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. రాబోయే పండుగల సమయంలో మీరందరూ

ఏదైనా ఖాదీ వస్త్రం లేదా చేనేత వస్త్రం లేదా హస్తకళల వస్తువుల్ని కొనుగోలు చేయాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశంలో ఎన్ని రకాల సంగీత వాద్యాలు ఉన్నాయి అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఆలోచనలో పడిపోతారు. ఎందుకంటే మన దగ్గర చాలా సంగీత వాద్యాలు, చాలా సంగీత వాద్యాలకు సంబంధించిన చాలా సంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి వాద్యాల్లో ఒకటి త్రిపురకు చెందిన చౌంగు ప్రెంగ్. ఈ చౌంగు ప్రెంగ్ అనేది అక్కడి గిరిజన వర్గాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. వెదురుతో తయారైన ఈ వాద్యానికి మూడు తీగలు ఉంటాయి. ఇది వెలువరించే రాగం సరోది నుంచి వెలువడే మాదిరిగానే చాలా మధురంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల యువతలో దీని ప్రజాదరణ తగ్గడం ఆరంభమైంది. సూరజ్ కుమార్ దేవ్ వర్మ గారు దాన్ని పునరుద్ధరించాలి అని సంకల్పించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన చౌంగు ప్రెంగుతో పాటు ఇతర సాంప్రదాయక వాద్య పరికరాల మీద ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. ఆయనకు కోక్ బొరోక్ జానపద గీతాలు, బౌల్ పాటలు, బెంగాలీ జానపద పాటలు ఇలాంటివి చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక చిన్న ఆడియో క్లిప్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఈ సంగీతాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు.

మిత్రులారా, ఈ సంగీత ధ్వనిని మీరు హాయిగా ఆస్వాదించారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవ్ వర్మ గారి కృషిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను కూడా. సంప్రదాయ సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం. మీ చుట్టూ ఉన్న సంప్రదాయ వాద్య పరికరాల గురించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ ప్రయత్నాలు ఇతరుల్ని సంప్రదాయ భారతీయ సంగీతంతో తప్పకుండా అనుసంధానం చేస్తాయి. నా ప్రియమైన దేశవాసులారా, రేపు అంటే జూలై 27వ తేదీన భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. డాక్టర్ కలాం గారి వ్యక్తిత్వంలో ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలు, కానీ ఉపాధ్యాయుడిగా విద్యార్థిని విద్యార్థులతో ఉన్న అనుబంధం ఆయన హృదయానికి ఎంతో దగ్గరైంది. పిల్లల్ని, యువతను పెద్ద కళలు కనేందుకు ఆయన ప్రేరేపించారు. యాదృచ్ఛికంగా ఈ వారంలోనే మనం పవిత్ర పర్వదినమైన గురు పూర్ణిమ కూడా జరుపుకోబోతున్నాం. మన తల్లిదండ్రులు మన మొదటి గురువులు, పాఠశాల ఉపాధ్యాయులు మనకు అక్షరజ్ఞానం అందిస్తారు. అలాంటి గురువులందరికీ కృతజ్ఞతలు తెలియచేయటానికి ఒక పవిత్ర సందర్భమే ఈ గురు పూర్ణిమ. దేశంలోని ఉపాధ్యాయులు, గురువులందరికీ నేను నా శ్రద్ధాపూర్వక ప్రణామాలు అందచేస్తూ ఉన్నాను. మిత్రులారా, మరికొన్ని వారాల్లో మనం మన స్వాతంత్ర మహోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. 15వ తేదీ ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణమైన రోజు. మాతృభూమి స్వాతంత్రం కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన అసంఖ్యాక వీరుల్ని స్మరించుకునే రోజు కదా అది. వారి త్యాగం, తపస్సు కారణంగా ఈరోజు మనం త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకున్నాం. ఈ త్రివర్ణ పతాకం మన రాజ్యాంగ ఆదర్శాలకు ప్రతిరూపం. మిత్రులారా, గత కొన్నేళ్లలో హర్ ఘర్ తిరంగా ఉద్యమం యావత్ దేశాన్ని ఒక అద్భుతమైన స్ఫూర్తితో ఏకం చేసింది. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో త్రివర్ణ పతాక సంబరాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని పూర్తి ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలి. ప్రతి వీధిలో, ప్రతి ఇంటిపైన పూర్తి గౌరవంతో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. మిత్రులారా, ప్రతి సంవత్సరం 15వ తేదీకి ముందు మీరు నాకు ఎన్నో ఆలోచనలు, ఎన్నో సూచనలు పంపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా మై గౌపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి. మీ సూచనల కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మిత్రులారా, మన్ కీ

0: బాత్ ఈ భాగంలో ఇప్పటికీ ఇంతే. మన దేశ ప్రజల అనేక కొత్త విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలతో వచ్చే నెలలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. పరీక్షల సంస్కరణలపై నందన్ నీలేఖన్ నేతృత్వంలోని అత్యున్నత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని యుద్దంలో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరులను యావత్తు దేశమంతా ఈరోజు స్మరించుకుంది. పాకిస్తాన్తో ఎలాంటి చర్చలు ఉండవని, ఒకవేళ చర్చలు జరిగినా అవి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే అంశంపైనే ఉంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జింబాబ్వేతో జరిగిన ఆఖరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తల వివరాలు. జాతీయ పరీక్షల సంస్థ NTA నిర్వహించే పరీక్షల్లో సమగ్ర సంస్కరణలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని బలోపేతం చేయడంతో పాటు పరీక్షల నిర్వహణ వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు తీసుకురావడంలో ఆ నిపుణుల బృందం ప్రభుత్వానికి సూచనలు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా సురక్షితమైన పరీక్షా విధానాన్ని తీసుకువస్తామని చెబుతూ ప్రధానమంత్రి కొద్దిసేపటి క్రితం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రశ్నాపత్రం లీకేజ్ కేసు దర్యాప్తునకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజీలను అరికట్టేందుకు పార్లమెంటులో కఠినమైన చట్టాన్ని తీసుకురాబోతున్నామని, అందుకు సంబంధించిన బిల్లును లోక్సభలో రేపు ప్రవేశపెట్టనున్నామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించి విశ్వసనీయమైన పారదర్శకమైన పరీక్షా విధానాన్ని అమలు చేస్తామని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
3: విద్యార్థియో కే భవిష్య కే లియే భారత్ సర్కార్ లగాతార్ అనేక విధ కదమ్ ఉఠా రహీ హై. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ బనా చుకే హై. హమారీ పరీక్షా పద్ధతి విశ్వస్త హో, హమారీ పరీక్షా పద్ధతి మే సబ్సే జ్యాదా టెక్నాలజీ కా ఉపయోగ హో, ఇన్ సారీ బాతో కో ధ్యాన్ మే రఖతే హుయే టెక్నాలజీ ఎక్స్పర్ట్ శ్రీమాన్ నందన్ నీలేకని జీ కే నేతృత్వ మే ఏక్ హై పవర్ టాస్క్ ఫోర్స్ బనానే కా నిర్ణయ కియా హై. ఆనే వాలి పరీక్షాఓ కే విశ్వసనీయతా కో సునిశ్చిత్ కర్నే కా కామ్ ఇస్కే రిపోర్ట్ కే ఆధార్ పర్ కర్ దియా జాయేగా.
2: ఈ టాస్క్ ఫోర్స్లో ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకని, మాజీ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా, ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కల్వాల్, లాజిస్టిక్ నిపుణుడు అమృతలాల్ మీనా సభ్యులుగా ఉన్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన భారత సైనికుల వీరోచిత పోరాటాన్ని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకున్నారు. 27వ కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. భారత సైనికులు ప్రదర్శించిన అసమాన శౌర్యం, అచంచల సంకల్పం, అత్యున్నత దేశభక్తి భారత సాయుధ దళాల అత్యుత్తమ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయని రాష్ట్రపతి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. రక్షణ ఉత్పత్తి, రక్షణ ఎగుమతులు, మిత్రదేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో భారత్ నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం బలోపేతం చేసుకుంటోందని తెలిపారు. ఇటీవల భారత నౌకాదళంలో చేరిన స్వదేశీ స్టెల్త్ యుద్ధ నౌక INS మహేంద్రగిరి ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గత ఆదివారం చేపట్టిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు. అదేవిధంగా క్యాచ్ ది రైన్ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ July 4 నుంచి దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రజా ఉద్యమం కొనసాగుతోందన్నారు. రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు బదులుగా దేశీయ మట్టితో తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని ప్రధానమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. 7 జరుపుకోనున్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా

0: సందర్భంగా చేనేత కార్మికులను ప్రోత్సహించాలని, చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా వోకల్ ఫర్ లోకల్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు.
1: 7 अगस्त को हमारा देश नेशनल हैंडलूम डे मनाएगा. हम वोकल फॉर लोकल की भावना को और सशक्त करें. आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है, उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है. पोचमपल्ली इकत की सुंदर परंपरा को आगे बढ़ा रहा है, तो कोई महिला बुनकरों को जोड़कर वूल प्रोडक्ट्स बना रहा है. आने वाले त्योहार में हैंडलूम का कोई न कोई, हैंडीक्राफ्ट का कोई न कोई प्रोडक्ट जरूर खरीदे.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం ద్వారా పాకిస్తాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా భారత్ ఊహించిన స్థాయిలో బదులిస్తుందని ఆ దేశానికి స్పష్టమైందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్తో ఎలాంటి చర్చలు ఉండవని, ఒకవేళ చర్చలు జరిగినా అవి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే అంశంపైనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పీఓకే భారతదేశంలో అంతర్భాగమని, దానిని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుందన్నారు. లడాక్లోని ద్రాస్ కార్గిల్ యుద్ద స్మారక స్తూపం వద్ద ఈరోజు జరిగిన 27వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకలకు రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కార్గిల్ యుద్దం కేవలం భారతదేశ సైనిక దౌత్య విజయమే కాకుండా భారత సైనికుల అజేయ సాహసాన్ని, అసమాన పరాక్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలను కర్తవ్య భవన్లో ఈరోజు అధికారికంగా స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రహ్లాద్ జోషి విద్యా మంత్రిత్వ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ సమావేశానికి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి కూడా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమం 2026లో పాల్గొంటున్న యువతతో ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో సంభాషించారు. దేశంలోని ప్రతి రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. వికసిత వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమం ద్వారా భారత సరిహద్దు గ్రామాల సామాజిక ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి ఆకాంక్షలను యువత ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. భారత్ జింబాబ్వే జట్ల మధ్య ఆఖరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ప్రత్యర్థికి 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు నష్టపోయి కేవలం 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 3, యష్ ఠాగూర్ 2 వికెట్లు తీయగా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరం వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను స్వర్ణ పథకం సాధించింది. 48 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆమె ఈ పథకాన్ని దక్కించుకున్నారు. భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. వెయిట్ లిఫ్టర్ రిషికాంత సింగ్ చనంబం పురుషుల 60 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పథకాన్ని కైవసం చేసుకున్నారు. స్నాచ్ విభాగంలో రిషికాంత 121 కిలోల బరువును ఎత్తి కొత్త కామన్వెల్త్ క్రీడల రికార్డును నెలకొల్పారు. అంతకుముందు పారా పవర్ లిఫ్టింగ్ పురుషుల హెవీవెయిట్ విభాగంలో ఝండు కుమార్ కాంస్య పథకం సాధించి ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో భారత పథకాల ఖాతాను ప్రారంభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షల సంస్కరణలపై నందన్ నీలేఖన్ నేతృత్వంలో అత్యున్నత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని యుద్దంలో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరులను యావత్తు దేశమంతా ఈరోజు స్మరించుకుంది. పాకిస్తాన్తో ఎలాంటి చర్చలు ఉండవని, ఒకవేళ చర్చలు జరిగినా అవి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే అంశంపైనే ఉంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కపురం కేంద్రం 34వ వార్షికోత్సవం సందర్భంగా 9 నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు రేడియో ప్రాముఖ్యత

అంశంపై పోటీలు నిర్వహిస్తుంది. 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నంబర్ ద్వారా చివరి తేదీ జూలై 26 సాయంత్రంలోపు పంపగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి మా రేడియో కేంద్రంలో హాజరు కాగలరు. అంశం రేడియో ప్రాముఖ్యత. ప్రసంగాన్ని పంపవలసిన వాట్సాప్ నంబర్ మరోసారి 8332905037. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఊసర్వల్లి చిత్రం కోసం ఆద్నాన్ సామీ పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి మార్కపురం కేంద్రం న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
1: We bring you a talk on environmental justice, public participation and legal remedies by Shubhrajit Goswami, Program Officer, Center for Science and Environment, and Smita Harshal Salve, Senior Legal Consultant, Ministry of Environment, Forest and Climate Change. This talk was part of a webinar conducted by the Department of Justice.
2: Community, ek community jab koi problem se joojhte hain, ye ho sake ki ek kharab air quality ho, ya to unka paani ka samasya ho, wo pehle hi to court nahi ja pata hai. Court final stage pe aata hai and court isliye log jaate hain kyunki court pe ek cheez milta hai jo bahut bade shabd hai hamara desh mein, that is justice. अब इन्वायरमेंट दिन पे दिन जिस तरीके से हमें अदर जस्टिस के साथ साथ कोई क्रिमिनल जस्टिस हो गया, कोई दूसरा जस्टिस भी हो गया, दिन पे दिन हमारा पर्यावरण पे जो प्रेशर है, हमारा एंथ्रोपोजेनिक एक्टिविटी के द्वारा हो गया, क्लाइमेट चेंज के द्वारा हो गया, जो पर्यावरण पे प्रेशर आते जा रहे हैं उस पर जो कम्युनिटी पर्यावरण के ज़्यादा

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: You had been listening to a talk on environmental justice, public participation and legal remedies by Shubhrajit Goswami, Program Officer, Center for Science and Environment, and Smita Harshal Salve, Senior Legal Consultant, Ministry of Environment, Forest and Climate Change. This talk was part of a webinar conducted by the Department of Justice.
2: Akasavani Mark Brinkendram సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి మార్కొప్రం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా శివ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ కలిసి పాడిన పాట వింటారు.

నువ్వొస్తానంటే నేనొద్దంటన్న చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి మార్కుప్రం కేంద్రం అఖిల భారత రవివాశ్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటారు.